0: హాయ్, నేను రామగోపాల్ వర్మ.
1: అందరికీ నమస్కారం, నేను మీ విఎన్ ఆదిత్య.
2: నేను మీ నాలుగో సింహం సాయి కుమార్.
3: నేను మీ చంద్రబోస్ని. తప్పకుండా వినండి
4: రేడియో సురభి.
1: రేడియో సురభి.
2: రేడియో సురభి.
3: మీ తెలుగు నేస్తం రేడియో సురభి.
5: 107.9 FM HD3.

0: నమస్కారం, నేను సింగర్ శ్రీకృష్ణ.
1: నేను ఆర్జే భార్గవి.
2: హాయ్, దిస్ ఇస్ ఆర్పి పట్నాయక్.
3: నేను మీ శ్రీనివాస్ అవసరాల.
4: దిస్ ఇస్ కోటి.
5: దిస్ ఇస్ హరిశంకర్.
6: దిస్ ఇస్ మీ నేస్తాం.
7: రేడియో సురభి.
8: రేడియో సురభి.

0: 93.9 FM HD3.
1: శాలిని, ఆస్టిన్ లో వివేక్ ఫ్లవర్స్ దగ్గర పరిస్థితి ఎలా ఉంది?
2: సూర్యప్రకాష్, ఇక్కడ పూజ సామాన్లు, గార్లెండ్స్, బ్లౌజ్ పీసెస్, వ్రత

0: పెళ్లిళ్లకి, పెళ్లిళ్లకి కావాల్సిన సామాన్లు అన్ని ఉన్నాయి. బాసింగాలు, పూల బుట్టలు, ఇంకా రాబోయే పెళ్లి ముహూర్తాలకి, పూజలకి ఆస్టిన్ డాలస్ లో వన్ స్టాప్ షాప్ వివేక్ ఫ్లవర్స్.
1: ఆస్టిన్ లో వివేక్ ఫ్లవర్స్ దగ్గర మొత్తం హడావిడి నడుస్తుంది, జనాలు బీభత్సంగా కొంటున్నారు. సో మీరు కూడా ఏ మాత్రం ఆలస్యం చేయకుండా హెడ్ టు వివేక్ ఫ్లవర్స్, 14300 రోనల్డ్ రీగన్ బులవర్డ్, యూనిట్ 606, లియాండర్, టెక్సాస్. కవింతలకి, కేరింతలకి కేరాఫ్ అడ్రస్, రేడియో సురభి.
0: రేడియో సురభి KDXX 107.9 FM HD3 Louisville, Texas. అమెరికాలో తెలుగు నేస్తం.
2: You're listening to Radio Surabhi 107.9 FM HD3.
0: Radhika, next week mana office event ki please take care of the catering, okay?
3: Sure. How many people are we expecting?
0: 5K anukuntunna, but koncham mood baagunte inka ekku avachu.
3: Idi office party a leka jatra?
0: Tension padakandi, Swadeshi catering unnaru kada. From small gathering up to 10K, they have a full blown kitchen on wheels for on site and industrial catering. So ee tension padakunda, just trust Swadeshi. మీడియా రూమ్ స్క్రీన్ సైజ్ గురించి టెన్షన్ పడుతున్నారా? మాక్సిమం స్క్రీన్ స్పేస్ ఎలా డిజైన్ చేయాలో అర్థం అవ్వట్లేదు.

0: హాయ్ అండ్ రామగోపాల్ వర్మ.
1: అందరికీ నమస్కారం, నేను మీ విజయన్ ఆదిత్య.
2: నేను మీ నాలుగో సింహం సాయి కుమార్.
3: నేను మీ చంద్రబోస్ని. తప్పకుండా వినండి
4: రేడియో సురభి.
5: రేడియో సురభి.
2: రేడియో సురభి.
3: మీ తెలుగు నేస్తం రేడియో సురభి.
6: 107.9 FM HD3.

0: అందరికీ నమస్కారం, నేను మీ చిత్ర.
1: హాయ్, దిస్ ఇస్ విష్ణు మంచు.
2: హాయ్ గైస్, దిస్ ఇస్ శ్రీలీల.
1: హాయ్, నేను మీ తేజ సజ్జ.
2: టు లిసన్ టు రేడియో సురభి
1: 107.9 HD3,
0: మొట్టమొదటి 24x7 తెలుగు రేడియో ఇన్ అమెరికా,
1: డాలస్ కి ఓజీ రేడియో స్టేషన్ 107.9 FM HD3.

0: అందరికి నమస్కారం, నేను మీ వియన్ ఆదిత్య.
1: నేను మీ నాలుగో సింహం సాయి కుమార్.
2: నేను మీ చంద్రబోస్ని తప్పకుండా వినండి.
0: రేడియో సురభి,
3: రేడియో సురభి,
1: రేడియో సురభి,
2: మీ తెలుగు నేస్తం రేడియో సురభి.
4: 107.9 FM HD3.

0: నమస్కారం, నేను సింగర్ శ్రీకృష్ణ.
1: నేను మీ ఆర్జే భార్గవి.
2: హాయ్, దిస్ ఇస్ ఆర్పి పట్నాయక్. నేను మీ శ్రీనివాస్ అవసరాల.
3: దిస్ ఇస్ కోటి.
4: దిస్ ఇస్ హరిశంకర్. కీప్ లిస్నింగ్ మీ నేస్తం.
1: రేడియో సురభి.
5: రేడియో సురభి.
6: రేడియో సురభి.
7: రేడియో సురభి.
8: రేడియో సురభి.
9: 107.9 FM HD3.

0: listening to Radio Surabhi 107.9 FM HD3.
1: రేడియో సురభి సివిక్ సిగ్నల్. పబ్లిక్ ప్లేసెస్ అంటే పబ్లిక్ ప్లేసెస్ ఫర్ ఎ రీజన్. పక్క వాళ్ల చెట్ల నుంచి పూలు కోయడం, పబ్లిక్ ప్లేసెస్ లో మనం వేసిన చెత్త అలాగే వదిలేసి వెళ్లడం, ల్యాండ్స్కేపింగ్ లోకి అన్సొలిసిటెడ్ గా వెళ్లిపోవడం, దీస్ ఆర్ బిగ్ నో. మనం కొంచెం జాగ్రత్తగా, మోస్ట్ ఇంపార్టెంట్లీ మైండ్ఫుల్ గా ఉందామా? పబ్లిక్ పార్క్స్, స్ట్రీట్స్, కమ్యూనిటీ ప్లే గ్రౌండ్స్, పూల్స్ లాంటి ప్లేసెస్ ని మనం వెళ్లే ముందు ఎలా ఉందో వెళ్లిపోయేటప్పుడు అలాగే ఉంచుదాం. స్మాల్ యాక్షన్స్ కెన్ మేక్ ఎ బిగ్ డిఫరెన్స్ అండ్ హెల్ప్ క్రియేట్ ఎ క్లీనర్, సేఫర్ కమ్యూనిటీ ఫర్ ఎవ్రీవన్.
2: ఆయుష్మాన్ భవ, ఆరోగ్యమే అసలైన ఐశ్వర్యం. యువర్ డైలీ డోస్ ఆఫ్ గుడ్.

0: మీ ఆరోగ్యాన్ని కాపాడుకునే సూత్రాలు.
1: ఆయుష్మాన్ భవ ఎవ్రీ ఫస్ట్ అండ్ థర్డ్ సండే అట్ 5 PM ఓన్లీ ఆన్ 107.9 FM HD3.
0: ఈ వీకెండ్ గ్రోసరీస్ నువ్వు తీసుకొస్తావా?
2: రైస్, దాల్, స్నాక్స్, వెజ్జీస్, స్పైసెస్, ఇంకా జస్ట్ ఇన్ కేస్ ఐటమ్స్ కూడానా?
0: రిలాక్స్, స్వదేశీ ఉంది కదా. ఫ్రెష్ వెజీస్ అండ్ స్పైసెస్ ఏ కాదు, మన ఆల్ ఇన్ వన్ స్టాప్ షాప్ ఫర్ గ్రోసరీస్, మీట్, పెరుగు, పిండి, కేక్స్, జస్ట్ స్మూత్ షాపింగ్. బికాస్ గ్రోసరీలో కూడా టెన్షన్ కాదు, ట్రస్ట్ కావాలి.
1: డైలీ నీడ్స్, ఫెస్టివల్ షాపింగ్, అన్ఎక్స్పెక్టెడ్ గెస్ట్, హ్యాండిల్ ఇట్ స్వదేశీ వే.
0: స్వదేశీ గ్రోసరీస్, ఇర్వింగ్, కాసిల్ హిల్స్, ఫ్రిస్కో, ఫ్లవర్ మౌంట్, సౌత్ లేక్ అండ్ మెనీ మోర్.
3: Saturday movie?
0: Mm-mm. Manapadi class.
3: Amma, old MacDonald had a farm.
0: Uppu kappu rambu. Telugu padin cheppu.
3: Uppu kappu rambu.
0: Routine Telugu tuition anukuntunara? Absolutely not. It is Silicon Andhra Manabadi. Taught by experienced and passionate volunteers, Manabadi is recognized by ISDs and offers world language credits. Meer ekkadunna mee intiki 3 nunchi 5 mile lopu Dallas lone 30 ki paiga schools lo 3000 ki paiga students unnaru. Silicon Andhra Manabadi. Telugu nerpinche chotu gaadu, Telugu ni nilipe chotu. For more information visit manabadi.siliconandhra.org.
4: Meer eppudaina mee friends toti food vishayamlo breakup chesara?
5: I have.
4: Munna ma friends అందరం కలిసి బయటికి వెళ్దాం అనుకున్నా.
5: అండ్ డాలస్ లో బ్యూటిఫుల్ హిల్ టాప్ వ్యూస్, ఆంపుల్ బ్యాంక్వెట్ హాల్ స్పేస్, టాప్ నాచ్ టేస్ట్, బఫే ఆప్షన్స్ ఉండి అన్ని ఉండాలంటే ఇంకా ఎక్కడుంటుంది? నాకు దాని ఆన్సర్ తెలుసు. మైత్రీస్ ఇండియన్ కుజీన్. వాళ్ళకి తెలీదు. సో బ్రేక్ అప్ నాట్ టు బి డ్రామాటిక్ బట్ టు బి రియలిస్టిక్. విజిట్ మైత్రీస్ టుడే అండ్ టేస్ట్ ది డిఫరెన్స్. ఆథెంటిక్ ఇండియన్ ఫ్లేవర్, స్టన్నింగ్ వ్యూస్ అన్ని మీకోసం వెయిట్ చేస్తున్నాయి. మీ దగ్గరలో ఉన్న ఇర్వింగ్, సౌత్ లేక్ లేదా ఫ్రిస్కో బ్రాంచెస్ ని ఇప్పుడే విజిట్ చేయండి. బ్రేక్ఫాస్ట్ నుంచి థాలీ వరకు అన్ని రోజులు స్పెషల్ గా ఎంజాయ్ చేయండి.

0: అందరికి నమస్కారం, నేను మీ చిత్ర.
1: హాయ్, దిస్ ఇస్ విష్ణు మంచు.
2: హాయ్ గైస్, దిస్ ఇస్ శ్రీలీల.
1: హాయ్, నేను మీ తేజ సజ్జ.
2: టు లిసన్ టు రేడియో సురభి
1: 107.9 HD3,
0: మొట్టమొదటి 24/7 తెలుగు రేడియో ఇన్ అమెరికా,
1: డాలస్ కి ఓజీ రేడియో స్టేషన్ 107.9 FM HD3.

అంటే ఎంతో తెలియని వయసులో నేను ప్రేమించినాను. మోసం చేస్తామని తెలియదు కదా జూలియట్. ఎందుకు నమ్మించినావే?

0: హల్వా? నా ఫేవరెట్.
1: ఇప్పటి నుంచి?
0: ఇప్పటి నుంచే. నువ్వు చేసినావు కదా.
1: చెప్పనేలేదు.
0: నువ్వు చేయనిలేదు, అందుకనే చెప్పనేలేదు.
1: జూలియట్,
0: రిటర్న్ గిఫ్ట్.

0: జీవితం అనుకున్నాను. చివరి జీవితాన్ని గుర్తించేసినావు కదా జూలియట్.
1: నమస్కారం, నేను సింగర్ శ్రీకృష్ణ.
2: నేను ఆర్జే భార్గవి.
3: హాయ్, దిస్ ఇస్ ఆర్పి పట్నాయక్.
4: నేను మీ శ్రీనివాస్ అవసరాల.
5: దిస్ ఇస్ కోటి.
6: దిస్ ఇస్ హరిశంకర్. కీప్ లిజనింగ్ మీ నేస్తాం.
2: రేడియో సురభి.
4: రేడియో సురభి.
6: రేడియో సురభి.
4: రేడియో సురభి.
6: రేడియో సురభి.
7: 107.9 FM HD3.

ఇప్పటి నుంచి నాకు కూడా నీలాగే వినపడదు. అది మనిద్దరి ప్రపంచం ఇంకా ఒకటే. ప్రేమంటే మాటలో చెప్పడం కాదు, చేతుల్లో చూపించడం అని నిరూపిస్తాం. నిశ్శబ్దంలో గట్టిగా ప్రేమిస్తాం. ప్రామిస్.

0: Dallas, we are the undisputed leaders in the radio space. You know, we are Radio Surabhi.
1: Radio Surabhi.
2: Radio Surabhi.
3: Radio Surabhi 107.9 HD3 is your channel. Be an RJ, book an ad.
0: Just get benefited from Radio Surabhi. Radio Surabhi, Dallas' number one Telugu radio station. Only on 107.9 FM HD3.
3: Money isn't just meant to be earned, it's meant to fuel your dreams. Radio Surabhi meeku andisthundi Project W, effective wealth management strategies. Mee prashnalaki industry experts andinche salahalu samadhanalu. Project W, where money meets clarity. Every second and fourth Sunday, only on Radio Surabhi 107.9 FM HD3.
4: బ్రో, ఈ మెసేజ్ 10 మందికి ఫార్వర్డ్ చేస్తే గుడ్ లక్ ఫర్ జాబ్ అట.
5: ఇప్పటిగా నువ్వు చేసినావా? నీకు ఎన్ని వచ్చినాయి ఆఫర్ లెటర్లు?
4: అవుతుంది బ్రో, ఈ యూనివర్స్ కి టైం పడుతుంది కదా వాళ్ళు చూసి మేనిఫెస్ట్ అవటానికి. స్టాప్ ట్రస్టింగ్ వాట్సాప్ అస్ట్రాలజీ. మీ ఇంట్లో ఇబ్బందులైనా, ఉద్యోగంలో సమస్యలైనా, హెల్త్ ప్రాబ్లమ్స్ ఆర్ సమస్య ఏదైనా, డాలస్ లో ఎక్స్పర్ట్ అస్ట్రాలజర్ పండిత్ రామ్ తులసిని సంప్రదించండి. పండిత్ రామ్ తులసి 9797972654 ఆర్ విజిట్ astroramji.com. మీడియా రూమ్ స్క్రీన్ సైజ్ గురించి టెన్షన్ పడుతున్నారా? మాక్సిమం స్క్రీన్ స్పేస్ ఎలా డిజైన్ చేయాలో అర్థం అవ్వాలి.

0: skills, calibration, knowledge to meeku best experience on this taru. From basic to premium, they cover all the models. Visit g3electronics.com or call Nanda G3 at 919-491-4514.
1: America vachinappudu nunchi Facebook lo groups, WhatsApp lo groups, updates kosam okka place ledu. My phone is always buzzing with notifications. Anni okka place lo unte how convenient kada.
0: Say hello to NRI page. Mana Indians ki the digital marketing platform. Indian community ki full on information hub. Mee business Indian audience ki reach avvalanna. Social media promotions kosamaina, weekly newsletters kosamaina. Full visibility guaranteed with nripage.com. From businesses to non-profits, NRI page is the place to be. For more information, visit nripage.com or contact Gopal Ponnangi at 214-868-7538.
2: అందరికీ నమస్కారం, నేను మీ చిత్ర. రేడియో సురభి మొట్టమొదటి 24x7 తెలుగు రేడియో ఇన్ అమెరికా 107.9 FM HD3 లో మీకు చేరువవుతుంది. తప్పకుండా వినండి మీ తెలుగు నేస్తం రేడియో సురభి.
3: యు ఆర్ లిస్నింగ్ టు రేడియో సురభి 107.9 FM HD3.
4: Hi, I'm Ramagopal Varma.
5: అందరికీ నమస్కారం, నేను మీ వియన్ ఆదిత్య.
6: నేను మీ నాలుగో సింహం సైనమ.
7: నేను మీ చంద్రబోసుని. తప్పకుండా వినండి
8: రేడియో సురభి.
9: రేడియో సురభి.
6: రేడియో సురభి.
7: మీ తెలుగు నేస్తం రేడియో సురభి
3: 107.9 FM HD3.

0: అందరికీ నమస్కారం, నేను మీ వీఎన్ ఆదిత్య.
1: నేను మీ నాలుగో సింహం సాయి కుమార్.
2: నేను మీ చంద్రబోస్ని. తప్పకుండా వినండి
0: రేడియో సురభి.
3: రేడియో సురభి.
1: రేడియో సురభి.
2: మీ తెలుగు నేస్తం రేడియో సురభి.
4: 107.9 FM HD3.

0: అందరికి నమస్కారం, నేను మీ చిత్ర.
1: హాయ్, దిస్ ఇస్ విష్ణు మంచు.
2: హాయ్ గైస్, దిస్ ఇస్ శ్రీలీల.
1: హాయ్, నేను మీ తేజ సజ్జ.
2: టు లిసన్ టు రేడియో సురభి
1: 107.9 HD3
0: మొట్టమొదటి 24/7 తెలుగు రేడియో ఇన్ అమెరికా
1: డాలస్ కి ఓజీ రేడియో స్టేషన్ 107.9 FM HD3.

0: నమస్కారం, నేను సింగర్ శ్రీకృష్ణ.
1: నేను మీ ఆర్జే భార్గవి.
2: హాయ్, దిస్ ఇస్ ఆర్పి పట్నాయక్.
3: నేను మీ శ్రీనివాస్ అవసరాల.
4: దిస్ ఇస్ కోటి.
5: దిస్ ఇస్ హరిశంకర్.
6: కీప్ లిజనింగ్ మీ నేస్తం
7: రేడియో సురభి.
8: రేడియో సురభి.
9: రేడియో సురభి.
10: రేడియో సురభి.
11: రేడియో సురభి.
12: 107.9 FM HD3.

0: వసూలు దొరికేవే కాదు, ఏదో అలా కానీ చేసేవాళ్ళం. అండ్ దెన్ టుడే ఇండియాలో కన్నా ఇక్కడే మన పండుగలు మన స్టైల్లో జరుపుకునే హ్యాపీ డేస్ కి ట్రాన్సిషన్ అయ్యాం. మనకి కావాల్సిన గ్రోసరీస్ దగ్గర నుంచి పూజ సామాన్లు, పువ్వులు, ఏవైనా, యూ నేమ్ ఇట్, వీ గాట్ ఇట్. అండ్ దాట్ టు జస్ట్ వన్ స్టాప్ షాప్, ఫ్రమ్ ఫ్రెష్ ప్రొడ్యూస్ రోటీస్ టు ఎవ్రీడే పూజ ఎసెన్షియల్స్. వన్ నేమ్ టు గో, హరేలి. హరేలి, బ్రింగింగ్ ద టేస్ట్ ఆఫ్ హోమ్ క్లోజర్ టు యూ.
1: Radio Surabhi Civic Signal. Celebrate proudly. Celebrate responsibly. As a community, manaki pandagalu chala important. They bring us together. With the right planning, safety and respect, let's make our festivals more meaningful. Check for city permits, approvals and timelines. If you have large crowds, food or stages, permissions are a must. Follow noise limits, manage parking and avoid blocking public spaces. Keep clear entry and exit points. Ensure emergency access, basic security and crowd control. Make your event comfortable for everyone. When we respect the community supports us.

0: నారాయణ రామగోపాల్ వర్మ.
1: అందరికీ నమస్కారం, నేను మీ విజయన్ ఆదిత్య.
2: నేను మీ నాలుగో సింహం సాయి కుమార్.
3: నేను మీ చంద్రబోస్ని. తప్పకుండా వినండి
4: రేడియో సురభి.
2: రేడియో సురభి.

0: నమస్కారం, నేను సింగర్ శ్రీకృష్ణ.
1: నేను ఆర్జీ భార్గవి.
2: హాయ్, దిస్ ఇస్ ఆర్పి పట్నాయక్.
3: నేను మీ శ్రీనివాస్ అవసరాల.
4: దిస్ ఇస్ కోటి.
5: దిస్ ఇస్ హరిశంకర్.
6: కీప్ లిజనింగ్. మీ నేస్తం
7: రేడియో సురభి.
8: రేడియో సురభి.
9: రేడియో సురభి.
10: రేడియో సురభి.
11: రేడియో సురభి. 107.9 FM HD3.

0: అందరికీ నమస్కారం, నేను మీ చిత్ర.
1: హాయ్, దిస్ ఇస్ విష్ణు మంచు.
2: హాయ్ గైస్, దిస్ ఇస్ శ్రీలీల.
1: హాయ్, నేను మీ తేజ సజ్జ.
2: డూ లిసన్ టు రేడియో సురభి
1: 107.9 HD3,
0: మొట్టమొదటి 24/7 తెలుగు రేడియో ఇన్ అమెరికా,
1: డాలస్ కి ఓజీ రేడియో స్టేషన్ 107.9 FM HD3.

0: అందరికి నమస్కారం, నేను మీ చిత్ర.
1: హాయ్, దిస్ ఇస్ విష్ణు మంచు.
2: హాయ్ గైస్, దిస్ ఇస్ శ్రీలీల.
1: హాయ్, నేను మీ తేజ సజ్జ.
2: టు లిసన్ టు రేడియో సురభి
1: 107.9 HD3,
0: మొట్టమొదటి 24x7 తెలుగు రేడియో ఇన్ అమెరికా,
1: డాలస్ కి ఓజీ రేడియో స్టేషన్ 107.9 FM HD3.

0: హాయ్ అండ్ రామ్గోపాల్ వర్మ.
1: అందరికి నమస్కారం, నేను నివియన్ ఆదిత్య.
2: నేను మీ నాలుగో సింహం సాయి కుమార్.
3: నేను మీ చంద్రబోస్ని. తప్పకుండా వినండి
0: రేడియో సురభి.
2: రేడియో సురభి.

0: నమస్కారం, నేను సింగర్ శ్రీకృష్ణ.
1: నేను మీ ఆర్జే భార్గవి.
2: హాయ్, దిస్ ఇస్ ఆర్పి పట్నాయక్.
3: నేను మీ శ్రీనివాస అవసరాల.
4: దిస్ ఇస్ కోటి.
5: దిస్ ఇస్ హరిశంకర్.
6: కీప్ లిజనింగ్ మీ నేస్తం.
1: రేడియో సురభి.
7: రేడియో సురభి.
8: రేడియో సురభి.
9: రేడియో సురభి.
10: రేడియో సురభి. 107.9 FM HD3.

0: అందరికి నమస్కారం, నేను మీ చిత్ర.
1: హాయ్, దిస్ ఇస్ విష్ణు మంచు.
0: హాయ్ గైస్, దిస్ ఇస్ శ్రీలీలా.
1: హాయ్, నేను మీ తేజ సచా.
0: డు లిసన్ టు రేడియో సురభి
1: 107.9 HD3,
0: మొట్టమొదటి 24/7 తెలుగు రేడియో ఇన్ అమెరికా,
1: డాలస్ కి ఓజీ రేడియో స్టేషన్ 107.9 FM HD3.

0: You're listening to Radio Surabhi 107.9 FM HD3.
1: Ayushman Bhava, Arogyame Asalaina Aishwaryam. Your daily dose of goodness. Mee Arogyanni Kapadukune Sutralu.
2: Ayushman Bhava, every first and third Sunday at 5 p.m. Only on 107.9 FM HD3.
3: రేడియో సురభి సివిక్ సిగ్నల్. యుఎస్ లో జనరల్లీ పబ్లిక్ అండ్ షేర్డ్ స్పేసెస్ అంటే పార్క్స్, స్ట్రీట్స్, అపార్ట్మెంట్ కాంప్లెక్సెస్, కమ్యూనిటీ ఎటికెట్ అనేది ఫాలో అవ్వాల్సి ఉంటుంది. ఎస్పెషల్లీ మనం ఇల్లు కొన్నాం కదా అని పక్క వాళ్ల పీస్ కొనలేము. మన ఇంట్లోనే బ్యాక్ యార్డ్ లో ఒక పార్టీ ఉంటే పక్క వాళ్లకి ఇబ్బంది కలగకుండా ప్రవర్తించడం చాలా అవసరం. కీపింగ్ మ్యూజిక్ అండ్ సౌండ్స్ ఎట్ ఎ రీజనబుల్ లెవెల్, క్లీనింగ్ అప్ ఆఫ్టర్ యువర్ సెల్ఫ్ అండ్ రెస్పెక్టింగ్ కామన్ ఏరియాస్, ఇలాంటివి ఆ కమ్యూనిటీకి, తద్వారా అక్కడున్న వాళ్లకి మనం చూపించే Mariyada, and best of all, it avoids complaints.
1: From chaos to clarity, your day begins with 100 notifications. Customers calling, emails piling up, deadlines chasing you. Then Zoho steps in. One login, one dashboard, one clear view of your entire business. For the entrepreneur who wants clarity, not chaos. Zoho, powering possibilities with Radio Surabhi. మీడియా రూమ్ స్క్రీన్ సైజ్ గురించి టెన్షన్ పడుతున్నారా? మాక్సిమం స్క్రీన్ స్పేస్ ఎలా డిజైన్ చేయాలో అర్థం

0: skills, calibration, knowledge though, neko best experience on this Taru. From basic to premium, they cover all the models. Visit g3electronics.com or call Nanda G3 at 919-491-4514.
1: America vachinappudu nunchi Facebook lo groups, WhatsApp lo groups, updates kosam okka place ledu. My phone is always buzzing with notifications. Anni okka place lo unte how convenient kada?
0: Say hello to NRI page. Mana Indians ki the digital marketing platform. Indian community ki full on information hub. Mee business Indian audience ki reach avvalanna, social media promotions kosamaina, weekly newsletters kosamaina. Full visibility guaranteed with nripage.com. From businesses to non-profits, NRI page is the place to be. For more information, visit nripage.com or contact Gopal Ponnangi at 214-868-7538.
2: హాయ్, నేను రామ్గోపాల్ వర్మ.
3: అందరికీ నమస్కారం, నేను మీ విజయన్ ఆదిత్య.
4: నేను మీ నాలుగో సింహం సాయి కుమార్.
5: నేను మీ చంద్రబోస్ని తప్పకుండా వినండి.
4: రేడియో సురభి,
3: రేడియో సురభి,
4: రేడియో సురభి,
5: మీ తెలుగు నేస్తం రేడియో సురభి
6: 107.9 FM HD3.
7: భళి భళి భళి రా భళి.

0: నమస్కారం, నేను సింగర్ శ్రీకృష్ణ.
1: భార్గవి.
2: హాయ్, దిస్ ఇస్ ఆర్పి పట్నాయక్.
3: నేను మీ శ్రీనివాస్ అవసరాల.
4: హరిశంకర్.
1: రేడియో సురభి.
3: రేడియో సురభి.
4: రేడియో సురభి.
3: రేడియో సురభి.
5: రేడియో సురభి. 107.9 FM HD3.

0: హాయ్ అండ్ రామ్మోహన్ పాల్ వర్ణ.
1: అందరికీ నమస్కారం, నేను మీ వి ఆదిత్య.
2: నేను మీ నాలుగో సింహం సాయి కుమార్.
3: నేను మీ చంద్రబోసుని. తప్పకుండా వినండి
0: రేడియో సురభి.
1: రేడియో సురభి.
2: రేడియో సురభి.
3: మీ తెలుగు నేస్తం రేడియో సురభి.
4: 107.9 FM HD3.

0: నమస్కారం, నేను సింగర్ శ్రీకృష్ణ.
1: నేను మీ ఆర్జే భార్గవి.
2: హాయ్, దిస్ ఇస్ ఆర్పి పట్నాయక్.
3: నేను మీ శ్రీనివాస్ అవసరాల.
4: దిస్ కోటి.
5: దిస్ హరిశంకర్.
4: కీప్ లిజనింగ్ మీ నేస్తాం.
1: రేడియో సురభి.
3: రేడియో సురభి.
4: రేడియో సురభి.
3: రేడియో సురభి.
4: రేడియో సురభి.
6: 107.9 FM HD3.

0: We are the undisputed leaders in the radio space. You know, we are Radio Surabhi.
1: Radio Surabhi.
0: Radio Surabhi.
2: Radio Surabhi 107.9 HD3 is your channel. Be an RJ, book an ad.
0: Just get benefited from Radio Surabhi. Radio Surabhi, Dallas's number one Telugu radio station. Only
2: is your channel. Be an RJ, book an ad.
0: Just get benefited from Radio Surabhi. Radio Surabhi, Dallas's number one Telugu radio station. Only on 107.9 FM HD3.
2: Money isn't just meant to be earned, it's meant to fuel your dreams. Radio Surabhi meeku andisthundi Project W, Effective Wealth Management Strategies. Mee prashnalaki industry experts andinche salahalu samadhanalu. Project W, where money meets clarity. Every second and fourth Sunday, only on Radio Surabhi 107.9 FM HD3.
3: అమెరికా వచ్చినప్పటి నుంచి ఫేస్బుక్ లో గ్రూప్స్, వాట్సాప్ లో గ్రూప్స్, అప్డేట్స్ కోసం ఒక్క ప్లేస్ లేదు. మై ఫోన్ ఇస్ ఆల్వేస్ బజింగ్ విత్ నోటిఫికేషన్స్. అన్ని ఒక్క ప్లేస్ లో ఉంటే హౌ కన్వీనియంట్ కదా.
4: సే హలో టు ఎన్ఆర్ఐ పేజ్, మన ఇండియన్స్ కి ద డిజిటల్ మార్కెటింగ్ ప్లాట్ఫామ్, ఇండియన్ కమ్యూనిటీ కి ఫుల్ ఆన్ ఇన్ఫర్మేషన్ హబ్. మీ బిజినెస్ ఇండియన్ ఆడియన్స్ కి రీచ్ అవ్వాలన్నా సోషల్ మీడియా ప్రమోషన్స్ కోసమైనా, వీక్లీ న్యూస్ లెటర్స్ కోసమైనా, ఫుల్ విజిబిలిటీ గ్యారంటీడ్ విత్ ఎన్ఆర్ఐ పేజ్ .com. ఫ్రమ్ బిజినెసెస్ టు నాన్ ప్రాఫిట్స్, ఎన్ఆర్ఐ పేజ్ ఇస్ ద ప్లేస్ టు బి. ఫర్ మోర్ information, visit nripage.com or contact Gopal Ponnangi at 214-868-7538.
5: మీడియా రూమ్ స్క్రీన్ సైజ్ గురించి టెన్షన్ పడుతున్నారా? మాక్సిమం స్క్రీన్ స్పేస్ ఎలా డిజైన్ చేయాలో అర్థం అవ్వట్లేదా? డోంట్ వరీ, G3 ఎలక్ట్రానిక్స్ కెన్ హెల్ప్ యూ డిజైన్ అ కస్టమ్ సెటప్. స్క్రీన్ బిల్డ్ చేయటం దగ్గర నుంచి అకూస్టిక్ వాల్ సెటప్ వరకు దే విల్ హెల్ప్ యూ అట్ అన్ ఎక్స్పర్ట్ లెవెల్. వాళ్ళ హైలీ స్పెషలైజ్ స్కిల్స్, క్యాలిబ్రేషన్ నాలెడ్జ్ తో మీకు బెస్ట్ ఎక్స్పీరియన్స్ అందిస్తారు. ఫ్రమ్ బేసిక్ టు ప్రీమియం, దే కవర్ ఆల్ ద మోడల్స్. విజిట్ G3 Electronics.com ఆర్ కాల్ నందా G3 అట్ 919-491-4514.
6: ఈ రోజు ఎక్కడికి వచ్చా అక్క?
7: నువ్వు బెస్ట్ పార్టీ ఇన్ టౌన్ హోస్ట్ చేస్తున్నారు, క్యాటరింగ్ ఎవరో కనుక్కుందాం పద.
6: అక్క, లైవ్ దోశ, లైవ్ జలేబీ, పంజాబీ, సౌత్ ఇండియన్, ఇండో చైనీస్, చాట్, ఇక్కడ చాలా పెద్ద లిస్టే ఉంది. అక్క అక్క
7: ఇంకా వెయిట్ చేస్తావేంటి, ప్లేట్ తీసుకో.
8: రాజులాస్ కిచెన్ కేటరింగ్ ఉంటే ఎవరైనా ఎందుకు టెంప్ట్ అవ్వరు? రాజులాస్ కిచెన్ కేటరింగ్ పాపులర్ స్ట్రీట్ ఫుడ్స్ నుంచి పాన్ ఇండియన్ డిషెస్ దాకా ఫుడ్ డెలివరీ టు ఫుల్ సైజ్ కేటరింగ్. మీ ఈవెంట్స్ ని గ్రాండ్ గా మార్చేయండి రాజులాస్ కిచెన్ తో. ఫ్రీ డెలివరీ ఆప్షన్స్ అండ్ గ్యారంటీడ్ బెస్ట్ ఇన్ క్లాస్ టేస్ట్. ఫర్ బుకింగ్స్ కాల్ 972-879-7999.
9: Hi guys, this is Harishankar, Radio Surabhi, first 24/7 Telugu radio in United States, 107.9 FM, HD3 quality to meeku marinta cheru kabotham. Keep listening me next on Radio Surabhi.
10: You are listening to Radio Surabhi 107.9 FM HD3.

0: అందరికీ నమస్కారం, నేను మీ చిత్ర.
1: హాయ్, దిస్ ఇస్ విష్ణు మంచు.
2: హాయ్ గైస్, దిస్ ఇస్ శ్రీలీల.
1: హాయ్, నేను మీ తేజ సజ్జ.
2: టు లిసన్ టు రేడియో సురభి
1: 107.9 HD3,
0: మొట్టమొదటి 24x7 తెలుగు రేడియో ఇన్ అమెరికా,
1: డాలస్ కి ఓజీ రేడియో స్టేషన్ 107.9 FM HD3.

0: అందరికి నమస్కారం, నేను మీ చిత్ర.
1: హాయ్, దిస్ ఇస్ విష్ణు మంచు.
2: హాయ్ గైస్, దిస్ ఇస్ శ్రీలీల.
1: హాయ్, నేను మీ తేజ సజ్జ.
2: టు లిసన్ టు రేడియో సురభి
1: 107.9 HD3,
0: మొట్టమొదటి 24x7 తెలుగు రేడియో ఇన్ అమెరికా,
1: డాలస్ కి ఓజీ రేడియో స్టేషన్ 107.9 FM HD3.

0: నమస్కారం, నేను సింగర్ శ్రీ కృష్ణ.
1: నేను మీ ఆర్జే భార్గవి.
2: హాయ్, దిస్ ఇస్ ఆర్పి పట్నాయక్. నేను మీ శ్రీనివాస అవసరాల.
3: దిస్ ఇస్ కోటి.
4: దిస్ ఇస్ హరిశంకర్.
3: కీప్ లిస్నింగ్ మీ నేస్తాం.
1: రేడియో సురభి.
2: రేడియో సురభి.
3: రేడియో సురభి.
2: రేడియో సురభి.
3: రేడియో సురభి.
5: 107.9 FM HD3.

0: You're listening to Radio Surabhi 107.9 FM HD3.
1: ఆయుష్మాన్ భవ ఆరోగ్యమే అసలైన ఐశ్వర్యం. యువర్ డైలీ డోస్ ఆఫ్ గుడ్నెస్. మీ ఆరోగ్యాన్ని కాపాడుకునే సూత్రాలు
2: ఆయుష్మాన్ భవ ఎవ్రీ ఫస్ట్ అండ్ థర్డ్ సండే అట్ 5 PM ఓన్లీ ఆన్ 107.9 FM HD3.
3: రేడియో సురభి సివిక్ సిగ్నల్ హెల్ప్ ఇస్ హియర్ ఇన్ టెక్సస్. ఒక్కోసారి మనం లైఫ్ లో టఫ్ సిచ్యువేషన్స్ ఫేస్ చేస్తాం అండ్ ఇట్ కెన్ బి డాంటింగ్. డొమెస్టిక్ వైలెన్స్, ఇమిగ్రేషన్ క్వశ్చన్స్, థ్రెట్ టు సేఫ్టీ, ఇలాంటప్పుడు రీచ్ అవుట్. సపోర్ట్ ఈస్ క్లోజర్ దాన్ యూ థింక్. ఫర్ లీగల్ గైడెన్స్ రీచ్ అవుట్ టు ఆర్గనైజేషన్స్ లైక్ రైజెస్ అండ్ అమెరికన్ గేట్వేస్. యువర్ లోకల్ పోలీస్ డిపార్ట్మెంట్ ఈస్ దేర్ ఫర్ సేఫ్టీ. డోంట్ హెసిటేట్ టు కాల్ 911 ఇన్ ఎమర్జెన్సీస్. ఫర్ డిస్క్రిమినేషన్ ఆర్ వర్క్ ప్లేస్ కన్సర్న్స్, కనెక్ట్ విత్ ది టెక్సస్ వర్క్ ఫోర్స్ కమిషన్. అండ్ ఫర్ సిటీ లెవెల్ సపోర్ట్ యువర్ లోకల్ సిటీ ఆఫీసెస్ అండ్ కమ్యూనిటీ సెంటర్స్ ఆర్ ఆల్వేస్ అవైలబుల్ టు గైడ్ యూ. స్టే ఇన్ఫార్మ్డ్, స్టే కనెక్టెడ్, బికాస్ హెల్ప్ ఈస్ ఆల్వేస్ విత్ ఇన్ రీచ్.
1: తత్ర ఖలు ఈమాని అష్టౌ ఆహార విధి విశేష ఆయతనాని భవంతి అని ఆయుర్వేదం చెప్తోంది. అంటే ఆహారం అనేది కేవలం ఫుడ్ కాదు, ఇట్స్ అ పర్ఫెక్ట్ బ్యాలెన్స్. దేశ కాలమాన పరిస్థితులు, ప్రకృతి, దాన్ని పండించే విధానం, ఇవన్నీ కూడా తోడవుతాయి. అలా చూస్తే మన రూట్స్ ఫార్మింగ్ లో ఉన్నాయి, బట్ వి మూవ్డ్ ఆన్. స్టిల్ మన మనసులు పచ్చని పంట పొలాల్లో చిక్కుకుపోయి ఉన్నాయి. సో లెట్స్ గెట్ బ్యాక్ టు అవర్ రూట్స్ విత్ వివిఎఫ్ యాక్టెక్ ఐఎన్సీ. వల్లెమరి ఫార్మ్స్ బిలీవ్స్ దట్ ఫార్మింగ్ ఇస్ నాట్ బ్యాక్వర్డ్, ఇట్ ఈస్ ద ఫ్యూచర్. వివిఎఫ్ యాక్టెక్ ఐఎన్సీ ఈస్ యువర్ calling for farming. Palembari Farms. Visit vvfagtech.com or call 848-244-0213.
4: Ade 9 to 5, same desk, same routine. Me entrepreneurial journey modal pettandi India Bazaar to. Be your own boss and run a thriving grocery business. Fresh produce nunchi authentic Indian essentials varaku India Bazaar meek andistundi the brand and the support for a perfect success story. For more information, call or visit indiabazaarfranchisee.com. India Bazaar Franchisee. Your business, your future, starting today.
5: మీడియా రూమ్ స్క్రీన్ సైజ్ గురించి టెన్షన్ పడుతున్నారా? మాక్సిమం స్క్రీన్ స్పేస్ ఎలా డిజైన్ చేయాలో అర్థం

0: skills, calibration knowledge tho meeku best experience andistaru. From basic to premium, they cover all the models. Visit g3electronics.com or call Nanda G3 at 919-491-4514.
1: హాయ్, రామ్గోపాల్ వర్మ.
2: అందరికి నమస్కారం, నేను మీ విజయన్ ఆదిత్య.
3: నేను మీ నాలుగో సింహం సాయి కుమార్.
4: నేను మీ చంద్రబోసుని తప్పకుండా వినండి.
5: రేడియో సురభి,
6: రేడియో సురభి,
3: రేడియో సురభి,
4: మీ తెలుగునిస్తం రేడియో సురభి
7: 107.9 FM HD3.

0: అందరికీ నమస్కారం, నేను మీ చిత్ర.
1: హాయ్, దిస్ ఇస్ విష్ణు మంచు.
2: హాయ్ గైస్, దిస్ ఇస్ శ్రీలీల.
1: హాయ్, నేను మీ తేజ సజ్జ.
2: టు లిసన్ టు రేడియో సురభి
1: 107.9 HD3,
0: మొట్టమొదటి 24/7 తెలుగు రేడియో ఇన్ అమెరికా,
1: డాలస్ కి ఓజీ రేడియో స్టేషన్ 107.9.

0: నమస్కారం, నేను సింగర్ శ్రీకృష్ణ.
1: నేను మీ ఆర్జే భార్గవి.
2: హాయ్, దిస్ ఇస్ ఆర్పి పట్నాయక్.
3: నేను మీ శ్రీనివాస్ అవసరాల.
4: దిస్ ఇస్ కోటి.
5: దిస్ ఇస్ హరిశంకర్.
6: కీప్ లిసనింగ్ మీ నేస్తం
1: రేడియో సురభి.
3: రేడియో సురభి.
6: రేడియో సురభి.
3: రేడియో సురభి.
7: రేడియో సురభి. 107.9 FM HD3.

0: undisputed leaders in the radio space. You know, we are Radio Surabhi.
1: Radio Surabhi.
0: Radio Surabhi.
2: Radio Surabhi 107.9 HD3 is your channel. Be an RJ, book an ad.
0: Just get benefited from Radio Surabhi. Radio Surabhi, Dallas's number one Telugu radio station. Only on 107.9 FM HD3.
2: Money isn't just meant to be earned, it's meant to fuel your dreams. Radio Surabhi meek andisthundi Project W effective wealth management strategies. Mee prashnalaki industry experts andinche salahalu samadhanalu. Project W, where money meets clarity. Every second and fourth Sunday only on Radio Surabhi 107.9 FM HD3.
0: तत्र खलु ईमानि अष्टौ आहार विधि विशेष आयतनानि भवन्ति अनि आयुर्वेदं चेप्तोंदि. अंटे आहारं अनेदि केवलं फुड् कादु, इट्स् अ पर्फेक्ट् बालन्स्. देश कालमान परिस्थितुलु, प्रकृति, दानि पाटिंचे विधानं, इवन्नी कूडा तोडवुतायि. अला चूस्ते मन रूट्स् फार्मिंग् लो उन्नायि, बट् वी मूव्ड् आन्. स्टिल् मन मनसुलु पच्चनि पंट पोलाल्लो चिक्कुकुपोयि उन्नायि. सो लेट्स् गेट् बैक् टु अवर् रूट्स् विथ् वीवीएफ् एक्टेक् आईएनसी. मल्लेमरि फार्म्स् बिलीव्स् दट् फार्मिंग् इस् नाट् बैक्वर्ड्, इट् ईस् द फ्यूचर्. वीवीएफ् एक्टेक् आईएनसी इस् योर् काल for farming. Palembari Farms. Visit vvfagtech.com or call 848-244-0213.
3: America vachinappudu nunchi Facebook lo groups, WhatsApp lo groups, updates kosam okka place ledu. My phone is always buzzing with notifications. Anni okka place lo unte how convenient kada.
0: Say hello to NRI page. Mana Indians ki the digital marketing platform. Indian community ki full on information hub. Mee business Indian audience ki reach avvalanna. Social media promotions kosamaina, weekly newsletters kosamaina. Full visibility guaranteed with nripage.com. From businesses to non-profits, NRI Page is the place to be. For more information, visit nripage.com or contact Gopal Ponnangi at 214-868-7538.
4: కోటి రూపాయల కోసం మీ ఆఖరి ప్రశ్న రెడీయా?
5: Yes sir.
4: రాజరాజ్ కిచెన్ ఇన్ DFW ఇస్ ఫేమస్ ఫర్ వాట్? ఆప్షన్ ఏ చాట్ ఓన్లీ, ఆప్షన్ బి చాట్ అండ్ తాలి, ఆప్షన్ సి తాలి ఓన్లీ అండ్ ఆప్షన్ డి చాట్ తాలి అండ్ క్యాటరింగ్.
5: సార్, ఈ మాత్రం తెలియకుండా డాలస్ లో ఎలా ఉంటాం? ఇట్స్ చాట్, తాలి అండ్ క్యాటరింగ్.
4: యూర్ అబ్సల్యూట్లీ రైట్. రాజరాజ్ కిచెన్ లో మన ఫేవరెట్ చాట్ ఐటమ్స్ అలాంగ్ విత్ తాలీస్ ఆర్ ఆల్ అట్ అఫోర్డబుల్ ప్రైసెస్ అండ్ అన్ఫర్గెటబుల్ టేస్ట్. ఎంత అంటే మళ్లీ మళ్లీ రావాలనిపిస్తుంది. ఆల్సో ఆఫర్ క్యాటరింగ్ బికాస్ దేర్ ఫుడ్ ఇస్ సో ఇర్రెసిస్టిబుల్.
6: విజిట్ రాజరాజ్ కిచెన్ ఇన్ Irving, East Plano and Eldorado. For more information, visit rkusa.com.
7: అందరికి నమస్కారం. నేను మీ చిత్ర. రేడియో సురభి మొట్టమొదటి 24x7 తెలుగు రేడియో ఇన్ అమెరికా 107.9 FM HD3 లో మీకు చేరువవుతుంది. తప్పకుండా వినండి మీ తెలుగు నేస్తం రేడియో సురభి.
8: You're listening to Radio Surabhi 107.9 FM HD3.

0: అందరికీ నమస్కారం, నేను మీ విఎన్ ఆదిత్య.
1: నేను మీ నాలుగో సింహం సాయి కుమార్.
2: నేను మీ చంద్రబోసుని. తప్పకుండా వినండి
0: రేడియో సురభి.
1: రేడియో సురభి. రేడియో సురభి.
2: మీ తెలుగు నేస్తం రేడియో సురభి.
3: 107.9 FM HD3.

0: అందరికీ నమస్కారం, నేను మీ చిత్ర.
1: హాయ్, దిస్ ఇస్ విష్ణు మంచు.
2: హాయ్ గైస్, దిస్ ఇస్ శ్రీనీల.
1: హాయ్, నేను మీ తేజ సజ్జ.
2: టు లిసన్ టు రేడియో సురభి
1: 107.9 HD3,
0: మొట్టమొదటి 24/7 తెలుగు రేడియో ఇన్ అమెరికా,
1: డాలస్ కి ఓజీ రేడియో స్టేషన్ 107.9 FM HD3.

0: నమస్కారం, నేను సింగర్ శ్రీకృష్ణ.
1: హాయ్, దిస్ ఇస్ ఆర్పి పట్నాయక్.
2: నేను మీ శ్రీనివాస అవసరాల.
3: రేడియో సురభి. 107.9 FM HD3.

0: అందరికీ నమస్కారం, నేను మీ చిత్ర.
1: హాయ్, దిస్ ఇస్ విష్ణు మంచు.
2: హాయ్ గైస్, దిస్ ఇస్ శ్రీలీల.
1: హాయ్, నేను మీ తేజ సజ్జ.
2: టు లిసన్ టు రేడియో సురభి
1: 107.9 HD3,
0: మొట్టమొదటి 24/7 తెలుగు రేడియో ఇన్ అమెరికా,
1: డాలస్ కి ఓజీ రేడియో స్టేషన్ 107.9 FM HD3.

0: నమస్కారం, నేను సింగర్ శ్రీకృష్ణ.
1: నేను మీ ఆర్జే భార్గవి.
2: హాయ్, దిస్ ఇస్ ఆర్పి పట్నాయక్.
3: నేను మీ శ్రీనివాస అవసరాల.
4: దిస్ ఇస్ కోటి.
5: దిస్ ఇస్ హరిశంకర్.
6: కీప్ లిజనింగ్ మీ నేస్తం.
7: రేడియో సురభి.
8: రేడియో సురభి.
9: రేడియో సురభి.
10: రేడియో సురభి.
11: రేడియో సురభి.
12: 107.9 FM HD3.

0: to Dallas, they are the undisputed leaders in the radio space. You know, we are Radio Surabhi.
1: Radio Surabhi 107.9 HT3 is your channel. Be an RJ, book an ad.
0: Just get benefited from Radio Surabhi. Radio Surabhi, Dallas's number one Telugu radio station. Only on 107.9 FM HT3.
1: Money isn't just meant to be earned, it's meant to fuel your dreams. Radio Surabhi meek andisthundi Project W, effective wealth management strategies. Mee prashnalaki industry experts andinche salahalu samadhanalu. Project W, where money meets clarity. Every second and fourth Sunday, only on Radio Surabhi 107.9 FM HD3.
2: ఈ రోజు ఎక్కడికి వచ్చా అక్క?
3: నువ్వు బెస్ట్ పార్టీ ఇన్ టౌన్ హోస్ట్ చేస్తున్నారు, క్యాటరింగ్ ఎవరు కనుక్కుందాం పద.
2: అక్క లైవ్ దోశ, లైవ్ జలేబీ, పంజాబీ, సౌత్ ఇండియన్, ఇండో చైనీస్, చాట్, ఇక్కడ చాలా పెద్ద లిస్టే ఉంది అక్క. అక్క
3: ఇంకా తీసుకో.
4: రాజులాస్ కిచెన్ కేటరింగ్ ఉంటే ఎవరైనా ఎందుకు టెంప్ట్ అవ్వరు? రాజులాస్ కిచెన్ కేటరింగ్ పాపులర్ స్ట్రీట్ ఫుడ్స్ నుంచి పాన్ ఇండియన్ డిషెస్ దాకా ఫుడ్ డెలివరీ టు ఫుల్ సైజ్ కేటరింగ్. మీ ఈవెంట్స్ ని గ్రాండ్ గా మార్చేయండి రాజులాస్ కిచెన్ తో. ఫ్రీ డెలివరీ ఆప్షన్స్ అండ్ గ్యారంటీడ్ బెస్ట్ ఇన్ క్లాస్ టేస్ట్. ఫర్ బుకింగ్స్ కాల్ 9728797999.
2: అమెరికా వచ్చినప్పటి నుంచి ఫేస్బుక్ లో గ్రూప్స్, వాట్సాప్ లో గ్రూప్స్, అప్డేట్స్ కోసం ఒక్క ప్లేస్ లేదు. మై ఫోన్ ఇస్ ఆల్వేస్ బజింగ్ విత్ నోటిఫికేషన్స్. అన్ని ఒక్క ప్లేస్ లో ఉంటే హౌ కన్వీనియంట్ కదా.
5: సే హలో టు ఎన్ఆర్ఐ పేజ్, మన ఇండియన్స్ కి ద డిజిటల్ మార్కెటింగ్ ప్లాట్ఫామ్, ఇండియన్ కమ్యూనిటీ కి ఫుల్ ఆన్ ఇన్ఫర్మేషన్ హబ్. మీ బిజినెస్ ఇండియన్ ఆడియన్స్ కి రీచ్ అవ్వాలన్నా సోషల్ మీడియా ప్రమోషన్స్ కోసమైనా, వీక్లీ న్యూస్ లెటర్స్ కోసమైనా ఫుల్ విజిబిలిటీ గ్యారంటీడ్ విత్ ఎన్ఆర్ఐ పేజ్ .com. ఫ్రమ్ బిజినెసెస్ టు నాన్ ప్రాఫిట్స్, ఎన్ఆర్ఐ పేజ్ ఇస్ ద ప్లేస్ టు బి. ఫర్ మోర్ ఇన్ఫర్మేషన్ విజిట్ ఎన్ఆర్ఐ పేజ్ .com or contact Gopal Ponnangi at 214-868-7538.
6: తత్ర ఖలు ఈమాని అష్టౌ ఆహార విధి విశేష ఆయతనాని భవంతి అని ఆయుర్వేదం చెప్తోంది. అంటే ఆహారం అనేది కేవలం ఫుడ్ కాదు, ఇట్స్ అ పర్ఫెక్ట్ బ్యాలెన్స్. దేశ కాలమాన పరిస్థితులు, ప్రకృతి, దాన్ని పండించే విధానం, ఇవన్నీ కూడా తోడవుతాయి. అలా చూస్తే మన రూట్స్ ఫార్మింగ్ లో ఉన్నాయి, బట్ వి మూవ్డ్ ఆన్. స్టిల్ మన మనసులు పచ్చని పంట పొలాల్లో చిక్కుకుపోయి ఉన్నాయి. సో లెట్స్ గెట్ బ్యాక్ టు అవర్ రూట్స్ విత్ వివిఎఫ్ యాక్టెక్ ఐఎన్సి. పల్లెమారి ఫార్మ్స్ బిలీవ్స్ దట్ ఫార్మింగ్ ఇస్ నాట్ బ్యాక్వర్డ్, ఇట్ ఈస్ ద ఫ్యూచర్. వివిఎఫ్ యాక్టెక్ ఐఎన్సీ is your calling for farming. Pallimbari Farms. Visit vvfagtech.com or call 848-244-0213.
1: ఐపీఎల్ మ్యాచెస్ అయినా, కొత్త మూవీ రిలీజ్ అయినా, న్యూస్ ఏదైనా, టైం ఏదైనా, ఇదిగా తోడుగా రేడియో సురభి అమెరికాలో తెలుగులో ఇస్తాం.
7: యు ఆర్ లిసనింగ్ టు రేడియో సురభి 107.9 FM HD3.

0: నమస్కారం, నేను సింగర్ శ్రీకృష్ణ.
1: నేను మీ ఆర్జే భార్గవి.
2: హాయ్, దిస్ ఇస్ ఆర్పి పట్నాయక్.
3: నేను మీ శ్రీనివాస అవసరాల.
4: దిస్ ఇస్ కోటి.
5: దిస్ ఇస్ హరిశంకర్.
6: కీప్ లిస్నింగ్ మీ నేస్తం.
7: రేడియో సురభి.
8: రేడియో సురభి.
9: రేడియో సురభి.
10: రేడియో సురభి.
11: రేడియో సురభి. 107.9 FM HD3.

0: ఆయన రామ్గోపాల్ వర్మ.
1: అందరికి నమస్కారం, నేను మీవియన్ ఆదిత్య.
2: నేను మీ నాలుగో సింహం సాయి కుమార్.
3: నేను మీ చంద్రబోస్. తప్పకుండా వినండి
4: రేడియో సురభి.
5: రేడియో సురభి.
2: రేడియో సురభి.
3: మీ తెలుగు నేస్తం రేడియో సురభి.
6: 107.9 FM HD3.

0: అందరికీ నమస్కారం, నేను మీ చిత్ర.
1: హాయ్, దిస్ ఇస్ విష్ణు మంచు.
2: హాయ్ గైస్, దిస్ ఇస్ శ్రీలీల.
1: హాయ్, నేను మీ తేజ సజ్జ.
2: టు లిసన్ టు రేడియో సురభి
1: 107.9 HD3,
0: మొట్టమొదటి 24x7 తెలుగు రేడియో ఇన్ అమెరికా,
1: డాలస్ కి ఓజీ రేడియో స్టేషన్ 107.9 FM HD3.

0: ఆర్యన్ రామగోపాల్ వర్మ.
1: అందరికీ నమస్కారం, నేను మీ విజయన్ ఆదిత్య.
2: నేను మీ నాలుగో సింహం సాయి కుమార్.
3: నేను మీ చంద్రబోస్ని. తప్పకుండా వినండి
4: రేడియో సురభి.
5: రేడియో సురభి.
2: రేడియో సురభి.
3: మీ తెలుగు నేస్తం రేడియో సురభి.
6: 107.9 FM HD3.

0: You're listening to Radio Suripi 107.9 FM HD3.
1: Ayushman Bhava, Arogyame Asalaina Aishwaryam. Your daily dose of goodness. Mee Arogyanni Kapadukune Sootralu.
2: Ayushman Bhava, every first and third Sunday at 5 p.m. Only on 107.9 FM HD3.
3: అమెరికా వచ్చినప్పటి నుంచి ఫేస్బుక్ లో గ్రూప్స్, వాట్సాప్ లో గ్రూప్స్ అప్డేట్స్ కోసం ఒక్క ప్లేస్ లేదు. మై ఫోన్ ఇస్ ఆల్వేస్ బజింగ్ విత్ నోటిఫికేషన్స్. అన్ని ఒక్క ప్లేస్ లో ఉంటే హౌ కన్వీనియంట్ కదా.
4: సే హలో టు ఎన్ఆర్ఐ పేజ్, మన ఇండియన్స్ కి ద డిజిటల్ మార్కెటింగ్ ప్లాట్ఫామ్, ఇండియన్ కమ్యూనిటీ కి ఫుల్ ఆన్ ఇన్ఫర్మేషన్ హబ్. మీ బిజినెస్ ఇండియన్ ఆడియన్స్ కి రీచ్ అవ్వాలన్నా సోషల్ మీడియా ప్రమోషన్స్ కోసమైనా, వీక్లీ న్యూస్ లెటర్స్ కోసమైనా, ఫుల్ విజిబిలిటీ గ్యారంటీడ్ విత్ ఎన్ఆర్ఐ పేజ్ .com. ఫ్రమ్ బిజినెసెస్ టు నాన్ ప్రాఫిట్స్, ఎన్ఆర్ఐ పేజ్ ఇస్ ద ప్లేస్ టు బి. ఫర్ మోర్ ఇన్ఫర్మేషన్ విజిట్ nripage.com or contact Gopal Ponnangi at 214-868-7538.
5: మేరా తుమ్హారా హమారా ప్యార్ సబ్కా ఫేవరెట్ ఇండియా బజార్.
6: గత 24 ఏళ్ల నుంచి ఇండియా బజార్ మనందరికీ కావలసిన వస్తువులన్నీ అందిస్తూ ఇట్ హస్ గ్రోన్ ఆన్ us and now they are open in even more places, making their access more convenient and comfortable. Visit India Bazaar in Makini, Fort Worth and Austin. Stay connected with India Bazaar through their newsletters for the latest deals, festive offers and new arrivals. Join them on WhatsApp, Instagram and Facebook. Search India Bazaar or India Co and be part of the Hamara Bazaar family. Everyday India Bazaar, Hamara Bazaar, Hamara Ghar.
7: From chaos to clarity, your day begins with 100 notifications. Customers calling, emails piling up, deadlines chasing you. Then Soho steps in. One login, one dashboard, one clear view of your entire business. For the entrepreneur who wants clarity, not chaos. Soho, powering possibilities with Radio Surabhi.
8: మీడియా రూమ్ స్క్రీన్ సైజ్ గురించి టెన్షన్ పడుతున్నారా? మాక్సిమం స్క్రీన్ స్పేస్ ఎలా డిజైన్ చేయాలో అర్థం అవ్వట్లేదా? డోంట్ వరీ, జీపీ ఎలక్ట్రానిక్స్ కెన్ హెల్ప్ యూ డిజైన్ అ కస్టమ్ సెటప్. స్క్రీన్ బిల్డ్ చేయటం దగ్గర నుంచి అకూస్టిక్ వాల్ సెటప్ వరకు దే విల్ హెల్ప్ యూ అట్ అన్ ఎక్స్పర్ట్ లెవెల్. వాళ్ళ హైలీ స్పెషలైజ్ స్కిల్స్, క్యాలిబ్రేషన్ నాలెడ్జ్ తో మీకు బెస్ట్ ఎక్స్పీరియన్స్ అందిస్తారు. ఫ్రమ్ బేసిక్ టు ప్రీమియం, దే కవర్ ఆల్ ద మోడల్స్. విజిట్ g3electronics.com ఆర్ కాల్ నందా g3 @ 919-491-4514.

0: నమస్కారం, నేను సింగర్ శ్రీకృష్ణ.
1: నేను మీ ఆర్జే భార్గవి.
2: హాయ్, దిస్ ఇస్ ఆర్పి పట్నాయక్.
3: నేను మీ శ్రీనివాస అవసరాల.
4: దిస్ ఇస్ కోటి.
5: దిస్ ఇస్ హరిశంకర్.
6: కీప్ లిజనింగ్ మీ నేస్తం.
7: రేడియో సురభి.
8: రేడియో సురభి.
9: రేడియో సురభి.
10: రేడియో సురభి.
11: రేడియో సురభి.
12: 107.9 FM HD3.

ఏంటి స్వామి వేళ సునీత స్కూల్ కాలేదు? అయినా ఇలా జరుగుద్దని నీకు ముందే తెలిసింటే పాట పుస్తకం దొరకకుండా చేసి ఉండొచ్చు కదా. సరే రేపైనా సునీత స్కూల్కి వచ్చేటట్టు చూడు.

0: అందరికి నమస్కారం, నేను మీ చిత్ర.
1: హాయ్, దిస్ ఇస్ విష్ణు మంచు.
2: హాయ్ గైస్, దిస్ ఇస్ శ్రీలీల.
1: హాయ్, నేను మీ తేజ సజ్జ.
2: టు లిసన్ టు రేడియో సురభి
1: 107.9 HD3,
0: మొట్టమొదటి 24/7 తెలుగు రేడియో ఇన్ అమెరికా,
1: డాలస్ కి ఓజీ రేడియో స్టేషన్ 107.9 FM HD3.

0: ನನ್ನ ತ್ಯಾಗ ಚೇಮ.
1: I am Ramgopal Varma.
2: అందరికీ నమస్కారం. నేను మీ వియన్ ఆదిత్య.
3: నేను మీ నాలుగో సింహం సాయి కుమార్.
4: నేను మీ చంద్రబోసిని. తప్పకుండా వినండి
5: రేడియో సురభి.
2: రేడియో సురభి.
3: రేడియో సురభి.
4: మీ తెలుగు నేస్తం రేడియో సురభి
6: 107.9 FM HD3.

0: 101.9 FM HD3. கவின் தலைக்கு கேரின் தலைக்கு கேராஃப் அட்ரஸ் ரேடியோ சுரபி.
1: ரேடியோ சுரபி KDXX 107.9 FM HD3 லூயிஸ்வில் டெக்சஸ் அமெரிக்காலோ தெலுங்கு நேஸ்தம்.
2: You're listening to Radio Surabhi 107.9 FM HD3.
3: ఈరోజు ఎక్కడికి వచ్చా అక్క?
4: నువ్వు బెస్ట్ పార్టీ ఇన్ టౌన్ హోస్ట్ చేస్తున్నారు, క్యాటరింగ్ ఎవరో కనుక్కుందాం పదా.
3: అక్క లైవ్ దోశ, లైవ్ జలేబీ, పంజాబీ, సౌత్ ఇండియన్, ఇండో చైనీస్, చాట్, ఇక్కడ చాలా పెద్ద లిస్టే ఉంది అక్క. అక్క
4: ఇంకా వెయిట్ చేస్తావేంటి, ప్లేట్ తీసుకో.
1: రాజులాస్ కిచెన్ కేటరింగ్ ఉంటే ఎవరైనా ఎందుకు టెంప్ట్ అవ్వరు? రాజులాస్ కిచెన్ కేటరింగ్ పాపులర్ స్ట్రీట్ ఫుడ్స్ నుంచి పాన్ ఇండియన్ డిషెస్ దాకా ఫుడ్ డెలివరీ టు ఫుల్ సైజ్ కేటరింగ్. మీ ఈవెంట్స్ ని గ్రాండ్ గా మార్చేయండి రాజులాస్ కిచెన్ తో. ఫ్రీ డెలివరీ ఆప్షన్స్ అండ్ గ్యారంటీడ్ బెస్ట్ ఇన్ క్లాస్ టేస్ట్. ఫర్ బుకింగ్స్ కాల్ 972-879-7999. మీడియా రూమ్ స్క్రీన్ సైజ్ గురించి టెన్షన్ పడుతున్నారా? మాక్సిమం స్క్రీన్ స్పేస్ ఎలా డిజైన్ చేయాలో అర్థం అవ్వట్లేదా?

0: skills, calibration knowledge though, neeku best experience on this taru. From basic to premium, they cover all the models. Visit g3electronics.com or call Nanda G3 at 919-491-4514.
1: America vachinappudu nunchi Facebook lo groups, WhatsApp lo groups, updates kosam okka place ledu. My phone is always buzzing with notifications. Anni okka place lo unte how convenient kada?
0: Say hello to NRI page. Mana Indians ki the digital marketing platform. Indian community ki full on information hub. Mee business Indian audience ki reach avvalanna. Social media promotions kosamaina, weekly newsletters kosamaina. Full visibility guaranteed with nripage.com. From businesses to non-profits, NRI page is the place to be. For more information, visit nripage.com or contact Gopal Ponnangi at 214-868-7538.
2: నమస్కారం, నేను సింగర్ శ్రీకృష్ణ.
3: నేను మీ ఆర్జే భార్గవి.
4: హాయ్, దిస్ ఇస్ ఆర్పి పట్నాయక్.
5: నేను మీ శ్రీనివాస్ అవసరాల.
6: దిస్ ఇస్ కోటి.
7: దిస్ ఇస్ హరిశంకర్.
8: కీప్ లిజనింగ్ మీ నేస్తాం.
9: రేడియో సురభి.
10: రేడియో సురభి.
11: రేడియో సురభి.
12: రేడియో సురభి.
13: రేడియో సురభి. 107.9 FM HD3.

0: అందరికీ నమస్కారం, నేను మీ చిత్ర.
1: హాయ్, దిస్ ఇస్ విష్ణు మంచు.
2: హాయ్ గైస్, దిస్ ఇస్ శ్రీలీల.
1: హాయ్, నేను మీ తేజ సజ్జ.
2: డూ లిసన్ టు రేడియో సురభి
1: 107.9 HD3,
0: మొట్టమొదటి 24x7 తెలుగు రేడియో ఇన్ అమెరికా,
1: డాలస్ కి ఓజీ రేడియో స్టేషన్ 107.9 FM HD3.

0: హాయ్, నేను రాముగోపాల్ వర్మ.
1: అందరికీ నమస్కారం, నేను మీ విజయన్ ఆదిత్య.
2: నేను మీ నాలుగో సింహం సాయి కుమార్.
3: నేను మీ చంద్రబోసుని. తప్పకుండా వినండి
4: రేడియో సురభి.
1: రేడియో సురభి.
2: రేడియో సురభి.
3: మీ తెలుగు నేస్తం రేడియో సురభి.
5: 107.9 FM HD3.

0: నమస్కారం, నేను సింగర్ శ్రీకృష్ణ.
1: నేను ఆర్జే భార్గవి.
2: హాయ్, దిస్ ఇస్ ఆర్పి పట్నాయక్.
3: నేను మీ శ్రీనివాస అవసరాల.
4: దిస్ ఇస్ కోటి.
5: దిస్ ఇస్ హరిశంకర్.
6: కీప్ లిజనింగ్. మీ నేస్తాం
7: రేడియో సురభి.
8: రేడియో సురభి.
9: రేడియో సురభి.
10: రేడియో సురభి.
11: రేడియో సురభి.
12: 107.9 FM HD3.

0: అందరికీ నమస్కారం, నేను మీ చిత్ర.
1: హాయ్, దిస్ ఇస్ విష్ణు మంచు.
2: హాయ్ గైస్, దిస్ ఇస్ శ్రీలీల.
1: హాయ్, నేను మీ తేజ సజ్జా.
2: టు లిసన్ టు రేడియో సురభి
1: 107.9 HD3,
0: మొట్టమొదటి 24/7 తెలుగు రేడియో ఇన్ అమెరికా,
1: డాలస్ కి ఓజీ రేడియో స్టేషన్ 107.9 FM HD3.

0: You're listening to Radio Surabhi 107.9 FM HD3.
1: Ayushman Bhava, Arogya Me Asalaina Aishwaryam. Your daily dose of goodness. Me Arogya Nikapadukune Sutralu.
2: Ayushman Bhava, every first and third Sunday at 5 p.m. Only on 107.9 FM HD3.
3: అమెరికా వచ్చినప్పటి నుంచి ఫేస్బుక్ లో గ్రూప్స్, వాట్సాప్ లో గ్రూప్స్ అప్డేట్స్ కోసం ఒక్క ప్లేస్ లేదు. మై ఫోన్ ఇస్ ఆల్వేస్ బజింగ్ విత్ నోటిఫికేషన్స్. అన్ని ఒక్క ప్లేస్ లో ఉంటే హౌ కన్వీనియంట్ కదా.
4: సే హలో టు ఎన్ఆర్ఐ పేజ్, మన ఇండియన్స్ కి ద డిజిటల్ మార్కెటింగ్ ప్లాట్ఫామ్, ఇండియన్ కమ్యూనిటీ కి ఫుల్ ఆన్ ఇన్ఫర్మేషన్ హబ్. మీ బిజినెస్ ఇండియన్ ఆడియన్స్ కి రీచ్ అవ్వాలన్నా సోషల్ మీడియా ప్రమోషన్స్ కోసమైనా, వీక్లీ న్యూస్ లెటర్స్ కోసమైనా, ఫుల్ విజిబిలిటీ గ్యారంటీడ్ విత్ ఎన్ఆర్ఐ పేజ్ .com. ఫ్రమ్ బిజినెసెస్ టు నాన్ ప్రాఫిట్స్, ఎన్ఆర్ఐ పేజ్ ఇస్ ద ప్లేస్ టు బి. ఫర్ మోర్ information visit nripage.com or contact Gopal Ponnangi at 214-868-7538.
5: From chaos to clarity, your day begins with 100 notifications, customers calling, emails piling up, deadlines chasing you. Then Zoho steps in. One login, one dashboard, one clear view of your entire business. For the entrepreneur who wants clarity, not chaos. Zoho, powering possibilities with Radio Surabhi.
6: తత్ర ఖలు ఈమాని అష్టౌ ఆహార విధి విశేష ఆయతనాని భవంతి అని ఆయుర్వేదం చెప్తోంది. అంటే ఆహారం అనేది కేవలం ఫుడ్ కాదు, ఇట్స్ అ పర్ఫెక్ట్ బ్యాలెన్స్. దేశ కాలమాన పరిస్థితులు, ప్రకృతి, దాన్ని పండించే విధానం, ఇవన్నీ కూడా తోడవుతాయి. అలా చూస్తే మన రూట్స్ ఫార్మింగ్ లో ఉన్నాయి, బట్ వి మూవ్డ్ ఆన్. స్టిల్ మన మనసులు పచ్చని పంట పొలాల్లో చిక్కుకుపోయి ఉన్నాయి. సో లెట్స్ గెట్ బ్యాక్ టు అవర్ రూట్స్ విత్ వివిఎఫ్ యాక్టెక్ ఐఎన్సి. మల్లెమారి ఫార్మ్స్ బిలీవ్స్ దట్ ఫార్మింగ్ ఇస్ నాట్ బ్యాక్వర్డ్, ఇట్ ఈస్ ద ఫ్యూచర్. వివిఎఫ్ యాక్టెక్ ఐఎన్సీ is your calling for farming. Palembari Farms. Visit vvfagtech.com or call 848-244-0213.
7: Mera tumhara hamara pyar sabka favorite India Bazaar.
8: Gata 24 ఏళ్ల నుంచి ఇండియా బజార్ మనందరికీ కావాల్సిన వస్తువులు అన్ని అందిస్తూ, ఇట్ హస్ గ్రోన్ ఆన్ us and now they are open in even more places, making their access more convenient and comfortable. Visit India Bazaar in McKinney, Fort Worth and Austin. Stay connected with India Bazaar through their newsletters for the latest deals, festive offers and new arrivals. Join them on WhatsApp, Instagram and Facebook. Search India Bazaar or India Co and be part of the Hamara Bazaar family every day. India Bazaar, Hamara Bazaar, Hamara Ghar.

0: హాయ్, నేను రామగోపాల్ వర్మ.
1: అందరికి నమస్కారం, నేను మీ విజయన్ ఆదిత్య.
2: నేను మీ నాలుగో సింహం సాయి కుమార్.
3: నేను మీ చంద్రబోసుని. తప్పకుండా వినండి రేడియో సురభి.
1: రేడియో సురభి.
2: రేడియో సురభి.
3: మీ తెలుగునేస్తం రేడియో సురభి.
4: 107.9 FM HD3.

0: అందరికీ నమస్కారం, నేను మీ చిత్ర.
1: హాయ్, దిస్ ఇస్ విష్ణు మంచు.
2: హాయ్ గైస్, దిస్ ఇస్ శ్రీలీలా.
1: హాయ్, నేను మీ తేజ సజ్జా.
2: టు లిసన్ టు రేడియో సురభి
1: 107.9 HD3
0: మొట్టమొదటి 24/7 తెలుగు రేడియో ఇన్ అమెరికా.
1: డాలస్ కి ఓజీ రేడియో స్టేషన్ 107.9 FM HD3.

0: నమస్కారం, నేను సింగర్ శ్రీ కృష్ణ.
1: నేను మీ ఆర్జే భార్గవి.
2: హాయ్, దిస్ ఇస్ ఆర్పి పట్నాయక్.
3: నేను మీ శ్రీనివాస్ అవసరాలా.
4: దిస్ ఇస్ కోటి.
5: దిస్ ఇస్ హరిశంకర్.
6: కీప్ లిస్నింగ్ మీ నేస్తం.
7: రేడియో సురభి.
8: రేడియో సురభి.
9: రేడియో సురభి.
10: రేడియో సురభి.
11: రేడియో సురభి.
12: 107.9 FM HD3.

0: అందరికీ నమస్కారం, నేను మీ చిత్ర.
1: హాయ్, దిస్ ఇస్ విష్ణు మంచు.
2: హాయ్ గైస్, దిస్ ఇస్ శ్రీలీల.
1: హాయ్, నేను మీ తేజ సజ్జ.
2: డూ లిసన్ టు రేడియో సురభి
1: 107.9 HD3,
0: మొట్టమొదటి 24x7 తెలుగు రేడియో ఇన్ అమెరికా,
1: డాలస్ కి ఓజీ రేడియో స్టేషన్ 107.9 FM HD3.

0: ఎక్స్పర్ట్స్ అందించే సలహాలు సమాధానాలు. ప్రాజెక్ట్ డబ్ల్యూ వేర్ మనీ మీట్స్ క్లారిటీ ఎవ్రీ సెకండ్ అండ్ ఫోర్త్ సండే ఓన్లీ ఆన్ రేడియో సురభి 107.9 FM HD3.
1: తత్ర ఖలు ఈమాని అష్టౌ ఆహార విధి విశేష ఆయతనాని భవంతి అని ఆయుర్వేదం చెప్తోంది. అంటే ఆహారం అనేది కేవలం ఫుడ్ కాదు, ఇట్స్ అ పర్ఫెక్ట్ బ్యాలెన్స్. దేశ కాలమాన పరిస్థితులు, ప్రకృతి, దాన్ని పండించే విధానం, ఇవన్నీ కూడా తోడవుతాయి. అలా చూస్తే మన రూట్స్ ఫార్మింగ్ లో ఉన్నాయి, బట్ వి మూవ్డ్ ఆన్. స్టిల్ మన మనసులు పచ్చని పంట పొలాల్లో చిక్కుకుపోయి ఉన్నాయి. సో లెట్స్ గెట్ బ్యాక్ టు అవర్ రూట్స్ విత్ వివిఎఫ్ యాక్టెక్ ఐఎన్సీ. మల్లెమారి ఫార్మ్స్ బిలీవ్స్ దట్ ఫార్మింగ్ ఇస్ నాట్ బ్యాక్వర్డ్, ఇట్ ఈస్ ద ఫ్యూచర్. వివిఎఫ్ యాక్టెక్ ఐఎన్సీ ఈస్ యువర్ calling for farming. Palembari Farms. Visit vvfagtech.com or call 848-244-0213.
2: America వచ్చినప్పటి నుంచి Facebook లో groups, WhatsApp లో groups, updates కోసం ఒక్క place లేదు. My phone is always buzzing with notifications. అన్ని ఒక్క place లో ఉంటే how convenient కదా.
3: Say hello to NRI page. మన Indians కి the digital marketing platform. Indian community కి full on information hub. మీ business Indian audience కి reach అవ్వాలన్నా social media promotions కోసమైనా, weekly newsletters కోసమైనా, full visibility guaranteed with nripage.com. from businesses to non-profits, NRI page is the place to be. For more information visit nripage.com or contact Gopal Ponnangi at 214-868-7538.
4: హాయ్, నేను మీ ఆర్తి పట్నాయక్. అమెరికాలో మొట్టమొదటి 24/7 రేడియో సుది అని ఒక కొత్త ఫ్రీక్వెన్సీతో వస్తున్నారు, అదే 107.9 FM HD3. మీ అందరూ ఈ ఫ్రీక్వెన్సీ ట్యూన్ చేసుకుని రేడియో వినొచ్చు. గుడ్ లక్ రేడియో సురభి.
5: యు ఆర్ లిస్నింగ్ టు రేడియో సురభి 107.9 FM HD3.
6: ఈ రోజు ఎక్కడికి వచ్చావు అక్క?
7: బెస్ట్ పార్టీ ఇన్ టౌన్ హోస్ట్ చేస్తున్నారు, క్యాటరింగ్ ఎవరో కనుక్కుందాం కదా.
6: అక్క లైవ్ దోశ, లైవ్ జలేబీ, పంజాబీ, సౌత్ ఇండియన్, ఇండో చైనీస్, చాట్, ఇక్కడ చాలా పెద్ద లిస్టే ఉంది అక్క. అక్క
7: ఇంకా
8: రాజులాస్ కిచెన్ కేటరింగ్ ఉంటే ఎవరైనా ఎందుకు టెంప్ట్ అవ్వరు? రాజులాస్ కిచెన్ కేటరింగ్ పాపులర్ స్ట్రీట్ ఫుడ్స్ నుంచి పాన్ ఇండియన్ డిషెస్ దాకా ఫుడ్ డెలివరీ టు ఫుల్ సైజ్ కేటరింగ్. ఈ ఈవెంట్స్ ని గ్రాండ్ గా మార్చేయండి రాజులాస్ కిచెన్ తో. ఫ్రీ డెలివరీ ఆప్షన్స్ అండ్ గ్యారంటీ బెస్ట్ ఇన్ క్లాస్ టేస్ట్. ఫర్ బుకింగ్స్ కాల్ 9728797999.
9: హాయ్, నేను రామ్గోపాల్ వర్మ.
10: అందరికి నమస్కారం, నేను వివియన్ ఆదిత్య.
11: నేను మీ నాలుగో సింహం సాయి కుమార్.
12: నేను మీ చంద్రబోసిని. తప్పకుండా వినండి రేడియో సురభి.
13: రేడియో సురభి.
11: రేడియో సురభి.
12: మీ తెలుగు నేస్తం రేడియో సురభి
5: 107.9 FM HD3.

0: నమస్కారం, నేను సింగర్ శ్రీకృష్ణ.
1: నేను మీ ఆర్జే భార్గవి.
2: హాయ్, దిస్ ఇస్ ఆర్పి పట్నాయక్.
3: నేను మీ శ్రీనివాస్ అవసరాల.
4: దిస్ ఇస్ కోటి.
5: దిస్ ఇస్ హరిశంకర్.
6: కీప్ లిజనింగ్ మీ నేషనల్
7: రేడియో సురభి.
8: రేడియో సురభి.
9: రేడియో సురభి.
10: రేడియో సురభి.
11: రేడియో సురభి. 107.9 FM HD3.

0: అందరికీ నమస్కారం, నేను మీ చిత్ర.
1: హాయ్, దిస్ ఇస్ విష్ణు మంచు.
2: హాయ్ గైస్, దిస్ ఇస్ శ్రీనీలా.
1: హాయ్, నేను మీ తేజ సజ్జ.
2: డూ లిసన్ టు రేడియో సురభి
1: 107.9 HD3,
0: మొట్టమొదటి 24x7 తెలుగు రేడియో ఇన్ అమెరికా.
1: డాలస్ కి ఓజీ రేడియో స్టేషన్ 107.9 FM HD3.

0: హాయ్, నేను రామగోపాల్ వర్మ.
1: అందరికీ నమస్కారం, నేను వివియన్ ఆదిత్య.
2: నేను మీ నాలుగో సింహం సాయి కుమార్.
3: నేను మీ చంద్రబోస్ని. తప్పకుండా వినండి
0: రేడియో సురభి.
1: రేడియో సురభి.
2: రేడియో సురభి.
3: మీ తెలుగు నేస్తం రేడియో సురభి.
4: 107.9 FM HD3.

0: నమస్కారం, నేను సింగర్ శ్రీకృష్ణ.
1: నేను మీ ఆర్జే భార్గవి.
2: హాయ్, దిస్ ఇస్ ఆర్పి పట్నాయక్.
3: నేను మీ శ్రీనివాస అవసరాల.
4: దిస్ ఇస్ కోటి.
5: దిస్ ఇస్ హరిశంకర్.
6: కీప్ లిజనింగ్ మీ నేస్తం.
7: రేడియో సురభి.
8: రేడియో సురభి.
9: రేడియో సురభి.
10: రేడియో సురభి.
11: రేడియో సురభి.
12: 107.9 FM HD3.

0: అందరికీ నమస్కారం. నేను మీ చిత్ర.
1: హాయ్, దిస్ ఇస్ విష్ణు మంచు.
2: హాయ్ గైస్, దిస్ ఇస్ శ్రీలీల.
1: హాయ్, నేను మీ తేజ సజ్జ.
2: టు లిసన్ టు రేడియో సురభి
1: 107.9 HD3,
0: మొట్టమొదటి 24/7 తెలుగు రేడియో ఇన్ అమెరికా,
1: డాలస్ కి ఓజీ రేడియో స్టేషన్ 107.9 FM HD3.

0: ఐఎమ్ రాము పాల్ వర్మ.
1: అందరికీ నమస్కారం, నేను మీ విజయన్ ఆదిత్య.
2: నేను మీ నాలుగో సింహం సాయి కుమార్.
3: నేను మీ చంద్రబోసుని. తప్పకుండా వినండి
4: రేడియో సురభి.
5: రేడియో సురభి.
2: రేడియో సురభి.
3: మీ తెలుగునేస్తం రేడియో సురభి.
6: 107.9 FM HD3.

0: నమస్కారం, నేను సింగర్ శ్రీ
1: కృష్ణ. ఆర్జే భార్గవి.
2: హాయ్, దిస్ ఇస్ ఆర్పి పట్నాయక్. నేను మీ శ్రీనివాస్ అవసరాల.
1: రేడియో సురభి.
2: రేడియో సురభి.
3: రేడియో సురభి.
4: రేడియో సురభి.
5: రేడియో సురభి. 107.9 FM HD3.
6: Shit, love.

0: Hello, Dallas. We are the undisputed leaders in the radio space. You know, we are Radio Surabhi.
1: Radio Surabhi.
2: Radio Surabhi.
3: Radio Surabhi 107.9 HT3 is your channel. Be an RJ, book an ad.
0: Just get benefited from Radio Surabhi. Radio Surabhi, Dallas's number one Telugu radio station. Only on 107.9 FM HD3.
3: Money isn't just meant to be earned, it's meant to fuel your dreams. Radio Surabhi meeku andisthundi Project W Effective Wealth Management Strategies. Mee prashnalaki industry experts andinche salahalu samadhanalu. Project W, where money meets clarity. Every second and fourth Sunday, only on Radio Surabhi 107.9 FM HD3.
4: కోటి రూపాయల కోసం మీ ఆఖరి ప్రశ్న రెడీయా?
5: Yes sir.
4: రాజురాజ్ కిచెన్ ఇన్ DFW ఇస్ ఫేమస్ ఫర్ వాట్? ఆప్షన్ ఏ చాట్ ఓన్లీ, ఆప్షన్ బి చాట్ అండ్ తాలి, ఆప్షన్ సి తాలి ఓన్లీ అండ్ ఆప్షన్ డి చాట్ తాలి అండ్ క్యాటరింగ్.
5: సార్, ఈ మాత్రం తెలియకుండా డాలస్ లో ఎలా ఉంటాం? ఇట్స్ చాట్, తాలి అండ్ క్యాటరింగ్.
4: యూర్ అబ్సల్యూట్లీ రైట్. రాజురాజ్ కిచెన్ లో మన ఫేవరెట్ చాట్ ఐటమ్స్ అలాంగ్ విత్ తాలీస్ ఆర్ ఆల్ అట్ అఫోర్డబుల్ ప్రైసెస్ అండ్ అన్ఫర్గెటబుల్ టేస్ట్. ఎంతంటే మళ్లీ మళ్లీ రావాలనిపిస్తుంది. ఆల్సో ఆఫర్ క్యాటరింగ్ బికాస్ దేర్ ఫుడ్ ఇస్ సో ఇర్రెసిస్టబుల్.
6: విజిట్ రాజురాజ్ kitchen in Irving

0: Plano and Eldorado. For more information, visit rkusa.com.
1: IPL matches aina, kotta movie release aina, news aina, time aina. Diga thoduga Radio Surabhi, America lo telugu istam.
2: You are listening to Radio Surabhi 107.9 FM HD3.
3: మీడియా రూమ్ స్క్రీన్ సైజ్ గురించి టెన్షన్ పడుతున్నారా? మాక్సిమం స్క్రీన్ స్పేస్ ఎలా డిజైన్ చేయాలో అర్థం అవ్వట్లేదా?

0: అందరికి నమస్కారం, నేను మీ చిత్ర.
1: హాయ్, దిస్ ఇస్ విష్ణు మంచు.
2: హాయ్ గైస్, దిస్ ఇస్ శ్రీలీల.
1: హాయ్, నేను మీ తేజ సజ్జ.
2: డు లిసన్ టు రేడియో సురభి
1: 107.9 HD3
0: మొట్టమొదటి 24

0: నమస్కారం, నేను సింగర్ శ్రీకృష్ణ.
1: నేను మీ ఆర్జే భార్గవి.
2: హాయ్, దిస్ ఇస్ ఆర్పి పట్నాయక్.
3: నేను మీ శ్రీనివాస అవసరాల.
4: దిస్ ఇస్ స్పోర్టీ.
5: దిస్ ఇస్ హరిశంకర్. కీప్ లిజనింగ్ మీ నేస్తం
1: రేడియో సురభి.
3: రేడియో సురభి.
5: రేడియో సురభి.
0: రేడియో సురభి.
3: రేడియో సురభి. 107.9 FM HD3.

0: అందరికి నమస్కారం, నేను మీ చిత్ర.
1: హాయ్, దిస్ ఇస్ విష్ణు మంచు.
2: హాయ్ గైస్, దిస్ ఇస్ శ్రీనీల.
1: హాయ్, నేను మీ తేజ సజ్జా.
2: టు లిసన్ టు రేడియో సురభి
1: 107.9 HD3,
0: మొట్టమొదటి 24x7 తెలుగు రేడియో ఇన్ అమెరికా,
1: డాలస్ కి ఓజీ రేడియో స్టేషన్ 107.9 FM HD3.

0: You're listening to Radio Surabhi 107.9 FM HD3.
1: Ayushman Bhava, Arogyame Asalaina Aishwaryam. Your daily dose of goodness. Mee Arogyanni Kapadukune Sutralu.
2: Ayushman Bhava, every first and third Sunday at 5 p.m. Only on 107.9 FM HD3.
1: Hello, Dallas. We are the undisputed leaders in the radio space. You know, we are Radio Surabhi.
3: Radio Surabhi.
4: Radio Surabhi.
2: Radio Surabhi 107.9 HD3 is your channel. Be an RJ, book an ad.
1: Just get benefited from Radio Surabhi. Radio Surabhi, Dallas's number one Telugu radio station. Only on 107.9 FM HD3.
2: Money isn't just meant to be earned, it's meant to fuel your dreams. Radio Surabhi meek andistondi Project W Effective Wealth Management Strategies. Mee prashnalaki industry experts andinche salahalu samadhanalu. Project W, where money meets clarity. Every second and fourth Sunday, only on Radio Surabhi 107.9 FM HD3.
5: కోటి రూపాయల కోసం మీ ఆఖరి ప్రశ్న రెడీయా?
6: ఎస్ సార్.
5: రాజులాస్ కిచెన్ ఇన్ DFW ఇస్ ఫేమస్ ఫర్ వాట్? ఆప్షన్ ఏ చాట్ ఓన్లీ, ఆప్షన్ బి చాట్ అండ్ తాలీ, ఆప్షన్ సి తాలీ ఓన్లీ అండ్ ఆప్షన్ డి చాట్ తాలీ అండ్ క్యాటరింగ్.
6: సార్, ఈ మాత్రం తెలియకుండా డాలస్ ఎలా ఉంటాం? ఇట్స్ చాట్ తాలీ అండ్ క్యాటరింగ్.
5: యూర్ అబ్సల్యూట్లీ రైట్. రాజులాస్ కిచెన్ లో మన ఫేవరెట్ చాట్ ఐటమ్స్ అలాంగ్ విత్ తాలీస్ ఆర్ ఆల్ అట్ అఫోర్డబుల్ ప్రైసెస్ అండ్ అన్ఫర్గెటబుల్ టేస్ట్. ఎంత అంటే మళ్లీ మళ్లీ రావాలనిపిస్తుంది. ఆల్సో ఆఫర్ క్యాటరింగ్ బికాస్ దేర్ ఫుడ్ ఇస్ సో ఇర్రెసిస్టబుల్.
7: విజిట్ రాజులాస్ కిచెన్ ఇన్ Pano and Eldorado. For more information, visit rkusa.com.
8: చెప్పండి సార్, వాట్ యుడ్ లైక్ టు ఆర్డర్?
9: భయా, ఏంది స్పెషల్స్ మీ దగ్గర?
8: యాక్చువల్లీ దేర్ మెనీ. హాట్ ఇడ్లీ, ఈ దోశ, మీద కూడా ఏ టు బి ఎక్స్క్లూడెడ్ స్పెషల్ థాలి, బిస్మిల్లా చీజ్ దోశ, పన్నీర్ దోశ, హనీ చిల్లీ గార్లిక్ లోటస్ అండ్ ఆంకి పన్నీర్ టిక్కా, చమి కబాబ్ పరోటా.
9: ఏంది బ్రో, గన్ని చెప్పినో? నేను స్పెషల్స్ మాత్రమే అడిగినా.
8: ఇంకా ఉన్నాయి, చెప్పంటారా? మీరు ఎప్పుడైనా ఆథెంటిక్ వెజిటేరియన్, జైన్ ఆర్ వీగన్ ఫుడ్ క్రేవ్ చేస్తున్నారంటే
10: అడయార్ ఆనందవన్ ఏ టు బి యువర్ వెజిటేరియన్ రెస్టారెంట్ ఇస్ యువర్ గో టు ప్లేస్. ఫ్రెష్లీ మేడ్ అండ్ కంప్లీట్లీ ఫ్రీ ఆఫ్ అజినోమోటో. హియర్ ఇట్స్ ఆల్ అబౌట్ కీపింగ్ ఇట్ నేచురల్ అండ్ హోల్సమ్. ట్రీట్ యువర్ సెల్ఫ్ టు ఏ టు బి అడయార్ ఆనందవన్స్ వీకెండ్ బ్రేక్ఫాస్ట్ బఫే. ఫ్రెష్, డెలిషియస్ అండ్ made with care. A2B texas.com, perfect for dine-in, takeaway or full service catering.
11: Hi, I'm Arti Patnaik. America lo mottamodati 24/7 radio Surabhi ani kotta frequency tosnaru, ade 107.9 fm hd3 lo mi andaru ee frequency tune chesukuni radio ni vinochu. Good luck Radio Surabhi.
0: You're listening to Radio Surabhi 107.9 fm hd3.
1: మీడియా రూమ్ స్క్రీన్ సైజ్ గురించి టెన్షన్ పడుతున్నారా? మాక్సిమం స్క్రీన్ స్పేస్ ఎలా డిజైన్ చేయాలో అర్థం అవ్వట్లేదా? డోంట్ వరీ, G3 ఎలక్ట్రానిక్స్ కెన్ హెల్ప్ యూ డిజైన్ అ కస్టమ్ సెటప్. స్క్రీన్ బిల్డ్ చేయటం దగ్గర నుంచి అకూస్టిక్ వాల్ సెటప్ వరకు దే విల్ హెల్ప్ యూ అట్ అన్ ఎక్స్పర్ట్ లెవెల్. వాళ్ళ హైలీ స్పెషలైజ్డ్ స్కిల్స్, క్యాలిబ్రేషన్ నాలెడ్జ్ తో మీకు బెస్ట్ ఎక్స్పీరియన్స్ అందిస్తారు. ఫ్రమ్ బేసిక్ టు ప్రీమియం, దే కవర్ ఆల్ ద మోడల్స్. విజిట్ G3 electronics.com ఆర్ కాల్ నందా G3 అట్ 919-491-4514. Hello, Dallas. We are the undisputed leaders in the radio space. You know, we are Radio Surabhi.
4: Radio Surabhi.
3: Radio Surabhi.
2: Radio Surabhi 107.9 HD3 is your channel. Be an RJ, book an ad.
1: Just get benefited from Radio Surabhi. Radio Surabhi, Dallas's number one Telugu radio station. Only on 107.9 FM HD3.
2: Money isn't just meant to be earned, it's meant to fuel your dreams. Radio Surabhi meek andistondi Project W Effective Wealth Management Strategies. Mee prashnalaki industry experts andinche salahalu samadhanalu. Project W, where money meets clarity. Every second and fourth Sunday, only on Radio Surabhi 107.9 FM HD3.
5: కోటి రూపాయల కోసం మీ ఆఖరి ప్రశ్న రెడీయా?
6: ఎస్ సార్.
5: రాజులాస్ కిచెన్ ఇన్ DFW ఇస్ ఫేమస్ ఫర్ వాట్? ఆప్షన్ ఏ చాట్ ఓన్లీ, ఆప్షన్ బి చాట్ అండ్ తాలీ, ఆప్షన్ సి తాలీ ఓన్లీ అండ్ ఆప్షన్ డి చాట్ తాలీ అండ్ క్యాటరింగ్.
6: సార్, ఈ మాత్రం తెలియకుండా డాలస్ ఎలా ఉంటాం? ఇట్స్ చాట్ తాలీ అండ్ క్యాటరింగ్.
5: యూర్ అబ్సల్యూట్లీ రైట్. రాజులాస్ కిచెన్ లో మన ఫేవరెట్ చాట్ ఐటమ్స్ అలాంగ్ విత్ తాలీస్ ఆర్ ఆల్ అట్ అఫోర్డబుల్ ప్రైసెస్ అండ్ అన్ఫర్గెటబుల్ టేస్ట్. ఎంత అంటే మళ్లీ మళ్లీ రావాలనిపిస్తుంది. ఆల్సో ఆఫర్ క్యాటరింగ్ బికాస్ దేర్ ఫుడ్ ఇస్ సో ఇర్రెసిస్టబుల్.
7: విజిట్ రాజులాస్ కిచెన్ ఇన్ Pano and Eldorado. For more information, visit rkusa.com.
12: చెప్పండి సార్, వాట్ యుడ్ లైక్ టు ఆర్డర్?
9: భయా, ఏంది స్పెషల్స్ మీ దగ్గర?
12: యాక్చువల్లీ దేర్ మెనీ. హాట్ ఇడ్లీ, ఈ దోస, మీద వడ, ఏ టు బి ఎక్స్క్లూడెడ్ స్పెషల్ థాలి, బిస్వెళ్ళవా, చీజ్ దోస, పన్నీర్ దోస, అన్ని చిల్లీ గార్లిక్ యొక్క సేమ్ అంకి పన్నీర్ టిక్కా, చమిక పరోటా.
9: ఏంది బ్రో, అని చెప్పినో, నేను స్పెషల్స్ మాత్రమే అడిగినా.
12: ఇంకా ఉన్నాయి, చెప్పంటారా? మీరు ఎప్పుడైనా ఆథెంటిక్ వెజిటేరియన్, జైన్ ఆర్ వీగన్ ఫుడ్ క్రేవ్ చేస్తున్నారంటే
10: అడయార్ ఆనంద్ భవన్ ఏ టు బి, యువర్ వెజిటేరియన్ రెస్టారెంట్ ఇస్ యువర్ గో టు ప్లేస్. ఫ్రెష్లీ మేడ్ అండ్ కంప్లీట్లీ ఫ్రీ ఆఫ్ అజినోమోటో. హియర్ ఇట్స్ ఆల్ అబౌట్ కీపింగ్ ఇట్ నేచురల్ అండ్ హోల్సమ్. ట్రీట్ యువర్ సెల్ఫ్ టు ఏ టు బి అడయార్ ఆనంద్ భవన్స్ వీకెండ్ బ్రేక్ఫాస్ట్ బఫే. ఫ్రెష్, డెలీషియస్ అండ్ మేడ్ విత్ కేర్. ఏ టు బి టెక్సస్.com, పర్ఫెక్ట్ ఫర్ డైన్ ఇన్, టేక్ అవే ఆర్ ఫుల్ సర్వీస్ క్యాటరింగ్.
11: అమెరికాలో మొట్టమొదటి 24/7 రేడియో, రేడియో సురభి అని కొత్త ఫ్రీక్వెన్సీతో వస్తున్నారు. అదే 107.9 FM HD3 లో మీ అందరూ మీ ఫ్రీక్వెన్సీ ట్యూన్ చేసుకుని రేడియో వినొచ్చు. గుడ్ లక్ రేడియో సురభి.
0: యూఆర్ లిస్నింగ్ టు రేడియో సురభి 107.9 FM HD3.
1: మీడియా రూమ్ స్క్రీన్ సైజ్ గురించి టెన్షన్ పడుతున్నారా? మాక్సిమం స్క్రీన్ స్పేస్ ఎలా డిజైన్ చేయాలో అర్థం అవ్వట్లేదా? డోంట్ వరీ, G3 ఎలక్ట్రానిక్స్ కెన్ హెల్ప్ యూ డిజైన్ అ కస్టమ్ సెటప్. స్క్రీన్ బిల్డ్ చేయటం దగ్గర నుంచి అకూస్టిక్ వాల్ సెటప్ వరకు దే విల్ హెల్ప్ యూ అట్ అన్ ఎక్స్పర్ట్ లెవెల్. వాళ్ళ హైలీ స్పెషలైజ్ స్కిల్స్, కాలిబ్రేషన్ నాలెడ్జ్ తో

0: electronics.com or call Nanda G3 at 919-491-4514. Hello, Dallas. We are the undisputed leaders in the radio space. You know, we are Radio Surabhi.
1: Radio Surabhi.
0: Radio Surabhi.
2: Radio Surabhi 107.9 HD3 is your channel. Be an RJ, book an ad.
0: Just get benefited from Radio Surabhi. Radio Surabhi, Dallas's number one Telugu radio station. Only on 107.9 FM HD3.
2: Money isn't just meant to be earned, it's meant to fuel your dreams. Radio Surabhi meek andisthundi Project W Effective Wealth Management Strategies. Mee prashnalaki industry experts andinche salahalu samadhanalu. Project W, where money meets clarity. Every second and fourth Sunday, only on Radio Surabhi 107.9 FM HD3.
3: కోటి రూపాయల కోసం మీ ఆఖరి ప్రశ్న రెడీయా?
4: Yes sir.
3: రాజరాజ్ కిచెన్ ఇన్ DFW ఇస్ ఫేమస్ ఫర్ వాట్? ఆప్షన్ ఏ చాట్ ఓన్లీ, ఆప్షన్ బి చాట్ అండ్ తాలి, ఆప్షన్ సి తాలి ఓన్లీ అండ్ ఆప్షన్ డి చాట్ తాలి అండ్ క్యాటరింగ్.
4: సార్, ఈ మాత్రం తెలియకుండా డాలస్ లో ఎలా ఉంటాం? ఇట్స్ చాట్, తాలి అండ్ క్యాటరింగ్.
3: యూర్ అబ్సల్యూట్లీ రైట్. రాజరాజ్ కిచెన్ లో మన ఫేవరెట్ చాట్ ఐటమ్స్ అలాంగ్ విత్ తాలీస్ ఆర్ ఆల్ అట్ అఫోర్డబుల్ ప్రైసెస్ అండ్ అన్ఫర్గెటబుల్ టేస్ట్. ఎంతంటే మళ్లీ మళ్లీ రావాలనిపిస్తుంది. ఆల్సో ఆఫర్ క్యాటరింగ్ బికాస్ దేర్ ఫుడ్ ఇస్ సో ఇర్రెసిస్టబుల్.
5: విజిట్ రాజరాజ్ కిచెన్ ఇన్ Irving, East Plano and Eldorado. For more information, visit rkusa.com.
6: చెప్పండి సార్, వాట్ యుడ్ లైక్ టు ఆర్డర్?
7: భయా, ఏంది స్పెషల్స్ మీ దగ్గర?
6: యాక్చువల్లీ దేర్ మెనీ. హాట్ ఇడ్లీ, ఈ దోశ, మీ దోడ, ఏ టు బి ఎక్స్క్లూడ్ స్పెషల్ థాలి, మిస్ బెల్లవా, చీజ్ దోశ, పనీర్ దోశ, హనీ చిల్లీ గార్లిక్ లోటస్ అండ్ పంకీ పనీర్ టిక్కా విత్ చమికావ పరోటా.
7: ఏంది బ్రో, నీ చెప్పినో, నేను స్పెషల్స్ మాత్రమే అడిగినా.
6: ఇంకా ఉంది, చెప్పమంటారా? మీరు ఎప్పుడైనా ఆథెంటిక్ వెజిటేరియన్, జైన్ ఆర్ వీగన్ ఫుడ్ క్రేవ్ చేస్తున్నారంటే
8: అడయార్ ఆనంద్ భవన్ ఏ టు బి యువర్ వెజిటేరియన్ రెస్టారెంట్ ఇస్ యువర్ గో టు ప్లేస్. ఫ్రెష్లీ మేడ్ అండ్ కంప్లీట్లీ ఫ్రీ ఆఫ్ అజినోమోటో. హియర్ ఇట్స్ ఆల్ అబౌట్ కీపింగ్ ఇట్ నేచురల్ అండ్ హోల్సమ్. ట్రీట్ యువర్సెల్ఫ్ టు ఏ టు బి అడయార్ ఆనంద్ భవన్స్ వీకెండ్ బ్రేక్ఫాస్ట్ బఫే. ఫ్రెష్, డెలీషియస్ అండ్ మేడ్ విత్ కేర్. ఏ టు బి Texas.com, పర్ఫెక్ట్ ఫర్ డైనింగ్, టేక్అవే ఆర్ ఫుల్ సర్వీస్ క్యాటరింగ్.
9: హాయ్, నేను మీ ఆర్ పట్నాయక్, అమెరికాలో మొట్టమొదటి 24/7 రేడియో రేడియో సోబి అని కొత్త ఫ్రీక్వెన్సీతో వస్తున్నారు. అదే 107.9 FM HD3 లో మీ అందరూ ఈ ఫ్రీక్వెన్సీ ట్యూన్ చేసుకుని రేడియో వినొచ్చు. గుడ్ లక్ రేడియో సురభి.
2: యు ఆర్ లిసనింగ్ టు రేడియో సురభి 107.9 FM HD3.
0: మీడియా రూమ్ స్క్రీన్ సైజ్ గురించి టెన్షన్ పడుతున్నారా? మాక్సిమం స్క్రీన్ స్పేస్ ఎలా డిజైన్ చేయాలో అర్థం అవ్వట్లేదా? డోంట్ వరీ, G3 ఎలక్ట్రానిక్స్ కెన్ హెల్ప్ యూ డిజైన్ అ కస్టమ్ సెటప్. స్క్రీన్ బిల్డ్ చేయటం దగ్గర నుంచి అకూస్టిక్ వాల్ సెటప్ వరకు దే విల్ హెల్ప్ యూ అట్ అన్ ఎక్స్పర్ట్ లెవెల్. వాళ్ళ హైలీ స్పెషలైజ్డ్ స్కిల్స్, క్యాలిబ్రేషన్ నాలెడ్జ్ తో మీకు బెస్ట్ ఎక్స్పీరియన్స్ అందిస్తారు. ఫ్రమ్ బేసిక్ టు ప్రీమియం, దే కవర్ ఆల్ ద మోడల్స్. విజిట్ G3 ఎలక్ట్రానిక్స్.com ఆర్ కాల్ నందా G3 అట్ 919-491-4514. Hello, Dallas. We are the undisputed leaders in the radio space. You know, we are Radio Surabhi.
1: Radio Surabhi.
0: Radio Surabhi.
2: Radio Surabhi 107.9 HD3 is your channel. Be an RJ, book an ad.
0: Just get benefited from Radio Surabhi. Radio Surabhi, Dallas's number one Telugu radio station. Only on 107.9 FM HD3.
2: Money isn't just meant to be earned, it's meant to fuel your dreams. Radio Surabhi meek andisthundi Project W Effective Wealth Management Strategies. Mee prashnalaki industry experts andinche salahalu samadhanalu. Project W, where money meets clarity. Every second and fourth Sunday, only on Radio Surabhi 107.9 FM HD3.
3: కోటి రూపాయల కోసం మీ ఆఖరి ప్రశ్న రెడీయా?
4: Yes sir.
3: రాజరాజ్ కిచెన్ ఇన్ DFW ఇస్ ఫేమస్ ఫర్ వాట్? ఆప్షన్ ఏ చాట్ ఓన్లీ, ఆప్షన్ బి చాట్ అండ్ తాలి, ఆప్షన్ సి తాలి ఓన్లీ అండ్ ఆప్షన్ డి చాట్ తాలి అండ్ క్యాటరింగ్.
4: సార్, ఈ మాత్రం తెలియకుండా డాలస్ ఎలా ఉంటాం? ఇట్స్ చాట్, తాలి అండ్ క్యాటరింగ్.
3: యూర్ అబ్సల్యూట్లీ రైట్. రాజరాజ్ కిచెన్ లో మన ఫేవరెట్ చాట్ ఐటమ్స్ అలాంగ్ విత్ తాలీస్ ఆర్ ఆల్ అట్ అఫోర్డబుల్ ప్రైసెస్ అండ్ అన్ఫర్గెటబుల్ టేస్ట్. ఎంతంటే మళ్లీ మళ్లీ రావాలనిపిస్తుంది. ఆల్సో ఆఫర్ క్యాటరింగ్ బికాస్ దేర్ ఫుడ్ ఇస్ సో ఇర్రెసిస్టబుల్.
5: విజిట్ రాజరాజ్ కిచెన్ ఇన్ Irving, East Plano and Eldorado. For more information, visit rkusa.com.
6: చెప్పండి సార్, వాట్ యుడ్ లైక్ టు ఆర్డర్?
7: భయా, ఏంది స్పెషల్స్ మీ దగ్గర?
6: యాక్చువల్లీ దేర్ మెనీ. హాట్ ఇడ్లీ, ఈ దోశ, మీ దోడ, ఏ టు బి ఎక్స్క్లూడ్ స్పెషల్ థాలి, మిస్ బెల్లవా, చీజ్ దోశ, పనీర్ దోశ, హనీ చిల్లీ గార్లిక్ లోటస్ అండ్ పంకీ పనీర్ టిక్కా విత్ చమికావ పరోటా.
7: ఏంది బ్రో, అని చెప్పినో, నేను స్పెషల్స్ మాత్రమే అడిగినా.
6: ఇంకా ఉన్నాయి, చెప్పమంటారా? మీరు ఎప్పుడైనా ఆథెంటిక్ వెజిటేరియన్, జైన్ ఆర్ వీగన్ ఫుడ్ క్రేవ్ చేస్తున్నారంటే
8: అడయార్ ఆనంద్ భవన్ ఏ టు బి యువర్ వెజిటేరియన్ రెస్టారెంట్ ఇస్ యువర్ గో టు ప్లేస్. ఫ్రెష్లీ మేడ్ అండ్ కంప్లీట్లీ ఫ్రీ ఆఫ్ అజినోమోటో. హియర్ ఇట్స్ ఆల్ అబౌట్ కీపింగ్ ఇట్ నేచురల్ అండ్ హోల్సమ్. ట్రీట్ యువర్సెల్ఫ్ టు ఏ టు బి అడయార్ ఆనంద్ భవన్స్ వీకెండ్ బ్రేక్ఫాస్ట్ బఫే. ఫ్రెష్.

0: delicious and made with care. A2BTexas.com. Perfect for dine-in, takeaway or full service catering.
1: Here I am.
2: Hi, name is Aarti Patnaik. America lo mottamodati 24/7 radio. Radio Sarodiyani. Ok, kotta frequency to osnaru. Ade 107.9 FM HD3 lo. Mee andaru ee frequency tune chesukoni radio ni vinochu. Good luck, Radio Sarodi.
3: You're listening to Radio Surabhi 107.9 FM HD3.
4: మీడియా రూమ్ స్క్రీన్ సైజ్ గురించి టెన్షన్ పడుతున్నారా? మాక్సిమం స్క్రీన్ స్పేస్ ఎలా డిజైన్ చేయాలో అర్థం అవ్వట్లేదా? డోంట్ వరీ, G3 ఎలక్ట్రానిక్స్ కెన్ హెల్ప్ యూ డిజైన్ అ కస్టమ్ సెటప్. స్క్రీన్ బిల్డ్ చేయటం దగ్గర నుంచి అకూస్టిక్ వాల్ సెటప్ వరకు దే విల్ హెల్ప్ యూ అట్ అన్ ఎక్స్పర్ట్ లెవెల్. వాళ్ళ హైలీ స్పెషలైజ్డ్ స్కిల్స్, క్యాలిబ్రేషన్ నాలెడ్జ్ తో మీకు బెస్ట్ ఎక్స్పీరియన్స్ అందిస్తారు. ఫ్రమ్ బేసిక్ టు ప్రీమియం, దే కవర్ ఆల్ ద మోడల్స్. విజిట్ G3 Electronics.com ఆర్ కాల్ నందా G3 అట్ 919-491-4514. Hello, Dallas. We are the undisputed leaders in the radio space. You know, we are Radio Surabhi.
5: Radio Surabhi.
6: Radio Surabhi. Radio Surabhi 107.9 HD3 is your channel. Be an RJ, book an ad.
4: Just get benefited from Radio Surabhi. Radio Surabhi, Dallas's number one Telugu radio station. Only on 107.9 FM HD3.
6: Money isn't just meant to be earned, it's meant to fuel your dreams. Radio Surabhi nigandistondi Project W, effective wealth management strategies. Mee prashnalaki industry experts andinche salahalu samadhanalu. Project W, where money meets clarity. Every second and fourth Sunday, only on Radio Surabhi 107.9 FM HD3.
7: కోటి రూపాయల కోసం మీ ఆఖరి ప్రశ్న రెడీయా?
8: Yes sir.
7: రాజురాజ్ కిచెన్ ఇన్ DFW ఇస్ ఫేమస్ ఫర్ వాట్? ఆప్షన్ ఏ చాట్ ఓన్లీ, ఆప్షన్ బి చాట్ అండ్ తాలి, ఆప్షన్ సి తాలి ఓన్లీ అండ్ ఆప్షన్ డి చాట్ తాలి అండ్ క్యాటరింగ్.
8: సార్, ఈ మాత్రం తెలియకుండా డాలస్ లో ఎలా ఉంటాం? ఇట్స్ చాట్, తాలి అండ్ క్యాటరింగ్.
7: యూర్ అబ్సల్యూట్లీ రైట్. రాజురాజ్ కిచెన్ లో మన ఫేవరెట్ చాట్ ఐటమ్స్ అలాంగ్ విత్ తాలీస్ ఆర్ ఆల్ అట్ అఫోర్డబుల్ ప్రైసెస్ అండ్ అన్ఫర్గెటబుల్ టేస్ట్. ఎంత అంటే మళ్లీ మళ్లీ రావాలనిపిస్తుంది. ఆల్సో ఆఫర్ క్యాటరింగ్ బికాస్ దేర్ ఫుడ్ ఇస్ సో ఇర్రెసిస్టబుల్.
9: విజిట్ రాజురాజ్ కిచెన్ ఇన్ Plano and Eldorado. For more information, visit rkusa.com.
10: చెప్పండి సార్, వాట్ యుడ్ లైక్ టు ఆర్డర్?
11: భయ, ఎన్ని స్పెషల్స్ మీ దగ్గర?
10: యాక్చువల్లీ దేర్ మెనీ. హాట్ ఇడ్లీ, ఈ దోశ, మీ వడ, ఏటుబి ఎక్స్క్లూడ్ స్పెషల్ తాలి, బిస్వేళ్ల బా, చీజ్ దోశ, పన్నీర్ దోశ, అంజలి గారి లోటస్ ఎంపి, అంకి పన్నీటిక, చికెన్ కబాబ్, పరోటా.
11: ఎందుకు రోగ అని చెప్పినో, నేను స్పెషల్స్ మాత్రమే అడిగినా.
10: ఇంకా ఉన్నాయి, చెప్పంటారా? మీరు ఎప్పుడైనా ఆథెంటిక్ వెజిటేరియన్, జైన్ ఆర్ వీగన్ ఫుడ్ క్రేవ్ చేస్తున్నారంటే
12: అడయార్ ఆనందవన్ ఏటుబి, యువర్ వెజిటేరియన్ రెస్టారెంట్
10: ఇస్ యువర్ గో టు ప్లేస్. ఫ్రెష్లీ మేడ్ అండ్ కంప్లీట్లీ ఫ్రీ ఆఫ్ అజినోమోటో. హియర్ ఇట్స్ ఆల్ అబౌట్ కీపింగ్ ఇట్ నేచురల్ అండ్ హోల్సమ్.
12: ట్రీట్ యువర్ సెల్ఫ్ టు ఏటుబి అడయార్ ఆనందవన్స్ వీకెండ్ బ్రేక్ఫాస్ట్ బఫే.
10: ఫ్రెష్, డెలిషియస్ అండ్ మేడ్ విత్ కేర్. A2BTexas.com. Perfect for dine-in, takeaway or full service catering.
1: Here I am.
2: Hi, name is Aarti Patnaik. America lo mottamodati 24/7 radio. Radio Surabhiyani. Ok, kotta frequency to osnaru. Ade 107.9 FM HD3 lo. Mee andaru ee frequency tune chesukoni radio ni vinochu. Good luck, Radio Surabhi.
3: You are listening to Radio Surabhi 107.9 FM HD3.
4: మీడియా రూమ్ స్క్రీన్ సైజ్ గురించి టెన్షన్ పడుతున్నారా? మాక్సిమం స్క్రీన్ స్పేస్ ఎలా డిజైన్ చేయాలో అర్థం అవ్వట్లేదా? డోంట్ వరీ, G3 ఎలక్ట్రానిక్స్ కెన్ హెల్ప్ యూ డిజైన్ అ కస్టమ్ సెటప్. స్క్రీన్ బిల్డ్ చేయటం దగ్గర నుంచి అకూస్టిక్ వాల్ సెటప్ వరకు దే విల్ హెల్ప్ యూ అట్ అన్ ఎక్స్పర్ట్ లెవెల్. వాళ్ళ హైలీ స్పెషలైజ్డ్ స్కిల్స్, క్యాలిబ్రేషన్ నాలెడ్జ్ తో మీకు బెస్ట్ ఎక్స్పీరియన్స్ అందిస్తారు. ఫ్రమ్ బేసిక్ టు ప్రీమియం, దే కవర్ ఆల్ ద మోడల్స్. విజిట్ G3 Electronics.com ఆర్ కాల్ నందా G3 అట్ 919-491-4514. Hello, Dallas. We are the undisputed leaders in the radio space. You know, we are Radio Surabhi.
1: Radio Surabhi.
6: Radio Surabhi.
3: Radio Surabhi 107.9 HD3 is your channel. Be an RJ, book an ad.
4: Just get benefited from Radio Surabhi. Radio Surabhi, Dallas's number one Telugu radio station. Only on 107.9 FM HD3.
6: Money isn't just meant to be earned, it's meant to fuel your dreams. Radio Surabhi nigandistondi Project W, effective wealth management strategies. Mee prashnalaki industry experts andinche salahalu samadhanalu. Project W, where money meets clarity. Every second and fourth Sunday, only on Radio Surabhi 107.9 FM HD3.
7: కోటి రూపాయల కోసం మీ ఆఖరి ప్రశ్న రెడీయా?
8: Yes sir.
7: రాజురాజ్ కిచెన్ ఇన్ DFW ఇస్ ఫేమస్ ఫర్ వాట్? ఆప్షన్ ఏ చాట్ ఓన్లీ, ఆప్షన్ బి చాట్ అండ్ తాలి, ఆప్షన్ సి తాలి ఓన్లీ అండ్ ఆప్షన్ డి చాట్ తాలి అండ్ క్యాటరింగ్.
8: సార్, ఈ మాత్రం తెలియకుండా డాలస్ లో ఎలా ఉంటాం?
10: ఇట్స్ చాట్, తాలి అండ్ క్యాటరింగ్.
7: యూర్ అబ్సల్యూట్లీ రైట్. రాజురాజ్ కిచెన్ లో మన ఫేవరెట్ చాట్ ఐటమ్స్ ఎలా

0: along with thalis are all at affordable prices and unforgettable taste. Entante malli malli raavalanipisthe. They also offer catering because their food is so irresistible.
1: Visit Rajla's Kitchen in Irving, East Plano and Eldorado. For more information, visit rkusa.com.
2: చెప్పండి సార్, వాట్ యుడ్ లైక్ టు ఆర్డర్?
3: భయా, ఏంది స్పెషల్స్ మీ దగ్గర?
2: యాక్చువల్లీ దేర్ మెనీ. హాట్ ఇడ్లీ, ఈ దోశ, మీ వడ, ఏ టు బి ఎక్స్క్లూడ్ స్పెషల్ థాలీ, బిస్మిల్ లవా, చీజ్ దోశ, పన్నీర్ దోశ, అంచిలి గార్లిక్ లోటస్ అండ్ అంకి పన్నీర్ టిక్కా, విచ్ అమికవా పరోటా.
3: ఏంది బ్రో గని చెప్పినో, నేను స్పెషల్స్ మాత్రమే అడిగినా.
2: ఇంకా ఉన్నాయి చెప్పమంటారా? మీరు ఎప్పుడైనా ఆథెంటిక్ వెజిటేరియన్ జైన్ ఆర్ వీగన్ ఫుడ్ క్రేవ్ చేస్తున్నారంటే
4: అడయార్ ఆనందవన్ ఏ టు బి యువర్ వెజిటేరియన్ రెస్టారెంట్ ఇస్ యువర్ గో టు ప్లేస్. ఫ్రెష్లీ మేడ్ అండ్ కంప్లీట్లీ ఫ్రీ ఆఫ్ అజినోమోటో. హియర్ ఇట్స్ ఆల్ అబౌట్ కీపింగ్ ఇట్ నేచురల్ అండ్ హోల్సమ్. ట్రీట్ యువర్ సెల్ఫ్ టు ఏ టు బి అడయార్ ఆనందవన్స్ వీకెండ్ బ్రేక్ఫాస్ట్ బఫే. ఫ్రెష్, డెలిషియస్ అండ్ made with care. A2B, Texas.com. Perfect for dine-in, take-away or full-service catering.
5: Hi, I'm R.T. Patnaik. America is the first 24-7 radio. Radio is the first one. The frequency is 107.9 FM HD3. Good luck, Radio Surabhi.
6: You are listening to Radio Surabhi 107.9 FM HD3.
7: మీడియా రూమ్ స్క్రీన్ సైజ్ గురించి టెన్షన్ పడుతున్నారా? మాక్సిమం స్క్రీన్ స్పేస్ ఎలా డిజైన్ చేయాలో అర్థం అవ్వట్లేదా? డోంట్ వరీ, జీటీ ఎలక్ట్రానిక్స్ కెన్ హెల్ప్ యూ డిజైన్ అ కస్టమ్ సెటప్. స్క్రీన్ బిల్డ్ చేయడం దగ్గర నుంచి అకూస్టిక్ వాల్ సెటప్ వరకు దే విల్ హెల్ప్ యూ అట్ అన్ ఎక్స్పర్ట్ లెవెల్. వాళ్ళ హైలీ స్పెషలైజ్ స్కిల్స్, క్యాలిబ్రేషన్ నాలెడ్జ్ తో మీకు బెస్ట్ ఎక్స్పీరియన్స్ అందిస్తారు. ఫ్రమ్ బేసిక్ టు ప్రీమియం, దే కవర్ ఆల్ ద మోడల్స్. విజిట్ G3Electronics.com ఆర్ కాల్ నందా G3 అట్ 919-491-4514.
8: Hello, Dallas. We are the undisputed leaders in the radio space. You know, we are Radio Surabhi.
9: Radio Surabhi 107.9 HD3 is your channel. Be an RJ, book an ad.
8: Just get benefited from Radio Surabhi. Radio Surabhi, Dallas's number one Telugu radio station. Only on 107.9 FM HD3.
9: Money isn't just meant to be earned, it's meant to fuel your dreams. Radio Surabhi meek andisthundi Project W, effective wealth management strategies. Mee prashnalaki industry experts andinche salahalu samadhanalu. Project W, where money meets clarity. Every second and fourth Sunday, only on Radio Surabhi 107.9 FM HD3.
10: కోటి రూపాయల కోసం మీ ఆఖరి ప్రశ్న రెడీయా?
11: ఎస్ సార్.
10: రాజరాజ్ కిచెన్ ఇన్ DFW ఇస్ ఫేమస్ ఫర్ వాట్? ఆప్షన్ ఏ చాట్ ఓన్లీ, ఆప్షన్ బి చాట్ అండ్ థాలి, ఆప్షన్ సి థాలి ఓన్లీ అండ్ ఆప్షన్ డి చాట్ థాలి అండ్ క్యాటరింగ్.
11: సార్, ఈ మాత్రం తెలియకుండా డాలస్ లో ఎలా ఉంటాం? ఇట్స్ చాట్, థాలి అండ్ క్యాటరింగ్.
10: యూర్ అబ్సల్యూట్లీ రైట్. రాజరాజ్ కిచెన్ లో మన ఫేవరెట్ చాట్ ఐటమ్స్ అలాంగ్ విత్ థాలీస్ ఆర్ ఆల్ అట్ అఫోర్డబుల్ ప్రైసెస్ అండ్ అన్ఫర్గెటబుల్ టేస్ట్. ఎంతంటే మళ్లీ మళ్లీ రావాలనిపిస్తుంది. ఆల్సో ఆఫర్ క్యాటరింగ్ బికాస్ దేర్ ఫుడ్ ఇస్ సో ఇర్రెసిస్టబుల్.
1: విజిట్ రాజరాజ్ కిచెన్ ఇన్ Irving, East Plano and Eldorado. For more information, visit rkusa.com.
2: చెప్పండి సార్, వాట్ యుడ్ లైక్ టు ఆర్డర్?
3: భయా, ఏంది స్పెషల్స్ మీ దగ్గర?
2: యాక్చువల్లీ దేర్ మెనీ. హాట్ ఇడ్లీ, ఈ దోశ, మీ వడ, ఏ టు బి ఎక్స్క్లూడెడ్ స్పెషల్ థాలి, బిస్మిల్ లవా, చీజ్ దోశ, పన్నీర్ దోశ, అంచిలి గార్లిక్ లోటస్ అండ్ అంకి పన్నీర్ టిక్కా, విచ్ అమికవా పరోటా.
3: ఏంది బ్రో గని చెప్పినో, నేను స్పెషల్స్ మాత్రమే అడిగినా.
2: ఇంకా ఉన్నాయి చెప్పమంటారా? మీరు ఎప్పుడైనా ఆథెంటిక్ వెజిటేరియన్ జైన్ ఆర్ వీగన్ ఫుడ్ క్రేవ్ చేస్తున్నారంటే
4: అడయార్ ఆనందవన్ ఏ టు బి ప్యూర్ వెజిటేరియన్ రెస్టారెంట్ ఇస్ యువర్ గో టు ప్లేస్. ఫ్రెష్లీ మేడ్ అండ్ కంప్లీట్లీ ఫ్రీ ఆఫ్ అజినోమోటో. హియర్ ఇట్స్ ఆల్ అబౌట్ కీపింగ్ ఇట్ నేచురల్ అండ్ హోల్సమ్. ట్రీట్ యువర్ సెల్ఫ్ టు ఏ టు బి అడయార్ ఆనందవన్స్ వీకెండ్ బ్రేక్ఫాస్ట్ బఫే. ఫ్రెష్, డెలిషియస్ అండ్ made with care. A2B, Texas.com. Perfect for dine-in, take-away or full-service catering.
5: Hi,
12: I'm R.T. Patnaik. America is the first 24-7 radio. Radio is the first frequency. It's 107.9 FM HD3. Good luck, Radio Surabhi.
6: You are listening to Radio Surabhi 107.9 FM HD3.
7: మీడియా రూమ్ స్క్రీన్ సైజ్ గురించి టెన్షన్ పడుతున్నారా? మాక్సిమం స్క్రీన్ స్పేస్ ఎలా డిజైన్ చేయాలో అర్థం అవ్వట్లేదా? డోంట్ వరీ, G3 ఎలక్ట్రానిక్స్ కెన్ హెల్ప్ యూ డిజైన్ అ కస్టమ్ సెటప్. స్క్రీన్ బిల్డ్ చేయడం దగ్గర నుంచి అకూస్టిక్ వాల్ సెటప్ వరకు దే విల్ హెల్ప్ యూ అట్ అన్ ఎక్స్పర్ట్ లెవెల్. వాళ్ళ హైలీ స్పెషలైజ్ స్కిల్స్, క్యాలిబ్రేషన్ నాలెడ్జ్ తో మీకు బెస్ట్ ఎక్స్పీరియన్స్ అందిస్తారు. ఫ్రమ్ బేసిక్ టు ప్రీమియం, దే కవర్ ఆల్ ద మోడల్స్. విజిట్ G3Electronics.com ఆర్ కాల్ నందా G3 అట్ 919-491-4514.
8: Hello, Dallas. We are the undisputed leaders in the radio space. You know, we are Radio Surabhi.
9: Radio Surabhi 107.9 HD3 is your channel. Be an RJ, book an ad.
8: Just get benefited from Radio Surabhi. Radio Surabhi, Dallas's number one Telugu radio station. Only on 107.9 FM HD3.
9: Money isn't just meant to be.

0: ఇదందిస్తోంది ప్రాజెక్ట్ డబ్ల్యూ ఎఫెక్టివ్ వెల్త్ మేనేజ్మెంట్ స్ట్రాటజీస్. మీ ప్రశ్నలకి ఇండస్ట్రీ ఎక్స్పర్ట్స్ అందించే సలహాలు సమాధానాలు. ప్రాజెక్ట్ డబ్ల్యూ వేర్ మనీ మీట్స్ క్లారిటీ ఎవ్రీ సెకండ్ అండ్ ఫోర్త్ సండే ఓన్లీ ఆన్ రేడియో సురభి 107.9 FM HD3.
1: కోటి రూపాయల కోసం మీ ఆఖరి ప్రశ్న రెడీయా?
2: Yes sir.
1: రాజరాజ్ కిచెన్ ఇన్ DFW ఇస్ ఫేమస్ ఫర్ వాట్? ఆప్షన్ ఏ చాట్ ఓన్లీ, ఆప్షన్ బి చాట్ అండ్ తాలీ, ఆప్షన్ సి తాలీ ఓన్లీ అండ్ ఆప్షన్ డి చాట్ తాలీ అండ్ క్యాటరింగ్.
2: సార్, ఈ మాత్రం తెలియకుండా డాలస్ లో ఎలా ఉంటాం? ఇట్స్ చాట్ తాలీ అండ్ క్యాటరింగ్.
1: యూర్ అబ్సల్యూట్లీ రైట్. రాజరాజ్ కిచెన్ లో మన ఫేవరెట్ చాట్ ఐటమ్స్ అలాంగ్ విత్ తాలీస్ ఆర్ ఆల్ అట్ అఫోర్డబుల్ ప్రైసెస్ అండ్ అన్ఫర్గెటబుల్ టేస్ట్. ఎంత అంటే మళ్లీ మళ్లీ రావాలనిపిస్తుంది. ఆల్సో ఆఫర్ క్యాటరింగ్ బికాస్ ద ఫుడ్ ఇస్ సో ఇర్రెసిస్టబుల్.
3: విజిట్ రాజరాజ్ కిచెన్ ఇన్ ఇర్వింగ్, East Plano and Eldorado. For more information, visit rkusa.com.
4: చెప్పండి సార్, వాట్ యుడ్ లైక్ టు ఆర్డర్?
5: భయా, ఎన్ని స్పెషల్స్ మీ దగ్గర?
4: యాక్చువల్లీ దేర్ మెనీ. హాట్ ఇడ్లీ, ఘీ దోశ, మీ వడ, ఏ టు బి ఎక్స్క్లూడెడ్ స్పెషల్ థాలి, బిసి వెళ్ళవా, చీజ్ దోశ, పన్నీర్ దోశ, అంజలి గారి లోటస్ అండ్ ఆంకి పన్నీర్ టిక్కా, విచ్ అండ్ కబాబ్ పరోటా.
5: ఎన్ని బ్రో, ఎన్ని చెప్పినో, నేను స్పెషల్స్ మాత్రమే అడిగినా.
4: ఇంకా ఉన్నాయి, చెప్పమంటారా? మీరు ఎప్పుడైనా ఆథెంటిక్ వెజిటేరియన్, జైన్ ఆర్ వీగన్ ఫుడ్ క్రేవ్ చేస్తున్నారంటే
6: అడయార్ ఆనందవన్ ఏ టు బి ప్యూర్ వెజిటేరియన్ రెస్టారెంట్ ఇస్ యువర్ గో టు ప్లేస్. ఫ్రెష్లీ మేడ్ అండ్ కంప్లీట్లీ ఫ్రీ ఆఫ్ అజినోమోటో. హియర్ ఇట్స్ ఆల్ అబౌట్ కీపింగ్ ఇట్ నేచురల్ అండ్ హోల్సమ్. ట్రీట్ యువర్ సెల్ఫ్ టు ఏ టు బి అడయార్ ఆనందవన్స్ వీకెండ్ బ్రేక్ఫాస్ట్ బఫే. ఫ్రెష్, డెలిషియస్ అండ్ made with care. A2B texas.com. perfect for dine in, take away or full service catering.
7: Hi, name is Arthi Patnaik. America lo mottamodati 24/7 radio, radio surabhi ani oka kotta frequency tho osnaru, ade 107.9 fm hd3. Mi andaru ee frequency tune chesukoni radio ni vinachu. Good luck radio surabhi.
8: You are listening to radio surabhi 107.9 fm hd3.
9: మీడియా రూమ్ స్క్రీన్ సైజ్ గురించి టెన్షన్ పడుతున్నారా? మాక్సిమం స్క్రీన్ స్పేస్ ఎలా డిజైన్ చేయాలో అర్థం

0: calibration knowledge to neeku best experience on Vistaru. From basic to premium, they cover all the models. Visit g3electronics.com or call Nanda G3 at 919-491-4514. Hello, Dallas. We are the undisputed leaders in the radio space. You know, we are Radio Surabhi.
1: Radio Surabhi.
0: Radio Surabhi.
2: Radio Surabhi 107.9 HD3 is your channel. Be an RJ, book an ad.
0: Just get benefited from Radio Surabhi. Radio Surabhi, Dallas's number one Telugu radio station. Only on 107.9 FM HD3.
2: Money isn't just meant to be earned, it's meant to fuel your dreams. Radio Surabhi meek andisthundi Project W, effective wealth management strategies. Mee prashnalaki industry experts andinche salahalu samadhanalu. Project W, where money meets clarity. Every second and fourth Sunday, only on Radio Surabhi 107.9 FM HD3.
3: కోటి రూపాయల కోసం మీ ఆఖరి ప్రశ్న రెడీయా?
4: Yes sir.
3: రాజరాజ్ కిచెన్ ఇన్ DFW ఇస్ ఫేమస్ ఫర్ వాట్? ఆప్షన్ ఏ చాట్ ఓన్లీ, ఆప్షన్ బి చాట్ అండ్ తాళీ, ఆప్షన్ సి తాళీ ఓన్లీ అండ్ ఆప్షన్ డి చాట్ తాళీ అండ్ క్యాటరింగ్.
4: సార్, ఈ మాత్రం తెలియకుండా డాలస్ లో ఎలా ఉంటాం? ఇట్స్ చాట్ తాళీ అండ్ క్యాటరింగ్.
3: యూర్ అబ్సల్యూట్లీ రైట్. రాజరాజ్ కిచెన్ లో మన ఫేవరెట్ చాట్ ఐటమ్స్ అలాంగ్ విత్ తాళీస్ ఆర్ ఆల్ అట్ అఫోర్డబుల్ ప్రైసెస్ అండ్ అన్ఫర్గెటబుల్ టేస్ట్. ఎంత అంటే మళ్లీ మళ్లీ రావాలనిపిస్తుంది. ఆల్సో ఆఫర్ క్యాటరింగ్ బికాస్ దేర్ ఫుడ్ ఇస్ సో ఇర్రెసిస్టబుల్.
5: విజిట్ రాజరాజ్ కిచెన్ ఇన్ ఎర్వింగ్, East Plano and Eldorado. For more information, visit rkusa.com.
6: చెప్పండి సార్, వాట్ యుడ్ లైక్ టు ఆర్డర్?
7: భయా, ఏంది స్పెషల్స్ మీ దగ్గర?
6: యాక్చువల్లీ దేర్ మెనీ. హాట్ ఇడ్లీ, ఈ దోశ, మీది వడ, ఏ టు బి ఎక్స్క్లూడెడ్ స్పెషల్ థాలి, బిస్వేళ్ళ వా, చీజ్ దోశ, పన్నీర్ దోశ, హనీ చిల్లీ గార్లిక్ లోటస్ అండ్ ఆమ్కి పన్నీర్ టిక్కా, విచ్ అమికా పరోటా.
7: ఏంది బ్రో గండి చెప్పినో, నేను స్పెషల్స్ మాత్రమే అడిగినా.
6: ఇంకా ఉన్నాయి, చెప్పంటారా? మీరు ఎప్పుడైనా ఆథెంటిక్ వెజిటేరియన్, జైన్ ఆర్ వీగన్ ఫుడ్ క్రేవ్ చేస్తున్నారంటే
8: అడయార్ ఆనంద్ భవన్ ఏ టు బి యువర్ వెజిటేరియన్ రెస్టారెంట్ ఇస్ ఎ గో టు ప్లేస్. ఫ్రెష్లీ మేడ్ అండ్ కంప్లీట్లీ ఫ్రీ ఆఫ్ అజినోమోటో. హియర్ ఇట్స్ ఆల్ అబౌట్ కీపింగ్ ఇట్ న్యాచురల్ అండ్ హోల్సమ్. ట్రీట్ యువర్ సెల్ఫ్ టు ఏ టు బి అడయార్ ఆనంద్ భవన్స్ వీకెండ్ బ్రేక్ఫాస్ట్ బఫే. ఫ్రెష్, డెలిషియస్ అండ్ made with care. A2B, Texas.com. Perfect for dine-in, take-away or full-service catering.
9: Hi, I'm R.P. Patnai. America, the most important 24-7 radio. Radio Sorbiani. What the frequency is that? That's 107.9 FM HD3. You can tune in to the frequency of the radio. Good luck, Radio Sorbiani.
2: You're listening to Radio Sorbiani 107.9 FM HD3.
0: మీడియా రూమ్ స్క్రీన్ సైజ్ గురించి టెన్షన్ పడుతున్నారా? మాక్సిమం స్క్రీన్ స్పేస్ ఎలా డిజైన్ చేయాలో అర్థం అవ్వట్లేదు.

0: electronics.com or call Nanda G3 at 919-491-4514. Hello, Dallas. We are the undisputed leaders in the radio space. You know, we are Radio Surabhi.
1: Radio Surabhi.
2: Radio Surabhi.
3: Radio Surabhi 107.9 HD3 is your channel. Be an RJ, book an ad.
0: Just get benefited from Radio Surabhi. Radio Surabhi, Dallas' number one Telugu radio station. Only on 107.9 FM HD3.
3: Money isn't just meant to be earned, it's meant to fuel your dreams. Radio Surabhi meekandistondi Project W, effective wealth management strategies. Mee prashnalaki industry experts andinche salahalu samadhanalu. Project W, where money meets clarity. Every second and fourth Sunday, only on Radio Surabhi 107.9 FM HD3.
4: కోటి రూపాయల కోసం మీ ఆఖరి ప్రశ్న రెడీయా?
5: Yes sir.
4: రాజులాస్ కిచెన్ ఇన్ DFW ఇస్ ఫేమస్ ఫర్ వాట్? ఆప్షన్ ఏ చాట్ ఓన్లీ, ఆప్షన్ బి చాట్ అండ్ తాలి, ఆప్షన్ సి తాలి ఓన్లీ అండ్ ఆప్షన్ డి చాట్ తాలి అండ్ క్యాటరింగ్.
5: సార్, ఈ మాత్రం తెలియకుండా డాలస్ లో ఎలా ఉంటాం? ఇట్స్ చాట్, తాలి అండ్ క్యాటరింగ్.
4: యూర్ అబ్సల్యూట్లీ రైట్. రాజులాస్ కిచెన్ లో మన ఫేవరెట్ చాట్ ఐటమ్స్ అలాంగ్ విత్ తాలీస్ ఆర్ ఆల్ అట్ అఫోర్డబుల్ ప్రైసెస్ అండ్ అన్ఫర్గెటబుల్ టేస్ట్. ఎంత అంటే మళ్లీ మళ్లీ రావాలనిపిస్తుంది. ఆల్సో ఆఫర్ క్యాటరింగ్ బికాస్ దేర్ ఫుడ్ ఇస్ సో ఇర్రెసిస్టబుల్.
6: విజిట్ రాజులాస్ కిచెన్ ఇన్ this plano and eldorado. For more information visit rkusa.com.
7: చెప్పండి సార్, వాట్ యుడ్ లైక్ టు ఆర్డర్?
8: భయా, ఏంది స్పెషల్స్ మీ దగ్గర?
7: యాక్చువల్లీ దేర్ మెనీ. హాట్ ఇడ్లీ, ఈ దోశ, మీద వడ, ఏ టు బి ఎక్స్క్లూడెడ్ స్పెషల్ థాలి, దిస్ వేళ చీజ్ దోశ, పన్నీర్ దోశ, హంగ్ చిల్లీ గార్లిక్ లోటస్ అండ్ హంగ్ పనీర్ టిక్కా విత్ చమీ కబాబ్ పరాఠా.
8: ఎందుకు రోగ అని చెప్పినావు? నేను స్పెషల్స్ మాత్రమే అడిగినా.
7: ఇంకా ఉన్నాయి, చెప్పంటారా? మీరు ఎప్పుడైనా ఆథెంటిక్ వెజిటేరియన్, జైన్ ఆర్ వీగన్ ఫుడ్ క్రేవ్ చేస్తున్నారంటే
9: అడయార్ ఆనంద్ భవన్ ఏ టు బి ప్యూర్ వెజిటేరియన్ రెస్టారెంట్ ఈజ్ యువర్ గో టు ప్లేస్. ఫ్రెష్లీ మేడ్ అండ్ కంప్లీట్లీ ఫ్రీ ఆఫ్ అజినోమోటో. హియర్ ఇట్స్ ఆల్ అబౌట్ కీపింగ్ ఇట్ న్యాచురల్ అండ్ హోల్సమ్. ట్రీట్ యువర్ సెల్ఫ్ టు ఏ టు బి అడయార్ ఆనంద్ భవన్స్ వీకెండ్ బ్రేక్ఫాస్ట్ బఫే. ఫ్రెష్, డెలిషియస్ అండ్ made with care. A2B, Texas.com. Perfect for dine-in, take-away or full-service catering.
10: Hey,
11: hi, I'm R.P. Patnaik. America, lo, Mottamondi, 24-7 radio. Radio Surabhi. What the frequency is that? That is 107.9 FM HD3. We are the frequency tune on the radio. Good luck, Radio Surabhi.
3: You're listening to Radio Surabhi, 107.9 FM HD3.
0: మీడియా రూమ్ స్క్రీన్ సైజ్ గురించి టెన్షన్ పడుతున్నారా? మాక్సిమం స్క్రీన్ స్పేస్ ఎలా డిజైన్ చేయాలో అర్థం అవ్వట్లేదా? డోంట్ వరీ, G3 ఎలక్ట్రానిక్స్ కెన్ హెల్ప్ యూ డిజైన్ అ కస్టమ్ సెటప్. స్క్రీన్ బిల్డ్ చేయటం దగ్గర నుంచి అకూస్టిక్ వాల్ సెటప్ వరకు దే విల్ హెల్ప్ యూ అట్ ఎక్స్పర్ట్ లెవెల్. వాళ్ళ హైలీ స్పెషలైజ్డ్ స్కిల్స్, క్యాలిబ్రేషన్ నాలెడ్జ్ తో మీకు బెస్ట్ ఎక్స్పీరియన్స్ అందిస్తారు. ఫ్రమ్ బేసిక్ టు ప్రీమియం, దే కవర్ ఆల్ ద మోడల్స్. విజిట్ G3 ఎలక్ట్రానిక్స్.com ఆర్ కాల్ నందా G3 అట్ 919-491-4514. Tick tick, Radio Surabhi time check. Studio lo time 5 AM. Tick tick, Radio Surabhi time check. Studio lo time 5 AM.

0: You're listening to Radio Surabhi 107.9 FM HD3.
1: Ayushman Bhava, Arogyame Asalaina Aishwaryam. Your daily dose of goodness. Mee Arogyanni Kapadukune Sutralu.
2: Ayushman Bhava, every first and third Sunday at 5 p.m. Only on 107.9 FM HD3.
3: అదే 9 to 5, సేమ్ డెస్క్, సేమ్ రొటీన్. మీ ఆంటర్ప్రెన్యూరల్ జర్నీ మొదలు పెట్టండి ఇండియా బజార్ తో. బీ యువర్ ఓన్ బాస్ అండ్ రన్ ఎ థ్రైవింగ్ గ్రోసరీ బిజినెస్. ఫ్రెష్ ప్రొడ్యూస్ నుంచి అథెంటిక్ ఇండియన్ ఎసెన్షియల్స్ వరకు ఇండియా బజార్ మీకు అందిస్తుంది ద బ్రాండ్ అండ్ ద సపోర్ట్ ఫర్ ఎ పర్ఫెక్ట్ సక్సెస్ స్టోరీ. ఫర్ మోర్ ఇన్ఫర్మేషన్ కాల్ ఆర్ విజిట్ indiabazaarfranchisee.com. ఇండియా బజార్ ఫ్రాంచైజీ, యువర్ బిజినెస్, యువర్ ఫ్యూచర్ స్టార్టింగ్ టుడే.
4: From chaos to clarity, your day begins with 100 notifications. Customers calling, emails piling up, deadlines chasing you. Then Zoho steps in. One login, one dashboard, one clear view of your entire business. For the entrepreneur who...

0: You're listening to Radio Surabhi 107.9 FM HD3.
1: Ayushman Bhava, Arogyame Asalaina Aishwaryam. Your daily dose of goodness. Mee Arogyanni Kapadukune Sutralu.
2: Ayushman Bhava, every first and third Sunday at 5 p.m. Only on 107.9 FM HD3.
3: అదే 9 to 5, సేమ్ డెస్క్, సేమ్ రొటీన్. మీ ఆంటర్ప్రెన్యూరల్ జర్నీ మొదలు పెట్టండి ఇండియా బజార్ తో. బీ యువర్ ఓన్ బాస్ అండ్ రన్ ఎ థ్రైవింగ్ గ్రోసరీ బిజినెస్. ఫ్రెష్ ప్రొడ్యూస్ నుంచి అథెంటిక్ ఇండియన్ ఎసెన్షియల్స్ వరకు ఇండియా బజార్ మీకు అందిస్తుంది ద బ్రాండ్ అండ్ ద సపోర్ట్ ఫర్ ఎ పర్ఫెక్ట్ సక్సెస్ స్టోరీ. ఫర్ మోర్ ఇన్ఫర్మేషన్ కాల్ ఆర్ విజిట్ indiabazaarfranchisee.com. ఇండియా బజార్ ఫ్రాంచైజీ, యువర్ బిజినెస్, యువర్ ఫ్యూచర్ స్టార్టింగ్ టుడే.
4: From chaos to clarity, your day begins with 100 notifications, customers calling, emails piling up, deadlines chasing you. Then Zoho steps in. One login, one dashboard, one clear view of your entire business. For the entrepreneur who wants clarity, not chaos. Zoho, powering possibilities with Radio Surabhi.
5: అమెరికా వచ్చినప్పటి నుంచి ఫేస్బుక్ లో గ్రూప్స్, వాట్సాప్ లో గ్రూప్స్, అప్డేట్స్ కోసం ఒక్క ప్లేస్ లేదు. మై ఫోన్ ఇస్ ఆల్వేస్ బజింగ్ విత్ నోటిఫికేషన్స్. అన్ని ఒక్క ప్లేస్ లో ఉంటే హౌ కన్వీనియంట్ కదా.
4: సే హలో టు ఎన్ఆర్ఐ పేజ్, మన ఇండియన్స్ కి ద డిజిటల్ మార్కెటింగ్ ప్లాట్ఫామ్. ఇండియన్ కమ్యూనిటీ కి ఫుల్ ఆన్ ఇన్ఫర్మేషన్ హబ్. మీ బిజినెస్ ఇండియన్ ఆడియన్స్ కి రీచ్ అవ్వాలన్నా సోషల్ మీడియా ప్రమోషన్స్ కోసమైనా, వీక్లీ న్యూస్ లెటర్స్ కోసమైనా, ఫుల్ విజిబిలిటీ గ్యారంటీడ్ విత్ ఎన్ఆర్ఐ పేజ్ .com. ఫ్రమ్ బిజినెసెస్ టు నాన్ ప్రాఫిట్స్, ఎన్ఆర్ఐ పేజ్ ఇస్ ద ప్లేస్ టు బి. ఫర్ మోర్ information visit nripage.com or contact Gopal Ponnangi at 214-868-7538.
6: చెప్పండి సార్, వాట్ యుడ్ లైక్ టు ఆర్డర్?
7: భయా, ఏంది స్పెషల్స్ మీ దగ్గర?
6: యాక్చువల్లీ దేర్ మెనీ హాట్ ఇడ్లీ, ఈ దోశ, మీ దోడ, ఏ టు బి ఎక్సిక్యూటివ్ స్పెషల్ థాలి, మిస్ బెల్లవా, చీజ్ దోశ, పన్నీర్ దోశ, హనీ చిల్లి గార్లిక్ లోటస్, ఆంకి పన్నీర్ టిక్కా, చమి కబాబ్ పరోటా.
7: ఏంది బ్రో గని చెప్పినావు, నేను స్పెషల్స్ మాత్రమే అడిగినా.
6: ఇంకా ఉన్నాయి, చెప్పమంటారా? మీరు ఎప్పుడైనా ఆథెంటిక్ వెజిటేరియన్, జైన్ ఆర్ వీగన్ ఫుడ్ క్రేవ్ చేస్తున్నారంటే
8: అడయార్ ఆనంద్ భవన్ ఏ టు బి ప్యూర్ వెజిటేరియన్ రెస్టారెంట్
6: ఇస్ యువర్ గో టు ప్లేస్. ఫ్రెష్లీ మేడ్ అండ్ కంప్లీట్లీ ఫ్రీ ఆఫ్ అజినోమోటో. హియర్ ఇట్స్ ఆల్ అబౌట్ కీపింగ్ ఇట్ నేచురల్ అండ్ హోల్సమ్. ట్రీట్ యువర్ సెల్ఫ్ టు ఏ టు బి అడయార్ ఆనంద్ భవన్స్ వీకెండ్ బ్రేక్ఫాస్ట్ బఫే. ఫ్రెష్, డెలిషియస్ and made with care. A2B, Texas.com. Perfect for dining, takeaway or full service catering.
9: Tatra khalu imani ashtau ahara vidhi vishesha ayatanani bhavanti ani ayurvedam cheptundi. Ante aharam anedi kevalam food kadu, it's a perfect balance. Desa kalamana paristhitulu, prakruti dani padniche vidhanam, ivanni kuda todavutai. Ala chuste mana roots farming lo unnai, but we moved on. Still mana manasulu pachchani panta polallo chikkukupoyi unnai. So let's get back to our roots with VVF AgTech Inc. Vallemari Farms believes that farming is not backward, it is the future. VVF AgTech Inc. is your calling for farming. Vallemari Farms, visit vvfagtech.com or call 848-244-0213.

0: Dallas, we are the undisputed leaders in the radio space. You know, we are Radio Surabhi.
1: Radio Surabhi 107.9 HT3 is your channel. Be an RJ, book an ad.
0: Just get benefited from Radio Surabhi. Radio Surabhi, Dallas's number one Telugu radio station. Only on 107.9 FM HT3.
1: Money isn't just meant to be earned, it's meant to fuel your dreams. Radio Surabhi meeku andisthundi Project W, effective wealth management strategies. Mee prashnalaki industry experts andinche salahalu samadhanalu. Project W, where money meets clarity. Every second and fourth Sunday, only on Radio Surabhi 107.9 FM HD3.
2: చెప్పండి సార్, వాట్ యుడ్ లైక్ టు ఆర్డర్?
3: భయా, ఎన్ని స్పెషల్స్ మీ దగ్గర?
2: యాక్చువల్లీ దేర్ మెనీ. హాట్ ఇడ్లీ, ఈ దోశ, మీద వడ, ఏ టు బి ఎక్స్క్లూడెడ్ స్పెషల్ థాలి, బిస్వేళ బా, చీజ్ దోశ, పన్నీర్ దోశ, అంచిలి గార్లిక్ లోటస్ అండ్ అంకి పన్నీర్ టిక్కా, విచ్ అండ్ కబాబ్ పరాటా.
3: ఎందుకు బ్రో అన్ని చెప్పినావు? నేను స్పెషల్స్ మాత్రమే అడిగినా.
2: ఇంకా ఉన్నాయి, చెప్పంటారా? మీరు ఎప్పుడైనా ఆథెంటిక్ వెజిటేరియన్, జైన్ ఆర్ వీగన్ ఫుడ్ క్రేవ్ చేస్తున్నారంటే
4: అడయార్ ఆనంద్ భవన్ ఏ టు బి ప్యూర్ వెజిటేరియన్ రెస్టారెంట్
2: ఇస్ యువర్ గో టు ప్లేస్. ఫ్రెష్లీ మేడ్ అండ్ కంప్లీట్లీ ఫ్రీ ఆఫ్ అజినోమోటో. హియర్ ఇట్స్ ఆల్ అబౌట్ కీపింగ్ ఇట్ నేచురల్ అండ్ హోల్సమ్. ట్రీట్ యువర్ సెల్ఫ్ టు ఏ టు బి అడయార్ ఆనంద్ భవన్స్ వీకెండ్ బ్రేక్ఫాస్ట్ బఫే. ఫ్రెష్, డెలిషియస్ అండ్ మేడ్ విత్ కేర్. ఏ టు బి Texas.com. Perfect for dining, takeaway or full service catering.
5: Koti rupayal kosam mee aakhari prashna. Ready?
6: Yes sir.
5: Rajraj Kitchen in DFW is famous for what? Option A, chaat only. Option B, chaat and thali. Option C, thali only. And option D, chaat, thali and catering.
2: Sir, ee maatram teliyakunda Dallas lo ela untam? It's chaat, thali and catering.
5: You're absolutely right. Rajraj Kitchen lo mana favorite chaat items along with the thalis are all at affordable prices and unforgettable taste. Entante malli malli raavalanipistundi. They also offer catering because their food is so irresistible.
7: Visit Rajla's Kitchen in Irving, East Plano and Eldorado. For more information, visit rkusa.com.
8: America vachinappudu nunchi Facebook lo groups, WhatsApp lo groups, updates kosam okka place ledu. My phone is always buzzing with notifications. Anni okka place lo unte how convenient kada.
9: Say hello to NRI page. Mana Indians ki the digital marketing platform. Indian community ki full on information hub. Me business Indian audience ki reach avvalanna. Social media promotions kosamaina, weekly newsletters kosamaina. Full visibility guaranteed with nripage.com. From businesses to non-profits, NRI Page is the place to be. For more information, visit nripage.com or contact Gopal Ponnangi at 214-868-7538. Go!
10: నేను మీ చంద్రబోస్ ని, రేడియో సురభి మొట్టమొదటి 24/7 తెలుగు రేడియో అమెరికాలో మే 5

0: వినండి 107.9 FM HD3లో మీరు వినొచ్చు. తప్పకుండా వినండి మీ తెలుగు నేస్తం రేడియో సురభి.
1: You're listening to Radio Surabhi 107.9 FM HD3.

0: listening to Radio Surabhi 107.9 FM HD3.
1: Ayushman Bhava, Arogyame Asalaina Aishwaryam. Your daily dose of goodness. Mee Arogyanni Kapadukune Sutralu.
2: Ayushman Bhava, every first and third Sunday at 5 p.m. Only on 107.9 FM HD3.
3: అమెరికా వచ్చినప్పటి నుంచి ఫేస్బుక్ లో గ్రూప్స్, వాట్సాప్ లో గ్రూప్స్ అప్డేట్స్ కోసం ఒక్క ప్లేస్ లేదు. మై ఫోన్ ఇస్ ఆల్వేస్ బజింగ్ విత్ నోటిఫికేషన్స్. అన్ని ఒక్క ప్లేస్ లో ఉంటే హౌ కన్వీనియంట్ కదా.
4: సే హలో టు ఎన్ఆర్ఐ పేజ్, మన ఇండియన్స్ కి ద డిజిటల్ మార్కెటింగ్ ప్లాట్ఫామ్, ఇండియన్ కమ్యూనిటీ కి ఫుల్ ఆన్ ఇన్ఫర్మేషన్ హబ్. మీ బిజినెస్ ఇండియన్ ఆడియన్స్ కి రీచ్ అవ్వాలన్నా సోషల్ మీడియా ప్రమోషన్స్ కోసమైనా, వీక్లీ న్యూస్ లెటర్స్ కోసమైనా, ఫుల్ విజిబిలిటీ గ్యారంటీడ్ విత్ ఎన్ఆర్ఐ పేజ్ .com. ఫ్రమ్ బిజినెసెస్ టు నాన్ ప్రాఫిట్స్, ఎన్ఆర్ఐ పేజ్ ఇస్ ద ప్లేస్ టు బి. ఫర్ మోర్ information visit nripage.com or contact Gopal Ponnangi at 214-868-7538.
5: From chaos to clarity, your day begins with 100 notifications. Customers calling, emails piling up, deadlines chasing you. Then Zoho steps in. One login, one dashboard, one clear view of your entire business. For the entrepreneur who wants clarity, not chaos. Zoho, powering possibilities with Radio Surabhi.
6: మేరా తుమ్హారా హమారా ప్యార్ సబ్కా ఫేవరెట్ ఇండియా బజార్.
7: గత 24 ఏళ్ల నుంచి ఇండియా బజార్ మనందరికీ కావాల్సిన వస్తువులు అన్ని అందిస్తూ ఇట్ హస్ గ్రోన్ ఆన్ us and now they are open in even more places, making their access more convenient and comfortable. Visit India Bazaar in Makini, Fort Worth and Austin. Stay connected with India Bazaar through their newsletters for the latest deals, festive offers and new arrivals. Join them on WhatsApp, Instagram and Facebook. Search India Bazaar or India Co and be part of the Hamara Bazaar family every day. India Bazaar, Hamara Bazaar, Hamara Ghar.
8: తత్ర ఖలు ఈమాని అష్టౌ ఆహార విధి విశేష ఆయతనాని భవంతి అని ఆయుర్వేదం చెప్తోంది. అంటే ఆహారం అనేది కేవలం ఫుడ్ కాదు, ఇట్స్ అ పర్ఫెక్ట్ బ్యాలెన్స్. దేశ కాలమాన పరిస్థితులు, ప్రకృతి, దాన్ని పండించే విధానం, ఇవన్నీ కూడా తోడవుతాయి. అలా చూస్తే మన రూట్స్ ఫార్మింగ్ లో ఉన్నాయి, బట్ వి మూవ్డ్ ఆన్. స్టిల్ మన మనసులు పచ్చని పంట పొలాల్లో చిక్కుకుపోయి ఉన్నాయి. సో లెట్స్ గెట్ బ్యాక్ టు అవర్ రూట్స్ విత్ వివిఎఫ్ యాక్టెక్ ఐఎన్సి. మల్లెమారి ఫార్మ్స్ బిలీవ్స్ దట్ ఫార్మింగ్ ఇస్ నాట్ బ్యాక్వర్డ్, ఇట్ ఈస్ ద ఫ్యూచర్. వివిఎఫ్ యాక్టెక్ ఐఎన్సీ is your calling for farming. Palembari Farms. Visit vvfagtech.com or call 848-244-0213.

0: Dallas, we are the undisputed leaders in the radio space. You know, we are Radio Surabhi.
1: Radio Surabhi 107.9 HD3 is your channel. Be an RJ, book an ad.
0: Just get benefited from Radio Surabhi. Radio Surabhi, Dallas's number one Telugu radio station. Only on 107.9 FM HD3.
1: Money isn't just meant to be earned, it's meant to fuel your dreams. Radio Surabhi nidandistondi Project W, effective wealth management strategies. Mee prashnalaki industry experts andinche salahalu samadhanalu. Project W, where money meets clarity. Every second and fourth Sunday, only on Radio Surabhi 107.9 FM HD3. ఐపీఎల్ మ్యాచెస్ అయినా, కొత్త మూవీ రిలీజ్ అయినా, న్యూస్ ఏదైనా, టైం ఏదైనా, ఇదిగా తోడుగా రేడియో సురభి అమెరికాలో తెలుగులోస్తాం.
2: యూఆర్ లిస్నింగ్ టు రేడియో సురభి 107.9 FM HD3.
0: మీడియా రూమ్ స్క్రీన్ సైజ్ గురించి టెన్షన్ పడుతున్నారా? మాక్సిమం స్క్రీన్ స్పేస్ ఎలా డిజైన్ చేయాలో అర్థం అవ్వట్లేదు.

0: listening to Radio Surabhi 107.9 FM HD3.
1: Ayushman Bhava, Arogyame Asalaina Aishwaryam. Your daily dose of goodness. Mee Arogyanni Kapadukune Sutralu.
2: Ayushman Bhava, every first and third Sunday at 5 p.m. Only on 107.9 FM HD3.
3: Radio Surabhi Civic Signal. No one should go hungry. Let's support our neighbors together. Annam Parabrahma Swarupam. US lo food banks and pantries lanti places lo meals, fresh produce and baby supplies lantivi. Avasaramaina vallaki uchitanga istaru. Call 211 or check your city website for locations. Asking for help is a strength. Everyone deserves access to food.
1: తత్ర ఖలు ఈమాని అష్టౌ ఆహార విధి విశేష ఆయతనాని భవంతి అని ఆయుర్వేదం చెప్తోంది. అంటే ఆహారం అనేది కేవలం ఫుడ్ కాదు, ఇట్స్ అ పర్ఫెక్ట్ బ్యాలెన్స్. దేశ కాలమాన పరిస్థితులు, ప్రకృతి, దాన్ని పండించే విధానం, ఇవన్నీ కూడా తోడవుతాయి. అలా చూస్తే మన రూట్స్ ఫార్మింగ్ లో ఉన్నాయి, బట్ వి మూవ్డ్ ఆన్. స్టిల్ మన మనసులు పచ్చని పంట పొలాల్లో చిక్కుకుపోయి ఉన్నాయి. సో లెట్స్ గెట్ బ్యాక్ టు అవర్ రూట్స్ విత్ వివిఎఫ్ యాక్టెక్ ఐఎన్సీ. మల్లెమరి ఫార్మ్స్ బిలీవ్స్ దట్ ఫార్మింగ్ ఇస్ నాట్ బ్యాక్వర్డ్, ఇట్ ఈస్ ద ఫ్యూచర్. వివిఎఫ్ యాక్టెక్ ఐఎన్సీ C is your calling for farming. Palembari Farms. Visit vvfagtech.com.

0: హల్వా?
1: Yes.
0: నా ఫేవరెట్.
1: ఎప్పటి నుంచి?
0: ఎప్పటి నుంచి? నువ్వు చేసినావు కదా.
1: చెప్పనే లేదు.
0: నువ్వు చేయలేదు. మన దగ్గర నుంచి చెప్పనే లేదు. జూలియట్.
1: డాడ్
0: రిటర్న్ గిఫ్ట్.

0: 못하는 거다.
1: 그래야말로 빌런도 로벤을 지르던 꺼내나 지들이 지르다 내 그룹인지 싸우거든. 줄리엣 그만.

0: क्या बात.
1: हेलो डैलस, वी आर द अनडिस्प्यूटेड लीडर्स इन द रेडियो स्पेस. यू नो वी आर रेडियो सुरभि.
2: Radio Surabhi 107.9 HD3 is your channel. Be an RJ, who can add.
1: Just get benefited from Radio Surabhi. Radio Surabhi, Dallas's number one Telugu radio station. Only on 107.9 FM HD3.
2: Money isn't just meant to be earned, it's meant to fuel your dreams. Radio Surabhi meek andisthundi Project W, effective wealth management strategies. Mee prashnalaki industry experts andinche salahalu samadhanalu. Project W, where money meets clarity. Every second and fourth Sunday, only on Radio Surabhi 107.9 FM HD3.
3: Radhika, next week my office event ki please take care of the catering, okay?
4: Sure.
3: How many people are we expecting? 5K anukuntunna, but koncham mood baagunte inka ekku avachu.
4: Idi office party a leka jatra?
3: Tension padakandi, Swadeshi catering unnaru kada. From small gathering up to 10K, they have a full blown kitchen on wheels for on site and industrial catering. So ye tension padakunda, just trust Swadeshi.
5: Kavintalaki, kerintalaki. Ke raf address? Radio Surabhi.
1: Radio Surabhi, KDXX 107.9 FM HD3, Louisville, Texas. America lo telugunestam.
2: You're listening to Radio Surabhi 107.9 FM HD3.
3: బ్రో, ఈ మెసేజ్ 10 మందికి ఫార్వర్డ్ చేస్తే గుడ్ లక్ ఫర్ జాబ్ అట.
6: ఇప్పుడు
3: అవుతుంది బ్రో, ఈ యూనివర్స్ కి టైం పడుతుంది కదా వాళ్ళు చూసి మేనిఫెస్ట్ అవటానికి.
1: స్టాప్ ట్రస్టింగ్ వాట్సాప్ అస్ట్రాలజీ. మీ ఇంట్లో ఇబ్బందులైనా, ఉద్యోగంలో సమస్యలైనా, హెల్త్ ప్రాబ్లమ్స్ ఆర్ సమస్య ఏదైనా, డాలస్ లో ఎక్స్పర్ట్ అస్ట్రాలజర్ పండిత్ రామ్ తులసిని సంప్రదించండి. పండిత్ రామ్ తులసి 9797972654 ఆర్ విజిట్ astroramji.com.
7: ఈరోజు ఎక్కడికి వచ్చా అక్క?
8: నువ్వు బెస్ట్ పార్టీ ఇన్ టౌన్ హోస్ట్ చేస్తున్నారు, క్యాటరింగ్ ఎవరు కనుక్కుందాం పద.
7: అక్క, లైవ్ దోశ, లైవ్ జలేబీ, పంజాబీ, సౌత్ ఇండియన్, ఇండో చైనీస్, చాట్, ఇక్కడ చాలా పెద్ద లిస్టే ఉంది అక్క. అక్క
8: ఇంకా వెయిట్ చేస్తావంటే ప్లేట్ తీసుకో.
9: రాజులాస్ కిచెన్ కేటరింగ్ ఉంటే ఎవరైనా ఎందుకు టెంప్ట్ అవ్వరు? రాజులాస్ కిచెన్ కేటరింగ్ పాపులర్ స్ట్రీట్ ఫుడ్స్ నుంచి పాన్ ఇండియన్ డిషెస్ దాకా ఫుడ్ డెలివరీ టు ఫుల్ సైజ్ కేటరింగ్. మీ ఈవెంట్స్ ని గ్రాండ్ గా మార్చేయండి రాజులాస్ కిచెన్ తో. ఫ్రీ డెలివరీ ఆప్షన్స్ అండ్ గ్యారంటీడ్ బెస్ట్ ఇన్ క్లాస్ టేస్ట్. ఫర్ బుకింగ్స్ కాల్ 9728797999.
10: ఇండియా వెళ్ళలేమోరా నేను, ఇప్పుడు ఇండియా ఎందుకు? మొన్నటి నుంచి ఒకటే పంటి నొప్పిరా, ఇండియాకి వెళ్ళి ట్రీట్మెంట్ చేయించుకోవాల్సిందే.
1: మన తెలుగు డెంటిస్ట్ ఎట్ యువర్ సర్వీస్. డాలస్ స్మైల్స్ డెంటల్ అండ్ ఆర్థోడాంటిక్స్ తో అపాయింట్మెంట్ బుక్ చేసి లైఫ్ ని ఈజీ చేయండి. కిడ్స్ కి, అడల్ట్స్ కి రెగ్యులర్ గా చెక్అప్స్ తో పాటు డీప్ క్లీనింగ్, క్రౌన్స్, బ్రిడ్జెస్, ఎక్స్ట్రాక్షన్స్, ఇన్విజిలైన్, ఇంప్లాంట్స్ అండ్ మెనీ మోర్ డెంటల్ కేర్ ఫెసిలిటీస్ ఫర్ యూ అండ్ యువర్ ఫ్యామిలీ. యాక్సెప్టింగ్ మోస్ట్ డెంటల్ ఇన్సూరెన్సెస్. ఇన్సూరెన్స్ లేకపోయినా పర్వాలేదు, దే హావ్ అఫోర్డబుల్ ప్రైసెస్ అండ్ ఫ్లెక్సిబుల్ పేమెంట్ ప్లాన్స్. డాలస్ స్మైల్స్ డెంటల్ అండ్ ఆర్థోడాంటిక్స్, కాల్ దమ్ అట్ 972-484-5400 or visit 32-34 Forest Lane.

0: జాతకాలు, వాస్తు, జ్యోతిష్యం, ఫాలోవర్స్ కి ఇన్ఫర్మేషన్,
1: ఏందో
0: ఇవన్నీ నమ్మే వాళ్ళు, నమ్మని వాళ్ళు, పే అటెన్షన్.
1: ఓకే ఓకే,
0: ప్యార్ సే పూరా అయినండి భయ్యా.
1: అయితే
0: సెంటర్ లో మైకు పెట్టి చెప్తున్నా, బ్యూటిఫుల్ స్మైల్ తో, మీట మీట మాటలతో పంగనామాలు పెట్టేస్తది.
1: కంబా

0: You're listening to Radio Surabhi 107.9 FM HD3.
1: Radio Surabhi Civic Signal. Public places ante public places for a reason. Pakavala chetla nunchi pulu koyadam, public places lo manam vesina chetta alage vadilesi veldadam, landscaping loki unsolicited ga vellipovadam. These are a big no. Manam koncham jagrataga, most importantly mindful ga undama. Public parks, streets, community playgrounds, pools lanti places ni manam velle mundu ela undo vellipoyetappudu alage unchudam. Small actions can make a big difference and help create a cleaner, safer community for everyone.
2: ఆయుష్మాన్ భవ ఆరోగ్యమే అసలైన ఐశ్వర్యం. యువర్ డైలీ డోస్ ఆఫ్ గుడ్నెస్. మీ ఆరోగ్యాన్ని కాపాడుకునే సూత్రాలు
3: ఆయుష్మాన్ భవ ఎవ్రీ ఫస్ట్ అండ్ థర్డ్ సండే అట్ 5 PM ఓన్లీ ఆన్ 107.9 FM HD3.
2: They say a way to person's heart is through stomach. At India Today, we serve happiness fresh with love every day. Intiki pilichina atithulaku vandinattu India Today lo maa chefs shraddhaga mee ruchiki abhiruchiki nacche vidhanga vandi pedtaru. Eppadikappudu taazaga pan to plate is our concept. Noorurinchi vegetarian dishes nunchi delicious non-vegetarian classics daka India Today has it all. India Today, where every bite brings you closer to happiness. Come taste the freshness, the tradition and the joy of real Indian food. India Today, 151 North Norland Drive, South Lake, Texas. 817-819-8888. IndiaTodayUSA.com. మీరు ఎప్పుడైనా మీ ఫ్రెండ్స్ తోటి ఫుడ్ విషయంలో బ్రేకప్ చేశారా? ఐ హావ్. మొన్న మా ఫ్రెండ్స్ అందరం కలిసి బయటికి వెళ్దాం అనుకున్నాం. అండ్ డాలస్ లో బ్యూటిఫుల్ హిల్ టాప్ వ్యూస్, ఆంపుల్ బ్యాంక్వెట్ హాల్ స్పేస్, టాప్ నాచ్ టేస్ట్, బఫే ఆప్షన్స్ ఉండి అన్ని ఉండాలంటే ఇంకా ఎక్కడుంటుంది? నాకు దాని ఆన్సర్ తెలుసు. మైత్రీస్ ఇండియన్ కుజీన్. వాళ్ళకి తెలీదు. సో బ్రేకప్ నాట్ టు బి డ్రామాటిక్ బట్ టు బి రియలిస్టిక్. విజిట్ మైత్రీస్ టుడే and taste the difference. Authentic Indian flavor, stunning views, anni mee kosam wait chestunnayi. Mee daggarlo unna Irving, South Lake leda Frisco branches ni ippude visit cheyandi. Breakfast nunchi thali varaku anni rojulu special ga enjoy cheyandi. From chaos to clarity, your day begins with 100 notifications. Customers calling, emails piling up, deadlines chasing you. Then Zoho steps in. One login, one dashboard, one clear view of your entire business. For the entrepreneur who wants clarity, not chaos. Zoho, powering possibilities with Radio Surabhi.

0: Hello, Dallas. We are the undisputed leaders in the radio space. You know, we are Radio Surabhi.
1: Radio Surabhi.
0: Radio Surabhi.
2: Radio Surabhi 107.9 HD3 is your channel. Be an RJ, book an ad.
0: Just get benefited from Radio Surabhi. Radio Surabhi, Dallas's number one Telugu radio station. Only on 107.9 FM HD3.
2: Money isn't just meant to be earned, it's meant to fuel your dreams. Radio Surabhi meeku andisthundi Project W Effective Wealth Management Strategies. Mee prashnalaki industry experts andinche salahalu samadhanalu. Project W, where money meets clarity. Every second and fourth Sunday, only on Radio Surabhi 107.9 FM HD3.
3: స్వామి గారు, నాకు ఒక కల వచ్చింది. నా పార్టీలో ఫుడ్ అస్సలు బాగాలేనట్టు, గెస్ట్ అంతా డిసప్పాయింట్ అయ్యి వెళ్లిపోయినట్టు.
4: నీ కల నిజం అవబోతోంది.
3: దీనికి పరిష్కారం ఏమీ లేదా స్వామి?
4: పరిష్కారం ఇచ్చేద్దాం. వెంటనే ఇండియా టుడేలో క్యాటరింగ్ బుక్ చేయండి. వీళ్ళు డైనింగ్ కి మాత్రమే పాపులర్ కాదు, మీ ఇంట్లో జరిగే అన్ని రకాల సెలబ్రేషన్స్ కి పర్ఫెక్ట్ క్యాటరింగ్ సొల్యూషన్ ఇండియా టుడే.
3: ఇండియా టుడే స్పెషలైజెస్ ఇన్ నార్త్ ఇండియన్, సౌత్ ఇండియన్, వెజ్ అండ్ నాన్ వెజ్ డిషెస్. ఫుడ్ క్వాలిటీలో ఏ మాత్రం కాంప్రమైజ్ లేకుండా దే గివ్ యూ ద బెస్ట్ ఎక్స్పీరియన్స్. విజిట్ ఇండియా టుడే అట్ 151 North Nolan Drive, South Lake, Texas, or call them at 817-819-8888.
5: Hello, Namaste, this is KTR and you're listening to me on Radio Surabhi. Congratulations on being the first radio station, Radio Surabhi. I hope you continue to grow, I hope you continue to reach more and more households, more and more ears. So I hope you go conquer the world.
0: Radio Surabhi, Dallas's number one Telugu station. OG Telugu Radio, only on 107.9 FM. నేను నలుగురు ఎప్పుడు రెస్టారెంట్ వెళ్ళాలనుకున్నా పెద్ద ఛాలెంజ్. ఎందుకంటే ఒకరికి వెజిటేరియన్ కావాలి, ఒకరికి నాన్ వెజ్ కావాలి, ఒకరికి స్పైసీ కావాలి, ఒకరికి చైనీస్ కావాలి. ఎలా? వన్ సొల్యూషన్, ఆల్ వెరైటీస్ ఇన్ వన్ ప్లేస్. స్వదేశీ రెస్టారెంట్, టేస్ట్ లో ఓజీ, క్వాలిటీలో ఓజీ, క్వాంటిటీలో కూడా ఫుల్ మాస్ ఓజీ. ఇయర్స్ నుంచి ఒకటే ప్రామిస్, మన స్వదేశీ రుచి, మన స్వదేశీ స్టైల్. ఓజీ ఎక్స్పీరియన్స్ ని టేస్ట్ చేయండి. స్వదేశీ రెస్టారెంట్, ఇర్వింగ్, క్యాసిల్ హిల్, ఫ్రిస్కో, ఫ్లవర్ మౌత్, సౌత్ లేక్ అండ్ మెనీ మోర్. స్వదేశీ, బికాస్ ఒరిజినల్స్ నెవర్ ఫేల్.
6: ఈ రోజు ఎక్కడికి వచ్చా అక్క?
7: ముందు బెస్ట్ పార్టీ ఇన్ టౌన్ హోస్ట్ చేస్తున్నారు, క్యాటరింగ్ ఎవరో కనుక్కుందాం పద.
6: అక్క, లైవ్ దోస, లైవ్ జలేబీ, పంజాబీ, సౌత్ ఇండియన్, ఇండో చైనీస్, చాట్, ఇక్కడ చాలా పెద్ద లిస్టే ఉంది. అక్క అక్క
7: ఇంకా ఏంటి?
8: రాజులాస్ కిచెన్ కేటరింగ్ ఉంటే ఎవరైనా ఎందుకు టెంప్ట్ అవ్వరు? రాజులాస్ కిచెన్ కేటరింగ్ పాపులర్ స్ట్రీట్ ఫుడ్స్ నుంచి పాన్ ఇండియన్ డిషెస్ దాకా ఫుడ్ డెలివరీ టు ఫుల్ సైజ్ కేటరింగ్. మీ ఈవెంట్స్ ని గ్రాండ్ గా మార్చేయండి రాజులాస్ కిచెన్ తో. ఫ్రీ డెలివరీ ఆప్షన్స్ అండ్ గ్యారంటీడ్ బెస్ట్ ఇన్ క్లాస్ టేస్ట్. ఫర్ బుకింగ్స్ కాల్ 972-879-7999.

0: You're listening to Radio Surabhi 107.9 FM HD3.
1: Ayushman Bhava, Arogyame Asalaina Aishwaryam. Your daily dose of goodness. Mee Arogyanni Kapadukune Sutralu.
2: Ayushman Bhava, every first and third Sunday at 5 p.m. Only on 107.9 FM HD3.
3: రేడియో సురభి సివిక్ సిగ్నల్ సెలబ్రేట్ ప్రౌడ్లీ సెలబ్రేట్ రెస్పాన్సిబిలీ యాజ్ ఎ కమ్యూనిటీ మనకి పండుగలు చాలా ఇంపార్టెంట్ దే బ్రింగ్ అస్ టుగెదర్ విత్ ది రైట్ ప్లానింగ్ సేఫ్టీ అండ్ రెస్పెక్ట్ లెట్స్ మేక్ అవర్ ఫెస్టివల్స్ మోర్ మీనింగ్ఫుల్ చెక్ ఫర్ సిటీ పర్మిట్స్ అప్రూవల్స్ అండ్ టైమ్ లైన్స్ ఇఫ్ యూ హ్యావ్ లార్జ్ క్రౌడ్స్ ఫుడ్ ఆర్ స్టేజెస్ పర్మిషన్స్ ఆర్ ఎ మస్ట్ ఫాలో నాయిస్ లిమిట్స్ మేనేజ్ పార్కింగ్ అండ్ అవాయిడ్ బ్లాకింగ్ పబ్లిక్ స్పేసెస్ కీప్ క్లియర్ ఎంట్రీ అండ్ ఎగ్జిట్ పాయింట్స్ ఎన్ష్యూర్ ఎమర్జెన్సీ యాక్సెస్ బేసిక్ సెక్యూరిటీ అండ్ క్రౌడ్ కంట్రోల్ మేక్ యువర్ ఈవెంట్ కంఫర్టబుల్ ఫర్ ఎవ్రీవన్ When we respect the community supports us.
4: Amma, Saturday movie?
5: Mm-mm, Manabadi class.
4: Amma, old MacDonald had a farm.
5: Uppu kappu rambu. Telugu padyam cheppu.
4: Uppu kappu rambu.
5: Routine Telugu tuition anukuntunara? Absolutely not. It is Silicon Andhra Manabadi. Taught by experienced and passionate volunteers, Manabadi is recognized by ISDs and offers world language credits. Meer ekkadunna mee intiki 3 nunchi 5 mile lopu Dallas lone 30 ki paiga schools lo 3000 ki paiga students unnaru. Silicon Andhra Manabadi. Telugu nerpinche chotu gaadu, Telugini nilipe chotu. For more information visit manabadi.siliconandhra.org.
6: India ki teleport aithe enta baaguntundo.
5: What if India was just a tap away? Just ఇమాజిన్ మీరు కళ్ళు మూసి తెరుచుకునే లోపు మీ డబ్బు ఇండియా చేరిపోతే న్యూయార్క్ లో ఎక్కడో కూర్చొని కాఫీ సిప్ చేసే లోపు బిల్స్ పే అయిపోతే ఒక్క క్లిక్ లో డాలస్ నుంచే మీ పేరెంట్స్ మెడికల్ బిల్స్ క్లియర్ అయిపోతే నో ఫ్లైట్స్ నో ఫేవర్స్ నో ఫాలో అప్స్ విత్ మై పర్సూ సెండింగ్ మనీ బికమ్స్ హ్యాసిల్ ఫ్రీ యూపీఐ పేమెంట్స్ షాపింగ్ ట్రావెల్ ఇన్సూరెన్స్ ఎల్డర్ కేర్ ఆల్ టేకెన్ కేర్ ఆఫ్ మై పర్సూ ఇస్ ఇన్ జస్ట్ అన్ యాప్ ఇట్స్ యువర్ జీనీ ఇన్ ద క్లౌడ్ డౌన్లోడ్ ద మై పర్సూ యాప్ ఆర్ విజిట్ మై పర్సూ డాట్ కామ్ ఆర్ రైట్ టు సపోర్ట్ అట్ మై పర్సూ డాట్ కామ్
7: నాకు ఇంకా గుర్తుంది 20 ఇయర్స్ అగో మేము యుఎస్ మూవ్ అయినప్పుడు ఏవైనా పండుగలు వస్తే ముఖ్యంగా ఉగాది సంక్రాంతి లాంటివి ట్రెడిషనల్ గా సెలబ్రేట్ చేసుకోవడానికి కావలసిన వస్తువులు దొరికేవే కాదు ఏదో అలా కానీ చేసేవాళ్ళం అండ్ దెన్ టుడే ఇండియాలో కన్నా ఇక్కడే మన పండుగలు మన స్టైల్లో జరుపుకునే హ్యాపీ డేస్ కి ట్రాన్సిషన్ అయ్యాం మనకి కావలసిన గ్రోసరీస్ దగ్గర నుంచి పూజ సామాన్లు పువ్వులు ఏవైనా యూ నేమ్ ఇట్ వీ గాట్ ఇట్ అండ్ దాట్ టూ జస్ట్ వన్ స్టాప్ షాప్ ఫ్రమ్ ఫ్రెష్ ప్రొడ్యూస్ రోటీస్ టు ఎవ్రీడే పూజా ఎసెన్షియల్స్ వన్ నేమ్ టు గో హరేలి హరేలి Bringing the taste of home closer to you.

0: Radio Surabhi 107.9 HD3 is your channel. Be an RJ, book an ad.
1: Just get benefited from Radio Surabhi. Radio Surabhi, Dallas's number one Telugu radio station. Only on 107.9 FM HD3.
0: Money isn't just meant to be earned, it's meant to fuel your dreams. Radio Surabhi meek andisthundi Project W effective wealth management strategies. Mee prashnalaki industry experts andinche salahalu samadhanalu. Project W, where money meets clarity. Every second and fourth Sunday, only on Radio Surabhi 107.9 FM HD3.
2: బ్రో, ఈ మెసేజ్ 10 మందికి ఫార్వర్డ్ చేస్తే గుడ్ లక్ ఫర్ జాబ్ అట.
3: ఇప్పటిదాకా నువ్వు చేసినావా? నీకు ఎన్ని వచ్చిన ఆఫర్ లెటర్లు?
2: అవుతుంది బ్రో, ఈ యూనివర్స్ కి టైం పడుతుంది కదా వాళ్ళు చూసి మేనిఫెస్ట్ అవటానికి.
1: స్టాప్ ట్రస్టింగ్ వాట్సాప్ అస్ట్రాలజీ. మీ ఇంట్లో ఇబ్బందులైనా, ఉద్యోగంలో సమస్యలైనా, హెల్త్ ప్రాబ్లమ్స్ ఆర్ సమస్య ఏదైనా, డాలస్ లో ఎక్స్పర్ట్ అస్ట్రాలజర్ పండిత్ రామ్ తులసిని సంప్రదించండి. పండిత్ రామ్ తులసి 9797972654 ఆర్ విజిట్ astroramji.com.
4: ఇండియా వెళ్ళాలేమో నేను.
3: ఇప్పుడు ఇండియా ఎందుకురా?
4: మొన్నటి ఒకటే పంటి నొప్పిరా, ఇండియాకి వెళ్ళి ట్రీట్మెంట్ చేయించుకోవాల్సిందే.
1: మన తెలుగు డెంటిస్ట్ ఎట్ యువర్ సర్వీస్. డాలస్ స్మైల్స్ డెంటల్ అండ్ ఆర్థోడాంటిక్స్ తో అపాయింట్మెంట్ బుక్ చేసి లైఫ్ ని ఈజీ చేయండి. కిడ్స్ కి, అడల్ట్స్ కి రెగ్యులర్ గా చెక్అప్స్ తో పాటు డీప్ క్లీనింగ్, క్రౌన్స్, బ్రిడ్జెస్, ఎక్స్ట్రాక్షన్స్, ఇన్విజిలైన్ ఇంప్లాంట్స్ అండ్ మెనీ మోర్ డెంటల్ కేర్ ఫెసిలిటీస్ ఫర్ యూ అండ్ యువర్ ఫ్యామిలీ. యాక్సెప్టింగ్ మోస్ట్ డెంటల్ ఇన్సూరెన్సెస్. ఇన్సూరెన్స్ లేకపోయినా పర్వాలేదు, దే హావ్ అఫోర్డబుల్ ప్రైసెస్ అండ్ ఫ్లెక్సిబుల్ పేమెంట్ ప్లాన్స్. డాలస్ స్మైల్స్ డెంటల్ అండ్ ఆర్థోడాంటిక్స్. Call them at 972-484-5400 or visit 3234 Forest Lane, Dallas.
5: Hi, I am R.T. Patnaik. America lo mottamodati 24/7 radio, Radio Surabhi ani kotta frequency tho osnaru, ade 107.9 FM HD3 lo. Mee andaru ee frequency tune chesukoni radio ni vinochu. Good luck, Radio Surabhi.
0: You are listening to Radio Surabhi 107.9 FM HD3.
6: శాలిని, ఆస్టిన్ లో వివేక్ ఫ్లవర్స్ దగ్గర పరిస్థితి ఎలా ఉంది?
7: సూర్యప్రకాష్, ఇక్కడ పూజ సామాన్లు, గార్లెండ్స్, బ్లౌజ్ పీసెస్, వ్రతాలకి, పెళ్లిళ్ళకి కావాల్సిన సామాన్లు అన్ని ఉన్నాయి. బాసింగాలు, పూల బుట్టలు, ఇంకా రాబోయే పెళ్లి ముహూర్తాలకి, పూజలకి ఆస్టిన్ ఆర్ డాలస్ లో వన్ స్టాప్ షాప్ వివేక్ ఫ్లవర్స్.
6: ఆస్టిన్ లో వివేక్ ఫ్లవర్స్ దగ్గర మొత్తం హడావిడి నడుస్తుంది, జనాలు బీభత్సంగా కొంటున్నారు. సో మీరు కూడా ఏమాత్రం ఆలస్యం చేయకుండా హెడ్ టు వివేక్ ఫ్లవర్స్, 14300 రానల్డ్ రీగన్ బిలవర్డ్, యూనిట్ 606, లియాండర్, టెక్సాస్.

0: listening to Radio Surabhi 107.9 FM HD3.
1: రేడియో సురభి సివిక్ సిగ్నల్. యుఎస్ లో జనరల్లీ పబ్లిక్ అండ్ షేర్డ్ స్పేసెస్ అంటే పార్క్స్, స్ట్రీట్స్, అపార్ట్మెంట్ కాంప్లెక్సెస్, కమ్యూనిటీ ఎటికెట్ అనేది ఫాలో అవ్వాల్సి ఉంటుంది. ఎస్పెషల్లీ మనం ఇల్లు కొన్నాం కదా అని పక్క వాళ్ల పీస్ కొనలేము. మన ఇంట్లోనే బ్యాక్ యార్డ్ లో ఒక పార్టీ ఉంటే పక్క వాళ్లకి ఇబ్బంది కలగకుండా ప్రవర్తించడం చాలా అవసరం. కీపింగ్ మ్యూజిక్ అండ్ సౌండ్స్ ఎట్ ఎ రీజనబుల్ లెవెల్, క్లీనింగ్ అప్ ఆఫ్టర్ యువర్ సెల్ఫ్ అండ్ రెస్పెక్టింగ్ కామన్ ఏరియాస్, ఇలాంటివి ఆ కమ్యూనిటీకి, తద్వారా అక్కడున్న వాళ్లకి మనం చూపించే మర్యాద. And best of all, it avoids complaints.
2: Ayushman Bhava, Arogyame Asalaina Aishwaryam. Your daily dose of goodness. Mee Arogyanni Kapadukune Sutralu.
3: Ayushman Bhava, every first and third Sunday at 5 PM. Only on 107.9 FM HD3.
4: ఈ వీకెండ్ గ్రోసరీస్ నువ్వు తీసుకొస్తావా?
5: రైస్, దాల్, స్నాక్స్, వెజ్జీస్, స్పైసెస్, ఇంకా జస్ట్ ఇన్ కేస్ ఐటమ్స్ కూడా.
4: రిలాక్స్, స్వదేశీ ఉంది కదా. ఫ్రెష్ వెజీస్ అండ్ స్పైసెస్ ఏ కాదు, మన ఆల్ ఇన్ వన్ స్టాప్ షాప్ ఫర్ గ్రోసరీస్, మీట్, పెరుగు, పిండి, కేక్స్. జస్ట్ స్మూత్ షాపింగ్, బికాస్ గ్రోసరీ లో కూడా టెన్షన్ కాదు, ట్రస్ట్ కావాలి.
3: డైలీ నీడ్స్, ఫెస్టివల్ షాపింగ్, అన్ఎక్స్పెక్టెడ్ గెస్ట్, హ్యాండిల్ ఇట్ స్వదేశీ వే.
4: స్వదేశీ గ్రోసరీస్, ఇర్వింగ్, కాసిల్ హిల్స్, ఫ్రిస్కో, ఫ్లవర్ మౌంట్, సౌత్ లేక్ అండ్ మెనీ మోర్.
6: దేసీ way to person's heart is through stomach. At India Today, we serve happiness fresh with love every day. Intiki pilichina atithulaku vondinattu India Today lo maa chefs shraddhaga mee ruchiki abhiruchiki nachche vidhamga vondi pedtaru. Eppadikappudu taazaga pan to plate is our concept. Nooroorinchi vegetarian dishes nunchi delicious non-vegetarian classics daka India Today has it all. India Today, where every bite brings you closer to happiness. Come taste the freshness, the tradition and the joy of real Indian food. India Today, 151 North Nolan Drive, South Lake, Texas. 817-819-8888.
7: IndiaTodayUSA.com. Mr. Avinash, you have been given a gift for your gift. In one week, you have visited 5 times. What do you think of Sanjayashi?
8: Guilty, Your Honor. Guilty of good taste. Yes.
9: One day, biryani. One day, buy to get one offer. One day, unlimited homestyle thali. Street style pani puri.
8: Yala aganu, Mahasaya. Yala aganu.
6: When it's that good, you can't help but go back. Taste the verdict yourself at Bawarchi. Dallas's favorite spot for authentic Indian flavors. Dine in, take out or delivery.
7: What is this address again?
6: Bawarchi Indian Cuisine. 8201 Ohio Drive, Plano. Call 972-234-9909 or visit bawarchicaters.com.

గుడ్ మార్నింగ్ డాలస్, మండే మార్నింగ్ కదా. ఐ ఆమ్ హియర్. ఇవాళ గణేష్ చతుర్థి, అఫ్ కోర్స్ మీ అందరికి తెలుసు, హ్యాపీ గణేష్ చతుర్థి, వినాయక చవితి శుభాకాంక్షలు, గణపతి బప్పా మోరియా. లెట్స్ స్టార్ట్ అవర్ షో టుడే. డాలస్ లో ఉన్న మన తెలుగు ఫ్యామిలీస్ అందరికీ, రేడియో సురభి లిసనర్స్ అందరికీ అగైన్ హ్యాపీ గణేష్ చతుర్థి. నేను మీ ఆర్జే సుధా మీతో ఉంటాను from 10 to 1. The next 3 hours we are going to celebrate Ganesh Chaturthi, Vinayaka Chaviti on air with me. So meer ganaka evarikaina wishes cheppalanukunna ledha just maake wishes cheppalanukunna, please do call our number 972-636-1966 and I am here to take all your calls and play your requests. సో ఈ సాంగ్ తో మనం స్టార్ట్ చేసేద్దాం మన గణేష్ చతుర్థి.

0: సర్ది కట్టుకొని రారాదు
1: ఎక్కడికో.
0: కట్ట మీద

ఓకే ఏంటి గణేష్ చతుర్థి అని ఆ సాంగ్ వేశారు అని అంటే ఆఫ్ కోర్స్ ఒక గణేష్ మండల్ దగ్గర ఎలా పాటలు జోష్ గా వేస్తారో ఆ టైప్ స్టార్ట్ చేశారండి. బట్ డోంట్ వరీ, వి విల్ మిక్స్ అండ్ మ్యాచ్ టుడే మీ ఫేవరెట్ సాంగ్స్, నా ఫేవరెట్ సాంగ్స్, రిక్వెస్ట్ సాంగ్స్, గణపతి చతుర్థి సాంగ్స్ అన్ని కలిపి వేసేద్దాం. ఓకే, మన ఇంటికి వినాయకుణ్ణి ఆహ్వానించే రోజు ఇది. కానీ గణపతి అంటే జస్ట్ పూజ ఒకటే కాదు, మన చైల్డ్హుడ్ మెమరీస్, అమ్మ చేసిన ఉండ్రాళ్ళు, మోదక్ కోసం వెయిటింగ్, పూజ అయ్యే వరకు టచ్ చేయకుండా వార్నింగ్స్, అండ్ సమ్హౌ ఒక ప్రసాదం ఆల్వేస్ మిస్టీరియస్లీ డిసపియర్స్ బిఫోర్ ద పూజ కదా. ఎవరు తిన్నారు ఎవరు తిన్నారు అని మమ్మీ అడుగుతుంది, బట్ ఎవరు చెప్పరు. సో ఐ నో సమ్ టైమ్స్ మన పూజ లేట్ అవుతుంది. మీ పూజ ఆల్రెడీ అయిపోయిందా? నేనైతే ఇంకా చేయలేదండి, బికాస్ ఐఎమ్ హియర్ టు ఎంటర్టైన్ యూ. ఇదంతా అయిపోయాక ఈవినింగ్ వెళ్లి చేస్తాను. బట్ మీరు గనక పూజ చేసేసి ఉంటే కీప్ లిసనింగ్ టు అస్, ఇంకా చేసుకుంటూ ఉంటే ఆఫ్ కోర్స్ మా వాల్యూమ్ తగ్గించేసి మీరు పూజలో కాన్సన్ట్రేట్ చేయండి. మేము ఎక్కడికి వెళ్ళాం? వీఆర్ రైట్ హియర్. సో ఈ నెక్స్ట్ సాంగ్ ఫర్ యూ from to dedicated to our Ganesha.

గణపతి ఫెస్టివల్ కి ఒక స్పెషల్ వైబ్ ఉంటుంది కదా. ఇంట్లో ఫ్లవర్స్, పూజ ప్రిపరేషన్స్ అండ్ సడన్లీ ఎవ్రీబడి బికమ్స్ వెరీ సూపర్ హార్డ్ వర్కింగ్. అఫ్ కోర్స్ మళ్ళీ కొన్ని ఇళ్లలో ఒక వీక్ నుంచి, మా ఇంట్లో అయితే 2 డేస్ ముందు నుంచి ప్రిపరేషన్స్ స్టార్ట్ అయిపోతాయి. అఫ్ కోర్స్ క్లీనింగ్ ఇవన్నీ ఒక రోజు చేయలేం కదండి, పూజ రోజే చేయలేం కదా. సో ఒక 2 డేస్ ముందే కొంచెం క్లీనప్ స్టార్ట్ చేసేసి ముందు రోజు అయితే అన్ని అన్ని పూజకి కావాల్సినవన్నీ రెడీ చేసుకుని, అఫ్ కోర్స్ క్లీనింగ్ అంటే నాట్ జస్ట్ కిచెన్, లివింగ్ రూమ్, పూజ రూమ్ మాత్రమే కాదు కిడ్స్ ఎస్పెషలీ కిడ్స్ రూమ్ క్లీన్ చేస్తాం, బికాస్ గణపతి స్టేస్ దేర్ కదా. ఈ ఫెస్టివల్స్ వచ్చినప్పుడే కదా మనకి అందరూ కలుసుకోవడం, అందరిని గుర్తు చేసుకోవడం, అండ్ ఎస్పెషలీ డాలస్ లో, యుఎస్ లో ఉన్న వాళ్ళందరికీ ఇండియా గుర్తొస్తుంది. మన ఇండియాలో సెలబ్రేట్ చేసుకునే ఫెస్టివల్ వైబే డిఫరెంట్ యాక్చువల్ గా కదా. ఎస్పెషలీ గణేష్ చతుర్థి, తర్వాత వచ్చే దసరా, లైక్ 9 డేస్ పెడతారు, కొంతమంది 5 డేస్ పెడతారు, బట్ అవన్నీ అసలు ఈవినింగ్ అయితే ఆ మండల్స్ దగ్గరికి వెళ్ళడం, ప్రతి చోటుకి వెళ్లి మనం ఎవరు ఎలా పెట్టారో చూసి రావడం, అది అంత వేరే కైండ్ ఆఫ్ ఎక్స్పీరియన్స్. సో అన్ని ఇప్పుడే మాట్లాడేసుకుంటే ఎలా, ఇంకా చాలా చాలా చాలా ఉంది మాట్లాడుకోవడానికి. స్టే ట్యూన్డ్ అండ్ కీప్ లిస్నింగ్.

ఓకే, మీ ఇంట్లో గణేష్ చతుర్థి అంటే ఫస్ట్ మీకు గుర్తొచ్చేది ఏంటి? ఉండ్రల్లా, మోదక్క, లేదా 1 అవర్ పైగా నడిచే పూజన? కష్టం కదా 1 అవర్ పూజలో కూర్చోవడం, బట్ ఆ ప్రసాదాల కోసం 1 అవర్ పైన కూర్చోవాలి, తప్పదు. ఇవన్నీ మీ చైల్డ్హుడ్ మెమరీస్? నాకైతే మమ్మీ ప్రసాదాలు చేస్తూ ఉంటది, బట్ మనకి కూడా చిన్న చిన్న పనులు చెప్తారు, లైక్ ఈ ఉండ్రాళ్ళు చేయండి అని. లేదంటే యాక్చువల్లీ గణేష్ చతుర్థికి ఒకటి స్పెషల్ గా మనం చేస్తాము, అది ఏంటో మీకు తెలిస్తే నాకు కాల్ చేసి చెప్పేయండి. నేను అడుగుతుంది ప్రసాదం గురించి కాదు, బట్ ప్రసాదాలు కూడా ఒకవేళ మీకు స్పెషల్ ఏదైనా చేస్తే మీరు కాల్ చేసి నాకు చెప్పొచ్చు. బట్ ఒక స్పెషల్ డెకరేషన్ అయితే మనం చేస్తాము, అదేంటో మీకు తెలిస్తే నాకు కాల్ చేసి చెప్పేయండి. మై నంబర్ ఇస్ 9726361966. డెకరేషన్ స్పెషాలిటీ ఏంటి స్పెషల్ గా గణేష్ చతుర్థికి మనం చేసేది? ఓకే, until then listen to this song.

0: only on Radio Surabhi 107.9 FM HD3.
1: మిస్టర్ అవినాష్, మీ మీద ఒక క్షమించలేని అభియోగం మోపబడింది. ఒక వారంలో బావర్చికి 5 సార్లు విజిట్ చేసిన అభియోగం. దీనికి మీ సంజాషి ఏంటి?
2: గిల్టీ యువర్ ఆనర్.
3: గిల్టీ ఆఫ్ గుడ్ టేస్ట్.
2: ఎస్,
3: ఒకరోజు బిర్యానీ అని, ఒకరోజు బై టు గెట్ వన్ ఆఫర్ అని, ఇంకొక రోజు అన్లిమిటెడ్ హోమ్ స్టైల్ థాలి అని, స్ట్రీట్ స్టైల్ పానీపూరి అని,
2: ఎలా ఆగను మహాశయ, ఎలా ఆగను.
4: When it's that good, you can't help but go back. Taste the verdict yourself at Bawarchi, Dallas's favorite spot for authentic Indian flavors. Dine in, take out or delivery.
1: What is this address again?
4: Bawarchi Indian Cuisine, 8201 Ohio Drive, Plano. Call 972-234-9909 or visit bawarchicaters.com.
5: అందరికీ నమస్కారం. నేను మీ చిత్ర. రేడియో సురభి మొట్టమొదటి 24x7 తెలుగు రేడియో ఇన్ అమెరికా 107.9 FM HD3 లో మీకు చేరువవుతుంది. తప్పకుండా వినండి మీ తెలుగు నేస్తం రేడియో సురభి.
6: యూఆర్ లిస్నింగ్ టు రేడియో సురభి 107.9 FM HD3.
7: రాధికా, నెక్స్ట్ వీక్ మన ఆఫీస్ ఈవెంట్ కి ప్లీజ్ టేక్ కేర్ ఆఫ్ ద కేటరింగ్, ఓకే?
8: షూర్.
7: హౌ మెనీ పీపుల్ ఆర్ వి ఎక్స్పెక్టింగ్? 5K అనుకుంటున్నా, బట్ కొంచెం మూడ్ బాగుంటే ఇంకా ఎక్కువ అవ్వచ్చు.
8: ఇది ఆఫీస్ పార్టీయా లేక జాతర?
7: టెన్షన్ పడకండి, స్వదేశీ కేటరింగ్ ఉన్నారు కదా. ఫ్రమ్ స్మాల్ గ్యాదరింగ్ అప్ టు 10K, దే హ్యావ్ అ ఫుల్ బ్లోన్ కిచెన్ ఆన్ వీల్స్ ఫర్ ఆన్ సైట్ అండ్ ఇండస్ట్రియల్ కేటరింగ్. సో ఏ టెన్షన్ పడకుండా జస్ట్ ట్రస్ట్ స్వదేశీ.
9: తత్ర ఖలు ఈమాని అష్టౌ ఆహార విధి విశేష ఆయతనాని భవంతి అని ఆయుర్వేదం చెప్తోంది. అంటే ఆహారం అనేది కేవలం ఫుడ్ కాదు, ఇట్స్ అ పర్ఫెక్ట్ బ్యాలెన్స్. దేశ కాలమాన పరిస్థితులు, ప్రకృతి, దాన్ని పండించే విధానం, ఇవన్నీ కూడా తోడవుతాయి. అలా చూస్తే మన రూట్స్ ఫార్మింగ్ లో ఉన్నాయి, బట్ వి మూవ్డ్ ఆన్. స్టిల్ మన మనసులు పచ్చని పంట పొలాల్లో చిక్కుకుపోయి ఉన్నాయి. సో లెట్స్ గెట్ బ్యాక్ టు అవర్ రూట్స్ విత్ వివిఎఫ్ యాక్టెక్ ఐఎన్సి. మల్లెమారి ఫార్మ్స్ బిలీవ్స్ దట్ ఫార్మింగ్ ఇస్ నాట్ బ్యాక్వర్డ్, ఇట్ ఈస్ ద ఫ్యూచర్. వివిఎఫ్ యాక్టెక్ ఐఎన్సీ C is your calling for farming. Palembari Farms. Visit vvfagtech.com or call 848-244-0213.
10: Welcome back. And ee roju mana Monday show is special because of Ganapati Chaturthi. గణపతి ఫెస్టివల్, గణేష్ చతుర్థి, గణపతి బప్ప మోర్య. వీఆర్ సెలబ్రేటింగ్ గణేష్ చతుర్థి టుగెదర్ హియర్ ఆన్ రేడియో సురభి. ఇండియాలో గణపతి ఫెస్టివల్ అంటే ఒక డిఫరెంట్ అట్మాస్ఫియర్ ఉంటుంది. స్ట్రీట్ లో డెకరేషన్స్, పిల్లలు రన్నింగ్ అరౌండ్, పూజా సాంగ్స్, ఫ్రెండ్స్, పెద్ద పెద్ద మైక్స్ లో మ్యూజిక్ అయితే గట్టిగా వినిపిస్తూ ఉంటుంది. ఆఫ్ కోర్స్ అన్ని వాయిసెస్ ఒకేసారి, అన్ని సౌండ్స్ ఒకేసారి, లైక్ టూ మచ్ హడావిడిగా ఉంటుంది కదా. అది కదా అసలు పండగ అంటే. బట్ అలాంటి పండగని మిస్ అవుతాం ఆఫ్ కోర్స్, కానీ వి విల్ ఫిల్ ఇట్ ఇన్ విత్ రేడియో సురభి సాంగ్స్. మీరు వాల్యూమ్ పెంచితే పెద్ద మైక్ లోంచి విన్నట్టే ఉంటుందండి. సో వాల్యూమ్ పెంచేసి పూజ అయిపోతే వాల్యూమ్ పెంచేసి మా సాంగ్స్ ని వినేయండి.

ఓకే, మనం నా క్వశ్చన్ ఇంకా అలాగే ఉంది. ఐ గాట్ వన్ రెస్పాన్స్. మనం చేసే స్పెషల్ డెకరేషన్ ఏంటి అని అడిగాను, దానికి ఒక స్పెషల్ పేరు ఉందని కూడా అడిగాను. మీకు గనక గుర్తొస్తే ప్లీజ్ డూ కాల్ మీ. ఆఫ్ కోర్స్ ఇంకా ఇంట్లో హడావిడి నడుస్తూనే ఉంటది. పూజ అంటే కిడ్స్ డెకరేషన్ లో హెల్ప్ చేస్తుంటారు. అయ్యో మమ్మీ ఏమో, అయ్యో ఫ్లవర్స్ ఇంకొంచెం కావాలి అని చెప్తుంది. వన్ పర్సన్ ఈస్ కుకింగ్, వన్ ఈస్ డెకరేటింగ్, అండ్ పూజలో ఒక మిస్సింగ్ ఐటమ్. అరే ఇది లేదు, ఇంటి కర్పూరం ఏది, అగరబత్తి ఏది, ఎక్కడ పెట్టేశాను అని వెతుక్కుంటూ ఉంటాము. ఇవన్నీ చూస్తూ సైడ్ లో ఒకరు నించుంటారు చూడండి. ఇంట్లో ఖచ్చితంగా ఒకళ్ళు ఉంటారు, ఏమి చెయ్యరు, అలాగ నించుని చూస్తూ ఉంటారు. అందరూ హడావిడిగా పరిగెడుతూ ఉంటే ఏమన్నా హెల్ప్ కావాలా అని అంటారే తప్ప చెయ్యరు. అలాంటి వాళ్ళు ఉన్నారా మీ ఇంట్లో కూడా? ఇదంతా కలిపితేనే కదండి ఫెస్టివల్ అంటే, ఫెస్టివల్ హడావిడి అంటే కదా. సో ఇలాంటివన్నీ చిన్నప్పుడు అందరం ఎక్స్పీరియన్స్ చేసినవే. అలాంటివన్నీ ఉంటేనే మనకి ఫెస్టివల్ అనిపిస్తుంది. సో మీ ఈ ఫెస్టివల్లో మీరు హెల్ప్ చేయకపోయినా పర్లేదు, పక్కనే నించొని అన్ని చూస్తున్నా పర్లేదు, లేదా మీరే అన్ని చేసేస్తున్నా సరే పర్లేదు, మన గణేష్ మన వినాయకుడు అన్ని చూస్తున్నారు, అన్ని ఎంజాయ్ చేస్తున్నారు. సో మీ అందరి కోసం మీ నెక్స్ట్ ఫాస్ట్ బీట్.

నేను ఒక క్వశ్చన్ అడిగాను, మనం గణేష్ చతుర్థికి స్పెషల్ డెకరేషన్ చేస్తాం, అది ఏంటి అని. అఫ్ కోర్స్ నాకు కొన్ని కాల్స్ అయితే వచ్చేసాయి. థ్యాంక్ యూ అండి ఫర్ కాలింగ్ అండ్ ఆన్సరింగ్ మై క్వశ్చన్స్, కళ్యాణ్ గారు అండ్ సంధ్య గారు. ఎస్ అఫ్ కోర్స్, అది పాలవెల్లి కడతాము. దాని ఇలా ఏమంటారు, 9 బ్లాక్స్ ఉంటాయి కదా, దానిని పాలవెల్లి అంటారు. ఆ పాలవెల్లికి ఫ్లవర్స్ తో, మామిడాకులతో, ఇంకా ఫ్రూట్స్ తో డెకరేట్ చేస్తాము. అవన్నీ, అది ఒక పెద్ద ఇంజనీరింగ్ టాస్క్ అండి. ఎందుకంటారా, అవన్నీ బ్యాలెన్స్ అవ్వాలి. బ్యాలెన్స్ అవ్వకపోతే పై అఫ్ కోర్స్ దేవుడి పైన మనం దాన్ని ఇలా పెట్టాలి అంటే అది కుదరదు, బికాస్ ఇట్ నీడ్స్ టు బ్యాలెన్స్ ఎగ్జాక్ట్లీ. లేదంటే ఒక పక్కన హెవీ అయిపోతుంది, ఒక పక్కన లైట్ అయిపోతుంది, అండ్ అది కరెక్ట్ గా ఉండదు, పడిపోతూ ఉంటుంది. సో పడిపోతే మళ్ళీ మనకు సెంటిమెంట్ కదా. సో అఫ్ కోర్స్ లాట్ ఆఫ్ ఇంజనీరింగ్ ఆల్సో గోస్ ఇన్ టు ఇట్. అదేమి ఒకసారి పెట్టేసి మనం ఇలాగ అన్ని ఫ్రూట్స్ కట్టేస్తే కాదు. అండ్ ఆల్సో మీకు గనక తెలియకపోతే మళ్ళీ నేను చెప్తున్నాను, ఇవి తప్పులు కూడా ఉండొచ్చు, క్షమించేయండి. అండ్ నేను చెప్పిన దాంట్లో ఏమైనా తప్పులు ఉంటే అఫ్ కోర్స్ నా కాల్ చేసి చెప్పండి, నేను కరెక్ట్ చేసుకుంటాను. ఏం చెప్తున్నాను, అఫ్ కోర్స్ యా, అది మనం ఫ్రూట్స్ అన్ని కడతామని చెప్పాను కదా, పర్టికులర్ ఫ్రూట్స్ ఏ కట్టాలి అండి, అన్ని ఏమి పడితే అవి పెట్టకూడదు. మీకు తెలుసా గణేష్ కి వినాయకుడికి నచ్చిన ఫ్రూట్ ఏంటో, గెస్ చెప్పనా, చిన్న ఓ సారీ గెస్ చేయండి, హింట్ చెప్పనా. హింట్ వచ్చి అవి అన్ని ఏనుగుకి ఏవైవే ఫ్రూట్స్ అయితే ఇష్టమో అవన్నమాట. మీకు తెలిస్తే నాకు కాల్ చేసి చెప్పేయండి. మన నెక్స్ట్ క్వశ్చన్ ఈస్, ఏమి ఏమి ఫ్రూట్స్ మనం వినాయకుడికి వినాయక చవితికి పెడతాం. అన్ని పెట్టొచ్చు, బట్ కొన్ని పర్టికులర్ గా నచ్చిన ఫ్రూట్స్ ఉంటాయి, అవి ఏంటి మీకు తెలిస్తే నాకు కాల్ చేసి చెప్పేయండి.

ఓకే, మనం పాలవెల్లి గురించి మాట్లాడుకుంటున్నాం. పాలవెల్లికి ఏ ఫ్రూట్స్ కడతామని అడిగాను. ఫ్రూట్సే కాదు, ఆఫ్ కోర్స్ ఫ్లవర్స్ కూడా పెడతారు. ఫ్రూట్స్ కి వచ్చేసరికి ఏ ఫ్రూట్స్ అయినా కట్టచ్చండి, కానీ మనమైతే ఆలోచించి ఇది వినాయకుడికి నచ్చిన ఫ్రూట్స్ ఏమైతే ఉంటాయో అవి అవి తెచ్చి పెట్టడానికి ట్రై చేస్తాం. మీ వినాయకుడికి నచ్చిన ఫ్రూట్ ఏంటి అని నేను అడిగాను. ఆఫ్ కోర్స్ షుగర్ కేన్ అవి పెడతాము, యాపిల్స్, ఆరెంజెస్, ఇంకా మ్యాంగోస్ దొరకవు కదా, అందుకనే మ్యాంగోస్ పెడతాం. బట్ ఒక స్పెషల్ ఫ్రూట్ అయితే ఉందండి, అది ఖచ్చితంగా ట్రై చేసి పెడతాం. మేబీ యుఎస్ లో డాలస్ లో దొరకకపోవచ్చు, బట్ ఇండియాలో అయితే ఇది ఖచ్చితంగా వెళ్లి తెచ్చి దాన్ని దేవుడికి పెడతాం. అది ఏ ఫ్రూట్? యాపిల్ అని పేరు ఉంటది ఇంగ్లీష్ లో, యాక్చువల్ గా యాపిల్ అని ఏమంటారు, యాపిల్ ఫ్యామిలీకి చెందింది అని అంటారు, బికాస్ యాపిల్ ఆ పేర్లో ఉంటది. కానీ అది యాపిల్ కి అసలు సంబంధమే ఉండదు, పేర్లో యాపిల్ ఉంటది అంతే. బట్ ఈ ఫ్రూట్ స్పెషల్ గా పెడతారు, అది ఏంటో మీకు తెలిస్తే నాకు ఖచ్చితంగా కాల్ చేసి చెప్పేయండి. ఆర్ నెంబర్ అగైన్ యు నో ఇట్, 9726361966.

0: You're listening to Radio Surabhi 107.9 FM HD3.
1: Ayushman Bhava, Arogyame Asalaina Aishwaryam. Your daily dose of goodness. Mee Arogyanni Kapadukune Sutralu.
2: Ayushman Bhava, every first and third Sunday at 5 p.m. Only on 107.9 FM HD3.
1: నాకు ఇంకా గుర్తుంది, 20 ఇయర్స్ అగో మేము యుఎస్ మూవ్ అయినప్పుడు ఏవైనా పండుగలు వస్తే ముఖ్యంగా ఉగాది సంక్రాంతి లాంటివి ట్రెడిషనల్ గా సెలబ్రేట్ చేసుకోవడానికి కావలసిన వస్తువులు దొరికేవే కాదు, ఏదో అలా కానిచేసేవాళ్ళం. అండ్ దెన్ టుడే ఇండియాలో కన్నా ఇక్కడే మన పండుగలు మన స్టైల్లో జరుపుకునే హ్యాపీ డేస్ కి ట్రాన్సిషన్ అయ్యాం. మనకి కావలసిన గ్రోసరీస్ దగ్గర నుంచి పూజ సామాన్లు, పువ్వులు, ఏవైనా యూ నేమ్ ఇట్ వీ గాట్ ఇట్ ఇన్ దాట్ టు జస్ట్ వన్ స్టాప్ షాప్ ఫ్రమ్ ఫ్రెష్ ప్రొడ్యూస్ రోటీస్ టు ఎవ్రీడే పూజా ఎసెన్షియల్స్. One name to go? Hareli. Hareli, bringing the taste of home closer to you.
3: Radio Surabhi Civic Signal. Help is here in Texas. Okkosari manam life lo tough situations face chestam. And it can be daunting. Domestic violence, immigration questions, threat to safety. Ilantappudu reach out. Support is closer than you think. For legal guidance, reach out to organizations like RAISES and American Gateways. Your local police department is there for safety. Don't hesitate to call 911 in emergencies. For discrimination or workplace concerns, connect with the Texas Workforce Commission. And for city level support, your local city offices and community centers are always available to guide you. Stay informed, stay connected, because help is always within reach.
1: మీరు ఎప్పుడైనా మీ ఫ్రెండ్స్ తోటి ఫుడ్ విషయంలో బ్రేకప్ చేశారా? ఐ హావ్. మొన్న మా ఫ్రెండ్స్ అందరం కలిసి బయటికి వెళ్దాం అనుకున్నాం. అండ్ డాలస్ లో బ్యూటిఫుల్ హిల్ టాప్ వ్యూస్, ఆంపుల్ బ్యాంక్వెట్ హాల్ స్పేస్, టాప్ నాచ్ టేస్ట్, బఫే ఆప్షన్స్ ఉండి అన్ని ఉండాలంటే ఇంకా ఎక్కడుంటుంది? నాకు దాని ఆన్సర్ తెలుసు. మై ట్రీస్ ఇండియన్ కుజీన్. వాళ్ళకి తెలీదు. సో బ్రేకప్ నాట్ టు బి డ్రామాటిక్ బట్ టు బి రియలిస్టిక్. విజిట్ మై ట్రీస్ టుడే అండ్ టేస్ట్ ది డిఫరెన్స్. ఆథెంటిక్ ఇండియన్ ఫ్లేవర్, స్టన్నింగ్ వ్యూస్, అన్ని మీకోసం వెయిట్ చేస్తున్నాయి. మీ దగ్గరలో ఉన్న అర్వింగ్, సౌత్ లేక్ లేదా ఫ్రిస్కో బ్రాంచెస్ ని ఇప్పుడే విజిట్ చేయండి. బ్రేక్ఫాస్ట్ నుంచి థాలీ వరకు అన్ని రోజులు స్పెషల్ గా ఎంజాయ్ చేయండి.
4: మిస్టర్ అవినాష్, మీ మీద ఒక క్షమించలేని అభియోగం మోపబడింది. ఒక వారంలో బావర్చికి 5 సార్లు విజిట్ చేసిన అభియోగం. దీనికి మీ సంజాషి ఏంటి?
5: గిల్టీ యువర్ ఆనర్. గిల్టీ ఆఫ్ గుడ్ టేస్ట్. ఎస్. ఒకరోజు బిర్యానీ అని, ఒకరోజు బై టు గెట్ వన్ ఆఫర్ అని, ఇంకొక రోజు అన్లిమిటెడ్ హోమ్ స్టైల్ థాలీ అని, స్ట్రీట్ స్టైల్ పానీపూరి అని. ఎలా ఆగను మహాశయ, ఎలా ఆగను?
1: When it's that good, you can't help but go back. Taste the verdict yourself at Bavarchi, Dallas's favorite spot for authentic Indian flavors. Dine in, take out or delivery.
4: What is this address again?
1: Bavarchi Indian Cuisine, 8201 Ohio Drive, Plano. Call 972-234-9909 or visit bavarchicaterers.com.
6: వెల్కమ్ బ్యాక్. మీరు వింటున్నారు రేడియో సురభి ఆన్ 107.9 FM HD3, డాలస్ నంబర్ 1 రేడియో స్టేషన్. అండ్ నేను మీ ఆర్జే సుధా. టుడే ఇస్ గణేష్ చతుర్థి, అఫ్ కోర్స్. అందుకనే మన షోలో గణేష్ చతుర్థి ఎలాంగ్ విత్ అదర్ మన చైల్డ్హుడ్ మెమరీస్ షేర్ చేస్తూ గణేష్ చతుర్థి సాంగ్స్ వేస్తున్నాను. అదే ఎలాంగ్ విత్ అన్నాను, అదే ఎలాంగ్ విత్ ఇస్ అవర్ చైల్డ్హుడ్ మెమరీస్. పూజ ఆల్మోస్ట్ అయిపోయింది. పాలవేలి సారీ, ఫస్ట్ మనం క్లీనప్ దగ్గర స్టార్ట్ చేసాం, దెన్ ప్రసాదాలు చేసాం, దెన్ దేవుణ్ణి డెకరేట్ చేసాం, పూజ చేసేసాం. ఇప్పుడు పూజ కూడా అయిపోయింది. నెక్స్ట్ ఏంటి? ప్రసాదం తినడమే, ఇంకేంటి? ప్రసాదం తినేయండి, ఈ సాంగ్ వినేయండి.

0: పేరు చెప్పండి.
1: బిడ్డా సప్పుడు దాన్ని గట్టిగా చేయమను.
2: తీసుకోండి.

వినాయకుడికి నచ్చిన ఫ్రూట్ ఏంటి అని నేను ఇంతకు ముందు మనం బ్రేక్ కి వెళ్లే ముందు అడిగాను. అండ్ ఆఫ్ కోర్స్ మనం దానికి గురించి మాట్లాడుకున్నాం. చెరుగళ్ళు, షుగర్ కేన్, బనానాస్, ఇంకా ఒక యాపిల్ వెరైటీ అని చెప్పాను. అది ఏంటో కాదండి, వుడి యాపిల్ ఆర్ వుడ్ యాపిల్, దాన్నే వెలక్కాయ అని అంటారు. అది యాక్చువల్ గా మీకు తెలుసో తెలియదో, వెలక్కాయ ఏదైతే ఉందో ఎలిఫెంట్స్ దాన్ని చాలా ఇష్టంగా తింటాయి. అది అది ఒక తమాషా ఉంది దాంట్లో. ఎలిఫెంట్ వెలకాయ తిన్నప్పుడు అది యాజ్ అ హోల్ ఫ్రూట్ మొత్తం తినేసి వెన్ ఇట్ గెట్స్ ఇట్ అవుట్ అది కాయ కాయలాగే ఉంటుంది అంట. బట్ లోపట ఉన్న ఫ్రూట్ అంతా ఇట్ సమ్హౌ డిసపియర్స్. అది చిన్నప్పుడు మా అమ్మమ్మ గారు ఒకసారి చెప్పారు. అది విన్నప్పుడు నాకు అలా ఎలా అని అనుకున్నాను, ఇప్పటికీ అలా ఎలా అని అనుకుంటాను. బట్ మేబీ కొంచెం రీసెర్చ్ చేయాలి, అలా ఎలా అని అలా వదిలేయకూడదు కదా. సో నేను ఆ రీసెర్చ్ లో ఉంటాను, మీరు వెళ్ళి సాంగ్ వినేసి రండి.

ఏ ఫస్ట్ అవర్ లో మనం పూజ గురించి మాట్లాడేసుకున్నాం, పూజ చేసేసాం, ప్రసాదం తినేసాం, పాటలు కూడా వినేసాం, అండ్ కొన్ని క్వశ్చన్స్ నేను అడిగిన పలవెలి క్వశ్చన్స్ కూడా ఆన్సర్స్ వచ్చేసాయి. మన నెక్స్ట్ అవర్ ఆబ్వియస్లీ ఆల్రెడీ మనం 18 minutes ఇంటూ ది అవర్, బట్ నెక్స్ట్ అవర్ అంటిల్ నూన్ వీఆర్ గోయింగ్ టు టాక్ అబౌట్ నోస్టాల్జియా, మన చిన్నప్పుడు మెమరీస్ గురించి. మీకు ఇలాంటి మెమరీస్ ఏమైనా ఉంటే అఫ్ కోర్స్ కాల్ మీ అండ్ లెట్ మీ నో. నాకున్న మెమరీస్ ఏంటంటే మనం ఎంత ఎవరైనా సరే చిన్నపిల్లలు పెద్దవాళ్ళు అందరూ పార్టిసిపేట్ చేసేది మన కాలనీ గణేష్ సమ్మరాల్లో, రైట్? అందరూ ఆఫ్ కోర్స్ ఒక 1 month ముందు నుంచే చందాలు కలెక్ట్ చేసి ఎంత వస్తే అంత అవన్నీ జాగ్రత్తగా పెట్టి గణేష్ చతుర్థి కంటే ముందు వెళ్లి మనకి నచ్చిన వినాయకుడిని ఇంటికి తెచ్చుకోవడం. పిల్లలందరూ కలిసి వెళ్లేవాళ్ళం. ఆఫ్ కోర్స్ మన దగ్గర అంత ఎక్కువ మనీ వచ్చేది కాదు, ఆ వచ్చిన మనీతోనే అన్నిటికీ అలొకేట్ చేయాలి. ఒక అంకుల్ గాని ఒక మన పేరెంట్స్ కానీ మనకి హెల్ప్ చేసేవాళ్ళు. ఎలాగా అసలు ఏం చేయాలి, ఎలా డిస్ట్రిబ్యూట్ చేయాలి, దేనికి ఎంత పెట్టాలి అని అన్ని చూసేసరికి మనం స్టార్టింగ్ లో ఈసారి లాస్ట్ ఇయర్ కంటే పెద్ద గణేష్ పెట్టాలి అని స్టార్ట్ చేస్తాం. కానీ మనకి వచ్చిన డొనేషన్స్ ఇవన్నీ చూసుకుంటే మనకి నచ్చిన గణేష్ తెచ్చుకోలేము, అంత పెద్ద గణేష్ పెట్టలేము. బట్ డోంట్ వరీ, వీ విల్ కాంప్రమైజ్ అండ్ మనకి నచ్చిన ఒక చిన్న బుజ్జి గణేష్ ని ఇంటికి కాదు కాలనీకి తెస్తాం. అసలు ఆ హడావిడియే వేరే, అందరూ కలిసి వెళ్లి మార్కెట్ కి చిన్న గణేష్ ని వెతికి. అందరికి ఒకటి నచ్చదు కదా, ఇది బాగుంది అంటే అది బాగుందని, అది బాగుంది అంటే ఇది బాగుందని, ఇవన్నీ చూసేసి ఆఫ్ కోర్స్ ఫైనలీ అందరూ కలిసి సరే కాంప్రమైజ్, ఈ చిన్న గణేష్ ని అందరికి నచ్చిందా, ఓకే యా ఓకే అనగానే ఫైన్ గుడ్, ఆ గణేష్ మనం తీసుకొని ఇప్పుడు మనం పే చేసేసాం. కానీ అది ఎవరు తీసుకొస్తారు అది ఒక పెద్ద టాస్క్, నేనంటే నేనంటారు, కానీ దట్ ఈస్ ద బిగ్గెస్ట్ రెస్పాన్సిబుల్ టాస్క్ కదండి. ఎందుకంటే ఆల్రెడీ మనం కొనేసాము, అది చాలా జాగ్రత్తగా, మట్టి వినాయకుడు అప్పట్లో కదా, అది కింద పడితే పగిలిపోతుంది, సో చాలా జాగ్రత్తగా తీసుకుని రావాలి. ఆ టాస్క్ ఎవరికి ఇస్తారు, ఎవరు తీసుకుంటారు, అరే నువ్వు లాస్ట్ టైం తీసుకున్నావు ఈసారి నేను చెయ్యాలి అని కొట్టుకుంటాం కదా. ఇలాంటివి చాలానే జరిగాయండి. అలాగా మొత్తం మీద ఇద్దరిని నామినేట్ చేస్తారు. ఆ ఇద్దరు నామినేట్ చేసిన వాళ్ళు గణేష్ ని తీసుకొని వచ్చి మన

వాళ్ళ ఇంట్లో పెడతారు. అది ఇంకా మనం గణేష్ పండల్లో పెట్టలేదు. అది ఇంకో పెద్ద ప్రాసెస్. దాని గురించి మనం నెక్స్ట్ మాట్లాడుకుందాం. అప్పటి వరకు ఈ సాంగ్ వినేసిరండి.

0: మనం మాట్లాడుకుంటున్నాం మన చిన్నప్పుడు గణేష్ చతుర్థి సెలబ్రేషన్స్ గురించి. యాక్చువల్లీ ఫెస్టివల్స్ అప్పట్లో క్యాలెండర్ లో డేట్ వచ్చిందని సెలబ్రేట్ చేసేవాళ్ళం కాదు, ఇంట్లో అట్మాస్ఫియర్ చేంజ్ అయిపోయేది. అమ్మ ఆఫ్ కోర్స్ అదంతా మనం ముందు మాట్లాడుకున్నాం, మన ఇంట్లో ఎలా సెలబ్రేట్ చేస్తాం అనేది. ఇది మనం కాలనీలో ఎలా సెలబ్రేట్ చేస్తాం దాని గురించి మాట్లాడుకుంటున్నాం. కాబట్టి 1 మంత్ ముందు నుంచే ఆఫ్ కోర్స్ మనం అందరూ డొనేషన్స్ కోసం పిల్లలందరూ వస్తూ ఉంటారు, పెద్దవాళ్ళు కూడా కొంతమంది వస్తుంటారు. బట్ ఈ టాస్క్స్ అన్ని ఒక పెద్ద ప్రాజెక్ట్ లాగా, యాక్చువల్లీ ప్రాజెక్ట్ లాగా నడిపించి ఈ టాస్క్స్ అన్ని ఒక్కొక్కరికి ఒక్కొక్కటి అసైన్ చేసేవాళ్ళం. అది అంత ఈజీ కాదు. ఆ చిన్నప్పుడు దాంట్లోనే అరే మన ఒకలు టాస్క్స్ అన్ని రాసి ఇది ఎవరు చేస్తారు అని అడిగేవాళ్ళం. లైక్ యునో, ఎందుకంటే డెకరేషన్స్ అన్ని చేయాలి, దెన్ ఇందుకు మనం మాట్లాడుకున్నట్టు గణేష్ ఐడిల్ కొనాలి, అండ్ దెన్ ఇంకా చందాలు అన్ని కలెక్ట్ చేయాలి. అండ్ ఇవి మాత్రమే కాదు, ప్రసాదం ఏం పెడతాం, ఎవరు తయారు చేస్తారు, ఎలా తెస్తాం, ఇవన్నీ కూడా ఉంటాయి. సో ఒక్కొక్కరు ఒక్కొక్క టాస్క్ తీసుకొని అది ఎవ్రీడే మళ్ళీ మీటింగ్స్ ఫస్ట్ లో కొంచెం ఒక 2-3 డేస్ దూరంలో పెట్టుకునేవాళ్ళం, ఆల్టర్నేట్ డేస్ లాగా మీటింగ్స్ పెట్టుకునేవాళ్ళం. తర్వాత దగ్గరకు వచ్చే కొద్ది టెన్షన్ పెరిగిపోతుంది. సో ఎవ్రీ డే కలిసి అరే నీకు ఇచ్చిన టాస్క్ ఏమైంది, మనకి డొనేషన్స్ ఎంత వచ్చాయి, మనం ఎప్పుడు ఐడల్ కొనాలి, ఎంత ఐడల్ కొనాలి, ఇవన్నీ మాట్లాడుకునే వాళ్ళం. అంతేకాదు డెకరేషన్స్ వచ్చేసరికి అప్పట్లో నాకు గుర్తుంది ఒక ఈ సెపరేట్ గా గణేష్ కోసం డెకరేషన్స్ అన్ని వేరేగా రోడ్ పక్కనే అమ్మే వాళ్ళు. అక్కడికి వెళ్లి మనకి నచ్చింది ఎంచుకొని తెచ్చేవాళ్ళం. మాకు బాగా గుర్తుంది గణేష్ ఖచ్చితంగా వినాయకుడికి మన గణేష్ కి ఒక అంబ్రెల్లా, రైట్? అంబ్రెల్లా అయితే అందరూ పెడతారు. సో అది ఎవ్రీ ఇయర్ చిన్న లైక్ లాస్ట్ ఇయర్ కంటే ఇయర్ కొంచెం పెద్దది పెట్టాలి, ఇంకా మంచి కలర్ఫుల్ గా పెట్టాలి అని వెళ్ళి కొన్ని తెచ్చేవాళ్ళం. సో అంతేకాదు కొన్ని మనం అన్ని కొనలేము కదా, అన్నిటికి కొనడానికి డబ్బులు కూడా ఉండవు కదా. సో కొన్ని మేము సొంతంగా లైక్ తయారు చేసేవాళ్ళం, యూనో, థర్మకాల్ పెట్టి దానిపైన ఇలా కలర్ పెయింట్స్ వేసి, లేదంటే దానిపైన చమ్కీ లాంటిచ్చి ఇలా ఏమంటారు ఒక మండపంలాగా తయారు చేసేవాళ్ళం. ఒక బాక్స్ తో తయారు చేసిన తర్వాత థర్మకాల్ తో కొన్ని డెకరేషన్ ఫ్లవర్స్ కానీ లేదా చమ్కీలు అంటించి అలాగా చేసి వాటిని బాక్స్ కి అంటించే వాళ్ళం. సో అవన్నీ ఒక పెద్ద ప్రాజెక్ట్, బట్ ఇట్ వాజ్ సో మచ్ ఫన్ తెలుసా. అసలు ఇప్పుడు ఆలోచిస్తే చాట్ జీబీటీలు, గూగుల్లు, వాట్సాప్లు ఇవన్నీ లేనప్పుడు ఇంత మనం ఎలా చేసామా అనిపిస్తుంది. మేబీ దట్ వాజ్ మోర్ ఫన్ యాక్చువల్లీ. ఇవన్నీ వచ్చేసాక కొంచెం క్రియేటివిటీ తగ్గింది. బట్
1: హలో డాలస్, వి ఆర్ ది అన్డిస్ప్యూటెడ్ లీడర్స్ ఇన్ ద రేడియో స్పేస్. యూ నో వి ఆర్ రేడియో సురభి.
2: Radio Surabhi 107.9 HD3 is your channel. Be an RJ, book an ad.
1: Just get benefited from Radio Surabhi. Radio Surabhi, Dallas's number one Telugu radio station. Only on 107.9 FM HD3.
2: Money isn't just meant to be earned, it's meant to fuel your dreams. Radio Surabhi meekandistundi Project W, effective wealth management strategies. Mee prashnalaki industry experts andinche salahalu samadhanalu. Project W, where money meets clarity. Every second and fourth Sunday, only on Radio Surabhi 107.9 FM HD3.
3: హే బిందు, ఈ రోజు నాకు మంచి మటన్ కూర తినాలంది.
4: చందు, మరి వండనా?
3: ఏంటి ఇప్పుడు వండేదాకా ఆగాల?
4: పిచ్చి చందు, స్వదేశీ మీట్ ఉంది కదా, వాళ్ళ మటన్ 3 విజిల్స్ లో ఈజీగా కుక్ అయిపోతుంది. సో టెండర్, సో జ్యూసీ, కర్రీ ఇట్టే అయిపోతుంది చూడు. జస్ట్ మటనే కాదు, వాళ్ళ ఫిష్, చికెన్, ఏ మీట్ అయినా వన్ స్టాప్ షాప్ స్వదేశీ.
3: స్వదేశీ మీట్, ఫ్రెష్, టేస్టీ అండ్ టెన్షన్ ఫ్రీ. కోటి రూపాయల కోసం మీ ఆఖరి ప్రశ్న రెడీయా?
5: ఎస్ సార్.
3: రాజులాస్

0: Kitchen in DFW is famous for what? Option A, chat only. Option B, chat and tali. Option C, tali only. And option D, chat, tali and catering.
1: Sir, ee maatram teliyakunda Dallas lo ela untam. It's chat, tali and catering.
0: You're absolutely right. Rajulu's Kitchen lo mana favorite chat items along with the talis are all at affordable prices and unforgettable taste. Entante malli malli raavalanipisthe. They also offer catering because their food is so irresistible.
2: Visit Rajulu's Kitchen in Irving, East Plano and Eldorado. For more information, visit RKU.
3: అమెరికా వచ్చినప్పటి నుంచి ఫేస్బుక్ లో గ్రూప్స్, వాట్సాప్ లో గ్రూప్స్, అప్డేట్స్ కోసం ఒక్క ప్లేస్ లేదు. మై ఫోన్ ఇస్ ఆల్వేస్ బజింగ్ విత్ నోటిఫికేషన్స్. అన్ని ఒక్క ప్లేస్ లో ఉంటే హౌ కన్వీనియంట్ కదా.
4: సే హలో టు ఎన్ఆర్ఐ పేజ్, మన ఇండియన్స్ కి ద డిజిటల్ మార్కెటింగ్ ప్లాట్ఫామ్. ఇండియన్ కమ్యూనిటీ కి ఫుల్ ఆన్ ఇన్ఫర్మేషన్ హబ్. మీ బిజినెస్ ఇండియన్ ఆడియన్స్ కి రీచ్ అవ్వాలన్నా సోషల్ మీడియా ప్రమోషన్స్ కోసమైనా, వీక్లీ న్యూస్ లెటర్స్ కోసమైనా, ఫుల్ విజిబిలిటీ గ్యారంటీడ్ విత్ ఎన్ఆర్ఐ పేజ్ డాట్ కామ్. ఫ్రమ్ బిజినెసెస్ టు నాన్ ప్రాఫిట్స్, ఎన్ఆర్ఐ పేజ్ ఇస్ ద ప్లేస్ టు బి. ఫర్ మోర్ information visit nripage.com or contact Gopal Ponnangi at 214-868-7538.
5: చెప్పండి సార్, వాట్ యుడ్ లైక్ టు ఆర్డర్?
6: భయా, ఏంది స్పెషల్స్ మీ దగ్గర?
5: యాక్చువల్లీ దేర్ మెనీ. హాట్ ఇడ్లీ, ఈ దోశ, మీరు వడ, ఏ టు బి ఎక్స్క్లూడెడ్ స్పెషల్ థాలి, బిస్ వెళ్ళవా, చీజ్ దోశ, పనీర్ దోశ, అన్ని చిల్లి గార్లిక్ లోటస్, ఆమ్కి పనీర్ టిక్కా, పిచ్చా మీ కబాబ్ పరాటా.
6: ఏంది బ్రో, గన్ని చెప్పినో, నేను స్పెషల్స్ మాత్రమే అడిగినా.
5: ఇంకా ఉన్నాయి, చెప్పమంటారా? మీరు ఎప్పుడైనా ఆథెంటిక్ వెజిటేరియన్, జైన్ ఆర్ వీగన్ ఫుడ్ క్రేవ్ చేస్తున్నారంటే
7: అడయార్ ఆనంద్ భవన్ ఏ టు బి, యువర్ వెజిటేరియన్ రెస్టారెంట్ ఈజ్ ఎ గో టు ప్లేస్. ఫ్రెష్లీ మేడ్ అండ్ కంప్లీట్లీ ఫ్రీ ఆఫ్ అజినోమోటో. హియర్ ఇట్స్ ఆల్ అబౌట్ కీపింగ్ ఇట్ న్యాచురల్ అండ్ హోల్సమ్. ట్రీట్ యువర్ సెల్ఫ్ టు ఏ టు బి అడయార్ ఆనంద్ భవన్స్ వీకెండ్ బ్రేక్ఫాస్ట్ బఫే. ఫ్రెష్, డెలిషియస్ అండ్ made with care. A2B, Texas.com. Perfect for dine-in, take-away or full-service catering.
8: Welcome back. మన చైల్డ్హుడ్ మెమరీస్ గురించి మాట్లాడుకుంటున్నాం అరౌండ్ గణేష్ చతుర్థి. యాక్చువల్ గా మనం గణేష్ ఐడల్ కోసం మాట్లాడుకున్నాం కదా. ఇప్పట్లో అయితే అందరూ లైక్ మటి వినాయకుడిని చేస్తున్నారు. దాట్స్ బికమ్ అ బిగ్ ట్రెండ్ అండ్ ఆఫ్ కోర్స్ అది ఈకో ఫ్రెండ్లీ కూడా. మనం మటి వినాయకుడిని చేసి మన చేత్తో మనం మటి వినాయకుడిని చేసి పెట్టడం అనేది ఇట్స్ సంథింగ్ డిఫరెంట్. యాక్చువల్లీ ఇక్కడ మనం మాట్లాడుకోవాలి వీకెండ్ సాటర్డే రేడియో సురభి ఆర్గనైజ్ మేక్ యో గణేష టేక్ యో గణేష. ఇట్ వాజ్ అ సూపర్ హిట్. అసలు ఎంత మంది వచ్చారో, చిన్న చిన్న పిల్లలు, ఎవ్రీబడి వాజ్ సో ఎంతూజియాస్టిక్ అండ్ థ్యాంక్ యూ ఎవ్రీ వన్ పార్టిసిపేట్ చేసినందుకు అండ్ మేకింగ్ ద గణేష టేకింగ్ యువర్ గణేష విత్ యూ. మీరు గనక మమ్మల్ని ఇన్స్టాలో ఫాలో చేస్తున్నట్టయితే స్టోరీస్ అన్ని చూడొచ్చు. ఇట్ వాజ్ అ సూపర్ డూపర్ హిట్. మేమంత ఎక్స్పెక్ట్ చేయలేదు బట్ ఇట్ వాజ్ ఓవర్ వెల్మింగ్ రెస్పాన్స్. అసలు 10:00 అన్నాము అండ్ 10:00 పీపుల్ వర్ ఆల్రెడీ వెయిటింగ్ ఫర్ అస్ టు యు నో. అంత అంత రెస్పాన్స్ వచ్చింది. థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఫ్రమ్ ద బాటమ్ ఆఫ్ అవర్ హార్ట్స్. మేము అందరూ కూడా వీఆర్ రియలీ గ్రేట్ఫుల్ ఫర్ యువర్ పార్టిసిపేషన్. ఇలాగే మా ఈవెంట్స్ అన్నిటినీ మీరు సక్సెస్ఫుల్ చేయండి అండ్ వీ విల్ బ్రింగ్ యూ మోర్ from Radio Surabhi. ఓకే అండ్ నేను ఇన్స్టా గురించి చెప్పాను. మా రేడియో సురభి ఇన్స్టా పేజ్ మీరు ఫాలో చేయొచ్చు అండ్ ఆఫ్ కోర్స్ మీ గణేష్ మేక్ యో గణేష్ ఈవెంట్ లో మీ పిక్చర్స్ కనుక ఉంటే అవన్నీ కూడా అప్లోడ్ చేసి మమ్మల్ని ట్యాగ్ చేయొచ్చు అండ్ మీ ఎక్స్పీరియన్స్ ని మాతో షేర్ చేయొచ్చు అండ్ అందరికి కూడా షేర్ చేయొచ్చు. ప్లీజ్ డూ ఫాలో అస్ ఆన్ ఇన్స్టా, ఫేస్బుక్ అండ్ యూట్యూబ్ ఎట్ రేడియో సురభి. వి విల్ టాక్ మోర్ ఆఫ్టర్ దిస్ లవ్లీ సాంగ్.

0: అసలు విషయం మాట్లాడుకోకపోతే ఎలా? మనం డెకరేషన్ గురించి మాట్లాడేసుకున్నాం, కాలనీ గణేష్ ని ఎలా డెకరేట్ చేస్తాం, ఏమేం చేస్తాం, చిన్నప్పుడు అవన్నీ మాట్లాడేసుకున్నాం. ద బెస్ట్ పార్ట్ ఈజ్ హ్యాంగింగ్ అవుట్ విత్ ఫ్రెండ్స్ ఇన్ ద ఈవినింగ్. గణపతి వాజ్ అ ఒఫీషియల్ ఎక్స్క్యూజ్, ఫ్రెండ్స్ వర్ ద రియల్ అట్రాక్షన్. ఆఫ్ కోర్స్ మీ టీనేజ్ ఇయర్స్ లో అందరూ కనెక్ట్ అయి ఉంటారు. కాలనీ గణేష్ పేరు చెప్పి అందరం వెళ్లి మాట్లాడుకోవడానికి, దట్ వాజ్ ద బెస్ట్ అకేషన్. ఎవ్రీథింగ్ వాజ్ ఇంపార్టెంట్, కానీ మీటింగ్ అవర్ ఫ్రెండ్స్, షేరింగ్ విత్ ఈచ్ అదర్ వాజ్ మోర్ ఇంపార్టెంట్. ఒక్క ఫ్రెండ్ కనిపించకపోతే ఇమీడియట్ గా ఎక్కడికి వెళ్ళాడు, ఏంటి ఇంకా రాలేదు అని వెయిట్ చేసేవాళ్ళం. అండ్ 5 మినిట్స్ లో ఎంటైర్ గ్యాంగ్ అక్కడికి వచ్చేసేవాళ్ళు. గూగుల్ మ్యాప్స్ అవసరం లేదు, ఫ్రెండ్స్ ఎక్కడ ఉంటే అక్కడే డెస్టినేషన్ కదా. అక్కడ వచ్చిన తర్వాత మనం ఏం చేసేవాళ్ళం, దట్స్ అ సీక్రెట్, చెప్పకూడదు. కానీ దట్ వాజ్ ది బెస్ట్ ఎంజాయ్మెంట్. ఓకే, ఇలాంటివి మీకు కూడా ఎన్నో మెమరీస్ ఉన్నాయని అనుకుంటున్నాను, షేర్ చేయండి. ఆఫ్ కోర్స్ నేనే మిమ్మల్ని ఆన్ ఎయిర్ తీసుకోను, బట్ నాకు షేర్ చేస్తే అవి నేను మా లిసనర్స్ తో షేర్ చేస్తాను. ఓకే, సో డోంట్ వరీ, మీరేమీ ఆన్ ఎయిర్ రావక్కర్లేదు, నాకు కాల్ చేసి చెప్తే చాలు. నేను ఇఫ్ యూ వాంట్ స్టే అనానిమస్ అది కూడా ఓకే, నేను అనానిమస్ గానే షేర్ చేస్తాను. బోర్ కొడుతుంది, కొంచెం కాల్ చేయండి. ఆఫ్ కోర్స్ ఎంతసేపు పడుతుంది, ఒక్క మినిటే కదా, కాల్ చేయండి. ఓ నెంబర్ తెలీదా? ఆ నెంబర్ ఇస్ 972-636-1966. అండ్ యూఆర్ లిస్నింగ్ టు రేడియో సురభి, సౌండ్స్ లైక్ హోమ్.
1: వీరమణి గంటలే విల్లాలి, వీరమే వీరమణి గంటలే. ఎక్కినాడు ఎక్కినాడు ఎక్కినాడు ఎక్కినాడు అంటా.

ఫ్రెండ్స్ హ్యాంగ్ అవుట్ గురించి మనం చెప్పేసుకున్నాం. అంతేకాదు, గణపతి సెలబ్రేషన్స్ లో కల్చరల్ ప్రోగ్రామ్స్ అంటే ఎవ్రీ వన్ సడన్లీ బికమ్స్ అన్ ఆర్టిస్ట్. ఒక కిడ్ డాన్స్ చేస్తే పేరెంట్స్ ఆడియన్స్ లో ఫుల్ ప్రౌడ్, మన అబ్బాయి చూడు అమ్మాయి చూడు ఎంత బాగా చేశారు అని దే విల్ బి చియరింగ్. ఇక్కడ ఆ చియర్స్ కోసం అయినా మనం పర్ఫామ్ చేయాలని చాలా ఉండేది. ఒక కిడ్ స్టెప్స్ మర్చిపోతే స్టేజ్ కింద నుంచి మామ డాడ్ చేస్తూ లైక్ వాళ్ళని ఎంకరేజ్ చేసేవారు. దాట్ వాజ్ ఆల్సో సో మచ్ ఫన్. అంతేకాదు, యాక్చువల్ గా నాకు గుర్తుంది మేము మా కాలనీలో అయితే కిడ్స్ అందరూ పర్ఫామ్ చేసేవారు, అండ్ ఆఫ్ కోర్స్ పేరెంట్స్ అంకల్స్ అండ్ బ్యాచులర్స్ అక్కడ ఉన్న పెద్దవాళ్ళందరూ కూడా ఒక ప్రోగ్రామ్ అయితే పర్ఫామ్ చేసేవాళ్ళు. యూనో లైక్ అప్పట్లో ఏ ఒక చిరంజీవి సాంగ్ లేకుండా పర్ఫార్మెన్స్, చిరంజీవి సాంగ్ కి పర్ఫార్మెన్స్ లేకుండా జరిగేదే కాదు కదా. ఎన్ని ఎన్ని ఎన్ని ఎన్ని మెమరీస్, ఎన్ని సాంగ్స్ అసలు చాలా అంటే చాలా ఉండేవి. అవన్నీ మనం ఎన్నో ఎన్నో ఎన్నో సార్లు గుర్తు చేసుకుంటాం కదా. అసలు దోస్ వేర్ లైక్ ద ఫన్ టైమ్స్. ఏమని చెప్పాలి, అవి లైక్ మర్చిపోరేని స్వీట్ స్వీట్

సిక్స్ కి స్ట్రాంగ్ సాంగ్ స్టార్ట్ అయితే స్ట్రీట్ మొత్తం నోటిఫికేషన్, ఇంట్లో అమ్మ వాల్యూమ్ ఎంత లౌడ్ గా ఉంది అని కొప్పడేది. కాలనీలో అంకల్ అయితే, మా పక్కింట్లో ఉండేవాళ్ళు, అంకల్ అయితే డివోషనల్ అట్మాస్ఫియర్ క్రియేట్ చేయాలి, ఏంటి ఈ సాంగ్స్ అని అనేవారు. అండ్ సమ్ హౌ వన్ సాంగ్ వుడ్ ప్లే అగైన్ అండ్ అగైన్ అంటిల్ ఎవ్రీ వన్ న్యూ ఎవ్రీ వర్డ్. అలాంటి సాంగ్ ఒకటి మనం ఇప్పుడు ప్లే చేయాలి. ఈ సాంగ్ ఖచ్చితంగా అందరికీ గుర్తుండిపోతుంది. తెలిసిందా ఈ సాంగ్ ఏంటి మీకు? ఇలాంటి ఎన్నో సాంగ్స్ చిన్నప్పుడు విని విని విని ఏమంటారు, లిరిక్స్ అయితే అలా గుర్తుండిపోయాయి. ఆ సాంగ్ వస్తే చాలు మన నుంచి ఆ లిరిక్స్ ఆటోమేటిక్ గా వచ్చేస్తాయి.

0: listening to Radio Surabhi 107.9 FM HD3.
1: Ayushman Bhava, Arogyame Asalaina Aishwaryam. Your daily dose of goodness. Mee Arogyanni Kapadukune Sutralu.
2: Ayushman Bhava, every first and third Sunday at 5 p.m. Only on 107.9 FM HD3.
1: తత్ర ఖలు ఈమాని అష్టౌ ఆహార విధి విశేష ఆయతనాని భవంతి అని ఆయుర్వేదం చెప్తోంది. అంటే ఆహారం అనేది కేవలం ఫుడ్ కాదు, ఇట్స్ అ పర్ఫెక్ట్ బ్యాలెన్స్. దేశ కాలమాన పరిస్థితులు, ప్రకృతి, దాన్ని పండించే విధానం, ఇవన్నీ కూడా తోడవుతాయి. అలా చూస్తే మన రూట్స్ ఫార్మింగ్ లో ఉన్నాయి, బట్ వి మూవ్డ్ ఆన్. స్టిల్ మన మనసులు పచ్చని పంట పొలాల్లో చిక్కుకుపోయి ఉన్నాయి. సో లెట్స్ గెట్ బ్యాక్ టు అవర్ రూట్స్ విత్ వివిఎఫ్ యాక్టెక్ ఐఎన్సీ. వల్లెమరి ఫార్మ్స్ బిలీవ్స్ దట్ ఫార్మింగ్ ఇస్ నాట్ బ్యాక్వర్డ్, ఇట్ ఈస్ ద ఫ్యూచర్. వివిఎఫ్ యాక్టెక్ ఐఎన్సీ is your calling for farming. Palimbari Farms. Visit vvfagtech.com or call 848-244-0213. From chaos to clarity, your day begins with 100 notifications. Customers calling, emails piling up, deadlines chasing you. Then Zoho steps in. One login, one dashboard, one clear view of your entire business. For the entrepreneur who wants clarity, not chaos. Zoho, powering possibilities with Radio Surabhi.
3: ఇండియాకి టెలిపోర్ట్ అయితే ఎంత బాగుంటుందో.
4: వాట్ ఇఫ్ ఇండియా వాజ్ జస్ట్ అ ట్యాప్ అవే?
5: జస్ట్ ఇమాజిన్, మీరు కళ్ళు మూసి తెరుచుకునే లోపు మీ డబ్బు ఇండియా చేరిపోతే, న్యూయార్క్ లో ఎక్కడో కూర్చొని కాఫీ సిప్ చేసే లోపు బిల్స్ పే అయిపోతే, ఒక్క క్లిక్ లో డాలస్ నుంచే మీ పేరెంట్స్ మెడికల్ బిల్స్ క్లియర్ అయిపోతే, నో ఫ్లైట్స్, నో ఫేవర్స్, నో ఫాలో అప్స్. విత్ మై పర్సూ సెండింగ్ మనీ బికమ్స్ హ్యాసిల్ ఫ్రీ. యూపీఐ పేమెంట్స్, షాపింగ్, ట్రావెల్, ఇన్సూరెన్స్, ఎల్డర్ కేర్, ఆల్ టేకెన్ కేర్ ఆఫ్. మై పర్సూ ఇజన్ జస్ట్ అన్ యాప్, ఇట్స్ యువర్ జీనీ ఇన్ ద క్లౌడ్. డౌన్లోడ్ ద మై పర్సూ యాప్ ఆర్ విజిట్ mypursue.com or write to support@mypursue.com.
1: They say a way to person's heart is through stomach. At India Today, we serve happiness fresh with love every day. Intiki pilichina atithulaku vandinattu India Today lo maa chefs shraddhaga mee ruchiki abhiruchiki nacche vidhamga vandi pedtaru. Eppatikappudu taazaga pan to plate is our concept. Nooru rinchi vegetarian dishes nunchi delicious non-vegetarian classics daka India Today has it all. India Today, where every bite brings you closer to happiness. Come taste the freshness, the tradition and the joy of real Indian food. India Today, 151 North Moreland Drive, South Lake, Texas. 817-819-8888. IndiaTodayUSA.com.
6: వెల్కమ్ బ్యాక్. మనం ఆ రోజుల్లో ఎలా సెలబ్రేట్ చేసుకున్నాం, మన చిన్నప్పుడు ఎలా సెలబ్రేట్ చేసుకున్నాం గణేష్ చతుర్థి మాట్లాడుకుంటున్నాం. యాక్చువల్లీ ఆ రోజుల్లో కాలనీ గణపతి వాజ్ మోర్ దాన్ ఎ ఫెస్టివల్. డిఫరెంట్ ఫ్యామిలీస్, డిఫరెంట్ ఏజెస్, డిఫరెంట్ పర్సనాలిటీస్, బట్ ఫర్ ఫ్యూ డేస్ ఎవ్రీవన్ బికేమ్ వన్ గ్రూప్. ఇప్పుడు కూడా అంతే అనుకోండి, మనకి మన చిన్నప్పుడు మెమరీస్ ఇంకా బాగా గుర్తుంటాయి, బికాస్ వీ కుడ్ స్పెండ్ ఆల్ దట్ టైమ్ విత్ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ. And somehow years later manaki gurtundedi aa idol nen enta pedda ganapathini pettamo enta donate chesaru idantha kaadu, we remember those people, laughter, our evening atmosphere, those celebrations, ఇవన్నీ అన్ని అన్ని గుర్తు చేసుకుంటూ ఇంకా మనం ఇప్పుడు కూడా ఒక ఓల్డ్ సాంగ్ ఒకటి వింటే మనకి సడన్ గా ఇట్ ట్రిగర్స్ దట్ మెమరీ ఆటోమేటిక్లీ కదా. సమ్ సాంగ్ యూ వుడ్ కనెక్ట్ టు. నాకైతే ఇంతకు ముందు ప్లే చేసిన పేటకు నేనేమే స్త్రీ సాంగ్, ఎందుకంటే అది నేను ఫస్ట్ విన్నది నా చిన్నప్పుడు రిపీటెడ్ గా గణేష్ మండల్స్ లోనే. సో అది విన్నప్పుడల్లా ఐ స్టిల్ రిమెంబర్ దోస్ బిగ్ గణేష్ మండల్స్ లౌడ్ మ్యూజిక్. అదంతా మెమరీస్ మనల్ని వెనక్కి తీసుకెళ్ళగలవు, బట్ లైఫ్ ఆల్వేస్ యాస్ అస్ టు మూవ్ ఫార్వర్డ్. సో ఇప్పుడు వీ విల్ స్టార్ట్ టాకింగ్ అబౌట్ దోస్ న్యూ బిగినింగ్స్, రిమూవింగ్ ఆబ్స్టికల్స్, ఎలాగా మనం ముందుకు వెళ్లాలో దాని గురించి మన నెక్స్ట్ సెగ్మెంట్ మాట్లాడుకుందాం. అప్పటి వరకు ఈ నైస్ సాంగ్ వినేసి రండి. I will be waiting right here to play more songs for you and share some nice memories, some nice beginnings with you.

So, Ganesh Chaturthi is not just about celebrating with our family, with our friends. It's about new beginnings. Right? Anni, emaina sare manam new kottaga emaina start cheyalanukunte e vishayamaina chinnappudu nunchi manu pedda vallu manaku chepparu vinayakudiki danam pettukondi vinayakudu stotram cheppukondi ani manaki chepparu. Why? Enduku? Because new beginnings are always good and new beginnings come with some new new roadblocks gaani konni konni atankalu ostayi avanni lekunda చెయ్యి దేవుడా అని గణపతికి మొక్కి మనం న్యూ బిగినింగ్ స్టార్ట్ చేస్తాం. సో ఇన్ దిస్ నెక్స్ట్ అవర్ లెట్స్ టాక్ అబౌట్ న్యూ బిగినింగ్స్ అండ్ హౌ డూ వి స్టార్ట్ న్యూ థింగ్స్ అండ్ దాటిని మనం ఎలా ముందుకు తీసుకెళ్తాం అనేది మనం మాట్లాడుకుందాం. ఆఫ్ కోర్స్ ఇవన్నీ ఇంకా ఇంకా ఇంకా చాలా చాలానే మాట్లాడుకుందాం. అప్పటి వరకు ఈ సాంగ్ వెళ్ళేసి సారీ ఈ సాంగ్ వినేసి రండి, వెళ్ళొద్దు ఎక్కడికి వెళ్ళొద్దు, ఇక్కడే ఉండండి. జస్ట్ లిసన్ టు దిస్ సాంగ్. ఈ సాంగ్ ఎందుకు అంటే

ఓకే, మనం న్యూ బిగినింగ్స్ గురించి మాట్లాడుకుంటున్నాం. అండ్ న్యూ బిగినింగ్స్ అంటే మనం ఫస్ట్ నుంచి స్టార్ట్ చేస్తున్నామని కాదు. థింక్ అబౌట్ ఇట్, ఎవ్రీ న్యూ చాప్టర్ కి ముందు మనం ఆల్రెడీ చాలా ఎక్స్పీరియన్స్ కలెక్ట్ చేస్తాం. మిస్టేక్స్ ఉన్నాయి, లెసన్స్ ఉంటాయి, సక్సెసెస్ ఉన్నాయి, ఫెయిల్యూర్స్ ఉన్నాయి. ఎవ్రీథింగ్ కమ్స్ విత్ అస్. సో వెన్ యూ స్టార్ట్ సంథింగ్ న్యూ, యు ఆర్ నాట్ స్టార్టింగ్ ఫ్రమ్ జీరో, యు ఆర్ స్టార్టింగ్ విత్ ఎవ్రీథింగ్ యూ హవ్ లెర్న్ సో ఫార్. సో ఇప్పుడు భయపడద్దు కొత్త బిగినింగ్స్ కి. జస్ట్ స్టార్ట్ ఇట్. ఇప్పుడు ఫియర్ కొంచెం తగ్గుతుంది కదా, బికాస్ బిగినర్ అయినా ఎక్స్పీరియన్స్ మాత్రం బిగినర్ కాదు. వీ హ్యావ్ దట్ ఎక్స్పీరియన్స్ విత్ అస్. సో డోంట్ ఫియర్ అబౌట్ న్యూ బిగినింగ్స్.

మనం ఇంతకు ముందు మాట్లాడుకుంటున్నాం న్యూ బిగినింగ్స్ గురించి. ఏంటి న్యూ బిగినింగ్స్ గురించి మాట్లాడుతూ బ్లాక్ బస్టర్ అనే సాంగ్ వేసింది అనుకుంటున్నారా? దట్ వాజ్ అ రిక్వెస్ట్ సాంగ్ అని భరత్ గారు మీరు కోరినట్టు బ్లాక్ బస్టర్ సాంగ్ మీకోసం వేశాను. బట్ ఇప్పుడు మనం మన థీమ్ కి తగ్గట్టు సాంగ్స్ అన్ని వెతికి పెట్టాను, అవి ప్లే చేస్తాను. బట్ బిఫోర్ దట్ వీ వర్ టాకింగ్ అబౌట్ న్యూ బిగినింగ్స్ కదా. అరే మన నాకు తెలిసి మనకి ఒక బిగ్గెస్ట్ ఆబ్స్టికల్ సమ్ టైమ్స్ ఇస్ నాట్ ద సిచ్యువేషన్. సిచ్యువేషన్స్ అసలు కానే కాదు, ఇట్ ఈస్ అవర్ ఓన్ థింకింగ్. నా ఏజ్ కి ఇది ఎందుకు ఇప్పుడు స్టార్ట్ చేస్తే లేట్ కదా అని అనుకుంటాం. బట్ ఆనెస్ట్లీ లైఫ్ కి ఏజ్ లిమిట్ చాట్ ఏమీ లేదు. రిమెంబర్ యు గెట్ ఓన్లీ వన్ లైఫ్. ఇప్పుడు చేయకపోతే ఇంకెప్పుడు? రైట్, 25 లో స్టార్ట్ చేసి

డ్రీమ్ కి వాల్యూ ఉంటుంది, 45లో స్టార్ట్ చేసే డ్రీమ్ కి వాల్యూ ఉండదు అని కాదు కదా. బోత్ హ్యావ్ సేమ్ వాల్యూ. మేబీ యాక్చువల్ గా 45లో స్టార్ట్ చేస్తే ఇట్ ఈస్ ఈవెన్ ఈజియర్ బికాజ్ యూ హ్యావ్ ఆల్ దట్ ఎక్స్పీరియన్స్ అండ్ యూ హ్యావ్ అ బెటర్ జడ్జ్మెంట్. యూ కెన్ ఈజీలీ అచీవ్ what you wanted to achieve in 25 at 45 also. ఇది నా ఒపీనియన్, నా ఏమంటారు నా మంత్ర అండి. ఐ ఆల్వేస్ స్టిక్ టు దట్. సో మీకు కూడా నేను చెప్పేది అదే, డోంట్ థింక్ దట్ వీ కెన్ నాట్ డూ ఇట్. జస్ట్ స్టార్ట్ స్టార్ట్ చేస్తే కదా మనకు తెలుస్తుంది చేయగలమో లేదో. చెప్పకపోతే ఏమవుతుంది, ఏం పర్లేదు, we will get that experience and move on. This song for you.

0: సో మనం మాట్లాడుకుంటున్నాం న్యూ ఈ వినాయక చవితి రోజు న్యూ బిగినింగ్స్ గురించి, రైట్? బికాస్ వినాయకుడిని ప్రార్థించి ఒక మంచి పని స్టార్ట్ చేస్తే ఇట్ విల్ ఆల్వేస్ బ్రింగ్ యూ హ్యాపీనెస్, బ్రింగ్ యూ సక్సెస్. ఏమంటారు, యూ విల్ బి కంటెంట్ అంటారు కదా. సో యునో, ఆఫ్టర్ ఏజ్ ఇట్స్ నాట్ అబౌట్ సక్సెస్, ఇట్స్ అబౌట్ యూ. నాకు ఇది ఇష్టం, నేను చేయాలనుకుంటున్నాను అనేది కూడా ఉంటుంది. సో మీ లైఫ్ లో ఆ ఒక్క థింగ్, మీరు చిన్నప్పటి నుంచి చేయాలనుకున్నది, మేబీ మ్యూజిక్, డాన్స్, పెయింటింగ్, రైటింగ్, ట్రావెలింగ్, బిజినెస్, ఆర్ ఈవెన్ కనెక్టింగ్ విత్ దట్ వన్ ఫ్రెండ్ హూ వాజ్ లాంగ్ లాంగ్ టైమ్ మన చిన్నప్పుడు ఫ్రెండ్. సో ఈవెన్ దాట్ సింపుల్ యాజ్ దాట్ యూ కెన్ స్టార్ట్. వాట్ ఐ వాంటెడ్ టు సే ఇస్ డోంట్ గివ్ అప్ ఆన్ యువర్ డ్రీమ్, జస్ట్ డోంట్ పుట్ ఇట్ అసైడ్. తర్వాత చేద్దాంలే, లేటర్, ఇప్పుడు కాదు, ఇది టైం కాదు అని అనుకోవద్దు. అండ్ టైం లేదని కూడా అనుకోవద్దు. యునో, మీకు నచ్చితే ఆటోమేటికలీ యూ విల్ ఫైండ్ టైమ్ టు డూ ఇట్. బలంగా అనుకుంటే, రైట్, ఏమంటారు, లైక్ నేచర్ అరౌండ్ అస్ సపోర్ట్స్ అస్ అంటారు కదా, నాకు రైట్ వర్డ్స్ గుర్తురాటలేదు, బట్ ఇట్ ఈస్ దేర్. సమ్ పవర్ విల్ బీ విత్ యూ. ఇఫ్ యూ రియలీ వాంట్ టు డూ ఇట్, టేక్ దట్ వన్ స్టెప్ అండ్ థింగ్స్ అరౌండ్ యూ విల్ కన్స్పైర్ హెల్ప్ యూ అండ్ యూ విల్ హెల్ప్ యువర్ ఓన్ సెల్ఫ్. ఆ ఒక్క స్టెప్ మీరు తీసుకుంటే యూ డోంట్ నో వాట్ యూ కెన్ అచీవ్. సో మనం 40 seconds ఉందండి బ్రేక్ కి. సో లెట్స్ టాక్ అబౌట్ India today. Dallas foodies, listen up. Weekend plans, make them delicious with grand weekend buffet at India Today restaurant. They have a delicious spread of all your favorites at one place, so don't miss India Today buffet. Ni weekend buffet ni enjoy cheyandi. Oka vela weekend vellalekapothe Thursdays they have irresistible chats. So head to India Today restaurant today. They are located in 151 North Nolan Drive, Suite 100, South Lake, Texas.
1: Hello Dallas, we are the undisputed leaders in the radio space. You know, we are Radio Surabhi.
2: Radio Surabhi 107.9 HD3 is your channel. Be an RJ, book an ad.
1: Just get benefited from Radio Surabhi. Radio Surabhi, Dallas's #1 Telugu radio station. Only on 107.9 FM HD3.
2: Money isn't just meant to be earned, it's meant to fuel your dreams. Radio Surabhi meekandistundi Project W, effective wealth management strategies. Mee prashnalaki industry experts andinche salahalu samadhanalu. Project W, where money meets clarity. Every second and fourth Sunday, only on Radio Surabhi 107.9 FM HD3.
3: కవింతలకి కేరింతలకి కేరాఫ్ అడ్రస్ రేడియో సురభి.
1: రేడియో సురభి KDXX 107.9 FM HD3 Louisville, Texas. అమెరికాలో తెలుగు నేస్తం.
4: You're listening to Radio Surabhi 107.9 FM HD3.
5: బ్రో, ఈ మెసేజ్ 10 మందికి ఫార్వర్డ్ చేస్తే గుడ్ లక్ ఫర్ జాబ్ అట.
6: ఇప్పుడు ఆఫర్ లెటర్
5: అవుతుంది బ్రో. ఈ యూనివర్స్ కి టైం పడుతుంది కదా వాళ్ళు చూసి మేనిఫెస్ట్ అవటానికి.
1: స్టాప్ ట్రస్టింగ్ వాట్సాప్ అస్ట్రాలజీ. మీ ఇంట్లో ఇబ్బందులైనా, ఉద్యోగంలో సమస్యలైనా, హెల్త్ ప్రాబ్లమ్స్ ఆర్ సమస్య ఏదైనా, డాలస్ లో ఎక్స్పర్ట్ అస్ట్రాలజర్ పండిత్ రామ్ తులసి ని సంప్రదించండి. పండిత్ రామ్ తులసి 9797972654 ఆర్ విజిట్ astroramji.com. రాధిక, నెక్స్ట్ వీక్ మన ఆఫీస్ ఈవెంట్ కి ప్లీజ్ టేక్ కేర్ the catering, okay?
5: Sure.
1: How many people are we expecting?
5: 5K అనుకుంటున్నా, బట్ కొంచెం మూడ్ బాగుంటే ఇంకా ఎక్కువ అవ్వచ్చు.
7: ఇది ఆఫీస్ పార్టీయా లేక జాతర?
5: టెన్షన్ పడకండి, స్వదేశీ కేటరింగ్ ఉన్నారు కదా. ఫ్రమ్ స్మాల్ గ్యాదరింగ్ అప్ టు 10K, దే హ్యావ్ అ ఫుల్ బ్లోన్ కిచెన్ ఆన్ వీల్స్ ఫర్ ఆన్ సైట్ అండ్ ఇండస్ట్రియల్ కేటరింగ్. సో ఏ టెన్షన్ పడకుండా జస్ట్ ట్రస్ట్ స్వదేశీ.
8: తత్ర ఖలు ఈమాని అష్టౌ ఆహార విధి విశేష ఆయతనాని భవంతి అని ఆయుర్వేదం చెప్తోంది. అంటే ఆహారం అనేది కేవలం ఫుడ్ కాదు, ఇట్స్ అ పర్ఫెక్ట్ బ్యాలెన్స్. దేశ కాలమాన పరిస్థితులు, ప్రకృతి, దాన్ని పండించే విధానం, ఇవన్నీ కూడా తోడవుతాయి. అలా చూస్తే మన రూట్స్ ఫార్మింగ్.

0: to g3electronics.com or call Nanda G3 at 919-491-4514.
1: వెల్కమ్ బ్యాక్. మీరు వింటున్నారు రేడియో సురభి, నేను మీ ఆర్జే సుధా. వి వర్ టాకింగ్ అబౌట్ ద న్యూ బిగినింగ్స్, స్మాల్ బిగినింగ్స్. యాక్చువల్లీ మనం ఇంతకు ముందు అనుకున్నాం, ఇఫ్ నాట్ నౌ ఇంకా ఎప్పుడు. నేను కూడా అలాంటి ఫీలింగ్ పర్సనలీ ఎక్స్పీరియన్స్ చేశాను. ఐ డిడ్ంట్ స్టార్ట్ మై కెరియర్ యాజ్ అన్ ఆర్జే, మీకు అందరికీ తెలుసు. నేను కొత్తగా రేడియో జాయిన్ అయ్యాను. ఐ స్టార్టెడ్ అ న్యూ చాప్టర్ యాజ్ అన్ ఆర్జే. ఆఫ్ కోర్స్ ఐ హ్యావ్ అ ప్రొఫెషనల్ కెరియర్, కానీ మ్యూజిక్ అంటే ఇష్టం, మూవీస్ అంటే ఇష్టం, పీపుల్ తో మాట్లాడడం అంటే ఇష్టం, బట్ లైఫ్ వాజ్ ఆల్రెడీ బిజీ with work and family responsibilities. But opportunity vachinappudu first I thought, can I really do this? Next by next minute an cheppanu gaani I pondered upon it. Then I thought, you know, why not ippudu kaakapothe inkeppudu. And that's how this journey started. Sometimes manam perfect ga ready ayyaka start cheddamani అనుకుంటే ఆ అవకాశం అప్పుడు రాకపోవచ్చు. సో అవకాశం వచ్చినప్పుడు మేక్ టైం ఫర్ యువర్ సెల్ఫ్, మేక్ టైం ఫర్ అదర్ థింగ్స్. వర్క్ ఉంటుంది, ఫ్యామిలీ ఉంటుంది, అన్ని జరుగుతాయి. జస్ట్ టేక్ దట్ టైం, ట్రై టు ఫిట్ ఇన్ టు యువర్ స్కెడ్యూల్ అండ్ యాజ్ ఐ సెడ్ ఎవ్రీథింగ్ విల్ వర్క్ అవుట్. ఆ ఒక్క స్టెప్ మీరు తీసుకోండి.

ఓకే, న్యూ బిగినింగ్స్ అంటే ఆఫ్ కోర్స్ ఇంకొక పెద్ద ఛాలెంజ్ ఉంటుంది. జనం ఏమనుకుంటారు, పీపుల్ ఏమంటారు, ఇది ఎస్పెషలీ మన ఇండియన్ ఫ్యామిలీస్ లో వెరీ పవర్ఫుల్ క్వశ్చన్, రైట్? అండ్ ఫర్ టు ఆల్ మై ఫీమేల్ లిసనర్స్, ఇఫ్ యూ వాంట్ టు స్టార్ట్ సంథింగ్, మీరు అనుకుంటారు లైక్ యునో జనం ఏమనుకుంటారు, ఎవరేమంటారు అని. ఒక డాన్స్ కి వెళ్ళాలంటే ఈ ఏజ్ లో నీకు డాన్స్ క్లాస్ అవసరమా, లేకపోతే జాబ్ మారాలంటే ఎందుకు జాబ్ చేంజ్ అవుతున్నావు, బాగానే ఉంది కదా, లేదా యూ వాంట్ గో బ్యాక్ టు కాలేజ్, డూ యువర్ ఎంబీఏ, డూ సమ్ మాస్టర్స్, అరే కాలేజ్ వదిలి చాన్నాళ్ళు అయిపోయింది, ఇప్పుడు మళ్ళీ నువ్వు చేయగలవా, ఇవన్నీ ఐ మీన్ అంటారు. అండ్ ఆఫ్ కోర్స్ నాకైతే రేడియో అని నవ్విన వాళ్ళు కూడా ఉన్నారు. ఎవ్రీ వన్ విల్ హ్యావ్ దేర్ ఒపీనియన్ బికాస్ అపారెంట్లీ మన లైఫ్ కి ఫ్రీ కన్సల్టెంట్స్ అన్లిమిటెడ్. రిమెంబర్ యు ఆర్ ఆన్సరబుల్ టు అ ఫ్యూ బట్ నాట్ టు ఎవ్రీ వన్. ఎవరికి మనం సమాధానం చెప్పాలో వాళ్ళకి ఖచ్చితంగా మనం చెప్పాలి. టెల్ దెమ్, ఎక్స్ప్లెయిన్ దెమ్ వై యూ వాంట్ టు డూ సంథింగ్ న్యూ, సంథింగ్ డిఫరెంట్. బట్ అట్ ద సేమ్ టైమ్ ప్రతి వాళ్ళ గురించి ఆలోచించి వాళ్ళేమనుకుంటారు, వీళ్ళేమంటారు అని మిమ్మల్ని మీరు ఆపుకోవద్దు. అండ్ దెర్ ఈస్ నో రీజన్ వై యూ హ్యావ్ టు సాక్రిఫైస్ ఆర్ గివ్ అప్ సంథింగ్ జస్ట్ బికాస్ సంబడి would think otherwise kada. So again, ee vinayak chaturthi roju aalochinchandi, what is that new thing that you want to do? Like it's as simple as learn a new song, or join a new class, be it a music class kani ledha oka pilates class avvachu. Whatever that suits you in that moment, at the point that you are in life, right? Entertainment undalandi, self love is very important, and I would say take that opportunity. Chal chale chalo and don't stop.

అండ్ వన్ మోర్ థింగ్, మన డ్రీమ్స్ కూడా చేంజ్ అవ్వచ్చు. 20 ఇయర్స్ అగో మనం కోరుకున్న లైఫ్, టుడే మనకి కావాల్సిన లైఫ్ సేమ్ ఉండాల్సిన అవసరం ఏమీ లేదు. వి గ్రో, వి లర్న్, ప్రయారిటీస్ చేంజ్. సో ఇఫ్ యూ సడన్లీ రియలైజ్ దిస్ ఇస్ నాట్ వాట్ ఐ వాంట్ ఎనీ మోర్, దాట్స్ ఓకే టూ. Starting over doesn't mean you failed. Sometimes it simply means you understood yourself better. And honestly, if you start something and realize this is not for me anymore, smile and start a new thing. Smile ante gutochindandi. Dallas Smiles Dental and Orthodontics. మీ డెంటల్ హెల్త్ గురించి ఆలోచిస్తున్నారా? ఇప్పుడు కంప్లీట్ డెంటల్ ఎగ్జామ్ అండ్ ఎక్స్రే $29 మాత్రమే. మీ స్మైల్ ని హెల్తీగా ఉంచుకోవటానికి ఈ స్పెషల్ ఆఫర్ ని మిస్ అవ్వకండి. కాల్ టుడే 972-484-5400 or visit them at 3234 Forest Lane, Dallas, Texas. This is Dallas Smiles Dental and Orthodontics. And as I was saying, if you started something and realized this is not my cup of tea, or maybe I cannot do it, or I'm not enjoying it anymore, ani anipiste, smile at yourself and think about something different, something new. Stopping something can also be a new beginning. నాకు చాలా నచ్చిన ఈ సాంగ్. ఐ యామ్ ప్లేయింగ్ ఇట్ ఫర్ యూ, హోప్ యూ లైక్ ఇట్ యాజ్ వెల్.

It's about how Nani at 35 starts his career again as a cricketer. Adi vaalla abbai kosam chestadu. It's a beautiful, beautiful movie. I love that movie. Enni saarlu chudamanna chudagalnu. Again, as I said, manam new beginnings gurinchi maatladukuntunnam kada. Ee thought కి నేను రీసెంట్ గా చూసిన ఒక బ్యూటిఫుల్ మూవీ గుర్తొస్తుంది. అపార్ట్ ఫ్రమ్ జెర్సీ, లైక్ లాస్ట్ వీక్ నేను ఒక మూవీ చూసాను. ఇట్ టాక్స్ అబౌట్ న్యూ బిగినింగ్స్. ఇట్స్ నన్ అదర్ దాన్ వంద దేవుళ్ళు. ఇట్స్ అ తెలుగు డబ్ తమిళ్ మూవీ అండి. ఒరిజినల్ వచ్చి నూరు సామి. చాలా సింపుల్ గా ఉంటుంది, వెరీ హార్ట్ టచింగ్. బ్యూటిఫుల్ మెసేజ్ చెప్తుంది. లైఫ్ లో ఒక చాప్టర్ ఎండ్ అయిపోయినా మన లైఫ్ కూడా అక్కడే ఎండ్ అయిపోవాలన్న రూల్ ఏమీ లేదు అన్న టాపిక్ ని టచ్ చేస్తుంది ఈ మూవీలో. ఒక యంగ్ విడో, లైక్ షీ లూజెస్ హర్ హస్బెండ్ ఎట్ అరౌండ్ 20 ఇయర్స్ ఓల్డ్ విత్ 2 కిడ్స్. ఆ డిఫికల్ట్ ఫేస్, డిఫికల్ట్ ఫేజ్ ఆఫ్ లైఫ్ తను ఎలా ఫేస్ చేసింది, ఒక స్టేజ్ లో మళ్ళీ తన లైఫ్ ని స్టార్ట్ చేయడానికి ధైర్యం చేస్తుంది, సొసైటీ ఏమంటుంది, పీపుల్ ఎలా జడ్జ్ చేస్తారు, తన ఓన్ ఫ్యామిలీ హౌ దే ఆర్ అగెయిన్స్ట్ ఇట్ వెన్ దే లెర్న్ అబౌట్ ఇట్, అది అంతా చాలా సింపుల్ గా రియలిస్టిక్ గా. ఐ థింక్ ఈ మూవీ గురించి నాకైతే అనిపించింది, ఇట్ ఈస్ వెరీ రా రస్టిక్ మూవీ బట్ ఎవ్రీబడి కనెక్ట్స్ టు ఇట్, క్యాన్ కనెక్ట్ టు ఇట్. అంటే ఎంటర్టైన్మెంట్ కోసం అయితే వెళ్ళకండి. ఇట్ ఈస్ అగైన్ ఇట్స్ అ వెరీ బ్యూటిఫుల్ రియల్ స్టోరీ. ఓ యా, ఇది ఇట్స్ నాట్ ఫిక్షనల్ అండి, ఇట్ ఈస్ అ రియల్ స్టోరీ దట్ హ్యాపెండ్ ఇన్ తమిళనాడు. సో అది మీకు లాస్ట్ లో కూడా చెప్తారు. సో ఐ నా నుంచి ఐ రిక్వెస్ట్ వాచ్ దిస్ బ్యూటిఫుల్ మూవీ. ఇట్ ఈస్ రియలీ రియలీ రియలీ గుడ్, యూ విల్ ఎంజాయ్ ఇట్. ఎందుకంటే మనం చాలా సార్లు లైఫ్ లో ఒక సెట్ బ్యాక్ వచ్చిన తర్వాత ఇప్పుడు ఇంకా ఏముంటుంది అని అనుకుంటాము, కానీ లైఫ్ అంటే ఒక సింగిల్ చాప్టర్ కానే కాదు. ఒక చాప్టర్ క్లోజ్ అయితే ఇంకో చాప్టర్ ఓపెన్ అవుతుంది. సో it's very important. New beginnings are all can always happen, right? At any point in life, new beginning ki age limit ledu. Starting again doesn't mean you're weak, and it doesn't mean your past didn't matter. It simply means you still believe that your future can be beautiful and your future is in your own hands. ఆ మూవీ చూసిన తర్వాత నాకు ఒక క్వశ్చన్ వచ్చింది, మనం ఎందుకు న్యూ బిగినింగ్స్ కోసం, పర్మిషన్స్ కోసం వెయిట్ చేస్తాము అని. మేబీ సమ్ టైమ్స్ వీ జస్ట్ నీడ్ టు టెల్ అవర్ సెల్స్, నా లైఫ్ నా నెక్స్ట్ చాప్టర్, వై నాట్ నౌ, రైట్? ఆ థాట్ తో వి ఆర్ లాస్ట్ 4 మినిట్స్ అండి విత్ దిస్ సాంగ్. You will go into a break and mana show ee roju ki aithe natte. I will talk to you, see you again next Monday ide time at 10 AM. Me RJ Sudha signing off. See you all next time. Happy Ganesh Chaturthi. Ganapati Bappa Moriya.

0: You're listening to Radio Surabhi 107.9 FM HD3.
1: Radio Surabhi Civic Signal. No one should go hungry. Let's support our neighbors together. Annam Parabrahma Swarupam. US lo food banks and pantries lanti places lo meals, fresh produce and baby supplies lantivi. Avasaramaina vallaki uchitanga istaru. Call 211 or check your city website for locations. Asking for help is a strength. Everyone deserves access to food.
2: Ayushman Bhava, Arogyame Asalaina Aishwaryam. Your daily dose of goodness. Mee Arogyanni Kapadukune Sutralu.
3: Ayushman Bhava, every first and third Sunday at 5 p.m. Only on 107.9 FM HD3.
4: Chapad sir, what you'd like to order?
5: Baya, any specials mila gara?
4: Actually, there are many. Hot idli, ghee dosa, medu vada, A to B executed special thali, bisbelava, cheese dosa, paneer dosa, honey chili, garlic, lotus, and amki paneer tikka, vichami kava parata.
5: Hindu rog, and yepino, and specials matra marina.
4: Inka onne, chapmantara, meet up in an authentic vegetarian, Jain or vegan food crave just narante.
6: Adayar Anandavan, A to B, your vegetarian restaurant is your go-to place. Freshly made and completely free of Ajinomoto. Here it's all about keeping it natural and wholesome. Treat yourself to A to B Adayar Anandavan's weekend breakfast buffet. Fresh, delicious. Delicious and made with care. A2B, Texas.com. Perfect for dining, takeaway or full service catering.
7: Meer eppudaina mee friends toti food vishayamlo breakup chesara?
8: I have.
7: Munna ma friends andaram kalisi baitiki veldam anukunnam.
8: And Dallas to beautiful hilltop views, ample banquet hall space, top notch taste, buffet options undi. Anni undalante inka ekkada untundi? Naaku dani answer telusu. My Three's Indian Cuisine. Vallaki telidu. So, break up not to be dramatic but to be realistic. Visit My Three's today and taste the difference. Authentic Indian flavors, stunning views, anni mee kosam wait chestunnayi. Mee daggarlo unna Irving, South Lake, leda Frisco branches ni ippude visit cheyandi. Breakfast nunchi thali varaku anni rojulu special ga enjoy cheyandi.
9: Ade 9 to 5, same desk, same routine. Mee entrepreneurial journey modalu pettandi India Bazaar lo. Be your own boss and run a thriving grocery business. Fresh produce nunchi authentic Indian essentials varaku India Bazaar meeku andistundi the brand and the support for a perfect success story. For more information call or visit IndiaBazaarFranchisee.com. India Bazaar Franchisee. Your business, your future, starting today.
10: ఈ వీకెండ్ గ్రాసరీస్ నువ్వు తీసుకొస్తావా?
11: రైస్, దాల్, స్నాక్స్, వెజ్జీస్, స్పైసెస్, ఇంకా జస్ట్ ఇన్ కేస్ ఐటమ్స్ కూడానా?
10: రిలాక్స్, స్వదేశీ ఉంది కదా. ఫ్రెష్ వెజీస్ అండ్ స్పైసెస్ ఏ కాదు, మన ఆల్ ఇన్ వన్ స్టాప్ షాప్ ఫర్ గ్రోసరీస్, మీట్, పెరుగు, పిండి, కేక్స్. జస్ట్ స్మూత్ షాపింగ్, బికాస్ గ్రోసరీలో కూడా టెన్షన్ కాదు, ట్రస్ట్ కావాలి.
12: డైలీ నీడ్స్, ఫెస్టివల్ షాపింగ్, అన్ఎక్స్పెక్టెడ్ గెస్ట్, హ్యాండిల్ ఇట్ స్వదేశీ వే.
10: స్వదేశీ గ్రోసరీస్, ఇర్వింగ్, కాసిల్ హిల్స్, ఫ్రిస్కో, ఫ్లవర్ మౌంట్, సౌత్ లేక్ అండ్ మెనీ మోర్.

0: హాయ్ అండ్ రాముగోపాల్ వర్మ.
1: అందరికీ నమస్కారం, నేను వివియన్ ఆదిత్య.
2: నేను మీ నాలుగో సింహం సాయి కుమార్.
3: నేను మీ చంద్రబోస్ని. తప్పకుండా వినండి
4: రేడియో సురభి.
5: రేడియో సురభి.
2: రేడియో సురభి.
3: మీ తెలుగు నేస్తం రేడియో సురభి.
6: 107.9 FM HD3.

0: నమస్కారం, నేను సింగర్ శ్రీకృష్ణ.
1: నేను ఆర్జే భార్గవి.
2: హాయ్, దిస్ ఇస్ ఆర్పీ పట్నాయక్.
3: నేను మీ శ్రీనివాస్ అవసరాల.
4: కోటి హరిశంకర్. కీప్ లిజనింగ్ మీ నేస్తం
1: రేడియో సురభి.
3: రేడియో సురభి.
4: రేడియో సురభి.
3: రేడియో సురభి.
4: రేడియో సురభి.
5: 107.9 FM HD3.

0: అందరికీ నమస్కారం. నేను మీ విజయన్ ఆదిత్య.
1: నేను మీ నాలుగో సింహం సాయి కుమార్.
2: నేను మీ చంద్రబోస్ని. తప్పకుండా వినండి
0: రేడియో సురభి.
3: రేడియో సురభి.
1: రేడియో సురభి.
2: మీ తెలుగునే ఇస్తాం రేడియో సురభి.
4: 107.9 FM HD3.

0: Hello, Dallas. We are the undisputed leaders in the radio space. You know, we are Radio Surabhi.
1: Radio Surabhi.
0: Radio Surabhi.
2: Radio Surabhi 107.9 HD3 is your channel. Be an RJ, book an ad.
0: Just get benefited from Radio Surabhi. Radio Surabhi, Dallas's number one Telugu radio station. Only on 107.9 FM HD3.
2: Money isn't just meant to be earned, it's meant to fuel your dreams. Radio Surabhi meeku andisthundi Project W Effective Wealth Management Strategies. Me prashnalaki industry experts andinche salahalu samadhanalu. Project W, where money meets clarity. Every second and fourth Sunday, only on Radio Surabhi 107.9 FM HD3.
3: కోటి రూపాయల కోసం మీ ఆఖరి ప్రశ్న రెడీయా?
4: ఎస్ సార్.
3: రాజురాజ్ కిచెన్ ఇన్ DFW ఇస్ ఫేమస్ ఫర్ వాట్? ఆప్షన్ ఏ చాట్ ఓన్లీ, ఆప్షన్ బి చాట్ అండ్ థాలీ, ఆప్షన్ సి థాలీ ఓన్లీ అండ్ ఆప్షన్ డి చాట్ థాలీ అండ్ క్యాటరింగ్.
4: సార్, ఈ మాత్రం తెలియకుండా డాలస్ లో ఎలా ఉంటాం?
3: ఇట్స్ చాట్, థాలీ అండ్ క్యాటరింగ్. యూర్ అబ్సల్యూట్లీ రైట్. రాజురాజ్ కిచెన్ లో మన ఫేవరెట్ చాట్ ఐటమ్స్ అలాంగ్ విత్ థాలీస్ ఆర్ ఆల్ అట్ అఫోర్డబుల్ ప్రైసెస్ అండ్ అన్ఫర్గెటబుల్ టేస్ట్. ఎంతంటే మళ్లీ మళ్లీ రావాలనిపిస్తుంది. ఆల్సో ఆఫర్ క్యాటరింగ్ బికాస్ దేర్ ఫుడ్ ఇస్ సో ఇర్రెసిస్టబుల్.
5: విజిట్ రాజురాజ్ కిచెన్ ఇన్ Irving, East Plano and Eldorado. For more information, visit rkusa.com.
6: Hello, namaste, this is KTR and you're listening to me on Radio Surabhi. Congratulations on being the first radio station, Radio Surabhi. I hope you continue to grow. I hope you continue to reach more and more households, more and more ears. So I hope you go conquer the world.
0: Radio Surabhi, Dallas's number one Telugu station. OG Telugu Radio, only on 107.9 FM. మీ నలుగురు ఎప్పుడు రెస్టారెంట్ వెళ్ళాలనుకున్న పెద్ద ఛాలెంజ్, ఎందుకంటే ఒకళ్ళకి వెజిటేరియన్ కావాలి, ఒకళ్ళకి నాన్ వెజ్ కావాలి, ఒకళ్ళకి స్పైసీ కావాలి, ఒకళ్ళకి చైనీస్ కావాలి. ఎలా? వన్ సొల్యూషన్, ఆల్ వెరైటీస్ ఇన్ వన్ ప్లేస్. స్వదేశీ రెస్టారెంట్, టేస్ట్ లో ఓజీ, క్వాలిటీలో ఓజీ, క్వాంటిటీలో కూడా ఫుల్ మాస్ ఓజీ. ఇయర్స్ నుంచి ఒకటే ప్రామిస్, మన స్వదేశీ రుచి, మన స్వదేశీ స్టైల్. ఓజీ ఎక్స్పీరియన్స్ ని టేస్ట్ చేయండి. స్వదేశీ రెస్టారెంట్, ఇర్వింగ్, క్యాజన్లెట్, ఫ్రిస్కో, లావమాన్, సౌత్ లేక్ అండ్ మెనీ మోర్. స్వదేశీ, బికాస్ ఒరిజినల్స్ నెవర్ ఫెయిల్.
7: చెప్పండి సార్, వాట్ యుడ్ లైక్ టు ఆర్డర్?
8: భయా, ఎన్ని స్పెషల్స్ మీ దగ్గర?
7: యాక్చువల్లీ దేర్ మెనీ. హాట్ ఇడ్లీ, ఈ దోశ, మీరు కూడా ఏ టు బి ఎక్స్క్లూడ్ స్పెషల్ థాలీ, బిస్ వెళ్ళవా, చీజ్ దోశ, పన్నీర్ దోశ, హనీ చిల్లీ గార్లిక్ లోటస్ అండ్ ఆంకి పన్నీర్ టిక్కా, విచ్ అమీకావా పరోటా కూడా.
8: ఎందుకు బ్రో ఎన్ని చెప్పినావు, నేను స్పెషల్స్ మాత్రమే అడిగినా.
7: ఇంకా ఉన్నాయి, చెప్పండారా? మీరు ఎప్పుడైనా ఆథెంటిక్ వెజిటేరియన్, జైన్ ఆర్ వీగన్ ఫుడ్ క్రేవ్ చేస్తున్నారంటే
9: అడయార్ ఆనంద్ భవన్ ఏ టు బి ప్యూర్ వెజిటేరియన్ రెస్టారెంట్
7: ఇస్ యువర్ గో టు ప్లేస్. ఫ్రెష్లీ మేడ్ అండ్ కంప్లీట్లీ ఫ్రీ ఆఫ్ అజినోమోటో. హియర్ ఇట్స్ ఆల్ అబౌట్ కీపింగ్ ఇట్ న్యాచురల్ అండ్ హోల్సమ్. ట్రీట్ యువర్ సెల్ఫ్ టు ఏ టు బి అడయార్ ఆనంద్ భవన్స్ వీకెండ్ బ్రేక్ఫాస్ట్ బఫే. ఫ్రెష్, డెలిషియస్ అండ్ మేడ్ విత్ కేర్. ఏ టు బి టెక్సస్ డాట్ కామ్, పర్ఫెక్ట్ ఫర్ డైన్ ఇన్, టేక్ అవే ఆర్ ఫుల్ సర్వీస్.

ఇప్పటి నుంచి నాకు కూడా నీలాగే వినపడదు. అది మనిద్దరి ప్రపంచం ఇంకా ఒకటే. ప్రేమంటే మాటలో చెప్పడం కాదు, చేతల్లో చూపించడం అని నిరూపిస్తాను. నిశ్శబ్దంలో గట్టిగా ప్రేమిస్తాను. ప్రామిస్.

0: నమస్కారం, నేను సింగర్ శ్రీకృష్ణ.
1: నేను మీ ఆర్జే భార్గవి.
2: హాయ్, దిస్ ఇస్ ఆర్పి పట్నాయక్.
3: నేను మీ శ్రీనివాస అవసరాల.
4: దిస్ ఇస్ స్పోర్టి.
5: దిస్ ఇస్ హరిశంకర్.
6: కీప్ లిజనింగ్ మీ నేస్తం.
1: రేడియో సురభి.
7: రేడియో సురభి.
8: రేడియో సురభి.
9: రేడియో సురభి.
10: రేడియో సురభి. 107.9 FM HD3.

0: అందరికి నమస్కారం, నేను మీ చిత్ర.
1: హాయ్, దిస్ ఇస్ విష్ణు మంచు.
2: హాయ్ గైస్, దిస్ ఇస్ శ్రీలీల.
1: హాయ్, నేను మీ తేజ సజ్జ.
2: డూ లిసన్ టు రేడియో సురభి
1: 107.9 HD3,
0: మొట్టమొదటి 24/7 తెలుగు రేడియో ఇన్ అమెరికా,
1: డాలస్ కి ఓజీ రేడియో స్టేషన్ 107.9 FM HD3.

0: అందరికి నమస్కారం. నేను మీ విజయన్ ఆదిత్య.
1: నేను మీ నాలుగో సింహం సాయి కుమార్.
2: నేను మీ చంద్రబోస్ని. తప్పకుండా వినండి
0: రేడియో సురభి.
3: రేడియో సురభి.
1: రేడియో సురభి.
2: మీ తెలుగు నేస్తం రేడియో సురభి.
4: 107.9 FM HD3.

0: You're listening to Radio Surabhi 107.9 FM HD3.
1: రేడియో సురభి సివిక్ సిగ్నల్. పబ్లిక్ ప్లేసెస్ అంటే పబ్లిక్ ప్లేసెస్ ఫర్ ఎ రీజన్. పక్క వాళ్ల చెట్ల నుంచి పూలు కోయడం, పబ్లిక్ ప్లేసెస్ లో మనం వేసిన చెత్త అలాగే వదిలేసి వెళ్లడం, ల్యాండ్స్కేపింగ్ లోకి అన్సొలిసిటెడ్ గా వెళ్లిపోవడం, దీస్ ఆర్ ఎ బిగ్ నో. మనం కొంచెం జాగ్రత్తగా, మోస్ట్ ఇంపార్టెంట్లీ మైండ్ఫుల్ గా ఉందామా? పబ్లిక్ పార్క్, స్ట్రీట్స్, కమ్యూనిటీ ప్లే గ్రౌండ్, స్కూల్స్ లాంటి ప్లేసెస్ ని మనం వెళ్లే ముందు ఎలా ఉందో వెళ్లిపోయేటప్పుడు అలాగే ఉంచుదాం. స్మాల్ యాక్షన్స్ కెన్ మేక్ ఎ బిగ్ డిఫరెన్స్ అండ్ హెల్ప్ క్రియేట్ ఎ క్లీనర్, సేఫర్ కమ్యూనిటీ ఫర్ ఎవ్రీవన్.
2: ఆయుష్మాన్ భవ ఆరోగ్యమే అసలైన ఐశ్వర్యం. యువర్ డైలీ డోస్ ఆఫ్ గుడ్నెస్. మీ ఆరోగ్యాన్ని కాపాడుకునే సూత్రాలు
3: ఆయుష్మాన్ భవ ఎవ్రీ ఫస్ట్ అండ్ థర్డ్ సండే అట్ 5 PM ఓన్లీ ఆన్ 107.9 FM HD3.
2: తత్ర ఖలు ఈమాని అష్టౌ ఆహార విధి విశేష ఆయతనాని భవంతి అని ఆయుర్వేదం చెప్తోంది. అంటే ఆహారం అనేది కేవలం ఫుడ్ కాదు, ఇట్స్ అ పర్ఫెక్ట్ బ్యాలెన్స్. దేశ కాలమాన పరిస్థితులు, ప్రకృతి, దాన్ని పండించే విధానం, ఇవన్నీ కూడా తోడవుతాయి. అలా చూస్తే మన రూట్స్ ఫార్మింగ్ లో ఉన్నాయి, బట్ వి మూవ్డ్ ఆన్. స్టిల్ మన మనసులు పచ్చని పంట పొలాల్లో చిక్కుకుపోయి ఉన్నాయి. సో లెట్స్ గెట్ బ్యాక్ టు అవర్ రూట్స్ విత్ VVF యాక్టెక్ INC. మల్లెమారి ఫార్మ్స్ బిలీవ్స్ దట్ ఫార్మింగ్ ఇస్ నాట్ బ్యాక్వర్డ్, ఇట్ ఈస్ ద ఫ్యూచర్. VVF యాక్టెక్ INC is your calling for farming. Palembari Farms. Visit vvfagtech.com or call 848-244-0213.
4: నాకు ఇంకా గుర్తుంది, 20 years ago మేము US మూవ్ అయినప్పుడు ఏవైనా పండుగలు వస్తే ముఖ్యంగా ఉగాది, సంక్రాంతి లాంటివి ట్రెడిషనల్ గా సెలబ్రేట్ చేసుకోవడానికి కావలసిన వస్తువులు దొరికేవే కాదు, ఏదో అలా కానిచ్చేసేవాళ్ళం. అండ్ దెన్ టుడే ఇండియాలో కన్నా ఇక్కడే మన పండుగలు మన స్టైల్లో జరుపుకునే హ్యాపీ డేస్ కి ట్రాన్సిషన్ అయ్యాం. మనకి కావలసిన గ్రోసరీస్ దగ్గర నుంచి పూజ సామాన్లు, పువ్వులు, ఏవైనా, యూ నేమ్ ఇట్ వీ గాట్ ఇట్, అండ్ దట్ టూ జస్ట్ వన్ స్టాప్ షాప్. ఫ్రమ్ ఫ్రెష్ ప్రొడ్యూస్, రోటీస్ టు ఎవ్రీడే పూజా ఎసెన్షియల్స్, వన్ నేమ్ టు గో, హరేలి, బ్రింగింగ్ ద టేస్ట్ ఆఫ్ హోమ్ క్లోజర్ టు యూ. From chaos to clarity, your day begins with 100 notifications, customers calling, emails piling up, deadlines chasing you. Then Zoho steps in. One login, one dashboard, one clear view of your entire business. For the entrepreneur who wants clarity, not chaos. Zoho, powering possibilities with Radio Surabhi.
5: నమస్కారం, నేను సింగర్ శ్రీకృష్ణ.
6: నేను మీ ఆర్జే భార్గవి.
7: హాయ్, దిస్ ఇస్ ఆర్పి పట్నాయక్.
8: నేను మీ శ్రీనివాస్ అవసరాల.
9: దిస్ ఇస్ కోటి.
10: దిస్ ఇస్ హరిశంకర్. కీప్ లిజనింగ్ మీ నేస్తాం.
2: రేడియో సురభి.
11: రేడియో సురభి.
12: రేడియో సురభి.
13: రేడియో సురభి.
14: రేడియో సురభి.
0: 107.9 FM HD3.

0: అందరికీ నమస్కారం, నేను మీ చిత్ర.
1: హాయ్, దిస్ ఇస్ విష్ణు మంచు.
2: హాయ్ గైస్, దిస్ ఇస్ శ్రీలీల.
1: హాయ్, నేను మీ తేజ సజ్జ.
2: డూ లిసన్ టు రేడియో సురభి
1: 107.9 HD3,
0: మొట్టమొదటి 24x7 తెలుగు రేడియో ఇన్ అమెరికా,
1: డాలస్ కి ఓజీ రేడియో స్టేషన్ 107.9 FM HD3.

0: ఆయన రామ్ గోపాల్ వర్మ.
1: అందరికీ నమస్కారం, నేను మీ విఎన్ ఆదిత్య.
2: నేను మీ నాలుగో సింహం సాయి కుమార్.
3: నేను మీ చంద్రబోసిని. తప్పకుండా వినండి
0: రేడియో సురభి.
1: రేడియో సురభి.
2: రేడియో సురభి.
3: మీ తెలుగు నేస్తం రేడియో సురభి.
4: 107.9 FM HD3.

0: నమస్కారం, నేను సింగర్ శ్రీకృష్ణ.
1: నేను ఆర్జే భార్గవి.
2: హాయ్, దిస్ ఇస్ ఆర్పి పట్నాయక్.
3: నేను మీ శ్రీనివాస్ అవసరాల.
4: దిస్ ఇస్ కోటి.
5: దిస్ ఇస్ హరిశంకర్.
6: కీప్ లిస్నింగ్ మీ నేస్తం.
1: రేడియో సురభి.
7: రేడియో సురభి.
8: రేడియో సురభి.
9: రేడియో సురభి.
10: రేడియో సురభి.
11: 107.9 FM HD3.

0: Hello, Dallas. We are the undisputed leaders in the radio space. You know, we are Radio Surabhi.
1: Radio Surabhi.
2: Radio Surabhi.
3: Radio Surabhi 107.9 HD3 is your channel. Be an RJ, book an ad.
0: Just get benefited from Radio Surabhi. Radio Surabhi, Dallas's number one Telugu radio station. Only on 107.9 FM HD3.
3: Money isn't just meant to be earned, it's meant to fuel your dreams. Radio Surabhi meek andisthundi Project W effective wealth management strategies. Mee prashnalaki industry experts andinche salahalu samadhanalu. Project W, where money meets clarity. Every second and fourth Sunday, only on Radio Surabhi 107.9 FM HD3.
4: చెప్పండి సార్, వాట్ యుడ్ లైక్ టు ఆర్డర్?
5: భయా, ఏంది స్పెషల్స్ మీ దగ్గర?
4: యాక్చువల్లీ దేర్ మెనీ హాట్ ఇడ్లీ, ఈ దోశ, మీద వడ, ఏ టు బి ఎక్స్క్లూడెడ్ స్పెషల్ థాలి, మిస్ వెళ్ళవా, చీజ్ దోశ, పన్నీర్ దోశ, అంచిలి గార్లిక్ లోటస్ అండ్ ఆంకి పన్నీర్ టిక్కా, విచ్చామి కబాబ్ పరాటా.
5: ఏంది బ్రో, అన్ని చెప్పినో, నేను స్పెషల్స్ మాత్రమే అడిగినా.
4: ఇంకా ఉన్నాయి, చెప్పమంటారా? మీరు ఎప్పుడైనా ఆథెంటిక్ వెజిటేరియన్, జైన్ ఆర్ వీగన్ ఫుడ్ క్రేవ్ చేస్తున్నారంటే
6: అడయార్ ఆనంద్ భవన్ ఏ టు బి ప్యూర్ వెజిటేరియన్ రెస్టారెంట్
4: ఇస్ యువర్ గో టు ప్లేస్. ఫ్రెష్లీ మేడ్ అండ్ కంప్లీట్లీ ఫ్రీ ఆఫ్ అజినోమోటో. హియర్ ఇట్స్ ఆల్ అబౌట్ కీపింగ్ ఇట్ న్యాచురల్ అండ్ హోల్సమ్. ట్రీట్ యువర్ సెల్ఫ్ టు ఏ టు బి అడయార్ ఆనంద్ భవన్స్ వీకెండ్ బ్రేక్ఫాస్ట్ బఫే. ఫ్రెష్, delicious and made with care. A2B texas.com, perfect for dining, takeaway or full service catering.
7: Hey Bindu, ee roju naaku manchi mutton kura tinalundi.
8: Chandu, mari vondana?
7: Enti ippudu vondedaaga aagala?
8: Pichi Chandu, swadeshi meat undi kada, vaalu mutton 3 visits lo easy ga cook ayipothundi. So tender, so juicy, curry itte ayipothundi chudu. Just mutton e kaadu, vaalla fish, chicken, ee meat aina one stop shop swadeshi.
7: Swadeshi meat, fresh, tasty and tension free.
9: Hello, namaste, this is KTR and you're listening to me on Radio Surabhi. Congratulations on being the first radio station, Radio Surabhi. I hope you continue to grow. I hope you continue to reach more and more households, more and more ears. So I hope you go conquer the world.
0: Radio Surabhi, Dallas's number one Telugu station. OG Telugu Radio, only on 107.9 FM HD3.
10: శాలిని, ఆస్టిన్ లో వివేక్ ఫ్లవర్స్ దగ్గర పరిస్థితి ఎలా ఉంది?
11: సూర్యప్రకాష్, ఇక్కడ పూజ సామాన్లు, గార్లాండ్స్, బ్లౌజ్ పీసెస్, వ్రతాలకి పెళ్లిళ్ళకి కావాల్సిన సామాన్లు అన్ని ఉన్నాయి. బాసింగాలు, పూల బుట్టలు, ఇంకా రాబోయే పెళ్లి ముహూర్తాలకి, పూజలకి ఆస్టిన్ ఆర్ డాలస్ లో వన్ స్టాప్ షాప్ వివేక్ ఫ్లవర్స్.
10: ఆస్టిన్ లో వివేక్ ఫ్లవర్స్ దగ్గర మొత్తం హడావిడి నడుస్తుంది, జనాలు బీభత్సంగా కొంటున్నారు. సో మీరు కూడా ఏమాత్రం ఆలస్యం చేయకుండా హెడ్ టు వివేక్ ఫ్లవర్స్, 14300 రానల్డ్ రీగన్ బిలవర్డ్, యూనిట్ 606, లియాండర్ టెక్స్.

0: అందరికి నమస్కారం, నేను మీ చిత్ర.
1: హాయ్, దిస్ ఇస్ విష్ణు మంచు.
2: హాయ్ గైస్, దిస్ ఇస్ శ్రీలీల.
1: హాయ్, నేను మీ తేజ సజ్జా.
2: టు లిసన్ టు రేడియో సురభి
1: 107.9 HD3
0: మొట్టమొదటి 24/7 తెలుగు రేడియో ఇన్ అమెరికా,
1: డాలస్ కి ఓజీ రేడియో స్టేషన్ 107.9 FM HD3.

0: హాయ్ అండ్ రామ్గోపాల్ వర్మ.
1: అందరికీ నమస్కారం, నేను వివియన్ ఆదిత్య.
2: నేను మీ నాలుగో శిల్పం సాయి కుమార్.
3: నేను మీ చంద్రబోస్ని తప్పకుండా వినండి.
0: రేడియో సురభి,
1: రేడియో సురభి,
2: రేడియో సురభి,
3: మీ తెలుగు నేస్తం రేడియో సురభి
4: 107.9 FM HD3.

0: You're listening to Radio Surabhi 107.9 FM HD3.
1: Ayushman Bhava, Arogyame Asalaina Aishwaryam. Your daily dose of goodness. Mee Arogyanni Kapadukune Sutralu.
2: Ayushman Bhava, every first and third Sunday at 5 p.m. Only on 107.9 FM HD3.
1: మీడియా రూమ్ స్క్రీన్ సైజ్ గురించి టెన్షన్ పడుతున్నారా? మాక్సిమం స్క్రీన్ స్పేస్ ఎలా డిజైన్ చేయాలో అర్థం అవ్వట్లేదా? డోంట్ వరీ, G3 ఎలక్ట్రానిక్స్ కెన్ హెల్ప్ యూ డిజైన్ అ కస్టమ్ సెటప్. స్క్రీన్ బిల్డ్ చేయటం దగ్గర నుంచి అకూస్టిక్ వాల్ సెటప్ వరకు

0: హాయ్ అండ్ రామ్ గోపాల్ వర్మా.
1: అందరికీ నమస్కారం, నేను మీ వియన్ ఆదిత్య.
2: నేను మీ నాలుగో సింహం సాయి కుమార్.
3: నేను మీ చంద్రబోస్ని. తప్పకుండా వినండి
0: రేడియో సురభి.
1: రేడియో సురభి.
2: రేడియో సురభి.
3: మీ తెలుగు నేస్తం రేడియో సురభి.
4: 107.9 FM HD3.

0: నమస్కారం, నేను సింగర్ శ్రీకృష్ణ.
1: నేను మీ ఆర్జే భార్గవి.
2: హాయ్, దిస్ ఇస్ ఆర్పి పట్నాయక్.
3: నేను మీ శ్రీనివాస్ అవసరాల.
4: కోటి హరిశంకర్.
5: కీప్ లిజనింగ్ మీ నేస్తాం.
6: రేడియో సురభి.
7: రేడియో సురభి.
8: రేడియో సురభి.
9: రేడియో సురభి.
10: రేడియో సురభి.
11: 107.9 FM HD3.

0: అందరికీ నమస్కారం, నేను మీ చిత్ర.
1: హాయ్, దిస్ ఇస్ విష్ణు మంచు.
2: హాయ్ గైస్, దిస్ ఇస్ శ్రీలీల.
1: హాయ్, నేను మీ తేజ సజ్జ.
2: టు లిసన్ టు రేడియో సురభి
1: 107.9 HD3,
0: మొట్టమొదటి 24x7 తెలుగు రేడియో ఇన్ అమెరికా,
1: డాలస్ కి ఓజీ రేడియో స్టేషన్
3: 107.9 FM HD3.

0: g3electronics.com or call Nanda G3 at 919-491-4514. Bro, ఈ మెసేజ్ 10 మందికి ఫార్వర్డ్ చేస్తే గుడ్ లక్ ఫర్ జాబ్ అట.
1: ఇప్పటిదాకా నువ్వు చేసినావా? నీకు ఎన్ని వచ్చిన ఆఫర్ లెటర్లు?
0: అవుతుంది బ్రో, ఈ యూనివర్స్ కి టైం పడుతుంది కదా వాళ్ళు చూసి మేనిఫెస్ట్ అవటానికి. స్టాప్ ట్రస్టింగ్ వాట్సాప్ అస్ట్రాలజీ. మీ ఇంట్లో ఇబ్బందులైనా, ఉద్యోగంలో సమస్యలైనా, హెల్త్ ప్రాబ్లమ్స్ ఆర్ సమస్య ఏదైనా, డాలస్ లో ఎక్స్పర్ట్ అస్ట్రాలజర్ పండిత్ రామ్ తులసిని సంప్రదించండి. పండిత్ రామ్ తులసి 9797972654 ఆర్ విజిట్ astroramji.com. తత్ర ఖలు ఈమాని అష్టౌ ఆహార విధి విశేష ఆయతనాని భవంతి అని ఆయుర్వేదం చెప్తోంది. అంటే ఆహారం అనేది కేవలం ఫుడ్ కాదు, ఇట్స్ అ పర్ఫెక్ట్ బ్యాలెన్స్. దేశ కాలమాన పరిస్థితులు, ప్రకృతి, దాన్ని పండించే విధానం, ఇవన్నీ కూడా తోడవుతాయి. అలా చూస్తే మన రూట్స్ ఫార్మింగ్ లో ఉన్నాయి, బట్ వి మూవ్డ్ ఆన్. స్టిల్ మన మనసులు పచ్చని పంట పొలాల్లో చిక్కుకుపోయి ఉన్నాయి. సో లెట్స్ గెట్ బ్యాక్ టు అవర్ రూట్స్ విత్ వివిఎఫ్ యాక్టెక్ ఐఎన్సీ. మల్లెమరి ఫార్మ్స్ బిలీవ్స్ దట్ ఫార్మింగ్ ఇస్ నాట్ బ్యాక్వర్డ్, ఇట్ ఈస్ ద ఫ్యూచర్. వివిఎఫ్ యాక్టెక్ ఐఎన్సీ ఈస్ యువర్ కాలింగ్ ఫర్ ఫార్మింగ్. Palembari Farms. Visit vvfagtech.com or call 848-244-0213. అందరికీ నమస్కారం, నేను మీ చిత్ర.
2: హాయ్, దిస్ ఇస్ విష్ణు మంచు.
3: హాయ్ గైస్, దిస్ ఇస్ శైలిల.
2: హాయ్, నేను మీ తేజ సజ్జ.
3: టు లిసన్ టు రేడియో సురభి
2: 107.9 HD3,
0: మొట్టమొదటి 24x7 తెలుగు రేడియో ఇన్ అమెరికా,
2: డాలస్ కి ఓజీ రేడియో స్టేషన్
4: 107.9 FM HD3.

0: సహాయం రామగోపాల్ వర్మ.
1: అందరికి నమస్కారం, నేను మీ విజయన్ ఆదిత్య.
2: నేను మీ నాలుగో సింహం సాయి కుమార్.
3: నేను మీ చంద్రబోసిని. తప్పకుండా వినండి
4: రేడియో సురభి.
5: రేడియో సురభి.
2: రేడియో సురభి.
3: మీ తెలుగు నేస్తం రేడియో సురభి.
6: 107.9 FM HD3.

0: నమస్కారం, నేను సింగర్ శ్రీకృష్ణ.
1: నేను మీ ఆర్జే భార్గవి.
2: హాయ్, దిస్ ఇస్ ఆర్పి పట్నాయక్. నేను మీ శ్రీనివాస్ అవసరాల.
3: దిస్ ఇస్ కోటి. దిస్ ఇస్ హరిశంకర్. కీప్ లిజనింగ్ మీ నేస్తం
1: రేడియో సురభి.
2: రేడియో సురభి.
3: రేడియో సురభి.
2: రేడియో సురభి.
3: రేడియో సురభి.
4: 107.9 FM HD3.

0: నమస్కారం, నేను సింగర్ శ్రీకృష్ణ.
1: నేను మీ ఆర్జే భార్గవి.
2: హాయ్, దిస్ ఇస్ ఆర్పి పట్నాయక్.
3: నేను మీ శ్రీనివాస అవసరాల.
4: దిస్ ఇస్ కోటి.
5: దిస్ ఇస్ హరిశంకర్.
6: కీప్ లిజనింగ్ మీ నేస్తం.
7: రేడియో సురభి.
8: రేడియో సురభి.
9: రేడియో సురభి.
10: రేడియో సురభి.
11: రేడియో సురభి. 107.9 FM HD3.

0: ఐఎన్ రామ్గోపాల్ వర్మ.
1: అందరికి నమస్కారం, నేను మీ విజయన్ ఆదిత్య.
2: నేను మీ నాలుగో సింహం సాయి కుమార్.
3: నేను మీ చంద్రబోసుని. తప్పకుండా వినండి
4: రేడియో సురభి.
5: రేడియో సురభి.
2: రేడియో సురభి.
3: మీ తెలుగుని ఇస్తాం
6: రేడియో సురభి. టైం చెక్ స్టూడియోలో టైం 4 PM.

0: listening to Radio Surabhi 107.9 FM HD3.
1: Ayushman Bhava, Arogyame Asalaina Aishwaryam. Your daily dose of goodness. Mee Arogyanni Kapadukune Sutralu.
2: Ayushman Bhava, every first and third Sunday at 5 p.m. Only on 107.9 FM HD3.
3: రేడియో సురభి సివిక్ సిగ్నల్. యుఎస్ లో జనరల్లీ పబ్లిక్ అండ్ షేర్డ్ స్పేసెస్ అంటే పార్క్స్, స్ట్రీట్స్, అపార్ట్మెంట్ కాంప్లెక్సెస్, కమ్యూనిటీ ఎటికెట్ అనేది ఫాలో అవ్వాల్సి ఉంటుంది. ఎస్పెషల్లీ మనం ఇల్లు కొన్నాం కదా అని పక్క వాళ్ల పీస్ కొనలేము. మన ఇంట్లోనే బ్యాక్ యార్డ్ లో ఒక పార్టీ ఉంటే పక్క వాళ్లకి ఇబ్బంది కలగకుండా ప్రవర్తించడం చాలా అవసరం. కీపింగ్ మ్యూజిక్ అండ్ సౌండ్స్ ఎట్ ఎ రీజనబుల్ లెవెల్, క్లీనింగ్ అప్ ఆఫ్టర్ యువర్ సెల్ఫ్ అండ్ రెస్పెక్టింగ్ కామన్ ఏరియాస్, ఇలాంటివి ఆ కమ్యూనిటీకి, తద్వారా అక్కడున్న వాళ్లకి మనం చూపించే మర్యాద. అండ్ బెస్ట్ ఆఫ్ ఆల్, ఇట్ అవాయిడ్స్ కంప్లైంట్స్.
4: నాకు ఇంకా గుర్తుంది, 20 ఇయర్స్ అగో మేము యుఎస్ మూవ్ అయినప్పుడు ఏమైనా పండుగలు వస్తే, ముఖ్యంగా ఉగాది, సంక్రాంతి లాంటివి, ట్రెడిషనల్ గా సెలబ్రేట్ చేసుకోవడానికి కావలసిన వస్తువులు దొరికేవే కాదు, ఏదో అలా కానిచ్చేసేవాళ్ళం. అండ్ దెన్ టుడే ఇండియాలో కన్నా ఇక్కడే మన పండుగలు మన స్టైల్లో జరుపుకునే హ్యాపీ డేస్ కి ట్రాన్సిషన్ అయ్యాం. మనకి కావలసిన గ్రోసరీస్ దగ్గర నుంచి పూజ సామాన్లు, పువ్వులు, ఏవైనా, యూ నేమ్ ఇట్, వీ గాట్ ఇట్. అండ్ దట్ టు జస్ట్ వన్ స్టాప్ షాప్, ఫ్రమ్ ఫ్రెష్ ప్రొడ్యూస్ రోటీస్ టు ఎవ్రీడే పూజ ఎసెన్షియల్స్. One name to go? Hareli. Hareli, bringing the taste of home closer to you. From chaos to clarity, your day begins with 100 notifications. Customers calling, emails piling up, deadlines chasing you. Then Zoho steps in. One login, one dashboard, one clear view of your entire business. For the entrepreneur who wants clarity, not chaos. Zoho, powering possibilities with Radio Surabhi. They say a way to person's heart is through stomach. At India Today, we serve happiness fresh with love every day. Intiki pilichina atithulaku vandinattu India Today lo maa chefs shraddhaga mee ruchiki abhiruchiki nacche vidhamga vandi pedtaru. Eppatikappudu taazaga pan to plate is our concept. Nooroorinche vegetarian dishes nunchi delicious non-vegetarian classics daaka India Today has it all. India Today, where every bite brings you closer to happiness. Come taste the freshness, the tradition and the joy of real Indian food. India Today, 151 North Norland Drive, South Lake, Texas. 817-819-8888. IndiaTodayUSA.com.

హలో, గుడ్ ఈవినింగ్. ఎలా ఉన్నారు అందరూ? మండే వచ్చేసింది, మళ్ళీ వాసవి వచ్చేసింది. మీరు వింటున్నారు సురభి డిటోర్, ఓన్లీ ఆన్ రేడియో సురభి 107.9 FM HD3 అమెరికాలో తెలుగు నేస్తం. సౌండ్స్ లైక్ హోమ్. అండ్ మీ అందరికి కూడా వినాయక చవితి శుభాకాంక్షలు. సో చక్కగా అందరూ గణపయ్యని ఇంటికి తెచ్చుకొని పూజించుకొని మంచిగా నైవేద్యాలు పూజించారని కోరుకుంటున్నాను. అండ్ నేను కూడా ఇవాళ వినాయక చవితి రోజు మీ అందరికీ నా తరపున స్పెషల్లీ హ్యాపీ వినాయక చవితి. ఐ హోప్ లార్డ్ గణేష బ్లెస్సింగ్స్ ఆన్ ఆల్ ఆఫ్ అస్. అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి, అదనమాట సంగతి. సో మనమైతే మన షో ఒక చక్కని వినాయకుడి పాటతో అయితే స్టార్ట్ చేసేద్దాం. దాని తర్వాత బోల్డ్ అనే ముచ్చట్లు పాటలు. హియర్ వి గో.

వాట్ ఎ సాంగ్ కదా. అసలు ఎన్నిసార్లు విన్నా కూడా కొన్ని పాటలు తన్మయత్వంలో ఉంటాం కదా. దిస్ ఈజ్ వన్ ఆఫ్ సచ్ ఎ సాంగ్ అన్నమాట. నేనైతే ఎప్పుడు విన్నా కూడా ఎస్పెషల్లీ ఈ పాట మన శంకర్ మహాదేవన్ గారి గొంతులో ఉంటుంది. ఎంత బ్యూటిఫుల్ గా రెండర్ చేస్తారంటే ఆసమ్, అమేజింగ్ అంతే అన్నమాట. సో నిజంగా వినాయకుడు అలా మన ముందుకొచ్చి ఉన్నాడా అనిపిస్తుంది పాట వింటున్నంతసేపు. వన్స్ అగైన్ అందరికీ కూడా వినాయక చవితి శుభాకాంక్షలు. సో జాగ్రత్తగా ఇవాళ సాయంత్రం మాత్రం ఎవరూ చంద్రుని చూడకుండా జాగ్రత్త పడండి. అంటే ఎంతవరకు నమ్ముతారు అది మనం మెల్లిగా మాట్లాడుకుందాము. అంటే కొందరు నమ్ముతారు, కొందరు నమ్మరు. కానీ ఒకవేళ నమ్మితే ఏమన్నా జరిగాయా మీకు, అలాంటి సిచ్యువేషన్స్ ఏమన్నా ఎదురయ్యాయా, నీలాప నిందలు నిజంగా పడ్డాయా, అవన్నీ కూడా మనం మాట్లాడుకుందాం. బట్ అందరికీ తెలిసినట్టుగా ఫస్ట్ పార్ట్ ఆఫ్ ది షో మనమైతే మూవీ డిటెక్టివ్ సెగ్మెంట్ ప్లే చేస్తాం కదా ఎవ్రీ వీక్. మరి ఆ రిచువల్ నైతే మనం కంటిన్యూ చేద్దాము. మరి అది చేయాలంటే మీరేం చేయాలి, రేడియో సురభికి ట్యూనింగ్ అవ్వాలి. ఎలాగా? అఫ్ కోర్స్ మీరు కార్ లో వెళ్తుంటే కనుక 107.9 FM HD3 లో ట్యూనింగ్ అవ్వచ్చు. లేదు అనుకుంటే మీ iOS ఆర్ ఆండ్రాయిడ్ లో మన రేడియో సురభి యాప్ ని చాలా స్లీక్ యాప్, హ్యాపీగా మీరు అది పెట్టేసుకుంటే ఎక్కడున్నా ఏం చేస్తున్నా మా మాటలు పాటలు ఎంజాయ్ చేసేయచ్చు. అది కూడా కాదు అనుకుంటే రేడియో సురభి .com లో కూడా మీరు మమ్మల్ని వినొచ్చు అనమాట. అంతేకాకుండా మా ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్ అండ్ యూట్యూబ్ హ్యాండిల్స్ ని కనుక మీరు ఫాలో అయ్యారనుకోండి, అప్ టు డేట్ ఇన్ఫర్మేషన్, రేడియోలో ఏం జరుగుతుంది, ఆఫ్ ఎయిర్ ఆన్ ఎయిర్ అన్ని కూడా మీకు అందులో ఉంటాయి. సో హ్యాపీగా మీకు అప్డేట్స్ వచ్చిస్తాయి, అదనమాట సంగతి. మరి మూవీ డిటెక్టివ్ సెగ్మెంట్ లో ద ఫస్ట్ క్లూ. సో ఈ మూవీలో హీరో హీరో అఫ్ కోర్స్ రొటీన్ గానే హీరో హీరోయిన్ ని లవ్ చేస్తాడు, ప్రపోజ్ చేస్తాడు, కానీ హీరోయిన్ రిజెక్ట్ చేస్తుంది. అండ్ ఆ హీరో హీరోయిన్ చివర్లో ఒక రిలేషన్ లో ఉన్నారని తెలుస్తుంది. దాట్ ఈస్ ద బిగ్గెస్ట్ క్లూ. ఆల్రెడీ ఫస్ట్ క్లూ లోనే మీకు అర్థమైపోయి ఉంటుంది. కాకపోతే అగైన్ ద క్లూ ఇస్ హీరో హీరోయిన్ ని లవ్ చేస్తాడు, ప్రపోజ్ చేస్తాడు, కాకపోతే హీరోయిన్ రిజెక్ట్ చేస్తుంది. కట్ చేస్తే ఎండ్ లో వాళ్ళిద్దరూ ఒక రిలేషన్ లో ఉన్నారని లాస్ట్ లో తెలుస్తుంది వాళ్ళకి. దాట్ ఈస్ ద ఫస్ట్ క్లూ. ఎవరన్నా ఫస్ట్ క్లూ కే క్రాక్ చేస్తే కాల్ చేసేయండి 9726361966. ఒకవేళ చేయలేకపోతే నేను ఇంకా హింట్స్ అయితే యాడ్ చేస్తూ ఉంటా పాట తర్వాత. సో హియర్ వి గో. మనం ఇప్పుడు ఇంకొక వినాయకుడి పాట వినేద్దాం. ఈ ఫస్ట్ కొన్ని పాటలు వినాయకుడు వినేసి ఆ తర్వాత మనం మెల్లిగా ఇంకా వేరే వేరే సాంగ్స్ కూడా వినేద్దాం. మరి ఈ పాట అయితే వచ్చేస్తుంది ఫ్రమ్ ద మూవీ దేవుళ్ళు.

అసలు బాలుగారి గొంతులో నిజంగా అంత అమృతం ఉంది కాబట్టి ఆయన ఏ పాట పాడినా కూడా అంత అద్భుతంగా ఉంటుంది. ఓకే, మరి నాకైతే కొన్ని ఆన్సర్స్ గెస్ చేశారు కానీ అన్ఫార్చునేట్లీ అది కరెక్ట్ కాదు. సో నేను ఇంకో క్లూ కూడా యాడ్ చేస్తా. సెకండ్ క్లూ ఏంటి అంటే ఈ మూవీలో ట్రైన్ ఒక కీ రోల్ ప్లే చేస్తుంది. ట్రైన్ ఇన్సిడెంట్, ట్రైన్ అన్నమాట. ట్రైన్ అనేది ఈ మూవీలో ఒక కీ ఇన్సిడెంట్, ఐ మీన్ కీ రోల్ ప్లే చేస్తుంది. ఫస్ట్ క్లూ వినని వాళ్ళ కోసం ఇంకొకసారి ఫస్ట్ క్లూ కూడా, మన మూవీ డిటెక్టివ్ సెగ్మెంట్ లో ఉన్నాము. సో ఫస్ట్ క్లూ వచ్చేసి ఈ మూవీలో హీరో హీరోయిన్ ని ప్రపోజ్ చేస్తాడు కానీ హీరోయిన్ రిజెక్ట్ చేస్తుంది. రీజన్ ఏంటంటే తన పాస్ట్ గురించి ఒకటి ఉంటుందన్నమాట ఆవిడకి. బట్ లాస్ట్ లో వాళ్ళిద్దరూ ఒక రిలేషన్ లో ఉన్నాము అని లాస్ట్ లో తెలుస్తుంది. దాట్ వాజ్ ద ఫస్ట్ క్లూ. యాక్చువల్ గా నేను మూవీ ప్లాట్ ఇచ్చేసా ఆల్రెడీ ఫస్ట్ క్లూ లోనే. చాలా పెద్ద క్లూ ఇచ్చా, వినాయక చవితి స్పెషల్ గా మీకు పెద్ద క్లూ ఇచ్చేసా. కాబట్టి సెకండ్ క్లూ ఏంటంటే ఇది ఒక ట్రైన్. ట్రైన్ అనేది ఈ మూవీలో చాలా కీ రోల్ ప్లే చేస్తుంది. దాట్ వాజ్ ద సెకండ్ క్లూ. ఇప్పటికీ ఎవరికన్నా తెలిస్తే కాల్ చేసేయండి 9726361966. ఇప్పుడు ఇంకొక పాట వినేద్దాం మన గణపయ్య మీద.

0: ఓకే ఈ పార్ట్ అయిపోయింది, నాకు ఆన్సర్ కూడా వచ్చేసింది అండ్ విజయ గారు అయితే కరెక్ట్ గా చెప్పేశారు, బట్ ఐ స్టిల్ కీప్ ద క్వశ్చన్ ఇన్ దట్ ఓకే మనకు ఒకరు కాల్ చేస్తున్నారు, లెట్స్ టేక్ దెమ్ ఆన్ ఎయిర్. హలో అండి, వెల్కమ్ టు రేడియో సురభి, మీరు ఆన్ ఎయిర్ ఉన్నారండి, ఎవరు మాట్లాడుతున్నారు?
1: నా పేరు రమ్య.
0: హలో రమ్య గారు, హౌ ఆర్ యూ?
1: దిస్ మూవీ నేమ్ జస్ట్ చేద్దామని చేశాను.
0: షూర్ రమ్య గారు, ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు హ్యాపీ వినాయక చవితి.
1: థ్యాంక్ యూ. యూ టూ.
0: థ్యాంక్ యూ. యా చెప్పండి ఆన్సర్.
1: ఆర్యా.
0: ఆర్యా
1: కాదా?
0: లేదండి.
1: ఓకే.
0: ఆర్యాలో వాళ్ళ లాస్ట్ లో తెలీదే, మధ్యలోనే తెలిసిపోతుందిగా వాళ్ళు ఒక రిలేషన్ లో ఉన్నారని.
1: అంటే లాస్ట్ లో హీరో సెకండ్ హీరో వచ్చిన తర్వాత దే రిలైజ్ కదా.
0: ఓ అలా అంటారా?
1: అంటే వెళ్ళాలా?
0: అందులో ట్రైన్ ఎక్కడ కీ రోల్ ప్లే చేసింది ఆర్యాలో? ట్రైన్ లేదే.
1: ఏంటండి?
0: ట్రైన్ కీ రోల్ ప్లే చేస్తుంది అన్నాను కదా, ఒక హింట. పర్లేదండి, పార్టిసిపేషన్ ఈజ్ ఇంపార్టెంట్, అది మీరు చేశారు, ఆసమ్.
1: మీకు
0: సాంగ్ రిక్వెస్ట్ ఉందా? కూల్ అండి. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ ఫర్ ద కాల్ రమ్య గారు. బై. ఓకే, దాట్ వాజ్ రమ్య గారు. గెస్ట్ చేశారు, నాకు తిరు అని ఒక మూవీ చెప్పారు, ఇది చెప్పారు, ఇంకా మిగతావి కూడా వచ్చాయి. కానీ నేను ఫస్ట్ క్వశ్చన్ కి ఇవాళ క్రాక్ చేస్తారు అనుకున్నాను, ఎక్స్పెక్ట్ అన్ఎక్స్పెక్టెడ్ అని మన వాళ్ళు. పర్లేదు, విజయ గారు అయితే కరెక్ట్ గా చెప్పేశారు, సో ఇంకొక క్లూ యాడ్ చేస్తా. సో ఇంకొక క్లూ ఏంటంటే, ఈ మూవీ ఇప్పుడు నేను ఏదైతే హింట్ ఇస్తున్నానో, ఈ మూవీ కొత్త మూవీ ఏం కాదు, ఇట్ ఈజ్ ఐ థింక్ 1990s లో రిలీజ్ అయింది. ఓకేనా? సో కొంచెం పాత మూవీ అనమాట. సో అది థర్డ్ క్లూ. ఒకవేళ ఇదొక క్లూ అనుకుంటే కనుక ఓకే, ఇంకొక క్లూ యాడ్ చేస్తా. ఏంటంటే, ఈ మూవీ పాత ఫిల్మ్ చరణ దాసి అనే మూవీని ఇన్స్పైర్ చేసి ఈ మూవీ 1990s లో తీసారనమాట. దాట్ వాజ్ మూవీ వాజ్ యాక్చువల్లీ కమ్స్ ఫ్రమ్ అ ఫేమస్ నవల్ బై రవీంద్రనాథ్ ఠాగూర్ గారు. ఇది ఇంకా పెద్ద క్లూ, ఇంతకన్నా నేను పెద్ద క్లూలు ఇవ్వలేను. ఓకే, మనమైతే నెక్స్ట్ పాట వినేద్దాం, అండ్ ఆ పాట విన్న తర్వాత నేనైతే మీకు ఆన్సర్. ఓకే, వీ ఆర్ గెటింగ్ అనదర్ కాల్. హలో అండి, వెల్కమ్ టు రేడియో సురభి, మీరు ఆన్ ఎయిర్ ఉన్నారు. హలో, వెల్కమ్ టు రేడియో సురభి అండి, మీరు ఆన్ ఎయిర్ ఉన్నారు.
2: హలో, మనసంతా నువ్వేనా అండి?
0: మనసంతా నువ్వే. నా మనసంతా మీరే ఉన్నారు, కానీ ఆన్సర్ అది కాదండి. మీ పేరు?
2: మాధవి అండి.
0: మాధవి గారు, చాలా బాగుంది మీ స్మైల్ కూడా, కాకపోతే ఆన్సర్ అది కాదు అన్ఫార్చునేట్లీ. నో ప్రాబ్లం, మీరు పార్టిసిపేట్ చేశారు, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దాట్, అండ్ హ్యాపీ వినాయక చవితి. థ్యాంక్ యూ, బై. ఓకే, మనమైతే ఒక పాట వినేసి వచ్చేద్దాం, మీరు బాగా ఆలోచించండి, ఆ తర్వాత కూడా ఎవరికి తట్టకపోతే ఐ విల్ రివీల్ ద ఆన్సర్. మనం ఈ పాటతో బ్రేక్ లోకి వెళ్ళిపోతాం, సో బ్రేక్ తర్వాత ఐ విల్ ట్రై టు రివీల్ ద ఆన్సర్. హియర్ వి గో.

0: 101.9 FM HD3. చెప్పండి సార్, వాట్ యుడ్ లైక్ టు ఆర్డర్?
1: భయా, ఏంది స్పెషల్స్ మీ దగ్గర?
0: యాక్చువల్లీ దేర్ మెనీ. హాట్ ఇడ్లీ, ఈ దోశ, మీదు వడ, ఏ టు బి ఎక్స్క్లూడ్ స్పెషల్ థాలి, బిస్ వెళ్ళవా, చీజ్ దోశ, అన్ని దోశ, హని చిల్లీ గార్లిక్ లోటస్ అండ్ హంకీ పన్నీర్ టిక్కా, విచ్ అని కవా పరోటా.
1: ఏంది బ్రో, గని చెప్పినో? నేను స్పెషల్స్ మాత్రమే అడిగినా.
0: ఇంకా ఉన్నాయి, చెప్పంటారా? మీరు ఎప్పుడైనా ఆథెంటిక్ వెజిటేరియన్, జైన్ ఆర్ వీగన్ ఫుడ్ క్రేవ్ చేస్తున్నారంటే అడయార్ ఆనంద్ భవన్ ఏ టు బి ప్యూర్ వెజిటేరియన్ రెస్టారెంట్ ఇస్ ఎ గో టు ప్లేస్. ఫ్రెష్లీ మేడ్ అండ్ కంప్లీట్లీ ఫ్రీ ఆఫ్ అజినోమోటో. హియర్ ఇట్స్ ఆల్ అబౌట్ కీపింగ్ ఇట్ న్యాచురల్ అండ్ హోల్సమ్. ట్రీట్ యువర్ సెల్ఫ్ టు ఏ టు బి అడయార్ ఆనంద్ భవన్స్ వీకెండ్ బ్రేక్ఫాస్ట్ బఫే. ఫ్రెష్, delicious and made with care. A2B texas.com, perfect for dine in, take away or full service catering.
1: India vellale mora nenu
2: ippudu India endukura
1: monnat nunchi okate panti nopira India kelli treatment cheyinchukovalsinde.
3: Mana Telugu dentist at your service. Sala Smiles Dental and Orthodontics tho appointment book chesi life ni easy cheyandi. Kids ki, adults ki regular ga checkups tho paatu deep cleaning, crowns, bridges, extractions, Invisalign implants and many more dental care facilities for you and your family. Accepting most dental insurances. ఇన్సూరెన్స్ లేకపోయినా పర్వాలేదు. దే హావ్ అఫోర్డబుల్ ప్రైసెస్ అండ్ ఫ్లెక్సిబుల్ పేమెంట్ ప్లాన్స్. డాలస్ స్మైల్స్ డెంటల్ అండ్ ఆర్థోడాంటిక్స్. కాల్ దెమ్ అట్ 972-484-5400 ఆర్ విజిట్ 3234 ఫారెస్ట్ లేన్, డాలస్.
4: హాయ్, నేను మీ ఆర్తి పట్నాయక్. అమెరికాలో మొట్టమొదటి 24/7 రేడియో సౌది అని ఒక కొత్త ఫ్రీక్వెన్సీతో వస్తున్నారు. అదే 107.9 FM HD3 తో మీ అందరూ ఈ ఫ్రీక్వెన్సీ ట్యూన్ చేసుకుని రేడియో వినొచ్చు. గుడ్ లక్ రేడియో సౌది.
5: యు ఆర్ లిసనింగ్ టు రేడియో సూరభి 107.9 FM HD3.
6: బ్రో, ఈ మెసేజ్ 10 మందికి ఫార్వర్డ్ చేస్తే గుడ్ లక్ ఫర్ జాబ్ అట.
7: ఇప్పటిగా నువ్వు చేసినావు, నీకు ఎన్ని వచ్చిన ఆఫర్ లెటర్లు?
6: అవుతుంది బ్రో, ఈ యూనివర్స్ కి టైం పడుతుంది కదా వాళ్ళు చూసి మేనిఫెస్ట్ అవటానికి. స్టాప్ ట్రస్టింగ్ వాట్సాప్ అస్ట్రాలజీ. మీ ఇంట్లో ఇబ్బందులైనా, ఉద్యోగంలో సమస్యలైనా, హెల్త్ ప్రాబ్లమ్స్ ఆర్ సమస్య ఏదైనా, డాలస్ లో ఎక్స్పర్ట్ అస్ట్రాలజర్ పండిత్ రామ్ తులసిని సంప్రదించండి. పండిత్ రామ్ తులసి 9797972654 ఆర్ విజిట్ astroramji.com.

Alright, welcome back to Radio Surabhi 107.9 FM HD 3 America. Lo Telugu Nestam sounds like home. Meer vintunnaru Surabhi Detour with me RJ Vasavi. Mari Rukmini garu, meer adiginattuga inkoka manchi vinayakudu paata aithe vinesaru kada. Mari ippudu inka it's time to reveal the answer. Naakaithe vaalla chaala mandi call chesaru kaani okkari okkaru correct ga answer chesaru. Vijaya garu, congratulations, you are the movie detective for today. So intaki answer enti ante oka chinna maata. జగపతి బాబు గారు అండ్ ఇంద్రజా గారు నటించిన ఒక చిన్న మాట మూవీ ఇది 1997 లో రిలీజ్ అయింది. సో ఈ మూవీలో ఇంద్రజా గారు జగపతి బాబు గారు అనుకోకుండా ఒకరినొకరు చూసుకోకుండా పెళ్లి చేసుకుంటారు అండ్ వాళ్ళు రిటర్న్ వస్తూ ఒక భోగిలోనేమో అమ్మాయి తరపు వాళ్ళు ఒక భోగిలో అబ్బాయి తరపు వాళ్ళు కూర్చుంటారు అనుకోకుండా అదేంటో నాకు అక్కడ కూడా ట్విస్ట్ అర్థం కాలేదు. ఆ మారినప్పుడు కూడా ఆ పాట మధ్యలో ఒక స్టేషన్ దగ్గర ఆగుతుంది ట్రైన్. ఒకరు ఒక సైడ్ నుండి దిగుతారు, ఇంకొకరు ఇంకొక సైడ్ నుండి దిగి వేరే భోగి ఎక్కుతారనమాట. హౌ ఇస్ ఇట్ పాసిబుల్? జనరల్ గా అయితే ఏ ట్రైన్ అయినా కూడా ప్లాట్ఫామ్ కి ఒక పక్కే ఆగుతుంది, ఇంకో పక్క జనరల్ గా ప్లాట్ఫామ్ ఉండదు. కాకపోతే మనం ఆ టైంలో ఎంత నైవ్ అంటే అందరం కూడా ఓ యార్ అరే వాళ్ళు మిస్ అయిపోయారు ఒకరినొకరు చూసుకోవడం. అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒకరినొకరు పెళ్లి చేసుకున్నప్పుడు ఒకరినొకరు చూసుకోకపోవడమే ఒక పెద్ద షాక్. అంటే మేబీ పాత కాలంలో మన పూర్వీకుల కాలంలో మేబీ ఒకరినొకరు చూడకుండా పెళ్లి చేసుకున్నారు, అది కరెక్టే. కానీ ఇది 1990s లో వచ్చినప్పుడు మన వాళ్ళు అక్సెప్ట్ చేశారు, ఎందుకంటే మన పెద్దవాళ్ళందరూ కూడా ఇంకా కొంచెం కరెక్టే, దేర్ కుడ్ బి ఎ ఛాన్స్ అని. బట్ లెట్స్ ఇమాజిన్ ఇదే మూవీ ఇప్పుడు కనుక వచ్చింటే ఈ జనరేషన్ ఎస్పెషల్లీ జెన్జీ జెన్ ఆల్ఫా వీళ్ళంతా వాట్, అసలు వాళ్ళకి అరేంజ్డ్ మ్యారేజ్ ఒక జోక్, ఆన్ టాప్ ఆఫ్ దట్ ఒకరినొకరు చూడకుండా పెళ్లి చేసుకున్నారు అంటే వాళ్ళకి ఒక పెద్ద కల్చరల్ షాక్ ఏమో నాకు తెలిసి కదా. ఓకే, ఎనీవే లెట్స్ నాట్ గో ఇన్ టు ద డీటెయిల్స్. బట్ ఎస్, ఈ మూవీ వచ్చేసి ఒక చిన్న మాట, వాళ్ళిద్దరు ఒకరినొకరు చూసుకోకుండా పెళ్లి చేసుకుంటారు అండ్ ఒక ట్రైన్ యాక్సిడెంట్ లో అందరు చచ్చిపోతారు వీళ్ళిద్దరు తప్పితే. అండ్ అనుకోకుండా మన హీరో హీరోయిన్ ని చూస్తాడు, ఆమె మ్యూజిక్ టీచర్, ఆమెని ప్రపోజ్ చేస్తాడు, ఆవిడ రిజెక్ట్ చేస్తుంది. లాస్ట్ లో మళ్ళీ ఈ హీరోయే ఇంకొకరిని తీసుకొచ్చి ఈమెనే ఆయననే తన భర్త అని చెప్తాడు. కాబట్టి దే రియలైజ్ ఎట్ ద ఎండ్ దట్ దే బోత్ ఆర్ యాక్చువల్లీ మ్యారీడ్ టుగెదర్. అమ్మా అది స్టోరీ. సో ఇప్పటివరకు ఎవరికి ఒకవేళ ఈ మూవీ చూడకపోతే పర్వాలేదు, దట్స్ ఓకే, మీరు పెద్దగా మిస్ అవ్వలేదు. బట్ మీరు చూడాలనుకుంటే గో హెడ్ అండ్ వాచ్. ఐ థింక్ ఇట్ ఈస్ డెఫినెట్లీ అవైలబుల్ సమ్వేర్ ఇన్ ద ప్రైమ్ ఆర్ సమ్వేర్. మరి ఇప్పుడైతే ఆ మూవీలోంచి అయితే ఒక పాట వినేద్దాం, దాని తర్వాత మనం ఏం మాట్లాడబోతున్నాం ఐ విల్ డిస్కస్ లేట్.

ఓకే, సో దాట్ వాజ్ అ మూవీ. ఒక చిన్న మాట లోంచి అయితే మనం విన్నాము అన్ని, కానీ పెద్ద మాట అది, చిన్న మాట కాదు. వాళ్ళు లాస్ట్ లో రియలైజ్ అవుతారు, అరే ఒక్క చిన్న మాట నువ్వు చెప్పుంటే, ఒక్క చిన్న మాట నేను చెప్పుంటే ఇద్దరం ఇలా ఉండేవాళ్ళం కాదు అంటే, ఇది తెలియడానికి మనం 3 గంటలు వెయిట్ చేసామా అని లాస్ట్ లో అనిపిస్తుంది అనమాట. బట్ ఎనీవేస్ దాట్ ఆ టైంలో మరి మ్యూజిక్ వల్లనో ఏమో ఇది బాగానే హిట్ అయినట్టుంది. అంతేందుకు మా పేరెంట్స్ మమ్మల్ని థియేటర్ కి మరీ తీసుకెళ్లి చూపించారు ఈ సినిమాని అప్పట్లో. అలా నాలాగా చాలా మంది చూసుంటారు. బట్ ఎనీవేస్ మనమైతే సక్సెస్ఫుల్ గా మూవీ డిటెక్టివ్ సెగ్మెంట్ కంప్లీట్ చేసుకున్నాము. అండ్ అందులో విజయ గారు వాజ్ ద మూవీ డిటెక్టివ్ ఆఫ్ ద వీక్ టుడే. సూపర్, అసలు అంత మందిలో అంటే మౌనిక గారు, శ్రీనివాస్ గారు, విజయ గారు, రమ్య గారు, మాధవి గారు, రుక్మిణి గారు, ఇంత మందిలో విజయ గారు ఒక్కరే కరెక్ట్ గా చెప్పారు. విజయ గారు సూపర్ అండి, మీకు మీరు అలా ఒక ప్యాచ్ చేసుకోండి మీ షోల్డర్ ని మీరు, సూపర్. మరి ఇప్పుడైతే ఒక చిన్న ప్రకటన వినేసి తర్వాత మనం పాటలోకి వెళ్ళిపోతాం. ఇండియా టుడే, సో డాలస్ ఫుడీస్ లిజన్ అప్ వీకెండ్ ప్లాన్స్. అండ్ ఏమైనా డెలీషియస్ గా కావాలి అనుకుంటే గ్రాండ్ వీకెండ్ బఫే అట్ ఇండియా టుడే రెస్టారెంట్, అ డెలీషియస్ స్ప్రెడ్ ఆఫ్ యువర్ ఫేవరెట్స్ ఆల్ ఇన్ వన్ ప్లేస్. అండ్ థర్స్డేస్ జస్ట్ గాట్ బెటర్ విత్ ఇర్రెసిస్టిబుల్ చాట్స్. సో వీకెండ్ వచ్చేసి బఫే, థర్స్డేస్ వచ్చేసి చాట్. సో ఎక్కడికి వెళ్ళాలి? ఇండియా టుడే రెస్టారెంట్ అట్ 151 నార్త్ నాలిన్ డ్రైవ్ స్వీట్ 100 సౌత్ లెక్ 6-76092. ఇండియా టుడే, కమ్ హంగ్రీ లీవ్ హ్యాపీ, అదన్నమాట సంగతి. మరి ఇప్పుడు మనం ఇంకొన్ని బ్యూటిఫుల్ సాంగ్స్ వినిద్దాం. ఒకవేళ ఇవాళ వినాయక చవితితో పాటు ఇంకేదన్నా స్పెషల్ అకేషన్స్ అంటే మీరు కానీ మీ ఫ్రెండ్స్ ఆర్ ఫ్యామిలీ ఎవరైనా బర్త్డేస్ ఆర్ యానివర్సరీస్ సెలబ్రేట్ చేసుకుంటే కనుక డబుల్ ధమాకా కదా పండగ రోజు, అండ్ అలాగే వాళ్ళ స్పెషల్ డే కూడా. సో అలాంటి డేస్ ఏమైనా ఉన్నా కూడా మాతో సెలబ్రేట్ చేసుకోండి. మీరు చేయాల్సిన నెంబర్ 9726361966. మీ పర్సనలైజ్ మెసేజ్ చెప్పడమే కాకుండా ఒక మంచి పాట కూడా మీరు డెడికేట్ చేసేయచ్చు, అదనమాట సంగతి. మరి ఇప్పుడు ఇంకొక బ్యూటిఫుల్ సాంగ్ వినేద్దాం. ఏ మూవీ మీకు తెలుస్తుంది, వినేసేయండి.

సో రాజా మూవీ లోంచి అయితే ఆ పాట వినేశారు కదా, సూపర్ సాంగ్. అంటే కొన్ని పాటలు అప్పట్లోవి మనం విని చాలా కాలం అవుతుంది, కానీ వినగానే ఓ యా ఈ పాట బాగుంటది కదా అనిపిస్తుంది. అలాంటి పాటలు ఏమైనా రిక్వెస్ట్ ఉన్నప్పుడు కాల్ చేసేయండి 9726361966. మరి ఇట్స్ టైమ్ ఫర్ ద థింకింగ్ హ్యాట్ క్వశ్చన్. సో మరి ఇవాళ థింకింగ్ హ్యాట్ క్వశ్చన్ ఏంటి అంటే, ఒక బస్ లో 50 మంది దాకా ప్యాసింజర్స్ ఉంటారు, ఒక స్టాప్ లో 20 మంది దిగుతారు, నెక్స్ట్ స్టాప్ లో 30 మంది దిగుతారు. ఇప్పుడు ఆ బస్ లో మొత్తం ఎంత మంది ఉన్నారు తెలిస్తే కాల్ చేసేయండి. సో ఇంకొకసారి క్వశ్చన్, ఒక బస్ లో 50 మంది ప్యాసింజర్స్ దాకా ఉన్నారనమాట. సో ఒక స్టాప్ రాగానే అందులో 20 మంది దిగుతారు, ఆ తర్వాత నెక్స్ట్ స్టాప్ లో ఒక 30 మంది దిగుతారు. సో మరి ఇప్పుడు మొత్తం ఆ బస్ లో ఎంత మంది ఉన్నారు తెలిస్తే కాల్ చేసేయండి 9726361966.

ఓకే మరి నాకైతే కరెక్ట్ ఆన్సర్ వచ్చేసింది. కాకపోతే శ్రేయస్ అని ఒక 6 ఇయర్స్ బాబు కాల్ చేశాడు, ఎంత క్యూట్ గా మాట్లాడాడు అంటే ఆన్సర్ ఏంటి అంటే 0 అన్నాడు అనమాట. ఫస్ట్ ఎలా అంటే 50 - 20 = 30, 30 - 30 = 0, లైక్ 5 - 3 = 2 - 2 = 0. ఎంత క్యూట్ గా మాట్లాడాడు అంటే హిస్ వాయిస్ హ్యాస్ మై హార్ట్. ఆసమ్ శ్రేయస్. అన్ఫార్చునేట్లీ దాట్ వాజ్ నాట్ ద రైట్ ఆన్సర్, బట్ నీ వే ఆఫ్ టెల్లింగ్ ఐ రియల్లీ లవ్డ్ ఇట్. ఓకే నాకైతే హర్ష గారు కరెక్ట్ గా ఆన్సర్ చేసేసారు. ఎంత మంది ప్యాసింజర్స్ అని నేను అడగల, ఎంత మంది ఉన్నారు బస్ లో అని అడిగా. సో 50 మంది ప్యాసింజర్స్ లో 21 దాంట్లో 31 స్టేషన్ లో దిగిపోయారు స్టాప్ లో. సో ఇంకా ఉండేది ఎవరు, బస్ డ్రైవర్ అండ్ కండక్టర్. సో ఎంతమంది ప్యాసింజర్స్ ఉన్నా లేకపోయినా బస్ లో అయితే వాళ్ళిద్దరు ఉంటారుగా. సో దాట్ వాజ్ ద రైట్ ఆన్సర్. ఓకే మరి మనం ఇప్పుడైతే ఒక బ్యూటిఫుల్ సాంగ్ వినేద్దాం. ఆ పాటతో మనం అయితే కమర్షియల్ బ్రేక్ లోకి వెళ్తాం. కమర్షియల్ తర్వాత నేను మిమ్మల్ని మళ్ళీ కలుస్తా. హియర్ వి గో. ఈ పాట వచ్చేస్తుంది ఫ్రమ్ ద మూవీ లక్కీ భాస్కర్. ఎంజాయ్.

0: listening to Radio Surabhi 107.9 FM HD3.
1: Ayushman Bhava, Arogya Me Asalaina Aishwaryam, your daily dose of goodness. Mee Arogyanni Kapadukune Sutralu.
2: Ayushman Bhava, every first and third Sunday at 5 p.m. Only on 107.9 FM HD3.
1: మీరు ఎప్పుడైనా మీ ఫ్రెండ్స్ తోటి ఫుడ్ విషయంలో బ్రేకప్ చేశారా? ఐ హావ్. మొన్న మా ఫ్రెండ్స్ అందరం కలిసి బయటికి వెళ్దాం అనుకున్నాం. అండ్ డాలస్ లో బ్యూటిఫుల్ హిల్ టాప్ వ్యూస్, ఆంపుల్ బ్యాంక్వెట్ హాల్ స్పేస్, టాప్ నాచ్ టేస్ట్, బఫే ఆప్షన్స్ ఉండి అన్ని ఉండాలంటే ఇంకా ఎక్కడుంటుంది? నాకు దాని ఆన్సర్ తెలుసు. మైత్రీస్ ఇండియన్ కుజీన్, వాళ్ళకి తెలీదు. సో బ్రేకప్ నాట్ టు బి డ్రామాటిక్ బట్ టు బి రియలిస్టిక్. విజిట్ మైత్రీస్ టుడే అండ్ టేస్ట్ ది డిఫరెన్స్. ఆథెంటిక్ ఇండియన్ ఫ్లేవర్స్, స్టన్నింగ్ వ్యూస్, అన్ని మీకోసం వెయిట్ చేస్తున్నాయి. మీ దగ్గరలో ఉన్న Irving, South Lake, లేదా Frisco branches ని ఇప్పుడే విజిట్ చేయండి. బ్రేక్ఫాస్ట్ నుంచి థాలీ వరకు అన్ని రోజులు స్పెషల్ గా ఎంజాయ్ చేయండి. ఇండియాకి టెలిపోర్ట్ అయితే ఎంత బాగుంటుందో. వాట్ ఇఫ్ ఇండియా వాజ్ జస్ట్ అ ట్యాప్ అవే? జస్ట్ ఇమాజిన్, మీరు కళ్ళు మూసి తెరుచుకునే లోపు మీ డబ్బు ఇండియా చేరిపోతే, న్యూయార్క్ లో ఎక్కడో కూర్చొని కాఫీ సిప్ చేసే లోపు బిల్స్ పే అయిపోతే, ఒక్క క్లిక్ లో డాలస్ నుంచే మీ పేరెంట్స్ మెడికల్ బిల్స్ క్లియర్ అయిపోతే, నో ఫ్లైట్స్, నో ఫేవర్స్, నో ఫాలో అప్స్. విత్ మై పర్సూ సెండింగ్ మనీ బికమ్స్ హ్యాసిల్ ఫ్రీ. యూపీఐ పేమెంట్స్, షాపింగ్, ట్రావెల్ insurance, elder care, all taken care of. My Pursue isn't just an app, it's your genie in the cloud. Download the My Pursue app or visit mypursue.com or write to support@mypursue.com. Media room screen size gurinchi tension padtunnara? Maximum screen space ela design cheyalo ardham avatleda? Don't worry, G3 electronics can help you design a custom setup. Screen build cheyatam daggar nunchi acoustic wall setup varaku, they will help you at an expert level. Vaalla highly specialized skills, calibration knowledge tho meeku best experience అందిస్తారు. ఫ్రమ్ బేసిక్ టు ప్రీమియం, దే కవర్ ఆల్ ద మోడల్స్. విజిట్ G3 electronics.com ఆర్ కాల్ నందా G3 at 919-491-4514.
3: అమ్మా, సాటర్డే మూవీ?
1: మనబడి క్లాస్.
3: అమ్మా, ఓల్డ్ మెక్డొనాల్డ్ హాడ్ ఎ ఫార్మ్.
1: ఉప్పు కప్పు రంబు. తెలుగు పద్యం చెప్పు.
3: ఉప్పు కప్పు రంబు.
1: తెలుగు ట్యూషన్ అనుకుంటున్నారా? అబ్సల్యూట్లీ నాట్. ఇది సిలికాన్ ఆంధ్ర మనబడి. టాట్ బై ఎక్స్పీరియన్స్డ్ అండ్ ప్యాషనెట్ వాలంటీర్స్, మనబడి ఇస్ రికగ్నైజ్డ్ బై ISDs అండ్ ఆఫర్స్ వరల్డ్ లాంగ్వేజ్ క్రెడిట్స్. మీరు ఎక్కడున్నా మీ ఇంటికి 3 నుంచి 5 మైళ్ల లోపు డాలస్ లోనే 30కి పైగా స్కూల్స్ లో 3000కి పైగా స్టూడెంట్స్ ఉన్నారు. సిలికాన్ ఆంధ్ర మనబడి తెలుగు నేర్పించే చోటు కాదు, తెలుగుని నిలిపే చోటు. ఫర్ మోర్ ఇన్ఫర్మేషన్ విజిట్ మనబడి.సిలికాన్ఆంధ్ర.ఓఆర్.

ఓకే, వెల్కమ్ బ్యాక్ టు రేడియో సురభి 107.9 FM HD3 అమెరికాలో తెలుగు నేస్తం. మీరు వింటున్నారు మీ ఆర్జే వాసవి ఓన్లీ ఆన్ రేడియో సురభి, సురభి డిటూర్ సౌండ్స్ లైక్ హోమ్. మరి ఇప్పుడు మనం సెకండ్ గంటలోకి వచ్చేసాం కాబట్టి ఇవాళ టాపిక్ బదులు ఇవాళ వినాయక చవితి స్పెషల్ కాబట్టి వినాయకుడి గురించి ట్రివియా క్వశ్చన్స్ అడుగుతాం. ఓకేనా? వినాయక చవితి గురించే ఉంటుంది మొత్తం ఇవాళ, వినాయక చవితి కాబట్టి వినాయక చవితి మీదే ఉంటుంది అనమాట ఈ క్వశ్చన్స్ అన్ని కూడా. సో ఒకవేళ మీకు తెలియకపోతే తెలుసుకోవచ్చు, తెలిసిన వాళ్ళు కాల్ చేసి ఆన్సర్ చెప్పొచ్చు. హౌ అబౌట్ దాట్? ఓకే, సో ఫస్ట్ క్వశ్చన్ ఏంటి అంటే వినాయకుని ముందు మొట్టమొదటిసారి గుంజిల్లు తీసిన దేవుడు ఎవరు? మీకు ఆప్షన్స్ కూడా ఇస్తా, చూసారా మా దగ్గర అసౌలభ్యాలు కూడా ఉన్నాయి, మీకు ఆప్షన్స్ కూడా ఇస్తాను. ఓకే, సో క్వశ్చన్ ఏంటంటే వినాయకుని ముందు మొట్టమొదటిసారి గుంజిల్లు తీసిన దేవుడు ఎవరు? ఆప్షన్ ఏ పరమశివుడు, ఆప్షన్ బి బ్రహ్మదేవుడు, ఆప్షన్ సి కుమారస్వామి, ఆప్షన్ డి మహావిష్ణువు. సో వీళ్లలో ఎవరో తెలిస్తే కాల్ చేసేయండి 9726361966. వినాయకుడి ముందు మొట్టమొదటిసారిగా గుంజిలు తీసిన దేవుడు ఎవరు? పరమశివుడు, బ్రహ్మదేవుడు, కుమారస్వామి, మహావిష్ణువు. అదనమాట క్వశ్చన్. మరి ఆ లోపల మనము ఇంకొక ప్రకటన అయితే వినేద్దాం డాలస్ మైల్స్ డెంటల్ అండ్ ఆర్థోడాంటిక్స్ గురించి. సో మీ డెంటల్ హెల్త్ గురించి ఆలోచిస్తున్నారా? ఇప్పుడు కంప్లీట్ డెంటల్ ఎగ్జామ్ అండ్ ఎక్స్రే $29 కి మాత్రమే మీ స్మైల్ ని హెల్తీగా ఉంచుకోవడానికి ఈ స్పెషల్ ఆఫర్ ని అస్సలు మిస్ అవ్వకండి. సో కాల్ దమ్ టుడే 9724845400 ఆర్ విజిట్ దమ్ ఎట్ 3234 ఫారెస్ట్ లైన్ డాలస్ టెక్సస్. మరి ఇప్పుడైతే ఒక సాంగ్ వినేద్దాం ఫ్రమ్ ద మూవీ బేబీ.

0: ఓకే, మనకు ఒక కాలర్ ఆన్ ఎయిర్ ఉన్నారు. హలో హర్ష గారు, మీరు ఆన్ ఎయిర్ ఉన్నారు, మా శ్రోతలు మీ మాటలు వింటున్నారు. హలో అండి, చెప్పండి.
1: శ్రోతలందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు.
0: అబ్బా, బ్యాక్ అక్కడ లండన్ నుండి మీకు వినాయక చవితి శుభాకాంక్షలు చెప్తున్నారు మనందరికీ. థ్యాంక్ యూ హర్ష గారు.
1: వినాయక చవితి ఎక్కడైనా వినాయక చవితి అండి?
0: అయ్యో నేను అయ్యో కాదని లేదండి, ఎక్కడైనా వినాయక చవితి, మీరు అక్కడ నుండి విష్ చేస్తున్నారని చెప్తున్నా.
1: థ్యాంక్ యూ అండి.
0: సరే చెప్పండి, మీరు ఆన్సర్ చెప్తున్నారు.
1: ఆన్సర్ నేను బ్రహ్మదేవ్ అనుకున్నానండి.
0: ఓకే, మీ ఎక్స్ప్లెనేషన్ చెప్పండి, దేనికి ఎలా అనుకున్నారు
1: అంటే. నేను ఒక పురాణంలో కొంచెం ఒక చాప్టర్ చదువుతున్నప్పుడు ఒక సభలో, బ్రహ్మ సభ అది, వినాయకుణ్ణి చాలా తక్కువగా అంచనా ఇస్తారు బ్రహ్మ అని. పూర్తిగా నాకు గుర్తులేదండి ఇప్పుడు,
0: కానీ మీరు క్వశ్చన్ లో
1: ఆ విధంగా నేను బ్రహ్మ గారు అనుకున్నాను.
0: నేను మొట్టమొదటిసారి అన్నా, మొట్టమొదటిసారి అన్నాను, దట్ వాజ్ అ క్యాచ్.
1: మొట్టమొదటిసారి, ఓకే తెలియదు.
0: ఓకే, నో ప్రాబ్లం, నేను చెప్తానండి ఆన్ ఎయిర్ లో. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ద కాల్ హర్ష గారు.
1: థ్యాంక్
0: యూ. ఓకే, మరి నాకైతే కీర్తన గారు కరెక్ట్ ఆన్సర్ చేసేసారు. ఇంతకీ ఆన్సర్ ఏంటి అంటే మహావిష్ణువు అనమాట. సో వినాయకుడు చిన్నగా ఉన్నప్పుడు నేను క్వశ్చన్ ఏమి అడిగాను, మొట్టమొదటిసారిగా ఏ దేవుడు వినాయకుడు ముందు గుంజులు తీశారు, రైట్? సో వినాయకుడు చిన్నప్పుడు ఉన్నప్పుడు ఒకసారి మహావిష్ణువు వాళ్ళ అంటే ఆడుకుంటూ మహావిష్ణువు సుదర్శన చక్రం ఉంటుంది కదా, అది మింగేస్తాడనమాట. సో అప్పుడు విష్ణువు కంగారు పడిపోయి దాన్ని ఎలాగైనా బయటకు తీపించాలి అని వినాయకుడి దగ్గర, ఆయన ఎలా చేస్తే వినాయకుడు అలా చేస్తూ ఉంటాడనమాట. అది చూసి మహావిష్ణువు గుంజులు తీయడం స్టార్ట్ చేస్తాడు. అది చూసి బాగా నవ్వేసి వినాయకుడు కూడా అలా చేస్తుంటే అది బయటకు వచ్చేస్తుంది, ఆ సుదర్శన చక్రం. అదనమాట స్టోరీ. సో ఆ సుదర్శన చక్రాన్ని బయటికి రప్పడం కోసం మహావిష్ణువు మన వినాయకుడి ముందు గుంజులు తీస్తారు అనమాట, అది స్టోరీ. సో ఆన్సర్ ఈజ్ మహావిష్ణువు. సో మీరు మేబీ మీరు చెప్పిన బ్రహ్మ కథ కూడా జరుగుంటుంది హర్ష గారు, కాకపోతే ఇది వినాయకుడు చిన్నగా ఉన్నప్పుడు జరిగిందనమాట. సో అందుకే మొట్టమొదటిసారి మేబీ అంటే, ఇది కూడా నేను ఇందులో ఆన్లైన్ లో చూసే చెప్తున్నా, ఐ డోంట్ నో వెదర్ ఐ కుడ్ బి రాంగ్, ఎందుకంటే గూగుల్ మనం పూర్తిగా నమ్మలేం కాబట్టి. ఎనీవేస్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ది కాల్. మరి ఇప్పుడు సెకండ్ క్వశ్చన్ ఏంటి అంటే, గణేశుడి పుట్టుక కథ ఎక్కువగా ఏ పురాణంలో వివరించబడింది? గణేశుని పుట్టుక కథ ఎక్కువగా ఏ పురాణంలో వివరించబడింది? భాగవత పురాణం, విష్ణు పురాణం, శివ పురాణం, గరుడ పురాణం? మీకు ఆన్సర్ తెలిస్తే 9726361966. భాగవత పురాణం, విష్ణు పురాణం, శివ పురాణం, గరుడ పురాణం? ఇది నాకు తెలిసి ఈజీగా అర్థమైపోతుంది, బట్ లెట్స్ సీ. ఆ లోపల అయితే మనం ఒక మంచి పాట వినేసి అయితే వచ్చేద్దాం. హియర్ వి గో.

0: ఓకే, మరి ఇందాక అడిగిన క్వశ్చన్ కి అయితే ఆన్సర్ వెరీ ఈజీ, విచ్ ఈస్ నథింగ్ బట్ శివపురాణం. శివపురాణం ఇస్ ద రైట్ ఆన్సర్ అండ్ హర్ష గారు కరెక్ట్ చెప్పేశారు. ఆసమ్. మరి ఇప్పుడైతే ఒక చిన్న ఓకే, ముందు క్వశ్చన్ అడిగేసి నేను ప్రకటన చెప్పేస్తా. ఐ థింక్ ఇది చాలా మందికి తెలుసు, ఎందుకంటే వినాయకుడి వ్రత కథ చదివినా విన్నా ఇది ఈజీగా వచ్చేస్తుంది. కాకపోతే వాళ్ళ పండగ కదా, మరి మనం హార్డ్ గా వెళ్ళకూడదు. సో ఈజీ క్వశ్చన్ అయినా సరే అడుగుదాం. సో వినాయక చవితి వ్రత కథలో శ్రీకృష్ణుడికి సంబంధించిన ఏ పవిత్రమణి కథ వస్తుంది? వినాయకుడి చవితి వ్రత కథలో శ్రీకృష్ణుడికి సంబంధించిన ఏ పవిత్రమణి కథ వస్తుంది? సమంతకమణి, కౌస్తభమణి, సూర్యకాంతమణి, చింతామణి, ఈ నాలుగిట్లో ఏది ఆన్సర్ తెలిస్తే కాల్ చేసేయండి 9726361966. శమంతకమణి, కౌస్తభమణి, సూర్యకాంతమణి, చింతామణి. ఐ నో యు నో ద ఆన్సర్, తెలిస్తే కాల్ చేసేయండి. మరి ఇప్పుడైతే మైత్రీస్ రెస్టారెంట్ గురించి అయితే తెలుసుకుందాం. అథెంటిక్ ఇండియన్ ఫ్లేవర్స్ కోసం హెడ్ టు మైత్రీస్ ఇండియన్ రెస్టారెంట్. హిల్ టాప్ లొకేషన్ లో అమేజింగ్ వ్యూ, స్పేషియస్ ప్యాటియో సీటింగ్, ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో చిల్ అవ్వడానికి పర్ఫెక్ట్ డెస్టినేషన్. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్, లంచ్ బోఫే, ఈవినింగ్ స్నాక్స్ వరకు ప్రతి బైట్ లో అథెంటిక్ ఇండియన్ టేస్ట్ గ్యారంటీ. ఇంతేకాదు మీ ఫంక్షన్స్, పార్టీస్, కార్పొరేట్ ఈవెంట్స్ కోసం వన్ ఆఫ్ ద బెస్ట్ కేటరింగ్ అండ్ బ్యాంక్వెట్ సర్వీసెస్ ఇన్ టౌన్. సో వాట్ యూ వెయిటింగ్ ఫర్? విజిట్ మైత్రీస్ ఇండియన్ క్విజిన్ నా serving you in Irving, South Lake and Frisco. Hello andi, welcome to Radio Surabhi. Meer on air unnarandi, evaru maatladutunnaru?
1: Hi andi.
0: Hello, who is this?
1: Na peru Soumya.
0: Hello Soumya garu, meeku vinayaka chaviti subhakankshalu.
1: Answer vachese samantakamani andi.
0: Samantakamani right answer andi. Super Soumya garu, intiki vinayaka chaviti specials enti, em chesaru? హలో, హలో, మీ వాయిస్, యా ఐ కెన్ హియర్ యు నౌ అండి. హలో అండి, వెల్కమ్ టు రేడియో సురభి. మీరు ఆన్ ఎయిర్ ఉన్నారు, ఎవరు మాట్లాడుతున్నారండి? హలో, హలో, హలో, హలో. ఓకే, నాకైతే ఎవరి మాట వినపడట్లేదు. హలో, కెన్ యూ హియర్ మీ అండి? ఆద్య సిగ్గుపడుతున్నట్టుంది, మీరు మాట్లాడండి. హలో, ఓకే, ఆల్ రైట్. మరి శమంతకమణి ఈజ్ ద రైట్ ఆన్సర్. మరి మనమైతే ఒక మంచి పాట వినేసి మళ్ళీ విల్ కంటిన్యూ అవర్ ట్రివియా అబౌట్ వినాయక చవితి. ఐ హోప్ యూఆర్ ఎంజాయింగ్ ది షో. మీకు ఒకవేళ ఈ లోపల ఏమైనా సాంగ్ రిక్వెస్ట్ ఉంటే కూడా మీరు కాల్ చేసేయచ్చు.

0: Dallas, we are the undisputed leaders in the radio space. You know, we are Radio Surabhi.
1: Radio Surabhi 107.9 HD3 is your channel. Be an RJ, book an ad.
0: Just get benefited from Radio Surabhi. Radio Surabhi, Dallas's number one Telugu radio station. Only on 107.9 FM HD3.
1: Money isn't just meant to be earned, it's meant to fuel your dreams. Radio Surabhi meek andisthundi Project W, effective wealth management strategies. Mee prashnalaki industry experts andinche salahalu samadhanalu. Project W, where money meets clarity. Every second and fourth Sunday, only on Radio Surabhi 107.9 FM HD3.
2: కోటి రూపాయల కోసం మీ ఆఖరి ప్రశ్న రెడీయా?
3: Yes sir.
2: రాజులాస్ కిచెన్ ఇన్ DFW ఇస్ ఫేమస్ ఫర్ వాట్? ఆప్షన్ ఏ చాట్ ఓన్లీ, ఆప్షన్ బి చాట్ అండ్ తాలి, ఆప్షన్ సి తాలి ఓన్లీ అండ్ ఆప్షన్ డి చాట్ తాలి అండ్ క్యాటరింగ్.
3: సార్, ఈ మాత్రం తెలియకుండా డాలస్ ఎలా ఉంటాం? ఇట్స్ చాట్ తాలి అండ్ క్యాటరింగ్.
2: యూర్ అబ్సల్యూట్లీ రైట్. రాజులాస్ కిచెన్ లో మన ఫేవరెట్ చాట్ ఐటమ్స్ అలాంగ్ విత్ తాలీస్ ఆర్ ఆల్ అట్ అఫోర్డబుల్ ప్రైసెస్ అండ్ అన్ఫర్గెటబుల్ టేస్ట్. ఎంత అంటే మళ్లీ మళ్లీ రావాలనిపిస్తుంది. ఆల్సో ఆఫర్ క్యాటరింగ్ బికాస్ దేర్ ఫుడ్ ఇస్ సో ఇర్రెసిస్టబుల్.
4: విజిట్ రాజులాస్ kitchen in Irving, East Plano and Eldorado. For more information, visit rkusa.com.
5: చెప్పండి సార్, వాట్ యుడ్ లైక్ టు ఆర్డర్?
6: భయా, ఏంది స్పెషల్స్? మీ దగ్గర
5: యాక్చువల్లీ దేర్ మెనీ పాకెట్లీ, ఈ దోశ, మీద వడ, ఏ టు బి ఎక్స్క్లూడెడ్ స్పెషల్ థాలి, బిస్వెళ్ళవా, చీజ్ దోశ, పన్నీర్ దోశ, హనీ చిల్లీ గార్లిక్ లోటస్, ఆంకి పన్నీర్ టిక్కా, విచ్ అమెరికా పరాట.
6: ఏంది బ్రో గని చెప్పినో, నేను స్పెషల్స్ మాత్రమే అడిగినా.
5: ఇంకా ఉన్నాయి, చెప్పమంటారా? మీరు ఎప్పుడైనా ఆథెంటిక్ వెజిటేరియన్, జైన్ ఆర్ వీగన్ ఫుడ్ క్రేవ్ చేస్తున్నారంటే
7: అడయార్ ఆనంద్ భవన్ ఏ టు బి ప్యూర్ వెజిటేరియన్ రెస్టారెంట్
5: ఇస్ యువర్ గో టు ప్లేస్. ఫ్రెష్లీ మేడ్ అండ్ కంప్లీట్లీ ఫ్రీ ఆఫ్ అజినోమోటో. హియర్ ఇట్స్ ఆల్ అబౌట్ కీపింగ్ ఇట్ నేచురల్ అండ్ హోల్సమ్. ట్రీట్ యువర్ సెల్ఫ్ టు బి అడయార్ ఆనంద్ భవన్స్ వీకెండ్ బ్రేక్ఫాస్ట్ బఫే. ఫ్రెష్, delicious and made with care. A2B texas.com, perfect for dine in, take away or full service catering.
8: శాలిని, ఆస్టిన్ లో వివేక్ ఫ్లవర్స్ దగ్గర పరిస్థితి ఎలా ఉంది?
9: సూర్యప్రకాష్, ఇక్కడ పూజ సామాన్లు, గార్లాండ్స్, బ్లౌజ్ పీసెస్, వ్రతాలకి, పెళ్లిళ్లకి కావాల్సిన సామాన్లు అన్ని ఉన్నాయి. బాసింగాలు, పూల బుట్టలు, ఇంకా రాబోయే పెళ్లి ముహూర్తాలకి, పూజలకి ఆస్టిన్ ఆర్ డాలస్ లో వన్ స్టాప్ షాప్ వివేక్ ఫ్లవర్స్.
8: ఆస్టిన్ లో వివేక్ ఫ్లవర్స్ దగ్గర మొత్తం హడావిడి నడుస్తుంది, జనాలు బీభత్సంగా కొంటున్నారు. సో మీరు కూడా ఏమాత్రం ఆలస్యం చేయకుండా హెడ్ టు వివేక్ ఫ్లవర్స్, 14300 రోనల్డ్ రీగన్ బులవర్డ్, యూనిట్ 606, లియాండర్, టెక్సాస్.
9: మేము నలుగురు ఎప్పుడూ రెస్టారెంట్ వెళ్ళాలనుకున్న పెద్ద ఛాలెంజ్, ఎందుకంటే ఒకళ్ళకి వెజిటేరియన్ కావాలి, ఒకళ్ళకి నాన్ వెజ్ కావాలి, ఒకళ్ళకి స్పైసీ కావాలి, ఒకళ్ళకి చైనీస్ కావాలి. ఎలా? వన్ సొల్యూషన్, ఆల్ వెరైటీస్ ఇన్ వన్ ప్లేస్. స్వదేశీ రెస్టారెంట్, టేస్ట్ లో ఓజీ, క్వాలిటీలో ఓజీ, క్వాంటిటీలో కూడా ఫుల్ మాస్ ఓజీ. ఇయర్స్ నుంచి ఒకటే ప్రామిస్, మన స్వదేశీ రుచి, మన స్వదేశీ స్టైల్. ఓజీ ఎక్స్పీరియన్స్ ని టేస్ట్ చేయండి. స్వదేశీ రెస్టారెంట్, ఇర్వింగ్, క్యాసిల్ హిల్, ఫ్రిస్కో, ఫ్లవర్ మార్ట్, సౌత్ లేక్ అండ్ మెనీ మోర్. స్వదేశీ, బికాస్ ఒరిజినల్స్ నెవర్ ఫెయిల్.

Welcome back to Surabhi Dear, only on Radio Surabhi 107.9 FM HD3. Sounds like home with me, RJ Vasavi. నేనైతే 7 o'clock వరకు ఈ డీటోర్ లో మిమ్మల్ని ఎంటర్టైన్ చేయడానికి ట్రై చేస్తాను. నా తర్వాత నాన్ స్టాప్ ఫన్ చేయడానికి మా సుష్మా అయితే వచ్చేస్తుంది. సో స్టే ట్యూన్డ్. మరి ఇప్పుడు రిక్వెస్ట్ సాంగ్ లోకి వెళ్లే లోపల ఒక క్వశ్చన్ అయితే అడిగిద్దాం. అంటే ఇప్పుడు మనం ఈ సెగ్మెంట్ లో వినాయక చవితి గురించి ట్రివియా క్వశ్చన్స్ అడుగుతున్నాం కదా. కొన్ని ఫన్నీ క్వశ్చన్స్, కొన్ని ఈజీ క్వశ్చన్స్, కొన్నేమో థింకింగ్ క్వశ్చన్, అంటే మిమ్మల్ని ఆలోచింపచేసే క్వశ్చన్స్ కూడా ఉన్నాయి. మరి ఇదైతే కొంచెం ఈజీ క్వశ్చన్ అనే చెప్తా. వినాయక చవితి రోజు విఘ్నేశ్వరుణ్ణి ఎన్ని రకాల ఆకులతో పూజిస్తారు? వినాయక చవితి రోజు విఘ్నేశ్వరుణ్ణి ఎన్ని రకాల ఆకులతో పూజిస్తారు? ఆకుల పేర్లు చెప్పమంటే కొంచెం టూ మచ్, కానీ ఎన్నో చెప్పండి చాలు. సో ఆన్సర్ తెలిస్తే కాల్ చేసేయండి. అఫ్ కోర్స్ మీకు ఆప్షన్స్ కూడా ఇవ్వాలి కదా. ఆప్షన్ ఏ 25, ఆప్షన్ బి 21, ఆప్షన్ సి 20, ఆప్షన్ డి 24. 25, 21, 20, 24. సో ఆన్సర్ తెలిస్తే 9726361966. మరి హర్ష గారు, మీరు అడిగిన అగ్నిపథ్ మూవీలోంచి ఈ పాట. వినాయక చవితి కాబట్టి హిందీ సాంగ్ కూడా చల్తా హై. సో మీకోసం ఈ పాట.

ఓ వాట్ అన్ ఇంటెన్స్ సాంగ్ కదా, సూపర్ సాంగ్ రిక్వెస్ట్ అండి. థ్యాంక్ యూ సో మచ్ హర్ష గారు ఫర్ రిక్వెస్టింగ్ సచ్ ఎ లవ్లీ సాంగ్. మరి మనమైతే ఆన్సర్ నాకు చాలా ఈజీ అనేమో ఎవరు చెప్పలేదు, అఫ్ కోర్స్ అందరికి తెలిసే ఉంటుంది. 21 పత్రులతో మనము స్వామి వారిని పూజిస్తాం కదా, సో ఈసారి కొంచెం టఫ్ అడుగుతా, చూద్దాం ఎవరు చెప్తారు. ఓకే, ఇందాక అడిగినైతే ఎన్ని ఆకులతో పూజిస్తాము అని చెప్పాను, 21 ఈజ్ ద రైట్ ఆన్సర్. మరి ఇప్పుడు క్వశ్చన్ ఏంటంటే, వక్రతుండ అవతారంలో వినాయకుని వాహనం ఏంటి? వక్రతుండ అవతారంలో వినాయకుని యొక్క వాహనం ఏంటి? ఎలుక, నెమలి, శేషువు, సింహం? తెలిస్తే కాల్ చేసేయండి 9726361966. ఎలుక, నెమలి, శేషువు, సింహం. అండ్ ఇందులో ఎలుక అయితే కాదు, ముందే చెప్పేస్తున్నా. సో మీరు ఒకవేళ ఎలుక అనుకుంటే అది తప్పు. సో టెక్నికల్లీ 3 ఆప్షన్స్ మాత్రమే, నెమలి, శేషువు, సింహం. వక్రతుండ అవతారంలో వినాయకుని వాహనం ఏంటో తెలిస్తే కాల్ చేసేయండి 9726361966. అండ్ అలాగే డీల్స్ బనానా .com గురించి అయితే తెలుసుకుందాము. రెస్టారెంట్స్ లో అంటే ఏమేం డీల్స్ ఉన్నాయి, ఎక్కడ కూపన్స్ ఉన్నాయి, అవన్నీ కూడా యాజ్ అ యూజర్ మనం తెలుసుకోవచ్చు ఈ డీల్స్ బనానా .com గురించి. అండ్ అలాగే రెస్టారెంట్ ఓనర్స్ అయితే వాళ్ళు హ్యాపీగా వీళ్లతో ప్రమోషన్ క్యాంపెయినింగ్ కి, డిజైనింగ్ కి మార్కెట్ చేయడం కోసం డెఫినెట్ గా డీల్స్ బనానా AI గురించి వాళ్ళు పార్ట్నర్షిప్ అవ్వచ్చు. అండ్ అలాగే వాళ్ళు పర్ కమిషన్, పర్ ఆర్డర్ కమిషన్ కాకుండా డెఫినెట్ గా బెస్ట్ పార్ట్ ఇస్తారు మీకు. అండ్ ఫస్ట్ 50 రెస్టారెంట్స్ కి దే కెన్ గెట్ ది గ్రోత్ ప్లాన్ ఫ్రీ ఫర్ ఫస్ట్ 3 మంత్స్ అనమాట. సో రెస్టారెంట్ ఓనర్స్ ఇంకెందుకు ఆలస్యం, మీకు ఒకవేళ కస్టమర్స్ వాకింగ్స్ కావాలి అనుకుంటే డీల్స్ బనానా .com తో పార్ట్నర్షిప్ చేయండి. అండ్ అలాగే ఎక్కడైతే కూపన్స్ అవైలబుల్ ఉన్నాయి, డీల్స్ ఉన్నాయి, గ్రేట్ ఆఫర్స్ ఎక్కడున్నాయి అని యాజ్ అ యూజర్, యాజ్ అ కస్టమర్ చూడాలి అనుకుంటే అప్పుడు కూడా డీల్స్ బనానా .com ని విజిట్ చేసేయండి. మరి అదనమాట సంగతి. ఇంకొకసారి క్వశ్చన్, వక్రతుండ అవతారంలో వినాయకుని వాహనం ఏంటి? నెమలి, శేషువు, సింహం. అండ్ ఇప్పుడు నెక్స్ట్ రిక్వెస్ట్ సాంగ్ లోకి వెళ్ళిపోదాం. ఆద్య, నువ్వు రిక్వెస్ట్ చేసిన సాంగ్ ఛాంపియన్ మూవీ నుండి నీకోసం. ఎంజాయ్ ద సాంగ్.

Atya, I hope you enjoyed that song. Mari nakaithe correct answer vachesindi. Answer vachesi Simham. Okkare correct ga cheppagaligaranamata Kalpana garu. Awesome. Meerade correct ga cheppesaru. Simham is the right answer. Mari next question lo kelipodama. So next question enti ante Ganesha Puranam prakaram one second. Lambodara అవతారంలో శ్రీ గణేశుడు ఏ రాక్షసుణ్ణి సంహరించాడు? సో గణేశ పురాణం ప్రకారం లంబోదర్ అవతారంలో ఈ గణేశుడు ఏ రాక్షసుణ్ణి సంహరించాడు? ఆన్సర్ వచ్చేసి క్రోధాసురుడు, లోభాసురుడు, మత్సరాసురుడు, మోహాసురుడు. సో క్రోధాసురుడు, లోభాసురుడు, మత్సరాసురుడు, మోహాసురుడు. సో ఆన్సర్ తెలిస్తే 9726361966. మరి ఇప్పుడు ఇంకొక బ్యూటిఫుల్ సాంగ్ అయితే వినేద్దాం. ఈ పాట అయితే నా ఫేవరెట్, పర్సనల్ ఫేవరెట్. ఐ హోప్ యూ ఆల్సో లైక్ ఎంజాయ్ ది సాంగ్.

బ్యూటిఫుల్ సాంగ్ కదా. ఐ ఎంజాయ్డ్ దట్ సాంగ్ థరోలీ. ఐ హోప్ యూ ఆల్సో ఎంజాయ్డ్ ది సాంగ్. మరి ఇప్పుడు క్వశ్చన్ కి ఆన్సర్ క్రోధాసురుడు. ఇందాక అడిగిన క్వశ్చన్ కి అయితే ఆన్సర్ క్రోధాసురుడు. నాకు హర్ష గారు అయితే కరెక్ట్ గా చెప్పేశారు. ఆసమ్ అన్నమాట. మరి ఇప్పుడు నెక్స్ట్ క్వశ్చన్ అయితే అడిగిస్తా. సో నెక్స్ట్ క్వశ్చన్ ఏంటి అంటే, గణేశుడిని హేరంబ అని కూడా పిలుస్తారు కదా, దానికి కారణం ఏంటి? హేరంబ అని పిలవడానికి గణేశుడికి కారణం ఏంటి? ఒకటి, ఐదు ముఖాలు కలిగి ఉండడం వలన, ఆర్ గణాల నాయకుడు కావడం వలననా, ఆర్ బలహీనులను రక్షించేవాడు కాబట్ట, ఆర్ శివుని ప్రియుడు కాబట్ట. ఈ నాలుగిట్లో ఏది ఆన్సర్ కరెక్ట్గా చెప్పేసేయండి. గణేశుణ్ణి హేరంబ అని పిలవడానికి కారణం ఏంటి? ఐదు ముఖాలు కలిగి ఉండడం, గణాల నాయకుడు కావడం, బలహీనులను రక్షించేవాడు కావడం, శివుని ప్రియుడు కావడం. వీటిలో ఏది ఆన్సర్ తెలిస్తే కాల్ చేసేయండి 972-636-1966. మరి ఇప్పుడు మీ మజిలీ ఏంటో తెలియదు కానీ ఇప్పుడు మజిలీ మూవీలోంచి అయితే ఒక పాట వినేద్దాం.

0: ఓకే, మరి మజిలీ మూవీలోంచి అయితే ఆ పాట వినేశారు కదా, మరి ఇందాక నేను అడిగిన క్వశ్చన్ ఏంటి అంటే గణేశుణ్ణి హేరంబ అని పిలిచే కారణం ఏంటి అని అడిగా, మరి నాకు దానికైతే కరెక్ట్ ఆన్సర్ రాలేదు. నేనే చెప్పేస్తా. ఐదు ముఖాలు కలిగి ఉండడం, గణాల నాయకుడు కావడం, బలహీనులను రక్షించేవాడు ఆర్ శివుని ప్రియుడు, ఈ నాలుగిట్లో కరెక్ట్ ఆన్సర్ ఏంటి అంటే బలహీనులను రక్షించేవాడు కావడం, కాబట్టి ఆయనని హేరంబ అని పిలుస్తారంట. నాకు కూడా ఈ క్వశ్చన్ అడిగేటప్పుడు తెలియదు, ఆన్సర్ చూసే నేను చెప్తున్నా. అందుకని మీకు తెలియకపోయినా పెద్ద ఫీల్ అవ్వాల్సింది ఏమీ లేదు, దట్స్ ఓకే. మనకు తెలియని తెలుసుకుంటాం, తెలిస్తే చెప్పేస్తాం, అంతే కదా. మరి మనమైతే సక్సెస్ఫుల్ గా ఈ సెగ్మెంట్ కూడా కంప్లీట్ చేసేసుకున్నాము. సో లాస్ట్ 1 అవర్ యాజ్ యూజువల్ గేమ్ రౌండ్ ఉంటుంది, కానీ వాళ్ళ గేమ్ ఏంటి ఏంటి దాని కదా కమామిషు నేనైతే బ్రేక్ తర్వాత చెప్పేస్తా. మీరు మాత్రం ఎక్కడికి వెళ్ళిపోకండి, వింటూనే ఉండండి రేడియో సురభి 107.9 FM HD3 అమెరికాలో తెలుగు నేస్తం సౌండ్స్ లైక్ హోమ్. మీరైతే మీ డ్రైవ్ టైమ్ డీటోర్ వింటున్నారు సురభి డీటోర్ విత్ మీ ఆర్జే వాస్వి. ఐల్ బి రైట్ బ్యాక్ ఆఫ్టర్ ఎ షార్ట్ కమర్షియల్ బ్రేక్. నిజంగానే షార్ట్. సో నేను అలా వెళ్ళిపోయి ఇలా వచ్చేస్తా, మీరు మాత్రం ఎక్కడికి వెళ్ళిపోకండి, అలాగే ఉండండి. మీరు ఒకళ్ళు డ్రైవ్ చేస్తూ ఉంటే కనుక డ్రైవ్ సేఫ్. ఓకే, ఐల్ బి రైట్ బ్యాక్.
1: టిక్ టిక్ రేడియో సురభి టైం చెక్ స్టూడియోలో టైం 6 PM.

0: గుడ్నెస్ మీ ఆరోగ్యాన్ని కాపాడుకునే సూత్రాలు
1: ఆయుష్మాన్ భవ ఎవ్రీ ఫస్ట్ అండ్ థర్డ్ సండే అట్ 5 PM ఓన్లీ ఆన్ 107.9 FM HD3.
0: From chaos to clarity, your day begins with 100 notifications, customers calling, emails piling up, deadlines chasing you. Then Zoho steps in. One login, one dashboard, one clear view of your entire business. For the entrepreneur who wants clarity, not chaos. Zoho, powering possibilities with Radio Surabhi.
2: Radio Surabhi Civic Signal. Help is here in Texas. Okkosari manam life lo tough situations face chestam. And it can be daunting. Domestic violence, immigration questions, threat to safety. Ilantappudu reach out. Support is closer than you think. For legal guidance, reach out to organizations like RAISES and American Gateways. Your local police department is there for safety. Don't hesitate to call 911 in emergencies. For discrimination or workplace concerns, connect with the Texas Workforce Commission. And for city level support, your local city offices and community centers are always available to guide you. Stay informed, stay connected, because help is always within reach.
3: నాకు ఇంకా గుర్తుంది, 20 ఇయర్స్ అగో మేము US మూవ్ అయినప్పుడు ఏవైనా పండుగలు వస్తే ముఖ్యంగా ఉగాది సంక్రాంతి లాంటివి ట్రెడిషనల్ గా సెలబ్రేట్ చేసుకోవడానికి కావలసిన వస్తువులు దొరికేవే కాదు, ఏదో అలా కానిచ్చేసేవాళ్ళం. అండ్ దెన్ టుడే ఇండియాలో కన్నా ఇక్కడే మన పండుగలు మన స్టైల్లో జరుపుకునే హ్యాపీ డేస్ కి ట్రాన్సిషన్ అయ్యాం. మనకి కావలసిన గ్రోసరీస్ దగ్గర నుంచి పూజ సామాన్లు, పువ్వులు, ఏవైనా యూ నేమ్ ఇట్ వీ గాట్ ఇట్ అండ్ దాట్ టు జస్ట్ వన్ స్టాప్ షాప్ ఫ్రమ్ ఫ్రెష్ ప్రొడ్యూస్ రోటీస్ టు ఎవ్రీడే పూజా ఎసెన్షియల్స్. One name to go? Hareli. Hareli, bringing the taste of home closer to you. They say a way to person's heart is through stomach. At India Today, we serve happiness fresh with love every day. Intiki pilichina atithulaku vandinattu India Today lo maa chefs shraddhaga mee ruchiki abhiruchiki nache vidhamga vandi pedtaru. Eppatikappudu taazaga pan to plate is our concept. Nooroorinche vegetarian dishes nunchi delicious non-vegetarian classics daka India Today has it all. India Today, where every bite brings you closer to happiness. Come taste the freshness, the tradition and the joy of real Indian food. India Today, 151 North Nolan Drive, South Lake, Texas. 817-819-8888. IndiaTodayUSA.com.

Welcome back to Surabhi Dieter, only on Radio Surabhi 107.9 FM HD3. అమెరికాలో తెలుగు నేస్తం సౌండ్స్ లైక్ హోమ్. మరి మనం అయితే వినాయక చవితి రోజు చివరి గంటలోకి అయితే వచ్చేసాం. మరి ఇవాళ గేమ్ ఏంటి అంటే గెస్ ద వర్డ్ విత్ ద గివెన్ వర్డ్. అంటే నేను ఒక వర్డ్ ఇస్తాను, ఆ వర్డ్ లో ఉన్న లెటర్స్ తో ఇంకో వర్డ్ ఫామ్ అవుతుంది. మీరు ఎక్కడ తిన్నా పెట్టండి, అంటే ఇటు దాటు అటు దిటు. ఫర్ ఎగ్జాంపుల్, వెరీ సింపుల్ ఎగ్జాంపుల్ ఇస్తా, నేను ఈట్ అని చెప్తాను. ఇంగ్లీష్ వర్డ్స్ అన్ని కూడా ఇంగ్లీష్ వర్డ్స్, సింపుల్ వర్డ్స్. సో ఇప్పుడు ఈట్ లో స్పెల్లింగ్ ఏంటి, ఈఏటి. సో ఈ మూడు లెటర్స్ ని యూజ్ చేసి మీరు ఇంకొక వర్డ్ ఫామ్ చేయొచ్చు, విచ్ ఈస్ నథింగ్ బట్ టీ, టీఈఏ ఆర్ ఎయిట్. సో అలా మీరు ఏదైనా వర్డ్ ఫామ్ చేయొచ్చు, కాకపోతే అన్ని లెటర్స్ ఉండాలి మీరు ఫామ్ చేసే వర్డ్ లో. ఓకే, దాట్ ఈస్ ద రూల్. సో నేను ఒక వర్డ్ ఇస్తాను, గెస్ ద అదర్ వర్డ్ విత్ ద గివెన్ వర్డ్, అంతే. దాట్ ఈస్ ద క్లూ. ఓకే, సో ఎగ్జాంపుల్ కూడా చెప్పాను కదా, ఈట్ అని ఇస్తే దాన్ని ఏట్ చెప్పొచ్చు ఆర్ టీ చెప్పొచ్చు, కాకపోతే మేక్ సెన్స్ ఉండాలి ఆ వర్డ్ కి. ఓకేనా? సో ఫస్ట్ క్లూ వచ్చేసి ఈజీగా ఇద్దాం, లైఫ్. లైఫ్, ఎల్ఐఎఫ్ఈ, లైఫ్. సో ఈ వర్డ్ ని యూజ్ చేసి ఇంకొక వర్డ్ ఫామ్ చేయండి, కాకపోతే ఆ వర్డ్ లో ఈ నాలుగు లెటర్స్ ఉండాలి. మీరు ఇటు దాటు అటు దిటు ఎట్టన్నా పెట్టుకోండి, ఆర్డర్ తో నాకు సంబంధం లేదు, బట్ ఆ నాలుగు లెటర్స్ మాత్రం ఆ వర్డ్ లో ఉండాలి. ఓకే, సో లైఫ్ ఈజ్ యువర్ ఫస్ట్ క్లూ. సో గెట్ ద అదర్ వర్డ్ ఫర్ మీ. తెలిస్తే కాల్ చేసేయండి 9726361966.

ఓకే, నన్ను కూడా ఏదో లోకంలోకి తీసుకెళ్లిపోయింది ఆ సాంగ్ వింటూ ఉంటే. సూపర్ సాంగ్ ఫ్రమ్ ద మూవీ నిన్ను కోరి. మరి మన గేమ్ లోకి వచ్చేస్తే నేను అడిగిన క్వశ్చన్ ఏంటి అంటే లైఫ్, ఆ లైఫ్ వర్డ్ లోంచి ఇంకొక వర్డ్ మీరు చెప్పాలి యూజింగ్ ఆల్ ద లెటర్స్ ఫ్రమ్ దట్ వర్డ్ అని చెప్పా. నాకైతే శ్రీనివాస్ గారు కరెక్ట్ గా ఆన్సర్ చేసేసారు, ఫైల్. లైఫ్ ఫైల్, LIFE FILE. సో ఎలా చూసినా కూడా నాలుగు లెటర్స్ వచ్చేసాయి అండ్ కరెక్ట్ ఆన్సర్. ఆసమ్. మరి నెక్స్ట్ క్లూ చెప్పైనా. సో నెక్స్ట్ క్వశ్చన్ ఏంటి అంటే మీన్, MEAN, మీన్. ఈ వర్డ్ ని యూజ్ చేసి ఇంకొక వర్డ్ కనిపెట్టేయండి, ఆ నాలుగు లెటర్స్ ఉండాలి. నేను అడిగిన క్వశ్చన్ మీన్. సో లెట్ సీ హూ విల్ కమ్అప్ విత్ ద రైట్ వర్డ్ ఫ్రమ్ దిస్ వర్డ్. సో ఆన్సర్ తెలిస్తే 9726361966. మీన్ ఈజ్ యువర్ క్లూ అండ్ వాట్ ఈస్ ద అదర్ వర్డ్ ఫ్రమ్ దట్ వర్డ్. ఓకే, నవ్ అయితే ఇప్పుడు మనం సీతారామంలోంచి ఈ పాట వినేద్దాం.

0: అర్ధరాత్రి అమ్మాయితో అబ్బాయి కలికాలం
1: పోయే కాలం
0: మరే
1: ఇంకా నయం దూరంగా ఉన్నారు కాబట్టి సరిపోయి ముట్టుకుంటే
0: ప్రపంచం ఆగిపోదు.
2: ఆగవయ్యా ముట్టుకున్నాను మీ ప్రపంచం ఏమలా ఆగిపోయిందా?
1: అక్కడ అడగండి
2: రామ్ గారు. రామ్ గారు మీ ప్రపంచం ఆగిపోయిందా? లేదంట, మీరు వెళ్ళొచ్చు.
0: ఆగిపోలేదంట.
2: పదండి రామ్ గారు.

ఓకే, మరి నాకైతే మల్టిపుల్ ఆన్సర్స్ వచ్చాయి అండ్ ఎస్ అందరూ కరెక్ట్గానే చెప్పారు. శ్రవంతి గారు అండ్ హర్ష గారు వచ్చేసి నేమ్ మెయిన్ కాబట్టి నేమ్ ఎన్ఏమి, అండ్ శ్రీనివాస్ గారు అయితే కొంచెం డిఫరెంట్ గా ఆమెన్ అని చెప్పారు, అది కూడా కరెక్ట్. సో చూసారా ఎన్ని వర్డ్స్ వస్తాయో ఒక్క దాని నుండి డిఫరెంట్ డిఫరెంట్ నేమ్స్, నైస్ కదా. మరి కొంచెం ఇంటెన్సిటీ పెంచుదామా ఇప్పుడు. సో నెక్స్ట్ క్లూ ఏంటి అంటే, ఇప్పుడే ట్యూన్ అయిన వాళ్ళ కోసం నేను ఒక వర్డ్ అడుగుతున్నాను, ఆ వర్డ్ లో ఉండే లెటర్స్ అన్ని ఉపయోగించి మీరు ఇంకొక వర్డ్ ఫామ్ చేయాలన్నమాట. సో సింపుల్ రైట్. సో నెక్స్ట్ థింగ్ వచ్చేసి థింగ్, అదే చెప్తాం, దట్ ఈస్ అ వర్డ్ థింగ్, THING థింగ్. సో ఈ వర్డ్ ని యూజ్ చేసి నాకు ఇంకొక వర్డ్

పెట్టండి చూద్దాం. తెలిస్తే కాల్ చేసేయండి 9726361966. దాట్ ఈస్ ద క్వశ్చన్. థింగ్ ని యూజ్ చేసి ఇంకొక వర్డ్ ని కనిపెట్టండి. మరి ఇప్పుడు ఇంకొక పాట వినేద్దాం ఫ్రమ్ ద మూవీ హిట్ 3. THING ఈజ్ యువర్ క్వశ్చన్. ఐఎమ్ వెయిటింగ్ ఫర్ అనదర్ వర్డ్. ఓకే 9726361966.

ఓకే, మరి నాకైతే కరెక్ట్ ఆన్సర్ అంటే ఎవరు చెప్పలేదు యాక్చువల్లీ బేసికలీ. సో చూద్దాం, నేనైతే ఈ క్వశ్చన్ ఇంకా ఇంటాక్ట్ అలాగే ఉంచుతాను. సో ట్యూన్ ఇన్ అయిన వాళ్ళ కోసం ఇప్పుడే ట్యూన్ అయితే కనుక మనం మీకు గేమ్ ఆడుతున్నాం. ఆ గేమ్ ఏంటంటే నేను ఒక వర్డ్ చెప్తాను, ఆ వర్డ్ నుండి ఇంకొక వర్డ్ మీరు ఫామ్ చేయాలి యూజింగ్ ద లెటర్స్ ఇన్ దట్ వర్డ్. అన్ని లెటర్స్ యూజ్ చేయాలి. సో నేను ఇచ్చిన వర్డ్ ఏంటంటే థింగ్, THING. సో ఈ వర్డ్ ని యూజ్ చేసి ఒక వర్డ్ డిరైవ్ చేయమన్నాను. దానికైతే ఆన్సర్ రాలేదు కాబట్టి ఐ విల్ స్టిల్ కీప్ ద క్వశ్చన్ ఇంటాక్ట్. సో ఇంకొక క్వశ్చన్ అడుగుతా, ఈసారి ఈజీది అడుగుదాం. ఈస్ట్, EAST, ఈస్ట్ వెస్ట్ ఉంటుంది కదా, అందులో ఈస్ట్, EA

0: S-T. So, E word use chesi, inkoka word derive chayandi using all four letters. So, mari indakal word lo 5 letters unnai, E word lo 4 letters unnai, kapati you have to use all the letters in the word and form a new word. So, written questions unnai meeku, think and east. Answer teliste call chesandi 972-636-1966 okka vela. ఎవరు చెప్పలేకపోతే నేను ఈ పాట తర్వాత అయితే రివీల్ చేసేస్తా. మరి ఆ లోపల ఒక చిన్న ప్రకటన అయితే చూసేద్దాం. ఏంటి అంటే ఇండియా టుడే. సో డాలస్ ఫుడ్ ఈజ్ లిస్టెడ్ అప్ ఒకవేళ వీకెండ్ ప్లాన్స్ మీకు డెలీషియస్ గ్రాండ్ బుఫే వీకెండ్ బుఫే కావాలి అనుకుంటే ఇండియా టుడే రెస్టారెంట్ అ డెలీషియస్ స్ప్రెడ్ ఆఫ్ యువర్ ఫేవరెట్స్ ఆల్ ఇన్ వన్ ప్లేస్. అండ్ థర్స్డేస్ రోజు ఇట్ జస్ట్ గాట్ బెటర్ విత్ ఇర్రెసిస్టబుల్ చాట్. సో హెడ్ టు ఇండియా టుడే. వీకెండ్ అయితే బుఫే, థర్స్డేస్ అయితే చాట్. ఎక్కడికి వెళ్ళాలి అంటే 151 నార్త్ నాలెండ్ డ్రైవ్, స్వీట్ 100, సౌత్ లేక్ టెక్సస్ 76092. ఇండియా టుడే, కమ్ హంగ్రీ లీవ్ హ్యాపీ. హలో అండి, వెల్కమ్ టు రేడియో సురభి. మీరు ఆన్ ఎయిర్ ఉన్నారండి, ఎవరు మాట్లాడుతున్నారు? సుధీర్ గారు అండి. సుధీర్ గారు చెప్పండి. ఓ, ఐ డోంట్ నో వాట్ కుడ్ బి ద రాంగ్, బట్ సారీ ఫర్ ద గ్లిచ్ అండి. నేను మా టెక్నికల్ టీమ్ కి చెప్తాను. మీకు ఆన్సర్ తెలుసా? కాదు, మీరు ఇంకొక వర్డ్ డిరైవ్ చేయాలి. థింగ్ ఇప్పుడు THINGI.
1: ఈస్ట్
0: కైతే
1: లెటర్ వై ఇన్ ద బిగినింగ్.
0: నో నో, EAST, ఈస్ట్, తూర్పు. ఆ ఈస్ట్ లేదు లేదు. ఈ ఫోర్ లెటర్స్ యూజ్ చేసి మీరు ఇంకొక లెటర్ ఫార్, ఇంకొక వర్డ్ ఫార్. ఇప్పుడు లెట్స్ సపోజ్ ఈట్, EAT, ఈట్ కదా. నేను దాన్ని టీ ఉండే మార్చొచ్చు, TEA, సంథింగ్ లైక్ దట్. యా, హీట్. EAST అండి, నేను అడిగిన వర్డ్. కరెక్ట్, SEAT. ఆసమ్. మరి అలాగే థింక్, THINGI. ఓకే, ఐ డోంట్ వాంట్ టు పుట్ యూ ఆన్ స్పాట్, బట్ యూ గాట్ ద క్వశ్చన్ కదా. ఆలోచించి మళ్ళీ కాల్ చేయండి. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ ఫర్ ద కాల్, బాయ్.

0: ఓకే, మరి నాకైతే డిఫరెంట్ డిఫరెంట్ ఆన్సర్స్ వస్తున్నాయి. ఐఎమ్ ఎంజాయింగ్ ఇట్. మరి ఈ లోపల మనకి థింగ్ అయితే కరెక్ట్ ఆన్సర్ చెప్పింది శృతి గారు. నైట్, నైట్ ఈజ్ ద రైట్ ఆన్సర్. NIGHT సో బాగుంది కదా గేమ్. మరి మన ఈ గేమ్ అయితే అలాగే కంటిన్యూ చేద్దాం. అలాగే బ్రేక్ తర్వాత మనం కొన్ని లెటర్స్ టు బప్పా, చిన్నపిల్లలు చాలా క్యూట్ గా కొన్ని లెటర్స్ రాశారు బప్పాకి, అవి కూడా నేను చదివి వినిపిస్తాను. సో స్టే ట్యూన్ ఇన్ టు రేడియో సురభి 107.9 FM HD3 అమెరికాలో తెలుగు నేస్తం. సౌండ్స్ లైక్ హోమ్. మీరు మాత్రం ఎక్కడికి వెళ్ళిపోకండి, ఈ ఫన్ ఇంకో అరగంట సేపు అయితే సాగుతుంది. సో ఐల్ బి రైట్ బ్యాక్ ఆఫ్టర్ ది షార్ట్ కమర్షియల్ బ్రేక్.
1: Hello Dallas, we are the undisputed leaders in the radio space. You know, we are Radio Surabhi.
2: Radio Surabhi.
3: Radio Surabhi.
4: Radio Surabhi 107.9 HD3 is your channel. Be an RJ, book an ad.
1: Just get benefited from Radio Surabhi. Radio Surabhi, Dallas's number one Telugu radio station. Only on 107.9 FM HD3.
4: Money isn't just meant to be earned, it's meant to fuel your dreams. Radio Surabhi meek andisthondi Project W, effective wealth management strategies. Mee prashnalaki industry experts andinche salahalu samadhanalu. Project W, where money meets clarity. Every second and fourth Sunday, only on Radio Surabhi 107.9 FM HD3.
5: హే బిందు, ఈ రోజు నాకు మంచి మటన్ కూర తినాలండి.
6: చందు, మరి వండనా?
5: ఏంటి ఇప్పుడు వండేదాకా ఆగాల?
6: పిచ్చి చందు, స్వదేశీ మీట్ ఉంది కదా, వాళ్ళ మటన్ 3 విజిట్స్ లో ఈజీగా కుక్ అయిపోతుంది. సో టెండర్, సో జ్యూసీ, కర్రీ ఇట్టే అయిపోతుంది చూడు. జస్ట్ మటనే కాదు, వాళ్ళ ఫిష్, చికెన్, ఏ మీట్ అయినా వన్ స్టాప్ షాప్ స్వదేశీ.

0: tasty and tension free.
1: నేను మీ చంద్రబోస్ని రేడియో సురభి మొట్టమొదటి 24/7 తెలుగు రేడియో అమెరికాలో May 5 నుండి 107.9 FM హెచ్డి దేవిలో మీరు వినొచ్చు. తప్పకుండా వినండి మీ తెలుగు నేస్తం రేడియో సురభి.
2: యూఆర్ లిస్నింగ్ టు రేడియో సురభి 107.9 FM HD3.
3: బ్రో, ఈ మెసేజ్ 10 మందికి ఫార్వర్డ్ చేస్తే గుడ్ లక్ ఫర్ జాబ్ అట.
4: ఇప్పటిదాకా నువ్వు చేసినావా? నీకు ఎన్ఎస్సీ ఆఫర్ లెటర్లు
3: అవుతుంది బ్రో. ఈ యూనివర్స్ కి టైం పడుతుంది కదా వాళ్ళు చూసి మేనిఫెస్ట్ అవటానికి. స్టాప్ ట్రస్టింగ్ వాట్సాప్ అస్ట్రాలజీ. మీ ఇంట్లో ఇబ్బందులైనా, ఉద్యోగంలో సమస్యలైనా, హెల్త్ ప్రాబ్లమ్స్ ఆర్ సమస్య ఏదైనా, డాలస్ లో ఎక్స్పర్ట్ అస్ట్రాలజర్ పండిత్ రామ్ తులసిని సంప్రదించండి. పండిత్ రామ్ తులసి 9797972654 ఆర్ విజిట్ astroramji.com.
5: ఇండియా వెళ్ళలేమరా నేను?
4: ఇప్పుడు ఇండియా ఎందుకురా?
5: మొన్నటి నుంచి ఒకటే పంటి నొప్పిరా, ఇండియాకి వెళ్ళి ట్రీట్మెంట్ చేయించుకోవాల్సిందే.
3: మన తెలుగు డెంటిస్ట్ ఎట్ యువర్ సర్వీస్. సాలస్ స్మైల్స్ డెంటల్ అండ్ ఆర్థోడాంటిక్స్ తో అపాయింట్మెంట్ బుక్ చేసి లైఫ్ ని ఈజీ చేయండి. కిడ్స్ కి, అడల్ట్స్ కి రెగ్యులర్ గా చెక్అప్స్ తో పాటు డీప్ క్లీనింగ్, క్రౌన్స్, బ్రిడ్జెస్, ఎక్స్ట్రాక్షన్స్, ఇన్విజిలైన్ ఇంప్లాంట్స్ అండ్ మెనీ మోర్ డెంటల్ కేర్ ఫెసిలిటీస్ ఫర్ యూ అండ్ యువర్ ఫ్యామిలీ. యాక్సెప్టింగ్ మోస్ట్ డెంటల్ ఇన్సూరెన్సెస్. ఇన్సూరెన్స్ లేకపోయినా పర్వాలేదు, దే హావ్ అఫోర్డబుల్ ప్రైసెస్ అండ్ ఫ్లెక్సిబుల్ పేమెంట్ ప్లాన్స్. డాలస్ స్మైల్స్ డెంటల్ అండ్ ఆర్థోడాంటిక్స్. కాల్ దెమ్ అట్ 972 484-5400 or visit 3234 Forest Lane.

Welcome back to Surabhi Detour, only on Radio Surabhi 107.9 FM HD3. అమెరికాలో తెలుగు నేస్తం సౌండ్స్ లైక్ హోమ్. మరి మనం అయితే చివరిగా అరగంటలకు వచ్చేసాం. గేమ్ అయితే చాలా రసవత్తరంగా సాగుతుంది. బట్ అందులో భాగంగా ఇంకొక సెగ్మెంట్ కూడా నేను తెచ్చేసాను. ఏంటంటే మొన్న మీ అందరికి తెలుసు కదా, సాటర్డే రోజు 12th రోజున మేక్ యో గణేష్ టేక్ యో గణేష్ అని ఒక ఈవెంట్ జరిగింది. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ద అమేజింగ్ రెస్పాన్స్. చాలా మంది పిల్లలు ఎంత చక్కగా వచ్చి పార్టిసిపేట్ చేశారు అని చక్కని గణేషుల్ని చేసి వాళ్ళతో పాటు తీసుకెళ్లారు. సో అందులో భాగంగా లెటర్ టు బప్ప అని చెప్పేసి ఒక సెగ్మెంట్ ఉందన్నమాట. సో చిన్నపిల్లలందరూ క్యూట్ గా వాళ్ళ విషెస్ అండ్ లెటర్ టు బప్ప క్యూట్ గా రాశారు. అందులో నేనైతే కొన్ని చదివి వినిపిస్తాను. అండ్ నా తర్వాత మా సుష్మ వచ్చేసింది కాబట్టి సుష్మ కూడా కంటిన్యూ చేస్తుంది మీకు ఆ లెటర్స్ వాళ్ళు రాసింది మీకు చదివి వినిపించడానికి. ఓకే, సో ఫస్ట్ అయితే నేను ఈ లెటర్ పిక్ చేశాను ఎందుకంటే ఈ చిన్న బాబు తెలుగులో రాశాడు. ఎంత క్యూట్ గా రాశాడంటే, కార్తికేయ నందన్, గణేశుడికి ప్రభు నువ్వు నా కోసం చేసిన అన్ని పనులకు నేను మీకు కృతజ్ఞతలు చెప్పుకోవాలి. నన్ను పుట్టించినందుకు ధన్యవాదాలు. నాకు నేర్చుకునే అవకాశాలు ఇచ్చినందుకు ధన్యవాదాలు. మరియు ఎల్లప్పుడూ నా పక్కనే ఉన్నందుకు ధన్యవాదాలు స్వామి. మీకు నేను ఎంత చెప్పినా తక్కువే ప్రభు. మీ భక్తుడు కార్తికేయ నందన్. అండ్ మీరు నమ్మరు, ట్రస్ట్ మీ, ఒక్క వర్డ్ లో ఒక్క చిన్న పొళ్ళు కూడా మిస్టేక్ పోలేదు. చాలా కరెక్ట్ గా రాశాడు. ఒత్తులు దీర్ఘాలు అన్ని కూడా పర్ఫెక్ట్ గా రాశాడు. సో కార్తికేయ నందన్, నీ లెటర్ బప్పాకి చేరిపోయింది అని ఎన్ని ధన్యవాదాలు చెప్పావంటే ఇన్ని ధన్యవాదాలు చెప్పినందుకు ఫస్ట్ నీకు ధన్యవాదాలు. సూపర్ కార్తికేయ, సో ఆసమ్, సో స్టే బ్లెస్డ్, ఇలాగే ఉండు. సో మనం ఇంకొన్ని లెటర్స్ అయితే చదువుదాం. ఫస్ట్ క్వశ్చన్ లోకి అయితే వెళ్ళిపోదాం. సో ఇప్పుడు ఇస్తున్న క్లూ ఏంటి అంటే, లిజన్, వినమనట్లేదు, దాట్ ఈస్ ద క్లూ. సో మీరు ఇప్పుడే కనుక ట్యూనింగ్ అవుతే మనం ఆడుతున్న గేమ్ ఏంటంటే, నేను ఒక వర్డ్ చెప్తున్నాను, ఆ వర్డ్ లో ఉన్న లెటర్స్ ని ఉపయోగించి మీరు ఇంకొక వర్డ్ డిరైవ్ చేయాలన్నమాట. సో ఫర్ ఎగ్జాంపుల్ ఈట్, ఈఏటి, దాని నుండి ఇంకొక వర్డ్ ఏంటి, టీఈఏ ఆర్ ఏటీ ఎయిట్ ఏదైనా చెప్పొచ్చు మీరు. అలా కాకపోతే ఉన్న వర్డ్స్ ఉన్న లెటర్స్ అన్ని యూజ్ చేయాలన్నమాట. సో ఇప్పుడు ఇస్తున్న వర్డ్ లిజన్, LISTEN, ఈ వర్డ్ ని యూజ్ చేసి ఇంకొక వర్డ్ డిరైవ్ చేయండి. ఎవరు చెప్తారు చూద్దాం. మరి ఆ లోపల ఒక బ్యూటిఫుల్ సాంగ్ అయితే వినేసి వచ్చేద్దాం.

ఓకే, ఓవర్వెల్మింగ్ రెస్పాన్స్, ఆసమ్, అందరూ కరెక్ట్ గా చెప్పేశారు. అండ్ సర్ప్రైజింగ్ ఏంటంటే ఆన్సర్ చెప్పిన వాళ్ళందరి నేమ్స్ కూడా ఎస్తోనే స్టార్ట్ అయ్యాయి. శ్రీనివాస్ గారు, శృతి గారు, శౌర్య అండ్ శివ గారు అందరూ ఎస్తోనే స్టార్ట్ అయ్యాయి. అండ్ ఆన్సర్ ఈజ్ సైలెంట్, లిజన్ సైలెంట్, LISTN SILENT. సూపర్ కదా, గేమ్ అయితే సూపర్ గా ఎంజాయ్ చేస్తున్నారు అందరూ. ఐఎమ్ ఆల్సో ఎంజాయింగ్ యువర్ రెస్పాన్సెస్. మరి ఇప్పుడు ఇంకొన్ని లెటర్స్ చదివేసి మనం అయితే మూవ్ ఆన్ అయిపోదాం. ఈ లెటర్ రాసింది 6 ఇయర్స్ సత్యనారాయణ. ఎంత క్యూట్ గా రాశాడంటే, గణేష హ్యాపీ బర్త్డే, లడ్డూస్ ఆర్ టేస్టీ, ప్లీజ్ కమ్ సూన్, ఐ వాంట్ టు డూ పూజ. అబ్బా ఎంత క్యూట్ కదా, ఇంత ఇన్నసెన్స్ అసలు చిన్నప్పుడే ఉంటుందండి, కొంచెం పెరిగిన తర్వాత ఇన్నసెన్స్ ఎంత పోతుందేమో. బట్ సో క్యూట్ సత్యనారాయణ, ఐ రియలీ లవ్ యువర్ లెటర్. సో థ్యాంక్ యూ ఫర్ యువర్ లెటర్ టు బాపా. అండ్ ఇంకొక లెటర్ కూడా చూసేద్దాం క్వశ్చన్ లోకి వెళ్ళక ముందు. ఫ్రమ్ ఆద్విక్ సాయి టు బాపా, హ్యాపీ బర్త్డే గణేష, ప్లీజ్ బ్లెస్ మై ఫ్యామిలీ విత్ హెల్త్ అండ్ హ్యాపీనెస్, థ్యాంక్ యూ లార్డ్ గణేష. సో స్వీట్ అండ్ క్యూట్ కదా, చూడండి తన ఫ్యామిలీని తలుచుకున్నాడు. సో నైస్, పిల్లలందరికీ ఎంత మెచ్యూరిటీ ఉంది అనిపిస్తుంది ఇలాంటివి చూస్తూ ఉంటే. ఓకే, ఇప్పుడైతే మనం క్వశ్చన్ లోకి అయితే వెళ్ళిపోదాం. సో నెక్స్ట్ క్వశ్చన్ ఏంటి అంటే, డస్టీ, DUSTY, డస్టీ. సో ఈ వర్డ్ నుండి ఇంకొక వర్డ్ డిరైవ్ చేయండి, DUSTY. కాకపోతే ఆల్ 5 లెటర్స్ షుడ్ బి దేర్ ఇన్ దట్ వర్డ్, DUSTY. ఈ 5 లెటర్లు ఉండాలి, ఏ ఆర్డర్ లోనే ఉండొచ్చు మీ ఇష్టం, కాకపోతే ఒక ప్రాపర్ వర్డ్ అయి ఉండాలి. ఓకే, తెలిస్తే కాల్ చేసేయండి 9726361966. ఈ 5 లెటర్లు ఉండాలి, ఏ ఆర్డర్ లోనే ఉండొచ్చు మీ ఇష్టం, కాకపోతే ఒక ప్రాపర్ వర్డ్ అయి ఉండాలి. ఓకే, తెలిస్తే కాల్ చేసేయండి 9726361966.

0: ఓకే, మరి బ్యూటిఫుల్. నాకైతే ఆన్సర్స్ వచ్చేసాయి. హర్ష గారు, శ్రీనివాస్ గారు, సహజ్ గారు అందరూ కరెక్ట్గా చెప్పేశారు. ఇంతకీ ఆన్సర్ ఏంటంటే స్టడీ, డియుఎస్టివై ఎస్టియుడివై, స్టడీ ఈస్ ద రైట్ ఆన్సర్. మరి ఇప్పుడు ఇంకొన్ని లెటర్స్ చూసేద్దామా, మేబీ వన్ ఆర్ టూ. ఇది రాసిందైతే లిఖిత. ఓకే, మనకు ఒక కాలర్ వస్తున్నారు. ఐ డోంట్ నో ఇఫ్ ఐ కెన్ టేక్ దెమ్ ఆన్ ఎయిర్. హలో అండి, వెల్కమ్ టు రేడియో సుర్భి. మీరు ఆన్ ఎయిర్ ఉన్నారండి, ఎవరు మాట్లాడుతున్నారు? హలో,
1: నమస్తే అండి.
0: నమస్తే అండి, మీ పేరు?
1: హలో,
0: యా ఆన్ ఎయిర్ కొంచెం గ్లిచ్ చేస్తుందండి. నేను ఆఫ్ ఎయిర్ తీసుకొచ్చా మీ కాల్?
1: యా ఆఫ్ ఎయిర్ తీసుకుంటాను.
0: యా వన్ సెకండ్, యా యా యా, ఐల్ టేక్ యూ ఆఫ్ ఎయిర్. లైన్ లో ఉండండి. ఓకేనా? స్టడీ ఇస్ రైట్ ఆన్సర్ అండి. థ్యాంక్ యూ ఫర్ ద కాల్ అండి. మీ పేరు? రవి గారు. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ ఫర్ ద కాల్, బాయ్. ఓకే, ఇప్పుడైతే లెటర్ చూసేద్దాం. ఇది రాసింది లిఖిత. You are my favorite god. You are born on the same month as me. Please remove on the path of me and my family. Please remove anadi on the path of me and my family the remove of obstacles, healer of diseases, the one who loves sweets and bless me and my family always with love from me and my family, Likhita. నేను కూడా ఇదే మంత్ లో పుట్టా లిఖిత, నీలాగే. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ద లెటర్. ఆసమ్, థ్యాంక్ యూ ఫర్ ద లెటర్. మరి ఇప్పుడు ఇంకొక లెటర్ చూసేసి మనం క్వశ్చన్ లోకి అయితే వెళ్ళిపోదాం. ఇది రాసింది కృతిక. ఐ విష్ ఐ సా గణేష. ఐ లవ్ గాడ్ బికాస్ ఇఫ్ ఎవ్రీవన్ ఈస్ గుడ్, గణేష విల్ కమ్ టు అర్త్ అండ్ శివ అండ్ గణేష విల్ కమ్ హెల్ప్ ఎవ్రీవన్ ఇన్ నీడ్. సో గణేష లైక్స్ మోదక్. వి సెలబ్రేట్ గణేష బర్త్డే ఆన్ వినాయక చవితి. ఓ ఆసమ్ కృతిక. సో దీస్ ఆర్ ద క్యూట్ లెటర్స్ టు గణేష అన్నమాట. సో మనమైతే ఇప్పుడు నెక్స్ట్ క్వశ్చన్ లోకి అయితే వెళ్ళిపోదాం. సో నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి లీడ్, ఎల్ఈఏడి లీడ్. ఈ వర్డ్ ని యూజ్ చేసి మీరు ఏదన్నా ఇంకొక వర్డ్ డిరైవ్ చేయండి. ఈ నాలుగు లెటర్స్ ఉండాలి, ఎల్ఈఏడి లీడ్. ఆన్సర్ తెలిస్తే 9726361966.

ఓకే వెల్కమ్ బ్యాక్. మరి మనకైతే కరెక్ట్ ఆన్సర్ చెప్పేశారు. ఆన్సర్ వచ్చేసి డీల్. ఎస్ వీ హ్యావ్ ఎ డీల్. లీడ్ డీల్, దట్ ఈస్ రైట్ ఆన్సర్. ఆన్సర్ చేసింది సాహస్ గారు, శ్రీనివాస్ గారు, సుగాత్రి గారు, సహస్ర గారు అండ్ హర్ష గారు. అందరూ కరెక్ట్ గా చెప్పేశారు. కాల్స్ ఎక్కువ వచ్చేసరికి నేను ఆన్ ఎయిర్ తీసుకోలేను కాబట్టి ఇంకొక పాట వేసేసి ఐ హ్యాడ్ టు టేక్ యూ ఆల్ ఆఫ్ ఎయిర్. థ్యాంక్ యూ ఫర్ దట్ లవ్లీ రెస్పాన్స్. మరి క్విక్ గా లాస్ట్ క్వశ్చన్ అడిగే ముందర కొన్ని లెటర్స్ చదివేసి అయితే నేను క్వశ్చన్ అడిగేస్తా. ఇది రాసింది సమన్విత పెట్టూరు. డియర్ గణేష, థ్యాంక్ యూ ఫర్ ప్రాస్పరస్ హ్యాపీనెస్ అండ్ లైటనింగ్ అప్ ఎ డార్క్ ప్యాత్ వెన్ నీడెడ్. యువర్ కైండ్నెస్ ఈజ్ ఎ బ్యూటిఫుల్ ఫోర్స్ టేస్ట్ ఆఫ్ ద ఫ్యూచర్. విత్ యూ ఎవ్రీథింగ్ ఈజ్ గ్రేట్. హ్యాపీ గణేష్ చతుర్థి. వావ్, ఇది డెఫినెట్ గా మీ పాప చాలా ఏమంటారు పద్ధతిగా సంప్రదాయ టైప్ లో చాలా బాగా రాసింది. థ్యాంక్ యూ సో మచ్ సమన్విత, నైస్. సో నెక్స్ట్ లెటర్ వచ్చేసి దేవాన్ష్. ఐ వాంట్ ఎ బేబీ సిస్టర్ గణేష అండ్ ఐ వాంట్ టు బి ఏ ఆర్టిస్ట్. ఆల్ మై ఫ్యామిలీ టు బి హెల్తీ అండ్ హ్యాపీ. ఆ సో స్వీట్ దేవాన్ష్, తదాస్తు నువ్వు అడిగిన కోరికలన్నీ త్వరగా తీరిపోవాలి అని నేనైతే కోరుకుంటున్నా. మరి ఇప్పుడు నెక్స్ట్ ఇంకా లెటర్స్ అయితే మా సుష్మా వచ్చి మీకు కంటిన్యూ చేసేస్తుంది ఆ తర్వాత. ఇప్పుడు నేను లాస్ట్ క్వశ్చన్ ఆఫ్ ది డే అడుగుతా. సో ఇప్పుడు ఈ క్వశ్చన్ వచ్చేసి హీట్. ప్రస్తుతానికి మన డాలర్స్ లో ఇంకా ఉంది ఇది హీట్, హెచ్ఈఏటి, హీట్. ఈ వర్డ్ ని యూజ్ చేసి ఇంకొక వర్డ్ డివైడ్ చేయండి, నాలుగు లెటర్స్ యూజ్ చేసి. మరి నేనైతే ఒక సాంగ్ వినేసి వచ్చేద్దాం, ఆ లోపల మీరైతే ఈ పాట వినేసి రండి. హియర్ వి గో.

ఓకే మరి నేను ఇంకా సైన్ ఆఫ్ చేసే టైం వచ్చేసింది. నాకైతే రింకీ గారు సాహస్ గారు ఆన్సర్ కరెక్ట్ గా చేసేసారు. హీట్ ఈజ్ ద రైట్ ఆన్సర్. హెచ్ఈఏటి అడిగా హీట్ హేట్ హెచ్ఏటిఈ. సో కానీ మీరు మాత్రం నన్ను హేట్ చేయకండి క్వశ్చన్ అడిగినందుకు. ఎనీవేస్ మీరైతే షో ఎంజాయ్ చేశారు అనుకుంటున్నా నేను చేసినట్టే. అండ్ ఇవాళ వినాయక చవితి నిజంగానే పండగ రోజు పండగలా జరిగింది. సందడి సందడిగా షో అంతా కూడా. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ద అమేజింగ్ రెస్పాన్స్ అండ్ లవ్లీ కాల్స్. పేరు పేరున ఇవాళ పార్టిసిపేట్ చేసిన అందరికీ కూడా ధన్యవాదాలు. అండ్ మీ అందరికి ఇంకొకసారి వినాయక చవితి శుభాకాంక్షలు. చక్కగా గణపతి బప్పాని నమస్కరించి ఆయన బ్లెస్సింగ్స్ మీరందరూ పొందాలి అని నేను మనస్ఫూర్తిగా కోరుకున్నా. అండ్ పిల్లలందరూ మీరందరూ రాసిన లెటర్స్ అన్ని కూడా సో స్వీట్. మీ కోరికలన్నీ త్వరగా నెరవేరిపోవాలి. తదాస్తు మనోవాంఛార్థ సిద్ధిరస్తు అని నేనైతే దీవిస్తున్నా మీ అందరినీ. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ద ఏమంటారు షో టుడే. అండ్ ఎప్పుడు చెప్పే విధంగా మనం ఉండేది ఒకటే లైఫ్, ఏమి తీసుకురాము ఏమి తీసుకోము. సో హ్యాపీగా ఉండండి, నవ్వుతూ ఉండండి, పక్కన వాళ్ళు నవ్విస్తూ ఉండండి. మహా అంటే తిరిగి నవ్విస్తారు అంతే కదా. మళ్ళీ వచ్చే వారం మిమ్మల్ని అయితే ఎంటర్టైన్ చేయడానికి మీ ఆర్జీ వాసవి వచ్చేస్తుంది. అప్పటి వరకైతే స్టే ట్యూన్డ్ ఇన్ టు రేడియో సురభి. ఇప్పుడైతే మా సుష్మా మిమ్మల్ని 7 to 9 నాన్ స్టాప్ ఫన్ లో ముంచెత్తేయడానికి వచ్చేస్తుంది. సో డోంట్ గో ఎనీవేర్, స్టే ట్యూన్డ్ ఇన్ టు రేడియో సురభి టిల్ 9 PM. సైనింగ్ ఆఫ్ మీ ఆర్జీ వాసవి. బై బై.